0: మహాగణుడును రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రేమధార వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 13-14 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో యెహోషువ వృద్ధాప్యానికి చేరుకున్నప్పటికీ స్వాధీనం చేసుకోవలసిన భూమి ఇంకా ఉందని దేవుడు యెహోషువతో చెప్పినట్లుగా చూస్తాం. 13వ అధ్యాయంలో భూముల పంపకాలను గురించి వింటాం. ముఖ్యంగా భూముల పేర్లు, పట్టణాల పేర్లు, గోత్రాల పేర్లను చూస్తాం. భూమిని 9 గోత్రాలకు, అలాగే మనషే గోత్రంలో సగం వారికి పంచమని యెహోషువకు చెప్పబడింది. ఇక 14వ అధ్యాయంలో లేవీ గోత్రానికి భూమిని స్వాస్థ్యంగా ఇవ్వలేనట్లుగా చూస్తాం. ఎందుకంటే ఇస్రాయేలు దేవుడే వారి స్వాస్థ్యం. గోత్రకర్తలు ఎలాంటివారో వారికి ఇవ్వబడిన భూములు కూడా అలాంటివే. కాలేబుకు ఇచ్చిన భూమి స్వాస్థ్యము ఎంతో ప్రత్యేకమైనదిగా ఉన్నట్లుగా చూస్తాం. దేవుని వాగ్దాన రూపంలో అది నెరవేర్చబడినట్లుగా చూస్తాం. ఇక సందేశం నుండి లోతైన సత్యాలను తెలుసుకోవడానికి మనము సిద్ధపడదామా?
1: సోదరీ సోదరులారా, ఈ రోజున మనం యెహోషువ 13-14 అధ్యాయాలు వినబోతున్నాము. 13వ అధ్యాయం మొదటి వచనం నుండి, యెహోషువ బహుదినములు గడచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఈలాగు ఆజ్ఞాపించాడు. నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకోవడానికి అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. ప్రియ శ్రోతలారా, ఈ అధ్యాయం ఈ గ్రంథంలో 2వ భాగం. యొర్దాను దాటినది మొదలుకొని 7 సంవత్సరాలు ఏమి జరిగిందో ఇక్కడి నుండి వివరించబడింది. 13 నుండి 22వ అధ్యాయం వరకు భూముల పంపకాల వివరము రాయబడింది. ఆదికాండం 48-49 అధ్యాయాలు, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం ఆధారంగా ఇప్పుడు భూములు పంచబడుతున్నాయి. గోత్రాలన్నిటికీ వారిని గురించి చెప్పబడిన ప్రవచనాలకు అనుగుణంగా ఈ భూములను యెహోషువ పంచిపెడుతున్నాడు. రూబేను గోత్రం, లేవీ గోత్రం వీరి గత చరిత్రకు ఫలితంగా వీరికి తగినట్లే వాటాలు పంచబడినవి. యెహోషువ పెద్దవాడైపోయాడు, ఇక సేనానాయకుడుగా పనిచేయలేడు, ఇప్పుడు యుద్ధాలు చేయవలసిన అవసరమేమీ లేదు, భూములు పంచవలసిన పని మాత్రం ఉన్నది. ఎంతో కాలం అరణ్య ప్రయాణం చేశారు, ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించారు. దైవసేవలో ఉన్న వ్యక్తులకు కాలం త్వరితంగా గడిచిపోయినట్లు అనిపిస్తుంది. చూస్తూ ఉండగానే యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడయ్యాడు.

ఇశ్రాయేలీయులు ఆరంభంలోనే దేశానికి కేంద్రస్థానాన్ని పట్టుకున్నారు. దక్షిణ దేశాన్ని జయించారు. ఉత్తర దేశపు రాజులను ఓడించారు. ఫిలిప్పీ పత్రిక 3:12 పౌలన్నాడు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కోసం వేగిరపడుతున్నాను. నేను గెలిచానని గాని ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందానని గాని అనుకోవడం లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడ్డానో దానిని పట్టుకోవాలని పరిగెత్తుతున్నాను. దేవుడు యెహోషువాకు స్పష్టంగా చెప్పాడు, మీరు అడుగుపెట్టే భూమిని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను. అయితే వారు అంతా స్వాధీనపరుచుకోలేదు. అలాగే మనము కూడా దేవుడు మనకిచ్చిందంతా స్వతంత్రించుకోలేక వెనకబడతాం. ఉన్నదానితో తృప్తిపడడం జరుగుతుంది. కాని దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం పొందడానికి చాలామంది పరుగెత్తలేకపోతున్నారు. ఇప్పుడు యెహోషువా సేనాపతిగా వ్యవహరించటం లేదు. ఇప్పుడు యుద్ధాలు జరగటం లేదు. భూముల పంపిణీలో తలమునకలై ఉన్నాడు. ఈ భూములు పంచేటప్పుడు 2.5 గోత్రాల ప్రత్యేక పంపిణీ విషయం జ్ఞాపకముంచుకున్నాడు. స్వాధీనపరుచుకున్న భూమిలో యొర్దానుకు తూర్పు పడమర వైపు ఏ భూములు ఎలా పంచాలో దేవుని జ్ఞానం చొప్పున యెహోషువా పనిచేశాడు. 2.5 గోత్రాలకు ఇంతకుముందే యొర్దానుకు తూర్పు వైపున భూములు ఇయ్యబడినవి. 2.5 గోత్రాలు ఏవనగా రూబేను, గాదు, మనషే అర్ధగోత్రం, మిగతా 9.5 గోత్రాలు యొర్దాను పడమటి తీరాన భూములు పంచుకున్నారు. వారి పేర్లు మనషే అర్ధగోత్రం, యూదా, ఎఫ్రాయిము, బెన్యామీను, షిమ్యోను, జబూలూను, ఇష్యాఖారు, ఆషేరు, నప్తాలి, దాను, మొత్తం 12 గోత్రాలు. ఆ తరువాత ఆశ్రయపురాలు, యాజకులు, లేవీయులు, వారి పట్టణాలు. 2 వచనం నుండి మిగిలిన దేశము ఏదనగా ఫిలిష్తీయుల ప్రదేశములన్నీ, గెషూరీయుల దేశమంతా, ఈజిప్టుకు తూర్పున ఉన్న షీహోరు మొదలుకొని కనానీయులవి అని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకు ఫిలిష్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీయుల యొక్క, అష్డోదీయుల యొక్క, అష్కెలోనీయుల యొక్క, గాతీయుల యొక్క, ఎక్రోనీయుల యొక్క దేశమును, దక్షిణ దిక్కున ఆవీయుల దేశమును, కనానీయుల దేశమంతా, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకు ఉన్న అమోరీయుల సరిహద్దు వరకు, గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండ దిగువన ఉన్న బయల్గాదు మొదలుకొని హమాతుకు పోయే మార్గం వరకు, లెబానోను ప్రదేశమంతా, లెబానోను మొదలుకొని మిశ్రేపొత్మాయిము వరకు దేశం మిగిలి ఉన్నది. ప్రియశ్రోతలారా, ఈ విధంగా భూముల పేర్లు, స్థలాల పేర్లు, గోత్రాల పేర్లు చెప్పబడి ఉన్నాయి. ఈజిప్టుకు తూర్పున ఉన్న షీహోరు మొదలుకొని కనానీయులవి అని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకు ఫిలిష్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీయుల యొక్క, అష్డోదీయుల యొక్క, అష్కెలోనీయుల యొక్క, గాతీయుల యొక్క, ఎక్రోనీయుల యొక్క దేశమును, దక్షిణ దిక్కున ఆవీయుల దేశమును, కనానీయుల దేశమంతా, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకు ఉన్న అమోరీయుల సరిహద్దు వరకు, గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండ దిగువన ఉన్న బయల్గాదు మొదలుకొని హమాతుకు పోయే మార్గం వరకు, లెబానోను ప్రదేశమంతా, లెబానోను మొదలుకొని మిశ్రేపొత్మాయిము వరకు దేశం మిగిలి ఉన్నది. ప్రియశ్రోతలారా, ఈ విధంగా భూముల పేర్లు, స్థలాల పేర్లు, గోత్రాల పేర్లు చెప్పబడి ఉన్నాయి. 6 వచనం మన్యపు నివాసులందరినీ, సీదోనీయులందరినీ నేను ఇశ్రాయేలీయుల ఎదట నుండి వెళ్లగొడతాను అన్నాడు దేవుడు. నేను నీకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యంగా దానిని పంచిపెట్టాలి. 9 గోత్రాలకు మనషే అర్ధగోత్రానికి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టు. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లే రూబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కున యొర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యాన్ని పొందారు.
మేదెబా మైదానమంతా, హెర్మోను మన్యమంతా, బాషాను దేశమంతా, ఓగు రాజ్యమంతా మిగిలి ఉన్నది. మోషే ఆ రాజులను జయించి ఆ దేశాన్ని పట్టుకున్నాడు. అయితే ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశమునైనా మాయకాతీయుల దేశమునైనా పట్టుకోలేదు. గనుక గెషూరీయులు మాయకాతీయులు నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్నారు. లేవిగోత్రానికి అతడు స్వాస్థ్యమివ్వలేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారికి సెలవిచ్చినట్లు ఆయనకు అర్పించబడే హోమములే వారి స్వాస్థ్యం. రూబేనీయులకు మోషే వారి వంశములను బట్టి స్వాస్థ్యములనిచ్చాడు. 22వ వచనం, ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడు సోదెగాడునైన బిలామును ఖడ్గముతో చంపారు. గాదుగోత్రానికి మోషే అంతకుముందే వారి వంశముల చొప్పున స్వాస్థ్యములనిచ్చాడు. అలాగే మనష్షే అర్ధగోత్రానికి స్వాస్థ్యమిచ్చాడు. లేవిగోత్రానికి మోషే స్వాస్థ్యం పంచిపెట్టలేదు. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారి స్వాస్థ్యం. ప్రియశ్రోతలారా, 13వ అధ్యాయంలో పంచబడిన భూముల వివరాలు విన్నారు. యొర్దానుకు తూర్పున ఉన్న భూభాగాలు, అక్కడ గొర్రెల పెంపకం బాగా జరుగుతుంది. అందుకే వారు ఆ ప్రాంతాన్ని కోరుకున్నారు. యెహోషువా పెద్దవాడైపోయిన తరువాత భూముల పంపకపు పని దేవుడతనికిచ్చాడు. అతనికి ఎంతో అనుభవమున్నది గనుకనే దేవుడతణ్ణి ఈ గొప్ప పరిచర్యలో వాడుకున్నాడు. ఎంత వృద్ధులైనా దైవసేవలో పదవీ విరమణ అంటూ ఉండదు. లేవీగోత్రానికి స్వాస్థ్యం ఉండదు. వారు దైవసేవకులు, అనగా తమ స్వంత ఆస్తిపాస్తులు వారికుండవు. రూబేను, గాదు, మనషే అర్ధగోత్రం అంతకుముందే యొర్దాను తూర్పు దిక్కున తమ వాటాను తీసుకున్నారు. మోషే వారికి అంతకు పూర్వమే ఇచ్చాడు. ఎఫ్రాయిము, మనషే అర్ధగోత్రం తమ తండ్రి చెప్పినట్లే వాటాలు స్వీకరించారు. మిగతా గోత్రాలు చీట్లు వేసి తమ భాగాలు తీసుకున్నారు. యాకోబు తన కుమారులను దీవించాడు. అలాగే మోషే కూడా 12 గోత్రాలను దీవించాడు. ఈ 2 ఆశీర్వాదాలు ప్రవచనాత్మకమైనవి. చీట్లు వేసినప్పటికీ ప్రవచనం ప్రకారమే ఎవరి వాటా వారికి వచ్చింది. ఇంకా స్వాధీనపరుచుకోబడని భూమి ఉన్నది. అయినా విశ్వాసంతో ముందుగానే ఆ భూమిని యెహోషువా పంచాడు. మన జీవితంలో కూడా భవిష్యత్తులో మనం పొందబోయే వాటిని ఇప్పుడు పొందినట్లే విశ్వసించాలి. దేవుడు ఇస్తాను అన్నది ఇయ్యబడినట్లే విశ్వసించాలి. సోదరీ సోదరులారా, మన జీవితంలో కూడా ఇంకా మనం స్వతంత్రించుకోని వాగ్దానాలు ఉన్నాయి. సువార్త ప్రకటించబడని స్థలాలు, దేశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలోకి ఇంకా సువార్త ప్రవేశించలేదు. కొందరి జీవితాల్లో బలహీనతలు అలాగే ఉన్నాయి. వాటిని జయించలేకపోతున్నారు. కొందరి తలాంతులు వినియోగానికి రావటం లేదు. ఇవన్నీ మనము స్వతంత్రించుకోవలసిన భూభాగాలే.

0: మన స్వాస్థ్యం ఏమిటనుకున్నారు? కొత్త భూమి, కొత్త ఆకాశం. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం మీరు వినలేదా? అంతట నేను కొత్త ఆకాశమును, కొత్త భూమిని చూచాను. మొదటి ఆకాశము, మొదటి భూమి గతించిపోయాయి, సముద్రము ఇక లేదు. అదిగో అదే మన స్వాస్థ్యం. అయితే మనం దేవుడు పెట్టిన షరతులను నెరవేర్చాలి. శత్రువైన సైతానుతో పోరాడాలి. వాగ్దత్త భూమిలో శత్రుశేషం ఉండడానికి వీల్లేదు. వారున్నంత వరకు పోరాటం తప్పదు. న్యాయాధిపతుల గ్రంథంలో ఈ విషయం తేటగా చూస్తాము. వాగ్దత్త భూమి నుండి పాపాన్ని పూర్తిగా తొలగించి పరిశుద్ధ వాతావరణం నెలకొనేటట్లు చూడాలి. ఈ సత్యాన్ని మా శ్రోతలు జ్ఞాపకముంచుకోవాలి. విశ్వాసులు తమ జీవితములో నుండి పాపాన్ని పూర్తిగా బహిష్కరించి పరిశుద్ధులై జీవించాలి. మరొక విశేషం ఈ అధ్యాయంలో చూస్తాము. గోత్రకర్తలు ఎలాంటివారో వారికి ఇయ్యబడిన భూములు కూడా అలాంటివే. ఉదాహరణకు యోసేపు భక్తిగలవాడు. అతని కుమారులైన ఎఫ్రాయిము, మనష్షేలకు సారవంతమైన భూములు ఇవ్వబడినవి. యూదా తన సోదరుడైన బెన్యామీను కోసం పూచీ తీసుకున్నాడు. అందుచేత అతనికి దక్షిణాదిలో పెద్ద భూభాగం లభించింది. దావీదు సింహాసనానికి అదే కేంద్రమైంది. రూబేను నైతిక శీలం మంచిది కాదు, అందుచేత అతనికి ఎడారి భూమి ఇయ్యబడింది. మనష్షే గోత్రం 2 భాగాలైంది. ఒక భాగం యొర్దాను తూర్పున ఉండిపోయారు, 2వ భాగం పడమటికి వచ్చేశారు. లేవీయులు దైవ సేవకులు, అందుచేత వారు ఒకచోట స్థిరపడడానికి వీల్లేదు. లేవీయుల అక్కరలను ఇతర గోత్రాల వారు తీరుస్తారు, అది వారి బాధ్యత. ఇప్పుడు 14వ అధ్యాయం గమనించండి. ఇశ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. 5వ వచనం యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశాన్ని పంచుకున్నారు. గమనించండి, మోషే కాలంలోనే దేవుడు భూముల పంపకాన్ని నిర్ణయించాడు. యెహోషువా ఆ నిర్ణయాన్ని ఏమాత్రము మార్చలేదు. మనము దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు మనకు ఇష్టమైనంతవరకే అనుసరించటం సబబు కాదు. మనకు ఇష్టమైనా కష్టమైనా దేవుడు చెప్పిందంతా చెయ్యాలి. దేవుని సంకల్పమంతా జరిగిస్తున్నవారే దైవ సేవకులు, ప్రజానాయకులు. 6 నుండి 12వ వచనం వరకు యూదావంశస్థులు గిల్గాలులో యెహోషువా యొద్దకు రాగా కెనెజీయుడైన యెపున్నె కుమారుడైన కాలేబు అతనితో ఈలాగు మనవి చేశాడు. కాదేషు బర్నేయాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చి నిన్ను గూర్చి చెప్పిన మాట నీవెరుగుదువు. దేశమును వేగుచూడడానికి యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్లవాడను. ఎవరికినీ భయపడక నేను చూచినది చూచినట్లే అతనికి వర్తమానం తెచ్చాను. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించాను. ఆ దినమున మోషే ప్రమాణం చేసి అన్నాడు, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించావు గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకు, నీ సంతానానికి ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉంటుంది. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్లవాడను. మోషే నన్ను పంపిననాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలం. యుద్ధం చేయడానికి కాని వస్తూ పోతూ ఉండడానికి కాని నాకు ఎప్పటిలాగా బలం ఉన్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశాన్ని నాకు దయచెయ్యి. ప్రియశ్రోతలు గమనించండి, యెహోషువా కాలేబుకు భూమి పంచిపెట్టినప్పుడు 45 సంవత్సరాల క్రిందట దేవుడు చేసిన వాగ్దానం నెరవేరింది. దేవుని వాగ్దానాలు నమ్మదగినవి, నిజమే. అయితే మనం నమ్మదగిన వారమేనా? దేవుడు నమ్మదగినవాడు. అదే విశ్వసనీయత మనకు ఉండాలి. మనము చేసిన వాగ్దానాలను మనం నిలబెట్టుకుంటున్నామా? ఎప్పుడో వేలకొలది సంవత్సరాల క్రిందట తాను చేసిన వాగ్దానాన్ని దేవుడు ఇప్పుడు నీ పట్ల నెరవేరుస్తున్నాడు. మరి నీ మాట ఏమిటి? దేవుడు చేసిన వాగ్దానాలు ఇంకా కొన్ని నెరవేరవలసినవి ఉన్నాయి. దేవుని విశ్వసనీయతను బట్టి మన విశ్వాసం బలపడాలి. యెహోషువా 14:12 అనాకీయులు ప్రాకారములు గల గొప్ప పట్టణములు అక్కడ ఉన్న సంగతి నీకు వినబడింది. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశాన్ని స్వాధీనపరుచుకుంటాము. చూచారా, కాలేబు ఎలాంటివాడో. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించేవాడు. గనుక యెహోవా అతణ్ణి దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు. కాబట్టి హెబ్రోను యెఫున్నె అనే కెనేజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిరియతర్బా. అర్బా అనేవాడు అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశం యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉన్నది. సోదరీ సోదరులారా, 14:14 మీరు విన్నారు కదా, 9.5 గోత్రాలు చీట్లు వేసి తమ వాటాలు పంచుకున్నారు. కాలేబుకు హెబ్రోను వచ్చింది. అతడు యెహోషువలాగే ఒకప్పుడు ఈజిప్టు దేశంలో బానిస కాదేశు బర్నేయా నుండి కనానుకు వెళ్లిన వేగుల వారిలో ఇతడూ ఒకడు. కాలేబు చాలా గొప్ప వ్యక్తి. అతడు గతాన్ని మరిచిపోగలడు, వాస్తవాన్ని గ్రహించగలడు, భవిష్యత్తులోకి ధైర్యంగా దూసుకొని పోగలడు. దాను మొదలుకొని బెయర్షబా వరకు దేశమంతా గోత్రాలకు పంచబడింది. రూబేను, గాదు, మనషే అర్ధగోత్రం యొర్దాను నదికి తూర్పు వైపున ఉంటారు. అక్కడి నుండి ఉత్తరంగా వెళితే షిమ్యోను, యూదా, బెన్యామీను, ఎఫ్రాయిములు, మనషే, ఇశ్శాఖారు, జబూలూను, నఫ్తాలి, ఆషేరు, దాను గోత్రాలు ఉంటాయి. కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి వెంబడించిన వ్యక్తి. కాబట్టి అతడు దీర్ఘాయుష్షు గలిగి జీవిస్తున్నాడు. కాలేబుకి ఇప్పుడు 85 సంవత్సరాల వయస్సు. ఇంకా యువకుణ్ణే అంటున్నాడు. ఆ తరం వారందరూ గతించిపోయారు. మిగిలింది కాలేబు, యెహోషువా. ఇంకా 10 మంది కూడా వీరితో వేగు చూడడానికి వెళ్లారు. వారు తెచ్చిన నివేదికలు 2. 10 మంది తెచ్చిన నివేదిక సరైనది కాదు. 2 తెచ్చిన నివేదిక సరైనది. ఇశ్రాయేలు తప్పక జయిస్తారు. కాని 10 మంది నివేదిక పిరికి మాటలతో నిండి ఉన్నది. ఆ దేశంలో రాక్షసులున్నారు, మనము జయించలేము, తిరిగి ఈజిప్టుకు వెళ్లిపోవడం మంచిది అంటున్నారు. మళ్లీ ఈజిప్టు బానిసలమవుతాము అంటున్నారు. కాని దేవుడన్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు చూడకూడదు. లూకాసువార్త 9:62. కాలేబు దేవుని మాట నమ్మాడు. ఇశ్రాయేలీయులు కనానులో ప్రవేశించగలరు, సందేహం లేదు. కాలేబు హెబ్రోను ప్రాంతాన్ని తీసుకున్నాడు. ఎష్కోలు ద్రాక్ష పండ్ల రుచి అతడు ఎరుగును. అబ్రహాముకు కూడా ఆ స్థలం ఎంతో ఇష్టం. కాలేబు గొప్ప నిరీక్షణ గలవాడు. దాన్నిబట్టే అతడు ఇంత వృద్ధాప్యంలో కూడా బలంగా ఉన్నాడు. కాలేబు చూస్తూ ఉండగా తన తరం వారంతా గతించిపోయారు. కాలేబు దేవుని వైపు చూచాడు. అతడు ఎవరికీ భయపడడు. ఒక్క విశ్వాసి దేవునితో ఉంటే అధిక సంఖ్యాకులను కూడా ఓడించగలడు. అనాకీయులకు భయపడనక్కర్లేదు. దేవుడు గొప్పవాడు. దేవుని వాగ్దానాలు ఉన్నవారికి భవిష్యత్తును గురించిన ఆందోళన ఉండదు. సోదరుడా, సోదరి, నీవు ఎలాంటి విశ్వాసివి? విశ్వాసం కోసం శ్రమలు భరిస్తున్నావా? అయితే నీవు ధన్యుడవు. ఈ శ్రమలు క్షణకాలమే. నిత్యత్వంలో మనకు మహిమ ఉన్నది. కాలేబు గొప్ప విశ్వాసి. అతడు నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాడు. హెబ్రోను అంటే సహవాసం. అబ్రహాము హెబ్రోనులో ఉన్నాడు. దేవునితో సహవాసం అనుభవించాడు. ఇప్పుడు కాలేబు ఆ స్థలంలో ఉండగోరుతున్నాడు. సోదరీ సోదరులారా, త్వరలో మనం దేవుని ఎదుట నిలుస్తాము. కాలేబులాగా నిండు మనస్సుతో ఆయనను అనుసరించేవారమైతే దేవుడు మనల్ను బహూకరిస్తాడు. కాలేబు దైవజనుడు గనుకనే హెబ్రోను అనే స్థలాన్ని కోరుకున్నాడు. అక్కడ రాక్షసులు ఉంటే నాకేం భయం, వారిని తరిమేస్తాను అంటున్నాడు. మనం కూడా పరమహెబ్రోనుకు ముందుకు సాగిపోదాము. దేవునితో సహవాసం, సహజీవనం మనకెంతో ఆశీర్వాదకరం. సహవాసమనగా ఏమిటి? పరిశుద్ధాత్మ నడుపుదలకు, అధికారానికి లోబడి ఆయనతో సహజీవనం చేయడమే సహవాసం. పరిశుద్ధాత్మ నిజమైన సహవాసాన్ని మనకు కలిగిస్తాడు. విశ్వాసులందరూ, వారు ఏ క్రైస్తవ శాఖకు చెందినవారైనా, పరిశుద్ధాత్మ అధికారానికి లోబడితే వారి మధ్య మంచి సహవాసం ప్రవర్తిల్లుతుంది. సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకోవాలి. దేవుని కృపావర్షం మనందరి మీద కురవాలి. ప్రియశ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? లేకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: యోర్దానుకు తూర్పు వైపున భూములు ఇవ్వబడిన 2.5 గోత్రాలు ఏవి? యోర్దానుకు తూర్పు వైపున భూములు ఇవ్వబడిన 2.5 గోత్రాలు ఏవి? 1. రూబేను, గాదు, మనషే అర్ధగోత్రం. 2. షిమ్యోను, ఇషాకారు, మనషే అర్ధగోత్రం. 3. యూదా, బెన్యామీను, లేవి అర్ధగోత్రం. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, యెహోషువ వృద్ధాప్యానికి చేరుకున్నప్పటికీ స్వాధీనం చేసుకోవలసిన భూమి ఇంకా ఉందని దేవుడు యెహోషువతో చెప్పినట్లుగా గమనించాం. ఇందులో భూముల పంపకాలను గూర్చిన ప్రస్తావనను విన్నాం. లేవీ గోత్రానికి భూమిని స్వాస్థ్యంగా ఇవ్వలేనట్లుగా చూశాం. ఎందుకంటే ఇస్రాయేలు దేవుడే వారి స్వాస్థ్యం. గోత్రకర్తలు ఎలాంటివారో వారికి ఇవ్వబడిన భూములు కూడా అలాంటివే. కాలేబుకు ఇచ్చిన భూమి స్వాస్థ్యము ఎంతో ప్రత్యేకమైనదిగా ఉన్నట్లుగా గమనించాం. దేవుని వాగ్దాన రూపంలో అది నెరవేర్చబడినట్లుగా చూశాం. అతడు సంవత్సరాల క్రితమే దేవుడు తనకు వాగ్దానం చేసిన కొండ ప్రాంతాన్ని తనకు ఇవ్వమని యెహోషువను అడిగాడు. యెఫున్నె కుమారుడైన కాలేబును యెహోషువ ఆశీర్వదించి హెబ్రోను ప్రాంతాన్ని అతనికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. ప్రియులారా, అనేకసార్లు మనం కూడా దేవుడు మనకిచ్చినదంతా స్వతంత్రించుకోలేక వెనకబడతాం. ఉన్నదానితోనే తృప్తి పడడం జరుగుతుంది. మన జీవితంలో కూడా భవిష్యత్తులో మనము పొందబోయే వాటిని ఇప్పుడే పొందినట్లే విశ్వసించాలి. దేవుడు ఇస్తాను అన్నది ఇయ్యబడినట్లే విశ్వసించాలి. మన జీవితంలో కూడా ఇంకా స్వతంత్రించుకోలేని వాగ్దానాలున్నాయి. అనగా సువార్త ప్రకటించబడని స్థలాలు, దేశాలు ఎన్నో ఉన్నాయి. కొందరి తలాంతులు ఇంకా వినియోగానికి రావడం లేదు. ఇవన్నీ మనము స్వతంత్రించుకోవలసిన భూభాగాలే. అందుకు మనము దేవుడు పెట్టే షరతులను నెరవేర్చాలి. శత్రువైన సైతానుతో పోరాడాలి. వాగ్దత్త దేశంలో శత్రు శేషం ఉండడానికి వీలులేదు. విశ్వాసులు తమ జీవితంలో నుండి పాపాన్ని పూర్తిగా బహిష్కరించి పరిశుద్ధులై జీవించాలి. లేవీలు అనగా సేవకులు, వారి అక్కరలను ప్రజలే తీర్చాలి. అది వారి బాధ్యత. యెహోషువ వలె మనము దేవుడు చెప్పినదంతా చేయాలి. దేవుని సంకల్పం జరిగిస్తున్నవారే దైవ సేవకులు, ప్రజానాయకులు. ఇక దేవుని వాగ్దానాలకు సంబంధించి దేవుడు తన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. అవి నిజంగా నమ్మదగినవి. మనము కానీ, మనం చేసే వాగ్దానాలు కానీ అంత నమ్మదగినవి కావు. అయితే దేవుడు నమ్మదగినవాడు. ఆయన నీ నా జీవితాన్ని ఆశీర్వదించగలడు. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా యెహోషువా 21-22 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 21వ అధ్యాయంలో లేవీల పట్టణాల వివరాలను గురించి, వాటి సరిహద్దులను గురించి వింటాం. ఇస్రాయేలీలు వాగ్దత్త భూమిలోనికి ప్రవేశించారు, కానీ వీరు ఆ భూమిని స్వతంత్రించుకోవలసి ఉంది. అప్పుడే సంపూర్ణ విశ్రాంతి. ఇందులో రెండు రకాల విశ్రాంతులను గురించి తెలుసుకుంటాం. దేవుని వాగ్దానాలు ఎంతటి నమ్మదగినవో, అందులో ఎటువంటి మార్పు ఉండదనే గొప్ప సత్యాలను ఇందులో గ్రహిస్తాం. ఇక యెహోషువా 22వ అధ్యాయంలో యెహోషువా యోర్దాను దాటి వచ్చిన ఇస్రాయేలులో 2.5 గోత్రాలను ఉద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేస్తున్నట్లుగా చూడగలం. రూబేను, గాదు, మనషే యొక్క 2.5 గోత్రాలతో యెహోషువా సంభాషించాడు. వారి విశ్వసనీయతను ప్రశంసించాడు. ఈ అధ్యాయం గౌరవనీయమైన నాయకుడు యెహోషువా దృష్టిలో దేశ శ్రేయస్సు, వ్యక్తిగత సంతోషం యొక్క ప్రాముఖ్యతను చూపుతుంది. అందువల్ల అతడు 2.5 గోత్రాలను, వారి భార్యలు మరియు పిల్లలతో వారి వారసత్వ భూభాగంలో నివసించమని చెప్పాడు. అయితే రూబేనీయులు, గాదీయులు, మనషే యొక్క అర్ధగోత్రం తిరిగి యోర్దాను దాటి తమ విభాగానికి వెళ్ళినప్పుడు వారు దేవునికి ఒక బలిపీఠాన్ని నిర్మించారు. ఇక మరిన్ని విషయాలను నేటి సందేశంలో తెలుసుకుందామా?
1: ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనం యెహోషువా గ్రంథం 21-22 అధ్యాయాలు అధ్యయనం చేయబోతున్నాము. 21వ అధ్యాయంలో లేవీయుల పట్టణాలు, వాటి వివరాలు, సరిహద్దులు, ఎల్లలు సవివరంగా రాయబడి ఉన్నాయి. లేవీయులకు ప్రత్యేకంగా భూస్వాస్థ్యం ఇవ్వబడి ఉండలేదు. మిగతా గోత్రాల్లో నుండి తీసి కొన్ని పట్టణాలు వీరికి ఇవ్వబడ్డాయి. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఈ పట్టణాలు చెదురుమదురుగా ఉంటాయి. లేవీయులు పూర్తి సమయం దైవసేవలోనే గడుపుతారు. వీరి భౌతిక అక్కరలను ప్రజలే తీరుస్తారు. ఇప్పుడు యెహోషువా 21వ అధ్యాయం వివరాలు వినండి. ఒకరోజు లేవీయుల కుటుంబ నాయకులు షిలోహుకు వచ్చారు. యాజకుడు ఎలియాజరు అక్కడే ఉన్నాడు. తమకు, తమ పశువులకు నివాసయోగ్యమైన పురములు మాకు కావాలి అని అడిగారు. యెహోషువా వారికి కొన్ని పురాలిచ్చాడు. మొత్తం 23 పట్టణాలు కహాతు పేరు మీద వచ్చాయి. అలాగే గెర్షోమీయులకు 13, మెరారీయులకు 12 పట్టణాలొచ్చాయి. అహరోను వంతు చీటి మొదటిది. అహరోను సంతానానికి హెబ్రోను వచ్చింది. దాను గోత్రానికి రామోతు, మహనయ్యము వచ్చాయి. 41వ వచనం, ఇస్రాయేలీయుల స్వాస్థ్యములో వాటి పల్లెలుగాక పట్టణములన్నీ 48. ఆ పట్టణములన్నిటికీ పొలములున్నాయి. అన్ని దిక్కులందు దేవుడు వారికి విశ్రాంతి కలుగజేశాడు. శత్రుశేషము మిగలకుండా చేశాడు దేవుడు. యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒక్కటి తప్పిపోలేదు. ప్రతి మాట అక్షరాలా నెరవేరింది. కహాతీయులు, గెర్షోమీయులు, మెరారీయులు గోత్రత్రయం. వీరు లేవీయ సంతానం. ఉత్తరాన దాను నుండి దక్షిణాన బెయర్షబా వరకు భూముల పంపకం పనంతా అయిపోయింది. అయితే ఆక్రమించుకొనబడని భూభాగం ఇంకా ఎంతో ఉంది. ఎవరికి వారే తమ గోత్రపు సరిహద్దులను కాపాడుకోవాలి, సరిహద్దులను విస్తరింపచేసుకోవాలి. ప్రియశ్రోతలు వింటున్నారా? ఈ లోకంలో ఎక్కడ చూచినా సంఘర్షణే. దేవుడు అనుగ్రహించిన విశ్రాంతిలోకి ప్రతి ఒక్కరూ ప్రవేశించాలి. ఇశ్రాయేలీయులు శత్రువును పూర్తిగా తొలగించలేకపోయారు. దానికి కారణం వారి అల్పవిశ్వాసము, అవిశ్వాసము. మనకు విశ్రాంతి ఇవ్వగలవాడు యేసుదేవుడే. ఇశ్రాయేలీయులు గతకాలమందు చేసిన తప్పులు మనము చేయకూడదు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. ఈ రోజున ఆయన సమస్త ప్రజలకు తన విశ్రాంతి ఇవ్వచూపుతున్నాడు. యేసు ఇచ్చే విశ్రాంతి విమోచనాత్మకమైనది. యెహోషువా 21వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిలో ప్రవేశించారు, కాని అంతటితో అయిపోలేదు. వీరు ఆ భూమిని స్వతంత్రించుకోవలసి ఉంది, అప్పుడే సంపూర్ణ విశ్రాంతి. అందుకే ప్రభు తానిచ్చిన సార్వత్రిక పిలుపులో రెండు విశ్రాంతులను పేర్కొన్నాడు. నా వద్దకు రండి, మీకు విశ్రాంతి. నా వద్ద నేర్చుకోండి, మీ ప్రాణాలకు విశ్రాంతి. ప్రవేశించినప్పుడు విశ్రాంతి, స్వతంత్రించుకున్నప్పుడు సంపూర్ణ విశ్రాంతి. శ్రోతలు వింటున్నారా, లేవీయులకు వచ్చిన పట్టణాలు 48. 12 గోత్రాలలో ఒక్కొక్క గోత్రానికి 4 పట్టణాలు వచ్చాయి. లేవీయులకు ప్రత్యేకంగా ఆస్తిపాస్తులుండవు, దేవుడే వారి స్వాస్థ్యం. యాజకులు ప్రజల మధ్య జీవిస్తారు. సరైన ఆరాధన విధానం వారికి నేర్పాలి. దైవసేవకుల అక్కరలేవో గమనించి ప్రజలే వారికి సాయం చెయ్యాలి. సమాజము దైవసేవకులను నిర్లక్ష్యం చేయకూడదు. దైవసేవకుల నివాసం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. దైవసేవకులు ప్రజాసేవ చేస్తారు కాని చేయించుకోరు. మరియా యేసు పాదాలు కడిగింది. అదే భక్తిని ప్రభువు తన శిష్యులకు నేర్పడానికి తానే స్వయంగా వారి పాదాలు కడిగాడు. ప్రజలకు దూరంగా అగ్రపీఠం మీద కూర్చునేవారు దైవసేవకులు కాజాలరు. ఇశ్రాయేలీయులకు దేవుడు వాగ్దానం చేసిన వాటిలో ఒక్కటి తప్పిపోలేదు. ఇదే నిరీక్షణ మన విశ్వాసములోని బలం. నీ గురించి నా గురించి దేవుని చిత్తం స్థిరమైనది. అదెన్నటికీ మారదు. దేవుడు తన చిత్తాన్ని తన కాల నిర్ణయం చొప్పున నెరవేర్చుకుంటాడు. దేవుని దృక్పథంలో మనము చూడాలి కాని, ఆయన గడియారాన్ని గమనిస్తూ ఉండాలి కాని, మనంతట మనము మన కాల నిర్ణయం చొప్పున పనిచేయకూడదు. దేవుని వాక్యమే నమ్మదగినది. దేవుడు లేవిగోత్రాన్ని యాజకత్వం కోసం ప్రత్యేకించాడు, ప్రతిష్ఠించాడు. అయితే ఇప్పుడు కొత్త నిబంధన విధానంలో విశ్వాసులందరూ యాజకులే. భక్త పేతురు చెప్పినట్లు మనము రాజులైన యాజక సమూహం. క్రైస్తవ నాయకత్వ లక్షణాలు ఏవి అంటారా? యోహాను సువార్త 21:17-21 ప్రభువు పేతురుతో మాట్లాడుతూ అన్నాడు, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అలా ప్రేమించేవాడవైతే నా గొర్రె పిల్లలను లేపుతావు, నా గొర్రెలను కాస్తావు, నీ చేతులు చాచుతావు. వేరొకడు అనగా పరిశుద్ధాత్మ నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోతాడు. నన్ను వెంబడించు, మరొకరి జోలి నీకనవసరం. 1 కొరింథీ 13 దైవసేవకులు పాటించవలసిన గొప్ప నైతిక సూత్రం. 2 తిమోతి 2:16 అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడివై ఉండు. ఇతరుల దృష్టిలో గౌరవనీయమైన వ్యక్తిత్వాన్ని చూపగలగాలి. 139:24 దైవసేవకుడు చేయవలసిన ప్రార్థన. దేవా, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో చూడు. నీ మార్గమున నన్ను నడిపించు. దేవునికి విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధమూ వర్ధిల్లదు. విశ్వాసులు ఎక్కడ ఉన్నా ఏ పని చేసినా వారు నూతన నిబంధన యాజకులు. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి మనము ఆరాధిస్తాము. దేవుడు మన ద్వారా ఇతరులకు మేలు చేయగోరుతున్నాడు. ఈ అధ్యాయంలో లేవీయులను గురించి చెప్పబడిన మాటలన్నీ కొత్త నిబంధన విశ్వాసులందరికీ వర్తిస్తాయి. పాత నిబంధనలో యూదులు అన్యులు అని లోక జనాభా 2 విభజించబడింది. అన్యుడు అంటే యూదేతరుడు అని అర్థం. అయితే కొత్త నిబంధనలో విభజన విధానం మారింది. ఇప్పుడు జాతి మత కుల భేదం లేనే లేదు. ప్రకృతి సంబంధులని, శరీరానుసారులని, ఆత్మ సంబంధులని 3 వర్గాలున్నాయి. దేవుని సంఘమందు ఏ భేదము లేదు. స్త్రీలని, పురుషులని, దాసులని, స్వతంత్రులని, భేదమే లేదు. అందరూ క్రీస్తునందు ఒకటే. దేవుడు పక్షపాతి కాడు. మనమంతా త్వరలోనే పరలోకంలో అంతర్జాతీయానికి మించి వసుధైక కుటుంబంగా కలుసుకోబోతున్నాము. ఇప్పుడు మనం యెహోషువా 22 అధ్యాయంలోకి వచ్చాము. ప్రియశ్రోతలు, రహస్య ప్రార్థన బహిరంగ ప్రార్థన విజయానికి ఆధారం. ప్రార్థన విజయ రహస్యం రహస్య ప్రార్థనే. సరే, యెహోషువా 22 అధ్యాయంలో 2.5 గోత్రాల వారు తమ స్వంత ప్రదేశానికి పంపబడ్డారు. అక్కడ వారు సాక్ష్యార్థమై ఒక బలిపీఠము నిర్మించారు. ఈ 2.5 గోత్రాలు యొర్దాను నది తూర్పు దిక్కున ఉండిపోయారు. యుద్ధం అయిపోయింది గనుక వారు తమ స్వంత ప్రాంతానికి వెళ్లిపోతున్నారు. యుద్ధంలో సాయపడినందుకు యెహోషువా వారికి కృతజ్ఞతలు చెప్పాడు. 2.5 గోత్రాలు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించి తీరాలి. యెహోషువా వారికి ప్రవర్తన నియమాలను బోధించాడు. ఈ 2.5 గోత్రాలు పెద్ద బలిపీఠం నిర్మించారు. అది జ్ఞాపకార్థమైన స్థూపం. దీనికి ఇశ్రాయేలీయులు కలవరపడ్డారు. అందరూ షిలోహులో కూడుకున్నారు. ఈ బలిపీఠాన్ని గురించి ఇశ్రాయేలు వారికి అపోహలు కలిగాయి. కాని ఈ 2.5 గోత్రాల వారు ఈ అపోహలను తొలగించారు. వాస్తవాన్ని వారికి వివరించి చెప్పారు. ఈ బలిపీఠం ఆకారం కూడా సాక్ష్యపు గుడారంలాగే ఉంది. అదే నమూనా.

0: నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన తల్లి ప్రేమ.
1: అంతేకాని మేము దీనిమీద బలులేమీ అర్పించము అని వారు సంజాయిషీ చెప్పుకున్నారు. వీరిని అనుమానించినందుకు వారెంతో నొచ్చుకున్నారు. వారితో దురుసుగా మాట్లాడినందుకు బాధపడ్డారు. చూడటానికి బలిపీఠం పైకి బాగానే ఉందిగాని జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు సంగతి ఇట్టే తెలిసిపోతుంది. అయితే దేవుడు మోషే ద్వారా ఖండితంగా చెప్పాడు, ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు నిర్మించకూడదు. 2.5 గోత్రాలు ఎంత సమర్థించుకున్నా ఇశ్రాయేలు జాతిలో చీలిక రాబోతుంది అనడానికి ఇది సూచనే. తూర్పు పడమరలుగా 2గా చీలిపోవటం జరిగింది. ఉత్తరాన 10 గోత్రాలు, దక్షిణాన 2 గోత్రాలు. పూర్వం అరణ్యంలో ఇత్తడి స్తంభం పైన సర్పాన్ని మోషే లేవనెత్తాడు. అది యేసు యొక్క విమోచన కార్యాన్ని చూపుతున్నది. యేసుక్రీస్తు ఈ విధంగా అందరినీ సమైక్యపరిచాడు. యేసుక్రీస్తును పైకెత్తే వారందరూ ఒకటవుతారు. వారిలో సమైక్యత ఉంటుంది. యోహాను సువార్త 17:20-21 ప్రభువు ప్రార్థించాడు, తండ్రి, నీవు నన్ను పంపావని లోకము నమ్మేటట్లు నాయందు నీవు, నీయందు నేను ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండాలని వారి కోసము మాత్రమే నేను ప్రార్థించటం లేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచే వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. శ్రోతలు విన్నారా, యేసుక్రీస్తు విశ్వాసులందరి సమైక్యత కోసం ప్రార్థించాడు. క్రీస్తునందు అందరూ ఐక్యమవుతారు. ఇత్తడి బలిపీఠం యేసు యొక్క మరణ బలిని చూపుతుంది. కాని ఈ 2.5 గోత్రాలు కట్టిన బలిపీఠం మీద రక్తం లేదు. ఇది సమైక్యతకు కాదు, చీలికకే ప్రతీక అవుతుంది. రక్తము లేని బలిపీఠం చీలికలను సృష్టిస్తుంది, సమైక్యతను కలిగించజాలదు. యేసు ప్రభువు గదరేనీయుల ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఉన్నవారు గాదుగోత్రికులు. వీరు యోర్దానును దాటలేదు, అవతలి వైపున ఉన్నారు. దయ్యము పట్టిన వ్యక్తి ఒకడు యేసుకు ఎదురుగా వచ్చాడు. యేసు అతనిలోని దయ్యాలను వెళ్లగొట్టాడు. ఆ దయ్యాలు పందుల మందలో ప్రవేశించడానికి ప్రభువు అనుమతించాడు. గదరేనీయులు పందుల వ్యాపారం చేస్తారు. ధర్మశాస్త్రం ప్రకారం పంది నిషిద్ధ జంతువు. ఈ 2.5 గోత్రాలు యొర్దాను దాటిన వారు కారు. శ్రోతలు ఇప్పుడు యెహోషువా 22 సంక్షేపంగా వినండి. యెహోషువా 2.5 గోత్రాల వారితో మాట్లాడుతూ అన్నాడు, ఇంతవరకు మీరు నాకిచ్చిన సహకారానికి, నాకు చేసిన సాయానికి కృతజ్ఞుణ్ణి. మోషే ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోండి. మీరు మీ నివాసాలకు సంపన్నులై సర్వసమృద్ధి కలిగి వెడుతున్నారు. క్షేమంగా వెళ్ళండి. యుద్ధంలో మీకు దక్కిన కొల్లసొమ్మును మీలో మీరే పంచుకోండి. ఈ 2.5 గోత్రాల వారు యొర్దాను దగ్గర ఒక బలిపీఠం నిర్మించారు. ఈ సంగతి ఇశ్రాయేలీయులకు తెలిసిపోయింది. వారి మీద చర్య తీసుకోవడానికి తలపడ్డారు. షిలోహు నుండి రాయబారం పంపారు. ఫీనెహాసునే రాయబారిగా పంపుతున్నారు. అతనితో పాటు 10 గోత్ర ప్రధానులు కూడా వెళ్లారు. రాయబార సమాచారం ఇదే, బలిపీఠం కట్టారా? దేవునికి తిరుగుబాటు చేయడం మంచిది కాదు. పెయోరు విషయంలో తిరుగుబాటుకు ఫలితంగా తెగులు పుట్టింది, జ్ఞాపకం లేదా? మీ తిరుగుబాటు దేవునికి ద్రోహం. మీరు కావాలంటే వచ్చి స్వాస్థ్యం మాతో పాటు పంచుకోండి, మేము కాదనం. మీకు ఇష్టమొచ్చిన చోట బలిపీఠం నిర్మించటం మీకు మంచిది కాదు. ఆకాను విషయంలో ఏం జరిగిందో మీకు తెలుసు. అతని దోషానికి ఫలితంగా అతడొక్కడే కాదు, అతని బంధుబలగం అంతా నాశనమైపోయారు. 22 వారు జవాబిచ్చారు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు, మాకు ఎట్టి ద్రోహబుద్ధి లేదు. బలులు అర్పించడానికి మేము ఈ బలిపీఠాన్ని కట్టలేదు. మాలో ఎట్టి దోషమున్నా యెహోవాయే తీర్పు తీర్చునుగాక. రాబోయే తరం పిల్లలకు దేవుని పట్ల భయభక్తులు కలగాలని వారికి సాక్ష్యార్థంగా మాత్రమే ఈ బలిపీఠం కడుతున్నాము. ఇది దహన బలులు అర్పించడానికి కానే కాదు, ఇది రాబోయే తరానికి మీకు మాకు మధ్య సాక్షి. మాకు తెలుసు, ఒకే ఒక బలిపీఠం ఉండాలి, అది ఆయన మందిరం ఎదుట ఉన్నది. మేము యెహోవాను అనుసరించక తప్పిపోయే ప్రసక్తే లేదు. శ్రోతలు వింటున్నారా, ఫీనెహాసు ఒక యాజకుడుగా అక్కడే హాజరై ఉన్నాడు. సమాజ ప్రధానులు కూడా ఉన్నారు. అందరి ఎదుట 2.5 గోత్రాల వారు ఇచ్చిన సాక్ష్యమిది. అది విని అందరూ సంతోషించారు. ఫీనెహాసు వారితో అన్నాడు, మీరు యెహోవాకు విరోధంగా ఏ ద్రోహమూ చెయ్యలేదు, గనుక యెహోవా మన మధ్యన ఉన్నాడు. అప్పుడందరూ సంతోషించారు, యుద్ధ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇది మన మధ్య సాక్షి అని చెప్పి దానికి ఏదా అని పేరు పెట్టారు. వారింకా వాగ్దత్త భూమిలో ప్రవేశించకముందే, యొర్దాను దాటకముందే 2.5 గోత్రాల వారు తమ భూభాగాలను ముందుగానే ఏర్పరచుకున్నారు. వారికి ఒక షరతు నియమించబడింది. వారు మొదట తమ సోదరులైన 9.5 గోత్రాలకు యుద్ధంలో సహాయపడాలి. వారు దానికి ఒప్పుకున్నారు. సరే, యుద్ధం అయిపోయింది గనుక యెహోషువ వారిని దీవించి యొర్దాను అవతలికి వారిని పంపించివేశాడు. శ్రోతలు గమనించండి, దేవునికి భయపడతాము నిజమే కాని దేవుణ్ణి మనం ప్రేమిస్తాము. ఆయనను ప్రేమించేవారికి దేవుడంటే పవిత్ర భయం ఏర్పడుతుంది. 2.5 గోత్రాలు తమ ఒప్పందం ప్రకారం మిగతా వారితో కలిసి యుద్ధాలలో సహకరించారు. యెహోషువ వారికి హితవాక్యాలు ప్రకటించాడు. అవును, దేవుని బిడ్డలు బాధ్యత నెరిగి ప్రవర్తించాలి. మనం దేవుని బిడ్డలమని ఎన్నడూ మరచిపోకూడదు. దేవుని ఆత్మ మనలో ఉండి మనము దేవుని బిడ్డలమని మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. దేవుని పని చేస్తూ ఆధ్యాత్మికంగా ఎదగాలి గాని పనిధ్యాసలో పడి ఆధ్యాత్మికతను పోగొట్టుకోకూడదు. 2.5 గోత్రాల వారికి శత్రువుల నుండి చాలా కొల్లసొమ్ము వచ్చింది. వారు దాన్ని పంచుకుంటారు. క్రైస్తవ జీవితంలో ఇలాంటి భాగస్వామ్యం ఎంతో ఆశీర్వాదకరం. మన చుట్టూరా ఉన్న బీదలతో మనకున్నది పంచుకోవడం మన భక్తి విశ్వాసాలను పెంచుకోవడమే. రూబేను, గాదు, మనషే అర్ధగోత్రం కలిసి ఒక బలిపీఠం నిర్మించారు. అది చూచి మిగతా 9.5 గోత్రాల వారు భయపడ్డారు. ఫీనెహాసు రాయబారిగా వెళ్లి మంచి రాజనీతిని ప్రదర్శించాడు. యుద్ధం రాకుండా సంధి సంప్రతింపులు జరిపాడు. తొందరపడి కయ్యానికి కాలు దువ్వకూడదు. ఒక విధంగా చూస్తే 2.5 గోత్రాల వారు బలిపీఠం నిర్మించటం తెలివైన పని కాదు. దానివల్ల రానురాను విభేదాలే కలిగాయి. గాని సమైక్యత సిద్ధించలేదు. యెహోవా బలిపీఠానికి నకిలీ బలిపీఠం నిర్మించడము కేవలం అవివేకం. దానిని నిర్మించమని దేవుడు చెప్పలేదు. దేవుణ్ణి అడిగి వీరు ఆ పని చెయ్యలేదు. ఆధ్యాత్మిక విషయాలలో స్వంత ఊహపోహలు పనికిరావు. దేవుని చిత్తానికి మన చిత్తమును లోబరచాలి కాని మన ఆలోచన చొప్పున చేసి దేవుణ్ణి మెప్పించడం అసాధ్యం. కయీను, హేబెలు వీరి అర్పణల వ్యత్యాసం గమనించండి. కయీను అర్పణలో రక్తం లేదు. అలాగే 2.5 గోత్రాల వారు నిర్మించిన బలిపీఠానికి రక్తం లేదు. మన కోసమై బలియాగమైన యేసును వ్యక్తిగతంగా నీవెరుగుదువా సోదరీ సోదరుడా. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, సహాయము మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
2: ఇశ్రాయేలు 12 గోత్రములలో ఒక్కొక్క గోత్రానికి ఎన్ని పట్టణాలు వచ్చాయి? ఇశ్రాయేలు 12 గోత్రములలో ఒక్కొక్క గోత్రానికి ఎన్ని పట్టణాలు వచ్చాయి? 1, 2, 2, 4, 3, 6. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9995257.
3: ప్రియులారా, ఈనాటి మన ధ్యాన భాగంగా యెహోషువా 21-22 అధ్యాయాలను ధ్యానించుకున్నాం. ఇందులో లేవీలను గుర్చి, వారి ప్రత్యేకతను గుర్చి విని ఉన్నాం. లేవీలు నేటి సేవకులకు గుర్తుగా ఉన్నటువంటి కొన్ని సత్యాలను గమనించాం. ఇస్రాయేలీలు వాగ్దత్త భూమిలోనికి ప్రవేశించారు, కానీ వీరు ఆ భూమిని స్వతంత్రించుకోవలసి ఉంది. అప్పుడే సంపూర్ణ విశ్రాంతి. దేవుని వాగ్దానాలు ఎంతటి నమ్మదగినవో, అందులో ఎటువంటి మార్పు ఉండదనే విషయాన్ని గమనించాం. యెహోషువా యోర్దాను దాటి వచ్చిన ఇస్రాయేలీలలో 2.5 గోత్రాలను ఉద్దేశించి ఒక వీడ్కోలు ప్రసంగం చేస్తున్నట్లుగా చూశాం. రూబేను, గాదు, మనషే యొక్క 2.5 గోత్రాలతో యెహోషువా సంభాషించాడు. వారి విశ్వసనీయతను ప్రశంసించాడు. దేవుడు ఇస్రాయేలుకు ఈ దేశాన్ని ఇచ్చాడు. ఇది వారి పూర్వీకులకు వాగ్దానం చేసిన భూమి. వారు ఈ భూమిని స్వాధీనం చేసుకున్నారు. దేవుడు ఇస్రాయేలులకు అన్ని వైపుల నుండి విశ్రాంతినిచ్చాడు. వారి శత్రులు ఎవరు కూడా బ్రతకలేదు. ఇస్రాయేలుకు దేవుడు చేసిన వాగ్దానాలన్నీ నెరవేరాయి. ఏది కూడా తప్పిపోలేదు. ఇదే విశ్వాసులుగా మనకు గొప్ప బలం. దేవుని వాక్యమే నమ్మదగింది. ఇందులో లేవీలను గురించి చెప్పబడిన మాటలన్నీ క్రొత్త నిబంధనలోని విశ్వాసులకు వర్తిస్తాయి. దేవుని బిడ్డలు తమ బాధ్యతను ఎరిగి ప్రవర్తించాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము దేవుని బిడ్డలమని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఇస్రాయేలీలు

మన ఆప్తులైన వారిని, ఆత్మీయులైన వారిని పోగొట్టుకున్నప్పుడు మనకెంతో వేదన. అలాంటి సమయాలలో బాధాతప్త హృదయాలను వదార్చి ఆదరణ కలిగించేది యేసుక్రీస్తే. ఒకనాడు మనం కూడా ఆయన సన్నిధికి చేరతామన్న నిరీక్షణతో ముందుకు సాగాలి.

అలనాడు ప్రతివాణి కేకలు ఆగి పిలచి చూపును ఇచ్చిన యేసయ్య ఈనాడు మన అందరినీ పిలుచుచున్నాడు. కావున చూచుచున్నాము అంటూ గుడ్డివారంగా ఉండక శారీరక ఆత్మీయ అంధత్వము నుండి విడుదల కొరకై అడుగుదామా ఆ జాలిగల యేసుని.

0: ఒక రహస్యం అని చెబితేనే వెతకాలి. ఈ కార్యక్రమానికి మీరు వెతకి వచ్చి కూర్చుని ఉన్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు. కార్యక్రమంలో ఒక రహస్యం దొరకబోతోంది. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్ జగన్, కార్యక్రమానికి స్వాగతం. లూక్, ఈ వైద్యుని నేనొక వ్యత్యాసంగా చూస్తున్నాను. యూజువల్గా ప్రిస్క్రిప్షన్ రాసేవారు రాసేస్తారు, డాక్టర్స్ అందరూ కూడా. అయితే ఈ డాక్టర్ గమనిస్తే చాలా ఎలాబొరేట్గా, అర్థమయ్యేలా, ఇంకా చెప్పాలంటే ఎవరు చదివినా అర్థమయ్యేలా రాశాడు. అయితే ఆ పరలోకం అని చెప్పినప్పుడు ఒక రహస్యం అని ఉంది. ఆ రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే కొన్ని విషయాలు మనకి బేసిక్గా ఫండమెంటల్గా అర్థం కావాలి. ఈరోజు మనం చూడబోయే ఈ పారాబుల్ ఒక లూక్ చాప్టర్ 13లో పలు రహస్యాలు ఉన్నాయి. ఒకటి రెండు కాదు, పలు రహస్యాలు. ఫండమెంటల్గా ఈ 13వ చాప్టర్ని ఎలా అర్థం చేసుకోవాలి?
1: మీరు ఆరంభములు చెప్పడం వల్లే చెప్తున్నాను, అనేక డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాయడమే మనకి రహస్యంగా ఉంటుంది.
0: అదే రహస్యం,
1: మనకు అర్థమే కాదు అందులో ఏముందని. కానీ ఆ ఫార్మసిస్ట్ కి బాగా అర్థమవుతుంది,
0: క్లీన్ గా అర్థం,
1: చూసి మాత్రను తీసి మన చేతికి ఇచ్చేస్తాడు. ఆ విధంగా కొందరి చేరాత కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. ఇది పరిశుద్ధాత్ముడు లూకా ద్వారా రాయించింది. అందులో ఉండేటువంటి రహస్యాలొచ్చి ఫార్మసిస్ట్కి తెలిసేలాగా కొందరి ద్వారా దేవుడు అది తెలియజేస్తున్నాడు. దాని మూలంగా అనేకులకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాడు. ఉపమానం అంటేనే అది ఒక రహస్యమైనది అని చెప్తూ మాథ్యూ 13లో దేవుడు చెప్తున్నాడు, ఉపమానం వెనుక రహస్యాలున్నాయని చెప్పి. సో అదే మనం వరుసగా ఒక్కొక్క ఎపిసోడ్ ద్వారా తెలియజేస్తున్నాం. దేవుడు మనకు అది బయలుపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనం చూడబోయేది లూక్ 13. లూకా 13లో 6వ వర్స్ నుంచి మాట్లాడుతున్నాడు. ఈ పారబల్ ఎలాగంటే ఒక కొనసాగింపు పారబల్. ఇక్కడ ఆయన వేరుగానే మాట్లాడుతున్నాడు. అయితే యేసు మాట్లాడకముందు కొన్ని సంభవాలు జరిగున్నాయి. ఈ యొక్క పారబల్ అనంతరం కొన్ని సంభవాలు జరుగుతాయి. అన్నిటినీ సమకూర్చి ఇదొక సెంటర్ పాయింట్గా ఉంచి మాట్లాడుతున్నాడు ఈ పారబల్. మనమెంతో వీరిని కన్ఫ్యూజ్ కాకుండా కొంత అర్థమయ్యేలాగా వెళ్ళిపోదాం, అప్పుడే తెలుస్తుంది.
0: చాలా జనసమూహం వస్తున్నారు,
1: అది అందరూ వచ్చినప్పుడే ఆయన వారి మధ్య మాట్లాడుతున్నాడు. ఇప్పుడిక్కడ ఈ పారబల్ ఏం తెలియజేస్తుందని చూసినట్లయితే, ఒక స్టార్టింగ్లోనే ఫస్ట్ లైన్లో మనం చూసినట్లయితే అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంత సమయం కావాలి. ఏంటంటే అప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అని ఉంది. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడడం అనేదే ఒక కాంట్రవర్సీ అయిన విషయం.
0: అవును, ఇందులో ఎందుకు దీన్ని వాడుతున్నారు?
1: మీరు ఎప్పుడు చూసినా ఈ ద్రాక్ష తోట అనేదే, ఇప్పుడు మన సౌత్ సైడ్లో అంతా చూసినట్లయితే అనేక ద్రాక్ష తోటలున్నాయి.
0: అవును,
1: ఇది పాతుకుపోదు, పాకుతుంది, అట్లే పాకుతూ వెళ్లేదిగా ఉంటుంది. అంజూరపు చెట్టు వేరుపారి బాగా స్ట్రాంగ్గా మట్టిలోకి వెళ్లేటువంటిది. ఇది వేరే, అది వేరే, రెండునూ ఆపోజిట్. అయితే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడటం అనేదే మన యొక్క ప్రశ్న. ఇప్పుడు ఇది మనమొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలని చూసినప్పుడు మొదటిగా ద్రాక్ష చెట్టు అంటే ఏంటని మనకు తెలియాలి. ద్రాక్ష తోట దేనికి సూచించబడుతుంది, అందులో ఎందుకు అంజూరపు చెట్టు వచ్చింది, అదొక రీజన్. అది రెండవదిగా చూద్దాం. మొదటిగా ద్రాక్ష చెట్టు అన్నది దేని సూచిస్తుంది అన్నట్లయితే, యెషయా గ్రంథంలో 5వ చాప్టర్లో దేవుడు మొదటి వచనం నుండి దేవుడు ఒక కార్యాన్ని చెప్తూ వస్తున్నాడు.
0: ఐసయ్య ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు కదా. క్రైస్ట్ చెప్పేటప్పుడు సినగాగులో నా టెంపుల్లో ఐసయ్య పుస్తకాన్ని చదివాడు కదా.
1: యెషయాలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటని అడిగితే, యెషయా గ్రంథం స్పెషాలిటీ క్రీస్తు యొక్క బర్త్ నుండి క్రీస్తు యొక్క మిలేనియం వరకు అక్కడ ఉంటుంది. అటువంటి ఒక ప్రాఫిటిక్ బుక్ మనం ఇంకెవరిలోనూ చూడలేము.
0: దాదాపుగా బైబిల్లో ఒక ముఖ్యమైనవి అర్థం కావాలంటే ఐసయ్యని మనం స్టడీ చేయడం చాలా అవసరం.
1: యెషయా గ్రంథం పూర్తిగా చదివినట్లయితే క్రైస్ట్ ఏ విధంగా ఒక కన్యక గర్భాన పుడతాడని ఆరంభమై ఆయన మరణించడం నుండి ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో చేసే అన్ని కార్యాలు అందులో ఉంటాయి.
0: అన్ని డీటెయిల్స్,
1: జడ్జ్మెంట్ నుండి అన్ని కూడా అందులో ఉంటాయి. ఐసయ్యలో మాత్రమే అటువంటి పరిపూర్ణమైన కార్యాలు వెల్లడి చేయబడతాయి.
0: అప్పుడు ఆయన అంతవరకు ఈ సీక్రెట్స్ అన్ని పొందుకున్నాడంటే అతను ఎంత స్పిరిచువల్ గా ఉండొచ్చు.
1: ఇంకొకటి, ఇప్పుడు మనం యెషయా వెంట వెళ్తే,
0: ఎందుకంటే ఇది పెద్ద విషయం, సీక్రెట్స్ కోసం చెప్తున్నా, అతను ఎన్ని విషయాలు పొందుకున్నాడు చూడండి.
1: ఒక 5 చాప్టర్ల వరకు యెషయా అలాగ ఉండాడు, నార్మల్ ప్రాఫిట్ గా ఉంటాడు. అంటే ఇస్రాయలులో ప్రాఫిట్స్ ఎలాగుంటారో అలా ఉంటాడు. కానీ 5వ అధ్యాయం నుండి యెషయాలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూడగలం.
0: అందులో నుండి ఒక
1: ప్రాఫిట్ యొక్క నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. అప్పుడే యెషయా నుండి ఒక గొప్పదైన కార్యాలు వెల్లడవుతుంది. చూసినట్లయితే దాని తర్వాత ఆయన మాట్లాడే అన్ని విషయాలు కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది.
0: అప్పుడు అతను ఎంత సాక్రిఫైస్ చేసి ఉంటాడని అనే ఒక దీన్ని రిసీవ్ చేసుకోవడం కోసం
1: సాధారణంగా చెప్తుంటారు. యెషయా పుస్తకంలో చూసినట్లయితే మొత్తమే 66 పుస్తకాలే ఉంటాయి.
0: అవును,
1: ఐసయ్యలో చూసినట్లయితే దాన్ని ఏం చెప్తారని అడిగితే, ఈ 66 చాప్టర్స్ను మొత్తం 66 బుక్స్కైనా పూర్తి సంగ్రహం అంటారు. ఏషియాలో 66 చాప్టర్స్ ఉన్నాయి కదా, అలాగే టోటల్ బైబిల్లో చూస్తే 66 పుస్తకాలు ఉంటాయి. ఈ పుస్తకాలనే అందులో సంగ్రహం అంటారు. ఆ స్థాయికి మనమొచ్చి ఏషియాను, నేనప్పుడప్పుడు మెసేజెస్లో చెప్తా, మన ఏషియాను వచ్చి ఎంతో వేరే విధంగా యూజ్ చేశాం. ఎలాగని అడిగితే, ఒక ప్రవచనాత్మకమైన ప్రవక్తగానే ఆయన చిత్రీకరించాం. జనవరి మాసంలో ఆ వాగ్దానాలు ఇస్తుంటాం కదండి, మాక్సిమం ఎక్కడి నుండి తీస్తారంటే ఏషియా నుండే తీస్తారు, ఎందుకంటే అన్ని వాగ్దానాలు ఉన్నాయి, ప్రామిసెస్. కానీ ఆయన్ని అందులో కొరకే యూజ్ చేశారు.
0: అది దాటి మనం చాలా విషయాలు చూడడం లేదు.
1: అది దాటించి డెప్త్ అయిన విషయాలు అన్నీ ఉంటాయి. మీరు 66 చాప్టర్స్లో 66 పుస్తకాలు తీసుకురావచ్చు. అన్ని విషయాలు పొందుపరిచాడు ఏషియా.
0: ఈ పారాబుల్కి మనం అక్కడికి
1: పారాబుల్కే ఏషియాలోకే వెళుతున్నాం. ఇప్పుడు 5th చాప్టర్లో ఏషియాలో దేవుడు ఒక రెవల్యూషన్ ఇస్తున్నాడు. మరి ఈ సమయంలో నేను మరొకటి చెప్పాలని ఇష్టపడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ డేస్లో మనవాళ్లల్లో ఇటువంటి వాక్య విశ్లేషకులలో ఒక గ్రూప్ ఏం చెప్తున్నారంటే, ఓల్డ్ టెస్టమెంట్ అవసరం లేదని చెప్తున్నారు. ఇప్పుడు అటువంటి వ్యక్తులు అధికమవుతూనే ఉన్నారు. ఓల్డ్ టెస్టమెంట్ ముగిసిపోయింది, న్యూ టెస్టమెంట్ వచ్చింది, ఎందుకు పాత ధర్మశాస్త్రమంతా మాట్లాడాలి అని చెప్తున్నారు. మన కొనసాగింపులో అన్ని ప్రోగ్రాంలో చూసినట్లయితే న్యూ టెస్టమెంట్ ఓల్డ్ టెస్టమెంట్ కైన కనెక్షన్ మాట్లాడుతూనే ఉంటాం.
0: లింక్ వస్తూనే ఉంది,
1: మనం తీస్తూనే ఉన్నాం. రెవల్యూషన్ గానీ డానియల్ గానీ రెండు మిక్స్ చేయకుండా మనం ఎలా చదవగలం? అదేవిధంగా ఏషియాను ఇప్పుడు చూడబోయే విషయం. అందుకే ఇప్పుడు న్యూగా ఈ ప్రోగ్రాం చూసేవారికి ఒక కార్యం చెప్పి వెళ్ళబోతున్నాం. ఓల్డ్ టెస్టమెంట్ని దయచేసి ఎవరు చెప్పారన్నందులకు మీరు ఏం చేయకండి, ఒమిట్ చేయొద్దు, ఎందుకంటే ఇదే ఫుల్ఫిల్డ్ బైబుల్ మన దగ్గర ఉన్నటువంటిది. వారి దగ్గర సగం మాత్రమే ఉండేది, ఇస్రాయేల్ దగ్గర ధర్మశాస్త్రం మాత్రం. మన దగ్గరే దేవుడు మొత్తాన్ని చేతిలో ఉంచి ఉన్నాడు. ఇది మొత్తాన్ని చేర్చి చదివితే అర్థమవుతుంది. యెషయా 5వ అధ్యాయాన్ని చూసేప్పుడు అక్కడ దేవుడు ద్రాక్షతోటను నేరుగా ఏంటన్నది అక్కడ తెలియజేశాడు. నా ప్రియుని గుచ్చి పాడేదను వినుడి అతని ద్రాక్షతోటను బట్టి, అతని ద్రాక్షతోటను బట్టి అని ఉంటుంది 5:1.
0: అవును,
1: అప్పుడు 7th వర్స్లో చూడండి, ద్రాక్షతోట అంటే ఏంటని అక్కడ తెలియజేశాడు. ఇస్రాయేలు వంశము సైన్యములకు అధిపతి అగు యెహోవా ద్రాక్షతోట. ఇంగ్లీష్లో ఎలాగుందండి?
0: ఫర్ ది విన్యర్డ్ ఆఫ్ లార్డ్ ఆఫ్ హోస్ట్ విత్ ది హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ది మెన్ ఆఫ్ జూడా.
1: హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ వంశం, జీనియాలజీ అంటారు లేక వంశ పారంపర్యం అంటారు. అప్పుడు ఇస్రాయేల్ అనేటువంటి వంశము లోపల ద్రాక్షతోట అంటే వారి
0: అబ్రహం
1: ప్రామిస్ నుండి లోనికి వస్తుంది. వారు అబ్రహం కానివ్వండి, తర్వాత ఐసాక్ కానివ్వండి, తర్వాత జాకబ్ కానివ్వండి, వీరి ముగ్గురు వేరైన వారు. వీరి ముగ్గురును మూడు పార్ట్లు.
0: అవును, ది గాడ్ ఆఫ్ అబ్రహం.
1: ఎందుకంటే వీరి ముగ్గురులోనూ చెప్పబడిన ప్రామిసెస్ వచ్చి వ్యత్యాసంగా ఉంటాయి. ఎందుకు వీరిని మాత్రం ఆపివేసినందుకైనా కారణం ఉంది. ఎందుకు దీని తర్వాత యూదాను తేలేదు? ఎందుకంటే యాకోబు యొక్క కుమారుడు యూదా, ఆ తర్వాత
0: యోసేపు
1: రాలేదు. వీరి ముగ్గురిని ఎందుకు ప్రస్తావిస్తున్నాడంటే వీరి ముగ్గురులో మాత్రమే ఒక గాడ్స్ ప్లాన్ ఉండింది.
0: అందులో
1: ఒక రహస్యం ఉంది. అది ఉంచుకునే మీరు టోటల్ బైబుల్లో ఉన్నటువంటి ప్రామిసెస్ని చదువుకోగలరు. ఇతనితో ఆ దేశానికి వెళ్ళమంటాడు, ఇతనితో ఇస్సాకుతో దేశాన్ని వదిలి వెళ్లొద్దంటాడు, యాకబుతో వెళ్ళు తీసుకొస్తానంటాడు. ఈ మూడు ప్రామిసెస్ వెనుకను మూడు ముఖ్యమైన సీక్రెట్స్ ఉంటాయి అందులోపల. సో అది చదువుతూ ఉంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఈ యొక్క సీక్రెట్స్ని త్రవ్వుతూ ఉంటే మనకంత ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఇన్ని నిధులు దేవుడు బైబిల్లో దాచి ఉంచాడా అనేటువంటిది. ఇప్పుడు ద్రాక్షతోట, ద్రాక్షతోటను చూస్తున్నప్పుడు ఎందుకు ద్రాక్షతోటలో అంజూరపు చెట్టును నాటాడు?
0: అవును,
1: అదే ఫస్ట్ క్వశ్చన్.
0: అవును, అదే వ్యత్యాసంగా ఉంది.
1: ద్రాక్షతోటలో అవే విత్తాలి కదా, అటువంటి చెట్లనే పెంచాలి కదా.
0: అవును,
1: ఎందుకు ద్రాక్ష విత్తనానికి బదులుగా అంజూరపు చెట్టును నాటుతున్నాడని చూసినట్లయితే ద్రాక్షతోట అన్నది ఇస్రాయేల్ వంశము, జీనియాలజీ. ఇప్పుడు ఆరంభము నుండి ఈ ఇస్రాయేల్ వంశం వీరిని చూస్తూ వస్తున్నప్పుడు ఈ ఇస్రాయేలీలు సాధారణంగానే దేవునికి, ఇప్పుడు మీరు జడ్జెస్ పుస్తకాన్ని తర్వాత మీరు చదివినట్లయితే తెలుస్తుంది, దేవునికి నమ్మకంగా ఉంటారు. కొన్ని దినాలే ఉంటారు, ఒక 10, 20, 30 సంవత్సరాలు. తర్వాత కొంచెం కొంచెంగా ఏం చేస్తారు, దేవుని నుండి దూరంగా వెళతారు. అప్పుడు దేవుడేం చేస్తాడు, వీరికొచ్చి

0: ఇది ఇశ్రాయేలుకు మాత్రం కాదు, మన దగ్గర అలాగే ఉంది. మనకీ దేవుడు చెప్తాడు, ఒక 3-4 వారాలు బాగుంటాం, ఒక 6 నెలలుంటాం, మరల తిరిగి అదే దానికి వెళతాం. తర్వాత సందేశం ద్వారా దేవుడు బయలుపరుస్తాడు, కొంత సరి అవుతుంది, లేక 2 దెబ్బలేస్తాడు, లేక ఎవరికైనా అప్పచెప్తాడు. తర్వాత దేవా నాకెందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అని అడుగుతాం. తర్వాత దేవుడు స్పర్శిస్తాడు. ఇది యూజువల్గా మనకి జరిగేటువంటి ఒక విషయం అనుకోండి, ఎందుకంటే మనం మన్నయ్య ఉన్నామని దేవుడు గుర్తు చేస్తున్నాడు. మాంసంలో ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఇశ్రాయేల్ జనుల్ని ఒక కాలఘట్టం వరకు మోర్ దెన్ 2000 ఇయర్స్ అబ్రహాం నుండి క్రైస్ట్ వరకు ఆ ఛాన్స్ వారికి ఇవ్వబడుతూనే ఉంటుంది. ఈ యొక్క ఛాన్స్ని వారు వచ్చి ఒక్కొక్క చోటు కూడా వారు మిస్ చేస్తూనే ఉన్నారు. ఒక దగ్గర వారిని 70 సంవత్సరాలు చెరలోనికి పంపుతాడు, ఎవరి దగ్గర, నెబుకద్నెజర్ దగ్గర అప్పగించబడతారు.
1: అవును,
0: ఇప్పుడు ఆ నెబుకద్నెజర్ పాలన క్రింద 70 సంవత్సరాలు వారు దెబ్బలు తిని అన్నీ చేసి దేవాలయం కూల్చబడుతుంది, అన్నీ చేయబడతాయి. తిరిగి వస్తున్నారు, 3 పార్ట్లుగా వారు వస్తున్నారు. నెహెమియా, ఎజ్రా, జెరుబ్బాబెల్ వారు 3 పార్ట్లుగా లోనికి వస్తారు. వచ్చి తిరిగి ఫామ్ అవుతుంది. ఒక 400 ఇయర్స్ అలా ఉంటారు. క్రైస్ట్ వచ్చేంతవరకు వీరు అట్లే పోను పోను, వారు ఎంతో మోసమైన వారిగా మారిపోయారు. అలా మారిన తర్వాత క్రైస్ట్ చివరిగా వీరికిచ్చేటువంటి ఒక ఛాన్స్ అది, మారుమనసు పొందిడి, పరలోక రాజ్యం సమీపంగా ఉందని చెప్పి. క్రైస్ట్ వచ్చిన తర్వాత వీరేం చేయలేదు, దేవుడే వచ్చి నుంచుంటున్నాడు ముందు. వీరర్థం
1: చేసుకోలేదు.
0: ఇప్పుడు చివరిగా ఏం చేశాడు దేవుడు, ఈ ద్రాక్ష తోటను 5వ అధ్యాయంలో చెప్తున్నాడు,
1: అవును,
0: నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను, నేను అది మేసి వేయబడునట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను, అది శుద్ధి చేయబడదు, దానిలో గచ్చపొదలును బలురక్కసే చెట్టును బలిసి ఉండును, దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చేదను అని రాయబడి ఉంది.
1: అది చాలా స్ట్రాంగ్ గా ఉంది.
0: 2000 ఇయర్స్గా వారు అలాగే ఉండారు. క్రైస్ట్ తర్వాత 1948 వరకును వారి పరిస్థితి ఇంతే. వారిని మొత్తంగా తీసివేశాడు.
1: ప్రాఫిట్స్ ఇంత తరచుగా చెబుతూ ఇన్ని వార్నింగ్స్ ఇచ్చిన తరువాత కూడా మన హృదయం అంత కఠినమైందో అని అర్థమవుతుంది. కరెక్ట్గా అది వస్తుంది.
0: నేనెప్పుడు నాకు ఎప్పుడు మెసేజ్ ద్వారా దేవుడు తెలియజేసే కార్యాలు చెప్తూ ఉంటాను ఏంటంటే, ఒక కష్టములో మనము దేవునికి నమ్మకంగా ఉంటున్నాం, ఒక వ్యాధి వచ్చినప్పుడు దేవా అంటున్నాం, ఒక సమస్య వస్తే పిలుస్తున్నాం, ఒక అవసరతలో పిలుస్తున్నాం, ఇదే కార్యాన్ని ఆశీర్వాదంలో చెప్తున్నామా? ఒక మంచి ఆశీర్వాదం వచ్చిన తర్వాత దేవా ఇది నాకిచ్చారు దానికే మీకు స్తోత్రం అంటున్నామా? ఆశీర్వాదం 2 అవుతున్నప్పుడు దేవా నన్ను 2 ఆశీర్వదించారు స్తోత్రం అంటున్నామా? సాధారణంగా యూదుల దగ్గర ఒక అలవాటు ఉంది, పారంపర్య యూదుల దగ్గర ఒక అలవాటు ఉంది, ఏంటంటే తినకముందు ప్రార్థన చేస్తారు.
1: అవును,
0: మనకు అలవాటుందా? మనము చేస్తున్నామా? చేస్తున్నాం.
1: అది
0: భోజనం తర్వాత వారు ప్రార్థన
1: అదొక
0: దేవా ఈ ఆహారాన్ని మంచిగా భుజింపజేశారు వందనాలని అలా ఆ భోజనము తర్వాత ప్రార్థన చేసి లేచి నిల్చుంటారు. మనమది చేస్తామా? ఇదే మనకి వాళ్ళకి డిఫరెన్స్. ఆహారానికి మనం ప్రార్థిస్తాం, ఇచ్చిన ఆహారానికై మనం అది మంచి విధంగా భుజింపజేశారని మనం ఎప్పుడూ ప్రార్థన చేయడం లేదు. ఇది యూదుల దగ్గర ఉండేటువంటి అలవాటు. ఇది ఎలా తీసుకుంటున్నానంటే, బ్లెస్సింగ్ రావడానికి మనం అధికంగా ప్రార్థన చేశాం, వచ్చిన బ్లెస్సింగ్ కొరకు ప్రార్థన చేసిందే లేదు అటు తర్వాత. అది ఏమవుతుందంటే రోజులు తరబడే కొద్దీ దేవుని నుండి దూరంగా వెళుతూ ఉంటాం.
1: ఆ వచ్చిన బ్లెస్సింగే మనకి ఒక కారణంగా ఉంది వేరే.
0: ఇందువల్ల దేవుడు మరల మనతో ఏం చెప్తున్నాడు, ఓల్డ్ టెస్ట్మెంట్ గానీ న్యూ టెస్ట్మెంట్లో గానీ, నీకు తగినంత ఉంటే నువ్వు బాగుంటావని చెప్పి అందువల్ల మా అనుదినాహారం నేడు మాకు దయచేయమంటాడు. ఎక్సెస్ వచ్చిందంటేనే ఎక్సెస్ రాను రాను రాను మనం ఆ ఎక్సెస్ని కాపాడే స్థాయికి వెళ్ళిపోతాం. మనాని ఎక్స్ట్రాగా తీసుకోవద్దని అందుకే చెప్పాడు. తీసి పెట్టుకున్నట్టయితే అది ఉంచడానికి ఒక పాత్ర కావాల్సి ఉంది. ఆ పాత్ర పురుగు పడుతుంది, వాసన వస్తుంది, అన్నీ అవుతున్నాయి.
1: అది
0: స్టోర్ చేస్తున్నాం, ఇక్కడే సమస్య వస్తుంది. ఈరోజు ప్రాక్టికల్గా చెప్పాలంటే ఫ్రిడ్జ్ లేనంతవరకు వ్యాధులు తక్కువగా ఉండే, ఫ్రిడ్జ్లు వచ్చాక వ్యాధులు అధికమైపోయాయి,
1: ఫ్రెష్నెస్
0: పోయింది. ఆ విధంగానే ఈరోజును ఆశీర్వాదం అధికమయ్యే కొద్దీ అది హ్యాండిల్ చేయడం తెలియాలి.
1: అదేమంటే ఆశీర్వాదం వద్దని కాదు, అయితే సేమ్ టైం మీరు చెప్పినట్లు ఫోకస్ షుడ్ నాట్ బి, అదే నాకు ఏది అడగాలనేది కరెక్ట్ గా అడగమంటే సమస్య లేదు.
0: నాకు ఈ టంబ్లర్లో ఇన్ని నీళ్లు కావాలంటే అంతటితో ఓకే, ఫినిష్. నాకు అవసరమైన నీళ్లు ఉన్నాయి, సఫిషియంట్. ఎందుకు ఇక్కడ 4 బకెట్ల నీళ్లు అధికంగా పెట్టుకోవడమే నాకు సమస్య అవుతుంది. ఇప్పుడేమైంది చూడండి, దావీదుకి సొలొమోనుకి డిఫరెన్స్ చూడండి. డేవిడ్కున్న ఒక పెద్ద ప్లస్ పాయింట్, ఎంతో కష్టపడి జీవితంలో పైకొచ్చాడు. అతనికి బ్లెస్సింగ్ వచ్చినప్పుడు అతను బ్లెస్సింగ్ వైపు తిరగలేదు.
1: అవును,
0: దేవుని వైపే నిలబడి ఉంటాడు అన్నిట్లో.
1: ఏంటంటే
0: గొప్ప రాజు అయినప్పుడు అతడు చెప్తాడు, దేవా నేను ఏమాత్రపు వాడని అంటాడు.
1: అవును, మళ్లీ మళ్లీ నేను అక్కడి నుంచి వచ్చాను.
0: ఇప్పుడు సౌలును తీసుకోండి, లేకపోతే సొలొమోను తీసుకోండి, వీరొచ్చి ఈ కష్టము నుండి వచ్చిన వారు కారు. సౌలు ధనవంతుడు, తాను గాడిదను వెతకడానికి

0: వెళ్ళాడు. గాడిదే ఆ రోజుల్లో బెంజ్ కార్ లాంటిది. దాన్ని వెతకడానికి వెళ్ళాడు. గొప్ప ధనవంతుడు. అక్కడి నుండి వచ్చేప్పుడు అతనికొచ్చి దీని ఫోకస్ గొప్పగా అనిపించలేదు. వీరు దేవుణ్ణి ఫోకస్ చేయకుండా బ్లెస్సింగ్ ని ఫోకస్ చేశారు. సౌలికి గొర్రెలు పశువులు అమలేకిలు నడిచిన తర్వాత తనకు అవి ఇంపార్టెన్స్ అయిపోయాయి. గాడ్స్ వర్డ్ ఇంపార్టెంట్ కాలేదు.
1: అదేంటంటే సోలమను తన తండ్రిని గురించి విషయాలు ఒకవైపు గమనిస్తున్నాడు, చూస్తూనే అతను
0: అదే ఆ బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ నే దృష్టించిన తర్వాత గొప్ప భవనం కట్టించాడు. అతని జ్ఞానాన్ని అందరూ పొగిడారు. నీవంటి జ్ఞానవంతులు లేరు. అదంతా వాస్తవం. అయితే అతడు దీనికంత కారణం దేవుడే అని ఆ మహిమను దేవుని వైపు తిప్పుంటే అతను కూడా
1: పడిపోయి ఉండేవాడు.
0: అదే చెప్తున్నాను, మనకి బ్లెస్సింగ్ వద్దు అని చెప్పేవారు ఎవరూ లేరు. ఈరోజు అక్కడ ఇస్రాయెల్ జనులతో ఉన్న పెద్ద ప్రాబ్లం, దేవుడు వారిని అంత సమృద్ధిగా అందరి ముందు ఆశీర్వదించి సొలొమోను పీరియడ్ లాగా ఒక గోల్డెన్ పీరియడ్ ఓల్డ్లోనే లేదంటారు.
1: అవును, నిజమే.
0: బెస్ట్ పీరియడ్
1: బంగారమే చాలా కామన్.
0: ఎలాగంటే మిగిలింది ఉంచడానికి ఒక ఊరు కట్టాడంట.
1: అవును, అది
0: ఎంతటి ఒక ఆశీర్వాదమో చూడండి. అంటే మనమంతా ఉన్నంతలో మిగిలింది బీరువాలో పెడుతుంటాం. అది పెట్టడానికే ఒక బీరువ కొన్నట్టుగా మనం చూడగలం.
1: అయితే ఆ సాలమనే ఎక్లిస్టిక్ యాస్టెస్ వాసినప్పుడు ఏవని అదేమంటే చివరిగా అన్ని అనుభవించి ఏమీ లేదనే ఒక కాన్సెప్ట్ కి వచ్చాడు.
0: అదే ఉన్నంతలో నిజము కూడా. చివరిగా నిజం అదే చూడండి.
1: అవును,
0: ఒక గొప్ప సైంటిస్టు తన జీవితకాలమంతా కూడా బైబిల్కి అగెన్స్ట్గా ఎన్నో విషయాలు రాసి అనేక జనుల్ని ఆ బైబిల్ నుండి త్రిప్పివేశాడు. ఆ లేదు, క్రియేషన్ కాదు, ఇదొచ్చి ఆ జీవపరిణామ సిద్ధాంతం అని తిప్పివేశాడు. కానీ ఆ సైంటిస్ట్ చివరిగా కనిపెట్టింది ఏంటంటే బైబిల్ ఇస్ రైట్ అని కనిపెట్టాడు. చివరిగా అతని పేటి తీసుకునేప్పుడు ఇంటర్వ్యూకి అని వెళ్ళినప్పుడు తను బైబిల్ తీసుకుని హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుతూ ఉన్నాడు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి ఆశ్చర్యమైంది. వారు అడుగుతున్నారు, మీరేంటి బైబిల్ చదువుతూ ఉన్నారు? మేమొచ్చిందే మీరు బైబిల్కి అగెన్స్ట్గా మాట్లాడడాన్ని బట్టే కదా. అందుకు ఆయన చెప్పాడట, నేను ఒక రోజు ఒక సందేహాన్ని లేపాను, అది ప్రజలు మతంగా మార్చిపడేశారు. అయితే నిజము బైబిల్లోనే ఉందని చెప్పాడట. ఆ విధంగా పలు సమయాల్లో మనము చిట్ట చివరికి ఎక్కడికొచ్చి నిలుస్తామంటే బైబిల్ దగ్గరే వచ్చి నిలుస్తాం.
1: ఇందులో మరో విషయం, ఈ ఐసయ్యా 5లో మనం చూస్తున్నాం, ఇది ఒకవైపు మనం దేవుడు దీని ద్వారా వార్నింగ్ ఇస్తున్నాడు, ఇలా జరుగుతుందని చెప్తున్నాడు. ఇందులో మరో దృష్టి ఉంది, అది కరెక్టా అని చూడండి. దేవుడు ఇంత రాశాడు కదా ఐసయ్యా 5లో, ఇలా నేను నా మాటను వీరిపే అప్పుడు ఆయన మనసు ఎంత దుఃఖించుంటుంది అని. అందులో ఎంత ప్రేమ, ఎంత ప్రేమగా చెబుతున్నాడు, నేను వీటన్నిటినీ ఎదురు చూడలేదు, చూస్తున్నాను అని అన్నాడు.
0: ఎందుకంటే దాని వెనుక మరొక
1: గాడ్స్ లవ్ కోసం ఆ పాయింట్
0: వచ్చాను. గాడ్స్ లవ్ వచ్చి ఒక ప్రేమపూర్ణుడు కదా, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కదా. దీని వెనుక మరొక విషయాన్ని ఆలోచించాలి. అది ఏంటంటే, నేనొక ప్లాన్తోనే ఆలోచనతోనే మిమ్మల్ని పిలిచాను. మీ మీద నాకొక గొప్పదైన డ్రీమ్ ఉంది,
1: ఒక ప్లాన్
0: ఉంది. మిమ్మల్ని పెట్టుకుని ఇదంతా చేయాలనుకుంటున్నాను. మీరు తప్పుతున్నప్పుడు మీరు తప్పిపోవడం ఒక ప్రక్కన,
1: ఒక
0: ప్లాన్ చేయలేకుండా పోతున్నా.
1: ప్లానే
0: డిస్టర్బ్ అవుతుంది. నేనిప్పుడు మాడిఫై చేయాల్సి ఉంది ప్లాన్ అంతా, రీషెడ్యూల్ చేయాల్సి.
1: దేవుని రాజ్యం కట్టబడకుండా మిస్ అవుతుంది, మారుతుంది.
0: దానికొచ్చి కారకులు మీరే అన్నట్టుగా అయిపోతుంది. ఇక్కడ ఆ చోట ఇస్రాయేలీలు, ఈ ఇస్రాయేలీలను పెట్టుకుని దేవుడు ఇస్రాయేలీని మాత్రమే ఆశీర్వదించాలన్నటువంటి గాడ్స్ ప్లాన్ కాదు.
1: అవును,
0: నేను చెప్తున్నాడంటే ఆ రోజు నేను చెప్పేది వినడానికి ఇజ్రాయెల్ ప్రజలు రెడీగా ఉండారు. అందువల్ల వారికి అది ఇచ్చాను. వారొచ్చి వారి యొక్క పని ఏంటంటే అది తీసుకెళ్లి లోకమంతటా చెప్పి లోకమంతటా కూడా తన రాజ్యాన్ని స్థాపించడం అనేదే ఇజ్రాయెల్కి ఇవ్వబడిన కట్టడ. వారిని చెప్తాడు, వారిని రాజరిక యాజక సమూహం అని అంటాడు.
1: సెపరేటెడ్
0: అలా లోకమంతటా కూడా వెళ్లి తన ఉద్దేశాన్ని తెలియజేయాలి. అందుకు ఆనాడు ఆయన సెలెక్ట్ చేసిన వారే ఇజ్రాయెలీలు. వీరి ద్వారా చేయవలసిన ఆ ప్లాన్ 2000 సంవత్సరాలుగా అది చేయకుండానే పోతుంది. ఎందుకంటే నా దగ్గర తీసుకునే స్థాయిలో ఉండేడు అబ్రహాం, అలాగుండేడు ఇస్సాక్, అలాగుండేడు.
1: రిసీవ్
0: చేసుకున్నారు, చేస్తూ చేస్తూ చేస్తూ ఎప్పటి వరకు వారు రిసీవ్ చేసుకున్నారంటే మోషే వరకు, జాషువా వరకు వారు రిసీవ్ చేసుకున్నారు. ఒక పీరియడ్లో ఆ యొక్క ఏలియా సమూయేలు పీరియడ్లో టోటల్గా బయటికి వెళ్తున్నారు.
1: వద్దనే చెప్తున్నారు.
0: దేవుడు మాకు రాజుగా ఉండవద్దు అని నేరుగా చెప్తున్నారు.
1: అది డైరెక్ట్ రెబిలియన్.
0: మా దగ్గర మోషేతో చెప్తారు, దేవుడు మాతో మాట్లాడద్దు అంటారు. అప్పుడు ఆ ప్లాన్ వచ్చి మారిపోతూ ఉంటుంది. ఇంకొకటి మీరు చెప్పిందిగా ఉంటుంది, ఆ ప్లాన్ మారినా కూడా తిరిగి వారిని వెంటబెట్టుకొచ్చింది ఆ యొక్క లవ్వే.
1: అవును, అదే చెబుతున్నాను. ఆ వర్డ్స్లో ఎంత ఆయన దుఃఖించి రాస్తున్నాడో అనే విషయం చూస్తున్నాం. నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పే విషయం అందులో ఉంది.
0: ఇప్పుడు ఏమైందని అడిగితే ఒక చోటుకొచ్చేటప్పటికీ దేవుడు చెప్తున్నాడు, వీరి కంచెను కొట్టివేస్తానంటున్నాడు.
1: అవును, చాలా చాలా భయంగా ఉంది.
0: అందులో చెప్తున్నాడు, వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞయిస్తానంటున్నాడు. ఇప్పుడు ఇస్రాయిలు జనులు 1948లో తిరిగి వచ్చేంత వరకు కూడా ఆల్మోస్ట్ 100% ఆ స్థలం ఎడారిగా మారిపోయింది. వర్షం కురవలేదు. అంటే నేను ఇష్టపడిన ఒక దేశమును నా కంటికి ముందు నేనే పడగొట్టడం అనేది ఎంతటి విషయం?
1: ఆయనకి ఎంత కష్టంగా ఉంటుంది.
0: అది అట్లే ఆ ద్రాక్ష తోటను కంచెను కొట్టివేసి త్రుక్కివేసి పడవేసి అంటే అది మేసి వేయబడును అనేదానికి అర్థమేంటంటే మృగాలు లోనికొచ్చి పాడు చేస్తాయి, ఇస్రాయేలు దేశాన్ని ఇన్వేట్ చేయని దేశమే లేదు ఈ లోకంలో. కంటిన్యూగా
1: జరుగుతూనే ఉంది.
0: అంటే ఇస్రాయేలు జనులను హతమార్చని లేక ఆ ఇదని చెప్తారు వారిని వేధించని దేశమంటూ ఏదీ లేదు. ఒకే ఒక దేశం ఇండియా మాత్రమే. అది ఇస్రాయేల్ ప్రధానే చెప్తున్నాడు. మమ్మల్నొచ్చి ఇస్రాయేలీలు యూదులు రక్తము చిందించని దేశం ఒకటిందంటే అది ఇండియా మాత్రమే అంటాడు. ఆ స్థాయికి వారు లోకమంతటా రక్తము చిందించారు. అన్ని ప్రక్కల దేవుడు చెప్తున్నాడు మేసి వేయబడతారు. వారిని అందరూ చేశారు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఆ ద్రాక్ష తోటలో ఒక అంజురుప చెట్టు నాటబడి ఉండెను అని ఉంది.
1: ఈ
0: అంజురుప చెట్టే మరి రెండవ భాగం,
1: రెండవ పార్ట్.
0: ఈ అంజురుప చెట్టు ఎవరు? మరి దీనికి రెండు వివరాలు.
1: అంజురుప చెట్టు ఎవరు, ఎందుకు
0: అంజురుప చెట్టు అని చూడు.
1: అయితే ఈ వైపు మస్టర్డ్ సీడ్ అని రాయబడింది, ఇంకో చోట మరో పారబుల్లో ఆవగింజంత విశ్వాసం. సో ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్కటి చెప్పినప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి హెచ్చరిస్తున్నాను.
0: అందుకే చెప్తున్నాను మనం ఆవగింజను గురించి మాట్లాడి ఉంటాం అనుకుంటా ముందుగా. ఇప్పుడు ఈ అంజురుప చెట్టు ఇక్కడ వస్తుంది.
1: అవును,
0: అంజురుప చెట్టు ఇక్కడ ఎందుకు వస్తుంది, అది ఎవరు అని చెప్పి మీరు చూసినట్లయితే దీనికి రెండు వివరాలను వేద నిపుణులు ఇస్తున్నారు. నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను, అంజురుప చెట్టును నాటాడు అని చెప్పేప్పుడు అంజురుప చెట్టు అనేది ఇస్రాయేలు దేశమును గూర్చి చెప్పబడేటువంటి ఒక ప్రొఫెసీ. ఉదాహరణకు చెప్పాలంటే యిర్మీయా 24:5 యూదులను అంజురుపు పండ్లని చెప్తాడు. దేశం అంజురుపు చెట్టు, అంజురుపు చెట్టుగా చూడబడుతుంది. ఇప్పుడు ఈ అంజురుపు చెట్టు అనేటువంటిది అన్యజనుల యొక్క కాలం,
1: జెంటైల్స్.
0: ఈ ద్రాక్ష తోటలోనికి తీసుకొచ్చి అంజురుపు చెట్టును నాటాడనేది అన్యజనుల కాలాన్ని తీసుకొచ్చి ఇందులో మిక్స్ చేస్తున్నాడు దేవుడు.
1: ఓకే,
0: ఇప్పుడు వారికిచ్చిన ఛాన్స్ని వారొచ్చి కోల్పోయారు. కోల్పోయిన కార్యములో ఆయన ఏం చేస్తున్నాడు, దానికి ఆల్టర్నేట్గా ఆ స్థలంలో తెచ్చి ఇంకొకటి తెచ్చి నాటుతున్నాడు, అంజురుపు చెట్టును నాటుతున్నాడు. అంటే ఇంకా కొంత డీప్గా వీరికి చెప్పాలంటే ద్రాక్ష అనేటువంటిది ఒక కవనెంట్.
1: కవనెంట్
0: ద్రాక్ష తోట ఆ ద్రాక్ష రసాన్ని తీసిచ్చాడు అనేది ఉంది కదా, అది ఒక కవనెంట్. ఆ కవనెంట్ లోపల జెంటైల్స్ని లోన కలుపుతున్నాడు.
1: ఆ జెంటైల్స్
0: మనమే జెంటైల్స్, మనల్ని అందులో తీసుకొచ్చి నాటుతున్నాడు.
1: నాటుతున్నాడు,
0: తీసుకొచ్చి పెట్టి అది ఫలాన్నిచ్చేదిగా ఉందా అని చూస్తున్నాడు. ఎందుకంటే తను ఫలమివ్వలేదు,
1: ఈ ఛాన్స్ మనకి,
0: ఛాన్స్ని మనకిస్తున్నాడు. రోమిలకు రాస్తూ పౌలు చక్కగా చెప్తాడు మనకి ఈ ఛాన్స్ ఇవ్వడానికొరకే వారు లోబడక ఉండే రీతిలో పంపాడట.
1: ఓ అలా,
0: అటువంటి యాంగిల్లో పౌలు రాస్తున్నాడు. అంటే వారు లోబడకుండినప్పుడు వారిని ఆపడానికి ఆయనకు సాధ్యం. ఏ హీస్ ఆల్మైటీ గాడ్. ఆయన అనుకుంటే, ఆయన అనుకున్నది జరిగించడం ఆయన వల్ల సాధ్యం. ఎందుకంటే ఆ సర్వాధికారులు చెప్పారు లోకంలో నేననుకున్నదే జరగాలి. అలా జరిగించారు కూడా, చివరిగా నాశనమయ్యారు, అది వేరే విషయం. అయితే దేవుడు అనుకున్నాడంటే అది 100% జరుగుతుంది, జరిగించడం ఆయన వల్ల సాధ్యం. అయితే ఆయన వీరిని అలా తప్పు చేసి వెళ్తున్నప్పుడు వారి ఆ తప్పునకు అనుమతినిచ్చాడు. సరే వెళ్ళండి, ఆయన అనుకునుంటే వారిని కొట్టి తీసుకొచ్చిండేవాడు, మీరు వెళ్ళండి, ఎందుకు నేనింకొకరికి ఛాన్స్ ఇస్తాను. వీరు అనేక దినాలు వెయిట్ చేస్తున్నారు.
1: అందులో ఇంకో ఉపమానం ఉంది కదా, లేదు ఆ సీడ్స్ నాటేటప్పుడు వీడ్స్ వస్తున్నాయి అలాంటివి
0: అంటాడు. అది దీని తర్వాత కూడా నెక్స్ట్ కూడా చూడొచ్చు మనం. అది మీరు అడిగినందువల్ల కనెక్ట్ చేస్తున్నాను. అందులో మనం నెక్స్ట్ కూడా అందులో చూడొచ్చు, అది చాలా బాగుంటుంది. అదొక 5 కాలఘట్టాలు అందులో వస్తే చాలా బాగుంటుంది. అప్పుడు ఈయన తీసుకొచ్చి ఈ జెంటైల్స్ని లోన కలుపుతున్నాడు, కలిపి వీరు ఉండని ఇందులో వీరికి ఒక ఛాన్స్ ఇద్దాము, ఈ సంవత్సరం ఇది ఫలిస్తుందా అని చూద్దాం అని చెప్పి ఇస్రాయేలీయుల కాలములో అన్యజనుల కాలము ఇమ్మర్చబడటమే ద్రాక్ష తోటలో అంజురుప చెట్టును నాటడం.
1: ఇంతవరకు మనకు అర్థం కావాలి సీక్రెట్, అందులో
0: సీక్రెట్. అప్పుడు ఆ అంజురుప చెట్టును నాటి
1: మనం వచ్చేసాం,
0: లోనికి వచ్చేసాం. ఈ అంజురుప చెట్టును నాటి అంజురుప చెట్టు ఫలిస్తుందా అని చూస్తున్నాడు. సరే ఈ అంజురుప చెట్టు ఎక్కడినుండి వచ్చిందని చూడాలి, అదే ఇంకొక మరొక ముఖ్యమైన విషయం.
1: చూసిన విషయంలో మన ఫౌండేషన్గా ఒక కార్యం స్పష్టంగా ఉంది, గాడ్ సో లవ్ ద వరల్డ్.
0: ఎగ్జాక్ట్లీ 100%.
1: సో అందరికీ ఆ భాగ్యం ఇచ్చాడు అనే విషయం కరెక్ట్గా ఉంది.
0: క్రీస్తు అన్ని నియమాలను ఒకే నియమంగా చెప్తాడు, నీవు నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమింపవలెను. ఇప్పుడు మీరదొచ్చి 30 నిమిషాల ప్రోగ్రామ్ ఒకే లైన్లో చెప్పారు, గాడ్ సో లవ్ ద
1: వరల్డ్.
0: ఈ లవ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడెక్కడ సమస్య వస్తుందని చూసినట్లయితే ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ తాళుకొనును అనేది ఉంది కదా. ఇప్పుడు సకలములో ప్రేమ లేకపోవడం, ఏదో ఒక రీజన్ ఆ ప్రేమన్నది పోతుంది. అది భార్యాభర్తల మధ్య కానివ్వండి, లేక తల్లిదండ్రులు బిడ్డ మధ్య కానివ్వండి, సహోదర సహోదరీల మధ్య కానివ్వండి, లేకపోతే స్నేహితుల మధ్య కానివ్వండి. ఇప్పుడు మెయిన్ మిస్సింగ్ ఏదని అడిగితే అదే అంత్యకాలములో వాక్యం చెప్తుంది ప్రేమ చల్లారిపోతుంది అంటాడు. ఇప్పుడు ఆ ప్రేమ చల్లారిపోతుంది అయితే ఒకటి మాత్రం చెప్దాం ముగింపులో, దేవుని యొక్క ప్రేమ చల్లారిపోలేదు,
1: ఆయన
0: మారనేలేదు, స్టిల్ గాడ్ మనల్ని లవ్ చేస్తూనే ఉన్నాడు.
1: ఇప్పుడు మనం ఈ ఫిగ్ ట్రీ గురించి మాట్లాడుచున్నాము, ఇప్పుడే ప్రారంభించినట్లుంది మరో రికార్డింగ్లో, ఎందుకంటే ఈ సీక్రెట్ మనకి దొరకాలని. ప్రేక్షకులు చూస్తున్నారు, పలు ప్రాంతాల్లో నుండి వస్తున్నారు, కుగ్రామంలో చూస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చెప్తున్నారు, మరో ఎపిసోడ్లో ఏమి ఎదురు చూడవచ్చు.
0: ఇప్పుడు ఈ అంజురప చెట్టు లోనికి వచ్చింది కదా, ఎక్కడి నుండి వచ్చింది,
1: ఎక్కడి నుండి వచ్చింది,
0: ఎందుకు ఇంతకుముందు అది ఫలాన్ని ఇవ్వలేదు చెప్పబడుతుంది. నేను 3 సంవత్సరాలుగా చూస్తున్నాను కానీ ఫలాన్ని ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు? ద్రాక్షతోట ఫలాన్ని ఇవ్వలేదని దీన్ని తీసుకొచ్చాడు, ఇదీ ఫలాన్ని ఇవ్వలేదు. తర్వాత దీని న్యాయతీర్పు ఏంటి, ఇద్దరికీ ఏంటి న్యాయతీర్పు? ఇదే మనం నెక్స్ట్ చూడబోయే అతి ముఖ్యమైన విషయం.
1: ఇంకా మీరు చెప్తుంటే మనం ఎంతవరకు హెచ్చరికగా ఉండాలన్న విషయం ఈ పారాబుల్లో ఉంది. మరో నమోదులో మనం ఈ ఎపిసోడ్ని మనం ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు వందనాలు. నెక్స్ట్ ఎపిసోడ్కి ప్రేక్షకులకు మాత్రమే కాదు నేను వెయిట్ చేస్తున్నాను, ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ సీక్రెట్స్ ఆఫ్ ది పారాబుల్. ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేసినందుకు ధన్యవాదాలు.
2: ఉపమానములు రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

0: మన భారతదేశాన్ని చాలామంది రాజులు పరిపాలన చేసిన కాలంలో పంజాబ్ మహారాజా ఒకసారి తన కుమార్తె వివాహం కోసం స్వయంవరాన్ని ప్రకటించాడు. రాజకుమారులు ఎవరైనా రావచ్చు, స్వయంవరంలో పాల్గొనచ్చు, నా కుమార్తెను గెలుచుకోవచ్చు అని ఒక ఆహ్వానాన్ని పలికితే చుట్టుపక్కల దేశాల నుండి రాజులు, యువరాజులు చాలామంది ఆ కార్యక్రమానికి వచ్చారు. పంజాబ్ మహారాజా కూతురు చాలా అందంగా ఉండేది. ఎవరైతే రాజుగారు పెట్టే స్వయంవరంలో గెలుస్తారో వారికి తన కుమార్తెతో పాటు అర్ధరాజ్యాన్ని బహుమానంగా ఇస్తాడని ప్రకటించబడిన ఆ ప్రకటనకు చాలామంది స్పందించారు. అందరూ ఆసక్తిగా కనిపెడుతున్నారు రాజుగారు ఏ స్వయంవరం పెడతారని, లేదంటే ఏ టాస్క్ ఇస్తాడని చెప్పి అందరూ కనిపెడతా ఉంటే రాజుగారు మెల్లగా అక్కడికి వచ్చి యువరాజులతో మాట్లాడుతున్నాడు. మీలో ఎవరైనా మీ ముందు ఉంచబడిన ఈ 50 మీటర్ల ఈత కొలను ఈ చివరి నుండి ఆ చివరకు జాగ్రత్తగా ఈదగలరో వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. 50 మీటర్లున్న ఈ ఈత కొలని ఈదడం పెద్ద కష్టమా? ఏ యువరాజైనా నదులు కూడా ఈదుతాం కదా. మరి రాజుగారు ఏంటి ఇంత సింపుల్ టాస్క్ ఇచ్చాడు, దానికి తన కుమార్తెను అర్ధరాజ్యాన్ని కూడా ఇచ్చేస్తానన్నాడని అందరూ కూడా ఆ స్విమ్మింగ్ పూల్లో దూకి ఈదడానికి సిద్ధపడుతుంటే రాజుగారు ఇలా అన్నారు, దూకే ముందు ఒక్కసారి ఆలోచించండి, దానిలో వారం రోజులుండి ఏమీ తినని 12 మొసళ్ళు ఉన్నాయన్నాడు. ఆ 50 మీటర్ల ఈత కొలంలో 12 క్రొకడైల్స్ అలిగేటర్స్ ఉన్నాయట. అందును బట్టి దూకే ముందు ఒకసారి ఆలోచించండి ఆయన అంటే, ఇంకెవరు దూకుతాడు, ఇంక ఆలోచించడం ఏముంది, ఇంకా ఇంకెవరు దూకుతారు, ప్రాణాలకు తెగించి ఆమెను పెండ్లి చేసుకోవాల్సిన అవసరం ఉందా, ఆమె కాకపోతే మరొకరు దొరుకుతారు అని చెప్పి అందరూ కూడా మరలా వెనక్కి వెళ్ళిపోవడం ప్రారంభించారు. ఇంత కఠినమైన స్వయంవరం పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఎవ్వరూ ఈదలేరండి, 12 మొసళ్ళు దాటుకుని అవతల ఒడ్డుకు వెళ్ళాలి అంటే అది చిన్న విషయం కాదు. రాజుగారు పెట్టిన ఈ స్వయంవరం బహుశా ఇప్పటిదాకా ఎవరు పెట్టుండరు, చాలా కఠినమైందని చెప్పి అందరూ కూడా నిరాశతో వెరుగుతిరుగుతున్నారు. కొంతమంది ఒకవేళ ఏమన్నా జరుగుద్దేమో, ఎవడైనా దూకుతాడేమో ఈత్తాడేమో చూద్దామని కొంతమంది అలా నిలబడిపోయి ఉంటే సడన్గా ఒకడు దూకాడు. దూకగానే అందరూ కూడా చాలా ఆసక్తిగా అతను కనిపెడతా ఉంటే అతను అటు ఇటు చాలా జాగ్రత్తగా ఈదుతూ 12 మొసళ్ళు చేసేస్తుంటే వెనకాల వాటన్నిటినీ కూడా తప్పించుకుని వాటితో కొంచెంసేపు దెబ్బలాడి ఆఖరికి ఒడ్డుకు చేరిపోయాడు. చేరిపోగానే రాజుగారి కుమార్తె చెంగు చెంగున ఎగురుకుంటూ తన చేతిలో ఉన్న పూల మాల అతని మెడలో వేయాలని పరిగెడతా ఉంది. రాజుగారు అనుకుంటున్నాడు, నా లాంటి నాకు తగిన అల్లుడు దొరికాడని చెప్పి ఆయన చాలా ఆనందంగా మురిసిపోతున్న ఆ టైంలో ఆ ఈది బయటకు వచ్చినాడు. అంటాడు, నన్ను ఎవడు తోసాడరా లోపలికి అన్నాడు. నన్ను ఎవడు తోసాడో తెలియాలన్నాడు ఈరోజు. అప్పుడు అర్థమైంది వాడు కావాలని ఈదలేదని. వాడు వీరోచితంగా పోరాడలేదట, ఎవరో తోసారట, ఇంకా పడ్డాం కదా అని చెప్పి ఆ ప్రాణభయంతో ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు. చాలాసార్లు మన జీవితాల్లో చాలా పనులు చేస్తూ ఉంటాం, అయితే అందులో కొన్ని ఎవరో త్రోస్తే చేస్తాం, ఎవరో బలవంతం మీద చేస్తూ ఉంటాం. నాకు తెలిసి మీలో కొంతమంది మీ తల్లిదండ్రులను సంతోషపెట్టాలనో, లేకపోతే మీ భార్యను సంతోషపెట్టాలనో, మీ భర్తను సంతోషపెట్టాలనో బహుశా వచ్చి ఉండొచ్చు దేవుని మందిరానికి. అలాంటి సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. కొంతమంది యవనస్తులకి దేవుని మందిరానికి రావాలంటే తల్లి తండ్రి వాళ్ళకి ఏదో లంచం ఇవ్వాలి. అరే ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వస్తే నీకు మంచి షర్ట్ కొనిస్తాను, లేకపోతే ఒక 500 రూపాయలు గిఫ్ట్గా ఇస్తానంటే అప్పుడు వాడు వస్తూ ఉంటాడు. వాటి కోసం తప్ప దేవుని వాక్యాన్ని వినాలనో లేదా దేవుని ఆరాధించాలనో రారు. అయితే హృదయపూర్వకంగా దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో, హృదయపూర్వకంగా నేను దేవుని మందిరానికి వెళ్తుంది దేవుణ్ణి చూడడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, దైవజనుల నోటి నుండి వచ్చే ప్రతి మాట దైవ ప్రేరేపితం కనుక ఆ మాటను నాకు నిజంగా దేవుని కలిగించాలి, ఆశీర్వాదాన్ని కలిగించాలని ఎంతమంది అయితే ఆశతో దేవుని సందికి వస్తారో అలాంటి వారందరినీ కూడా దేవుడు బలపరిచి తన వాక్కు ద్వారా వారిని బాగు చేయాలని ప్రభువు ఇష్టపడుతున్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అనే మాట బైబిల్లో రాయబడింది. దేవుని వాక్యానికి 2 మాటలు స్పష్టమైన ఆ మాటలు బైబిల్లో ఉన్నాయి. ప్రియులరా, వాటిలో ఒకటి లోగోస్ అనే మాట వాడారు. లోగోస్ అనగా ద రిటన్ వర్డ్, మనకు అనుగ్రహించబడిన లిఖిత వాక్యము, లేఖనము. దీన్ని స్క్రిప్చర్ అని కూడా అనొచ్చు, లేఖనము. చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథాన్ని లేఖనము అని సంబోధించబడింది. పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తున్నప్పుడు దేవుని వాక్యము, లేఖనము అని చాలా మాటలు బైబిల్ గురించి రాయబడ్డాయి. ఈ బైబిల్ గ్రంథము సుమారుగా 40 మంది దైవ భక్తుల ద్వారా
1: 1600 చరిత్రలో ఈ గ్రంథమంతా కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మనందరికీ యోగ్యమైన విధానంలో మనందరూ కూడా ఆత్మలో బలపడడానికి వీలుగా పరిశుద్ధాత్మ దేవుడి గ్రంథాన్ని మనకిచ్చాడు. మరి ఈ గ్రంథం సరిపోద్దు కదండి, మళ్ళీ దైవసేవకులు ఎందుకు, మళ్ళీ వాక్యం చెప్పడం ఎందుకు అని మీరు అంటారేమో. అయితే దేవుడు తన సేవకులను, స్వార్థికులను, అపోస్తులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఈ లోగోస్లో నుండి అంటే రాయబడిన దేవుని మాటలో నుండి, ఈ వాక్యములో నుండి దేవుడు తన వాక్ను రిలీజ్ చేస్తూ ఉంటాడు. వాక్యము లిఖిత పూర్వకమైందే, కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడింది. అయితే దేవుని సేవకుడు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దేవుని వాక్కులు వెలువడుతూ ఉంటాయి. వాక్యములో నుండి వాక్కు వెలువడుతుంది అనే వాస్తవాన్ని గుర్తించాలి. దాన్ని ఏమన్నారంటే రేమా అన్నారు. రేమా అనగా ద వర్డ్ ఆఫ్ గాడ్, పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ఇన్స్టెంట్గా మనకు వచ్చి ఆ వాక్కు ఏదైతే ఉందో దాన్ని రేమా అనే మాటతో వాడారు. అంటే లోగోస్లో నుండి రేమా వస్తుంది అనే వాస్తవాన్ని మీరు గుర్తించాలి. లిఖిత పూర్వక దేవుని వాక్యములో నుండి దేవుని సేవకుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్కులు ప్రకటించబడతాయి. ఆ ప్రకటించబడిన మాటల ద్వారా మీకు దీవెన ఆశీర్వాదం ఉంటుంది అనే విషయాన్ని మనందరూ కూడా గుర్తించాలి. గ్రంథాలు తెరుద్దాం. ఈ రోజున పరమగీతముల గ్రంథము నుండి కొన్ని మాటలు మీతో ప్రకటించాలని పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రేరేపించబడుతున్నాను. సాంగ్ ఆఫ్ సాంగ్స్ Chapter 6 అండ్ ఐ వుడ్ లైక్ టు రీడ్ వర్డ్స్ 2. పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం. ఉద్యానవనమునందు మేపుటకును, పద్మములను ఏరుకునుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్ప స్థానమునకు పోయెను. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను అనే మాట పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నాం. ఉద్యానవనము, ఇంగ్లీష్లో గార్డెన్ అన్నారు, తోట. పరిశుద్ధ లేఖనాల్లో చాలా సందర్భాల్లో ఉద్యానవనము అనే మాట మనం గమనించవచ్చు. ఉద్యానవనాన్ని కృత నిబంధనలో సంఘానికి పోల్చారు. తోట అనే మాట మీరు ఎక్కడైనా పాత నిబంధన గ్రంథంలో చూస్తే అది ఇస్రాయేలు జనాంగానికి ఉపయోగించబడిన పదము. ఇస్రాయేలు జనాంగాన్ని పోల్చడానికి లేదంటే ఇస్రాయేలు జనాంగాన్ని ఉదహరించడానికి రాయబడిన మాట పాత నిబంధనలో మనం చూస్తాం. అదే నూతన నిబంధనలో తోట, ఉద్యానవనము అని గనక సంబోధించబడితే దాని అర్థం మనం ఎలా తీసుకుంటామంటే దేవుని రక్తం ద్వారా కడగబడిన సంఘము, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కొనబడిన సంఘము ఏదైతే ఉందో అది ఉద్యానవనమునకు, తోటకు పోల్చబడింది. చాలాసార్లు మనం వింటున్నాం ఉద్యానవనానికి ఆ తర్వాత అరణ్యానికి చాలా వ్యత్యాసం ఉంది, చాలా తేడాలు ఉన్నాయి. అరణ్యము లోకానికి పోల్చబడింది, ఉద్యానవనము సంఘానికి పోల్చబడింది. లోకము అనగా దేవుడు లేని స్థలము, లోకము అనగా దేవుని కృపకు పాత్రులు కానివారు ఉండే స్థలము కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం. అయితే ఉద్యానవనము అనేది దేవుని సంఘానికి యేసు ప్రభు పేరు పెట్టబడిన వారు, ఆయన రక్తం ద్వారా కడగబడిన సమూహం ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యానవనం పోల్చబడింది అని మనం గమనించాలి. పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగానికి పోల్చబడిన ఉద్యానవనం నూతన నిబంధనలో సంఘానికి పోల్చబడింది. ఎందుకోసం అంటే దేవుని దృష్టి పాత నిబంధనలు అంతా కూడా ఇశ్రాయేలు ప్రజల మీద ఉంది. గాడ్స్ ఫోకస్ వాజ్ ఆన్ ఇజ్రాయెలైట్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. అయితే నూతన నిబంధనలకు వచ్చేసరికి ఆయన దృష్టి ఇశ్రాయేలు జనాంగం నుండి మరల్చబడి ఇప్పుడు సంఘం మీద ఉంది. సంఘం అనగా దేవుని రక్తం ద్వారా కడగబడిన సమూహము, ఆయన ద్వారా పిలవబడిన వారు. ఎక్లేషియా అనే మాటను సంఘానికి వాడారు. ఎక్లేషియానిగా కాల్డ్ అవుట్, పిలవబడిన వారు, చీకట్లో నుండి పిలవబడిన వారు, విగ్రహారాధనల నుండి పిలవబడిన వారు, లోక సంప్రదాయాల నుండి పిలవబడిన వారు, ఆచారాలలోంచి పిలవబడిన వారు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి శక్తిమంతులుగా ఉండడానికి మనందరం కూడా పిలవబడ్డాం. ఈ భూమి మీద పరలోక పౌరులుగా దేవుని ప్రతినిధులుగా పిలవబడ్డానికి, బ్రతకడానికి దేవుడు మనల్ని పిలిచాడు అనే వాస్తవాన్ని విశ్వాసులుగా మనందరం కూడా గుర్తించాలి. ఉద్యానవనము, తోట. నేను కూడా ప్రపంచంలో చాలా మంచి మంచి ఉద్యానవనాలకు వెళ్ళాను. అయితే కొన్ని చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటాయి. మరి వాటిలో ఉన్న పుష్పాలు, వాటిలో ఉన్న రంగురంగుల పువ్వులు, ఆ తర్వాత చెట్లు, ఇవన్నీ కూడా సుందరమైన రీతిలో కనబడుతుంటే ఉద్యానవనంలో కాసేపు ఉండాలనిపిస్తుంది. ఎందుకోసం అంటే అక్కడున్న ఆహ్లాదభరితమైన వాతావరణం. ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప ఉద్యానవనాలు ఉన్నాయి. మన భారతదేశంలో కూడా మన ఊటీ కానీ, కొడైకెనాల్ కానీ, మునాలి కానీ, లేదా బెంగళూరు కానీ, సిమ్లా కానీ, కొన్ని ప్రాంతాలు మనం వెళ్తే చాలా మంచి గార్డెన్స్ అక్కడ ఉన్నాయి. ప్రియుల ఉద్యానవనము సంఘానికి పోల్చబడినప్పుడు ఈరోజున నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్లో ఆ బైబిల్లో రాయబడిన మూడు రకాలైన తోటల గురించి మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఇన్సైట్స్ ఫ్రమ్ త్రీ గార్డెన్స్ రిటన్ ఇన్ ద బైబుల్. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మూడు ఉద్యానవనాల గురించి, మూడు తోటల గురించి, వాటిలో జరిగిన సంభవాల గురించి మీతో మాట్లాడిన సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. జాగ్రత్త, మనం గమనిస్తే మీరందరూ అనుకున్నట్టుగానే మొదటి గార్డెన్ ఈడెన్ గార్డెన్, ఏదెను తోట. ప్రియులరా, దాదాపుగా తోట అనే పదం వచ్చిందంటే ఏదెను గురించి మాట్లాడుకోకుండా మనం ఉండలేం. ఎందుకోసమంటే దట్ గార్డెన్ వాజ్ ప్లాంటెడ్ బై ఆల్మైటీ గాడ్. దేవుని చేత ఏదేను తోట, ఏదేను వనము ఏర్పాటు చేయబడింది. అయితే ఏదేను తోటలో జరిగిన విషయం ఏంటంటే ద గార్డెన్ వాజ్ స్పాయిల్డ్ బై సిన్. పాపం చేయడం ద్వారా ఏదేను తోట పాడు చేయబడింది, లేదా ఏదేను తోటను దేవుడు మరుగు చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఎందుకోసమంటే ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి. ఆది కాండము 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుతున్నాం.
2: దేవుడైన
1: యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి
2: తాను నిర్మించిన నరుని
1: దానిలో ఉంచెను. చాలండి, ఆది కాండం 2వ అధ్యాయం 8వ వచనం మనం చదివాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు అని ఇక్కడ రాయబడింది. ఎస్, దేవుడు ఏదేను తోటకు రూపకల్పన చేశాడు. ఏ డిలైట్ఫుల్ ప్లేస్. ఏడెన్ అనే మాటకు అర్థం ఏంటంటే ఏ డిలైట్ఫుల్ ప్లేస్ ఆర్ ఏ ప్లెజెంట్ ప్లేస్ అని అర్థం. రమ్యమైనది, మనోహరమైనది అని అర్థం. చూడండి, మానవుడు వేసే తోటలే, మానవుడు మెయింటైన్ చేసే ఉద్యానవనాలే మనకు అంత ఆహ్లాదాన్ని, అంత సంతోషాన్ని పంచుతూ ఉంటే యూ కెన్ ఇమాజిన్ ఈడెన్ గార్డెన్ ఎంత శోభాతిశయంగా ఉంటుందో, ఎంత ప్రాముఖ్యమైన విధానంలో దేవుడు దాన్ని అలంకరించాడో మనం అర్థం చేసుకోవచ్చు. దానిలో ప్రతి విధములైన చెట్లను దేవుడు నాటాడు. చక్కని నీళ్లు దానిలో ప్రవహిస్తున్నాయి. ఎందుకంటే దేవుడు ఒక నదిని సృష్టించి దాన్ని నాలుగు శాఖలుగా చేస్తే ఏదైనా తోట నుండే బయలుదేరి ఆ నాలుగు నదులు నాలుగు ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఉన్నాయి. అందులో తినడానికి కావలసిన ఫలవృక్ష ఫలములను దేవుడిచ్చాడు. చక్కని వాతావరణం అంతా దేవుడు ఏర్పాటు చేసి ఆ తర్వాత దేవుడు ప్రియులరా మనిషిని తీసుకొచ్చి, ఆదాము అవ్వని తీసుకొచ్చి ఆ తోటలో దేవుడు ఉంచాడు. ఆయన ప్రణాళికలు ఎప్పుడు కూడా గొప్పవే. అందును బట్టే దేవుని సృష్టి క్రమాన్ని మనం చూస్తూ ఉంటే ఆయన సృష్టి చేసిన ప్రతిసారి కూడా, ఆయన సృష్టి చేసిన ప్రతి సందర్భంలో కూడా ఇది మంచిది అని దేవుడు చూశాడు అని బైబిల్లో రాయబడింది. ఇది మంచిది అని చూసిన తర్వాత ఆఖరుకు మానవుణ్ణి నిర్మించిన తర్వాత తన రూపంలో తన పోలికలో మనిషిని చేసుకున్న తర్వాత బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుడు ఇది చాలా మంచిది అని చూశాడట. ఎందుకోసం అంటే మానవుడు లేనిదే సృష్టికి పరిపూర్ణత లేదు, నీవు నేను లేనిదే ఈ సృష్టికి సంపూర్ణత రాలేదు. దేవదేవుడు, ఆకాశంలో కనిపించే నక్షత్రాదులు, సూర్యచంద్రులు, గ్రహాలు, ఉపగ్రహాలతో పాటు ఈ భూమి మీద సంచరించే సకల చరాచర జీవులన్నీ కూడా మానవుని కోసమే సృష్టించబడ్డాయి అనే వాస్తవాన్ని కూడా మనందరూ కూడా గమనించాలి. దేవుడు ఏది చేసినా ఆయన స్థాయిలో, ఆయన విధానంలో అద్భుతంగా చేస్తాడు అని బైబిల్లో చాలా చోట్ల రాయబడింది. God does things so beautifully in his time. దేవుడు తన సమయంలో ప్రతి కార్యాన్ని చాలా అందంగా, మనోహరంగా చేస్తాడనడానికి ఏదేను తోట ఒక నిదర్శనంగా కనబడుతూ ఉంది. దేవుడు ఏదేను తోట నిర్మించి ప్రియుల ఆదాము అవ్వల్ని దానిలో ఉంచారు. ఈరోజున చాలామంది క్రైస్తవేతరులు ప్రశ్నిస్తూ ఉంటారు, అయితే ఆ ఏదేను తోట ఇప్పుడు భూమి మీద ఉందా? Can we find the garden of Eden in the world today? అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రియులరా, వాస్తవానికి ఏదేను తోటను దేవుడు మరుగు చేశాడు. ఏదేను తోట ఇప్పుడు భూమి మీద లేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, జాగ్రత్త వినండి. ఏదేను తోట సంభవం అంతా కూడా, సంఘటన అంతా కూడా ఫ్లడ్ రావడానికి ముందుగా, అంటే నోవహు కాలంలో జల ప్రళయం అనేది వచ్చింది. ఏ యూనివర్సల్ ఫ్లడ్ వాజ్ దేర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఒక సార్వత్రికమైన వరద లేదంటే జల ప్రళయం అనేది దాదాపుగా నోవహు కాలంలో ప్రపంచంలోకి వచ్చింది. నోవహు కాలానికి ముందు ఉన్న భూమి వేరు, అంటే ఇది కాదనుకోకండి, ఇదే. అయితే పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. నేను విచిత్రాల పుట్ట, విశ్వాసాల మాలిక అనే పుస్తకం రాస్తూ దానిలో ఈ విషయాలను కూడా ప్రస్తావించాను. ఇప్పుడు మనం చూస్తున్న ఎత్తైన కొండలు నోవహుకు ముందు లేవు. మనం చూస్తున్న లోతైన లోయలు నోవహు కాలానికి ముందు లేవు. అవన్నీ కూడా జల ప్రళయం వచ్చిన తర్వాత, లేదంటే ఈ భయంకరమైన ఈ జలము వరద వచ్చిన తర్వాత కాంటినెంటల్ షిఫ్ట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, అంటే స్థలాలన్నీ కూడా మారాయి, ప్రతి స్థలం కూడా దాని స్థలాలు మార్చేసుకుంది. అందును బట్టే ఇప్పుడున్న సప్త సముద్రాలు ఏ స్థలంలో అయితే ఉన్నాయో ఆ టైంలో ఆ స్థలంలో లేవు, దేవదేవుని ప్రణాళికలు వేరుగా ఉన్నాయి. అయితే భూమి మీద జలప్రలయం వచ్చిన తర్వాత సముద్రాల లోతు పెరిగింది, పర్వతాల ఎత్తు పెరిగింది, పరిస్థితులన్నీ మారిపోయినాయి, దేశాలన్నీ కూడా షిఫ్ట్ అయిపోయినాయి, ఎక్కడికక్కడ ప్రాంతాలన్నీ కూడా మారిపోయినప్పుడు అందును బట్టి ఏదైనా తోట ఇక్కడే ఉంటుంది అని ఎగ్జాక్ట్గా మనం లొకేట్ చేయలేం. ఎందుకోసం అంటే ఏదైనా తోట జలప్రలయానికి ముందు ఉన్న ప్రాంతం కనుక దాన్ని లొకేట్ చేయడం మన వల్ల కాదు అని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అంతమాత్రం కాకుండా ఒకవేళ ఏదైనా తోట బైబిల్లో రాయబడిన ఇన్ఫర్మేషన్ బట్టి పలానా చోట ఉండేది అని చెప్పాలనుకుంటే అది ఈ రోజున మనం పిలుచుకుంటున్న ఇరాక్ అనే దేశంలో, బాబిలోన్ అనే దేశంలో, బాబిలోన్ అనే దేశంలో ఉండొచ్చు అనే విషయాన్ని మనం గుర్తించాలి. లేదు, అక్కడైతే లేదు కానీ అక్కడ ఉండొచ్చు. ఎందుకోసం అంటే దేవదేవుడు సృష్టించిన నాలుగు నదులు, అంటే ఒక నదిని దేవుడు నాలుగు శాఖలుగా చేశాడు, ఆ నాలుగిట్లో రెండు నదులు ఈ రోజున మనం చూడొచ్చు. అందులో ఒకటి టైగ్రీస్, ఆ తర్వాత రెండోది యూఫ్రటైస్. యూఫ్రటీసు అనే నది, ఆ తర్వాత టైగ్రీస్ అనే ఆ రెండు నదులు కూడా ఎప్పటికీ కూడా బబులోన్లో ఉన్నాయి. వాటి పుట్టుక స్థానంలో బహుశా ఏదైనా తోట ఉండి ఉండొచ్చు అని ఒక అభిప్రాయానికి మనం రావచ్చు. ఏదైనా తోట అయితే ఈరోజున భూమి మీద లేదు, దేవుడు కొన్ని ప్రత్యేక కారణాల బట్టి దాన్ని మరుగు చేశాడు. అయితే ఆదాము అవ్వల్ని తీసుకొచ్చి ఏదైనా తోటలో ఉంచి ప్రతి చల్లపూటను వారితో మాట్లాడుతుండేవాడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలకు ఇవ్వబడిన గొప్ప ఆధిక్యతలు ఏంటంటే, నెంబర్ వన్, దేవుడు వారికి ప్రతిరోజు దర్శనమిస్తుండేవాడు, ప్రతి చల్లపూటను వారితో వచ్చి సంభాషించేవాడట. దేవుని ముఖాముఖిగా వారు చూడగలిగారు, దేవుని యొక్క సన్నిధి వారు అనుభవించగలిగారు, ఆయన శక్తి ప్రభావంలో వారు కూడా పాలుపంపులుగా ఉన్నారు. నా పోలికలో నా రూపంలో మనిషిని చేస్తాను అని దేవుడు అనుకున్న ఆ మాటను దేవుడు నిలబెట్టాడు. ప్రతి చల్లపూటను వారితో వచ్చి దేవుడు సహవాసం చేస్తుండేవాడు. అంతమాత్రం కాకుండా తినడానికి చక్కని ఫలములు దేవుడు ఇచ్చాడు, త్రాగడానికి నీళ్ళు ఇచ్చాడు, సంచరించడానికి సుందరమైన తోట ఇచ్చాడు. అంతమాత్రం కాకుండా ఇన్ని ఆశీర్వాదాలతో పాటు దేవుడు ఒక బాధ్యతను కూడా పెట్టాడు. ఆ బాధ్యత ఏంటో తెలుసా? దేవుని గ్రంథాన్ని మనం చదివితే చూడండి, ఆదికాండము 1:27 మనం చదువుతున్నాం.
2: దేవుడు తన
1: స్వరూపమందు నరుని సృజించెను,
2: దేవుని స్వరూపమందు వాణిని సృజించెను,
1: దేవుని స్వరూపమందు వాణిని
2: సృజించెను,
1: స్త్రీనిగాను
2: పురుషునిగాను
1: వారిని సృజించెను,
2: దేవుడు వారిని
1: ఆశీర్వదించెను. ఎట్లనగా
2: మీరు ఫలించి
1: అభివృద్ధి పొంది విస్తరించి
2: భూమిని నిండించి
1: దానిని లోపరుచుకొనుడి. మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని నిండించి దానిని ఏం చేయండి, మీరు లోపరుచుకోండి. Be fruitful and be increased and be multiplied and subdue the earth. మీరు సర్వ ప్రపంచాన్ని లోపరుచుకోండి అన్నాడు. ఆ తర్వాత 2:15 మనం చదివితే, దేవుడు అన్ని రకాలైన ఆశీర్వాదాలు వారికి ఇచ్చిన తర్వాత, ఆఫ్టర్ గివింగ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, we can see something very spectacular here. మరియు దేవుడు యెహోవా
2: నరుని తీసుకొని ఏదెను తోటను
1: సేద్యపరుచుటకును దానిని కాచుటకును
2: దానిలో
1: ఉంచెను. ఈ రెండు మాటలు మనం ఆలోచన చేస్తే, ఏదైనా తోటను నువ్వు సేద్యం చేయాలి, నీకేవుడిన ఈ ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో, నీకేవుడిన ఆధిక్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు కీపప్ చేసుకోవాలి, వాటిని భద్రపరుచుకోవాలంటే ఈ తోటను నువ్వు కాయాలి, ఈ తోటను నువ్వు సేద్యపరచాలి. అంటే వర్క్ సో హార్డ్, ఒక ప్రక్కన నా కృప నీకుంది, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, అలా అని చెప్పి నువ్వు రోజు కూడా ఏదైనా తోటలో గుర్రు పెట్టి నిద్రపోతానంటే ఒప్పుకోను ఆదాము, నీవు తోటను సేద్యం చేయాలి. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అందును బట్టి చాలాసార్లు చెబుతున్నాను, ప్రతి దేవుని బిడ్డలందరూ వినండి, ఎవ్రీ బ్లెస్సింగ్ విల్ కమ్ విత్ ఎ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఆశీర్వాదం కూడా ఒక బాధ్యతతో వస్తుంది. బాధ్యతను విస్మరించావంటే ఆశీర్వాదాలు ఎక్కువ కాలం ఉండవు, కొంతకాలమే నీ దగ్గర ఉంటాయి. అయితే ఆశీర్వాదం నువ్వు ఎక్కువ కాలం అనుభవించాలంటే, ఆశీర్వాదాలు ఎక్కువ కాలం నువ్వు ముందుకు సాగిపోవాలంటే, దానికి ఇవ్వబడిన బాధ్యతను కూడా నువ్వేం చేయాలి చెప్పండి, తెలుసుకోవాలి.
3: ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు. దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుతున్నాను. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీవించండి, భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థనలో పాల్గొనండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఎందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన గొప్పవాడు, నమ్మదగిన వాడు గనుక మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ఎంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు, అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో నీకున్న ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మా పట్ల నీకున్న ప్రణాళికలు కూడా అంతే ఉన్నతమైనవని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు, ఆ ఉన్నతమైన నీ ప్రణాళికలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. అపవాదిక ప్రతి తంత్రాన్ని, దురాత్మిక ప్రతి కార్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభు. నూతన కార్యములు మా ప్రియులు చూచినట్లు నీవే గొప్ప కార్యాలు జరిగించండి. ఎవరైతే అనారోగ్యంతున్నారో స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల ప్రసాదించండి, నిరాశ నిస్పృహలో శాంతి సమాధానం లేక ఎవరైతే ఉన్నారో ఇప్పుడే నీ సమాధానపు ఆత్మ వారి మీద కృమరించమని వేడుకుంటున్నాను. శాపగ్రస్తమైన అనుభవాల్లో నరకప్రాయంగా మారిపోయిన కుటుంబాలను ఎవరైతే కలిగి ఉన్నారో యేసు నామములో వారిని ఆశీర్వాద పదను నడిపించమని కోరుతున్నాం ప్రభు. ఎవరైతే నీ సన్నిధి నుండి ఒక అద్భుతమైన మేలు కోసం ప్రార్థన చేస్తున్నారో, ఒక కార్యం జరగాలని పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారో, యేసు నామములో వారి గొప్ప విజయాన్ని మీరు చేకూర్చండి. అన్ని విషయాల్లో మీరు తోడుకుండండి. నీ ప్రజల పక్షాన నీకున్న ప్రతి మంచి ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు. ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులను ప్రత్యేక మీరు ఆశీర్వదించండి. కోట్లాది మంది నీ వాక్యాన్ని వినడానికి వారి ఇచ్చిన సహకారాన్ని మీరు గుర్తించి నూరంతల ప్రతిఫలం వరకు దయచేసిన మనం మహిమపరచుకునండి. మేము ఎక్కడున్నా నీ మహిమార్థం వాడబడినట్లు మీరే సహాయం చేయండి. కుటుంబాలను ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యవనస్తులను మీరే మార్చి నూతనమైన విధానాల్లో వారిని మీరే స్థిరపరచమని కోరుతున్నాను. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకునుచున్నాం తండ్రి, ఆమేన్.
4: మీ ప్రార్థన అవసరాలకు మరియు కానుకల పంపుటకు మా చిరునామా జాన్ వెస్లీ అంతర్జాతీయ పరిచర్యలు 57-2-11 మల్లికార్జున నగర్ రాజమండ్రి 533105. మా ఫోన్ నంబర్లు 900-333-555 మరియు 9618-1188. మా వెబ్సైట్ www.johnwesley.com.

బాటసారివై ఎడారిలో నీళ్లకు అలమటిస్తున్నావా? ఈత తెలియక సముద్రములో మునుగుచున్నావా? జీవజలమైన క్రీస్తుని గుండెలో నింపుకో. ఆయనే చుక్కానియై నిన్ను దరికి చేర్చును.

మనము రక్షింపబడిన వారం అయినప్పటికీ సాతాను సింహాసనం ఉన్న ఈ లోకంలో జీవిస్తున్నాం. కావున పరిస్థితులు అనేక రీతులుగా మారుచూ ఉండును. అయినను మారని మన యేసురాజుని రాగాలాపన ప్రతిరోజు ఆలపించుచుండిన మనకెంతో మేలుగదా. ఇది మన ఆత్మీయమైన జీవనాడి. ఇందామా మరి.

రాజాధిరాజైన యేసు ఆరాధ్యుడు, మహిమ వస్త్రధారి, కారుణ్యధాముడు, మహోజ్వల తేజస్వి. యేసునాథుడు సమస్తమునకు ఆది అంతము. ఆయన విశ్వాసులకు ప్రాణప్రియుడు. ఆయన శిరముపైన రాజమకుటము మహిమకాంతులను విరజిమ్ముతున్నది. సుందర దరహాస శోభాయమానుడవైన యేసు, నీకిదే

అది క్రీస్తు శకారంభం. క్రీస్తేసు పెరుగుచున్న కాలం. మధ్యధర మృత సంద్రాల మధ్య ఉన్నది బేతనీయ గ్రామం. ఆ ఊళ్ళో ఆ కాలంలో అక్కా చెల్లెలు మార్తా మరియా సోదరుడైన లాజర్తో కలిసి నివసిస్తూ ఉండేవారు.

వివాహ దినాన వధూవరులను ఒకరి ముందు ఒకరిని నిలువబెట్టడానికి ముందుగా నలుగు వేసి సిద్ధపరచడం ఎంతో ఉత్సాహభరిత కార్యక్రమం. యేసుని ఎదుర్కోవడానికి సంఘం అనే వధువు సిద్ధపడడాన్ని మనసులో ఉంచుకొని సంతోషంతో ఈ కార్యం జరిగించాలి.

నిజమైన యేసులో నిజ మార్గమును నిదానించి గ్రహించిన ఒక భక్తుని భావాలాపనయే ఈ పాట. విని గ్రహించండి.

0: ఆ డాన్స్ ప్రోగ్రాంలు చేస్తానే, మరొక పక్కన ఈ దొంగతనాలు డకాయిట్లు. ఆ సిగరెట్ తాగుతూ వెళ్తా వెళ్తా బయట పడుకొని ఉన్న వారి మీద ఆర్పేవాన్ని ఆ సిగరెట్ని, వారి ముఖాల మీద, వారి చేతుల మీద ఆ సిగరెట్ని ఆర్పితే వాళ్ళు కేకలు బీడుతూ లేచేవాళ్ళు. ఏందని అడిగితే తిరిగి వాళ్ళని నేను కొట్టేవాడిని. అవి మమ్మల్ని దుర్భాషలాడారని ఆమెను చుట్టుపట్టుకొని బయటికి ఈడ్చుకొని వచ్చి ఆమెను కాళ్ళతో కొట్టాము. తీరా చూస్తే ఆమె గర్భవతి. అట్లా కొట్టొద్దు, ఆమె చచ్చిపోద్ది, గర్భంలో ఉన్న పిండం చచ్చిపోద్ది, కొట్టొద్దన్న కనికరం లేకుండా తాగిన మత్తులో కషాయ వాళ్ళగా ప్రవర్తించి గర్భంతో అహంకారంతో కడుపుతో ఉన్న స్త్రీని కొట్టిన దుర్మార్గుని నేను. మాటకు ముందు ఎదుటి వ్యక్తిని చేయి చేసుకోవటము, ఇట్లాగ గొడవలు, కొట్లాట్లు, సెటిల్మెంట్లు, నా జీవితం ఇంకా తెలియకుండా నేను ఏ రౌడీజానికి ఆకర్షించబడ్డానో ఆ రౌడీజంలో ఒక రౌడీలాగా నేను మారిపోయానండి. నాకు ఈసారి నేరుగా ఎమ్మెల్యే దృష్టిలోనే పడ్డా నేను. అప్పుడు ఎమ్మెల్యే గారు నన్ను కౌగిలించుకొని అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా దగ్గర ఉండు.
1: ఏపీ క్రిస్టియన్ ఈవెంట్స్ టెస్టిమనీస్ కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం. దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని పేరున ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం చెప్తూ ఉన్నాము. మరొక టెస్టిమనీలో భాగంగా ఈరోజు మన ముందు పాస్టర్ గారు అయినటువంటి బాజీ గారు వారి యొక్క సాక్ష్యం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రండి, వారి యొక్క సాక్ష్యమును మనం విందాం. వందనాలు పాస్టర్ గారు. పాస్టర్ గారు, చాలా క్లుప్తంగా మీ యొక్క పేరు, మీ యొక్క విద్య, మీ యొక్క కుటుంబ నేపథ్యం గురించి మా యొక్క వీక్షకులతో పంచుకుంటారా?
0: వందనాలండి. నా పేరు షేక్ బాజీ. రక్షించబడిన తర్వాత జాంతిమూతి అని నాకు పేరు పెట్టడం జరిగింది. మా నాన్నగారి పేరు హుసేన్, మా అమ్మగారి పేరు మస్సాన్బి. మా ఇంట్లో నేనే పెద్ద కుమారుణ్ణి. నా తర్వాత ఇద్దరు మగపిల్లలే. నా తర్వాత ఆయన పేరు మీరావళి, మూడో ఆయన పేరు కరిముల్లా. మేము గుంటూరు పట్టణంలోని సంజీవయ్య నగర్ అనే ప్రాంతంలో వాసముంటూ ఉన్నాము. నేను 7వ తరగతి వరకు గుంటూరు వసంతరాయపురంలో ఉన్నటువంటి లూర్డ్ హై స్కూల్ నందు విద్యాభ్యాసము చేయడానికి ప్రభు కృప చూపి ఉన్నారు.
1: పాస్ గారు, మీ యొక్క కుటుంబ నేపథ్యం విన్నప్పుడు, షేక్ బాజీ అని తెలిసినప్పుడు, షేక్ బాజీ అనేటువంటి మీరు జాంతిమూర్తిగా మారటం ఎలా సంభవించింది?
0: మంచి ప్రశ్న అండి. తప్పకుండా నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. మరి ఇటు రీతిగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి దేవాతి దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అదేవిధముగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఏపీ క్రిస్టియన్ ఈవెంట్ ఛానల్ వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నా బాల్యము మొదట నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. మా నాన్నగారి పేరు హుసేన్, మా అమ్మగారి పేరు మస్తాన్బి అండి. మా అమ్మ నాన్నగారికి వివాహం జరిగిన చాలా కాలము సంతానం కలగలేదు. ఆ సమయంలో మరి మేము ముస్లిమ్స్ అయినందున గుంటూరుకి దగ్గరలో ఉన్నటువంటి కాకాని బాజీబాబా దర్గాకు వెళ్తూ ఉండేవారు మా అమ్మ నాన్నగారు. మరి అట్లా వెళ్తున్నప్పుడు వాళ్ళు మొక్కుబడి చేసుకున్నారు. అక్కడ మాకు ఒక బాబునిస్తే మరి ఆ బాబుకి మీ పేరే పెట్టుకుంటామని వాళ్ళు మొక్కుబడి చేసుకోవడం జరిగింది. మరి దేవుని కృప, వాళ్ళు మొక్కుబడి చేసుకున్న చాలా సంవత్సరాలకి మా అమ్మ నాన్నగారికి మరి నేను దేవుని కృపలో అనుగ్రహించబడ్డాను. మరి ఆ సమయంలో నన్ను ఆ కాకాని బాజీబాబా దర్గా ఆ ప్రాంతానికి నన్ను తీసుకొని వెళ్ళి వాళ్ళు మొక్కుకున్న మృక్కుబళ్ళన్నీ చెల్లించుకొని నాకు ఆయన పేరే పెట్టారు, బాజీ అని. మరి లేక లేక నేను పుట్టడం వలన నా తర్వాత ఇద్దరు మగపిల్లలు ఉన్నప్పటికీ కూడా మా నాన్నగారికి నేనంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. నా మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆశలు, ఆశయాలు కలిగి నన్ను పెంచాలి, గొప్పవాణ్ణి చేయాలి, మా నాన్నగారు వెళ్ళని స్థానానికి, శిఖరాలకు నన్ను నడిపించాలని ఎంతో ఆశపడ్డారు. అలా నేను స్కూల్లో జాయిన్ చేయటం జరిగింది. దేవుడి మహాకృపను బట్టి నేను 7వ తరగతి వరకు లోకమంటే ఏంటో తెలియకుండా ఇల్లు, చదువు, అది తప్ప నాకు వేరే ప్రపంచం లేకుండా నేను పెరిగాను. మాది హోటల్ వ్యాపారము. మా నాన్నగారిది పెద్ద హోటల్ ఉండేది. మరి 7వ తరగతిలో నాకు మా నాన్న కొద్దిగా ధనాన్ని అలవాటు చేశారు. హోటల్ అయి ఉండడం వలన నేను క్యాష్ కౌంటర్లో కూర్చునేవాడిని. మరి ఆ క్యాష్ కౌంటర్లో కళ్ళ ముందు డబ్బు కనపడతా ఉంటే మొదట ఒక 10 రూపాయలు 20 రూపాయలు అట్లా దొంగిలించడం ప్రారంభించిన నేను చాలా పెద్ద మొత్తంలో డబ్బులు దొంగిలించటము, ఆ డబ్బును ఆ వయసులోనే దుబారా చేయటము, చేతిలో డబ్బులు ఉండటం వలన కొంతమంది సహవాసము, కొంతమందితో స్నేహాలు, ఆ కొత్త స్నేహాలు కొత్త పరిచయాలు కొత్త అలవాట్లకు దారితీసి మరి అప్పటి వరకు లేని అలవాట్లు ఒక్కొక్కటిగా నా జీవితంలో ప్రారంభమైనవి. 7వ తరగతిలోనే నేను సిగరెట్ తాగటం అలవాటు చేసుకున్నాను. 7వ తరగతిలోనే నేను మందు తాగటం అలవాటు చేసుకున్నాను. ఆ 7వ తరగతిలోనే నాకు గుట్కా ప్యాకెట్లు కూడా అలవాటైనవి. మరి అట్లా చెడు వ్యసనాలకు నేను అలవాటు అవుతూ కొద్ది కొద్దిగా మా అమ్మ నాన్న ప్రేమకు దూరం అవుతూ ఉన్నాను, చదువుకు దూరం అవుతూ ఉన్నాను. స్కూల్ మానేసి సినిమాలకు వెళ్ళటము, స్కూల్కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయట విచ్చలవిడిగా తిరగటము, ఇలాగా నా బాల్యము గడుస్తూ వచ్చింది. నేను పూర్తిగా పాడవుతున్నానని మా నాన్న గ్రహించిన తర్వాత మా నాన్నగారు నన్ను కొట్టారు. మా నాన్నగారు కొట్టారనే కోపంతో నేనేం చేశానంటే ఇంట్లో ధనం తీసుకొని ఇల్లు విడిచిపెట్టి పారిపోయాను. ఇంచుమించు ఒక 10 రోజులు విజయవాడ పట్టణంలో ఆ ధనంతో నేను బ్రతకటానికి మరి ముందుకు వెళ్ళాను. కానీ 10 రోజుల తర్వాత డబ్బు అయిపోయిన తర్వాత మరి తినడానికి తిండి లేదు, ఉండటానికి నిలువ నీడ లేదు. 2 జతల బట్టలే తీసుకొని వెళ్ళాను, ఆ బట్టలు కూడా పూర్తిగా పాడైపోయినవి. 10 రోజులు తర్వాత నేను ఇంకా ఉండలేక ఆకలికి తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోదాము, మా నాన్న కొడితే కొట్టాడని చెప్పి నేను గుంటూరు రావటం జరిగింది. మా నాన్నగారి స్నేహితులు కొంతమంది గుంటూరు పట్టణం వచ్చిన తర్వాత నన్ను చూసి మరి మా నాన్నగారికి కబురు పెట్టి నన్ను తీసుకుని వెళ్ళి మా నాన్నగారికి అప్పగించారు. సరే, మా నాన్నగారు నన్ను చూసి చాలా బాధపడి ఇంత చేర్చుకున్నారు. మరి నేను ఒకటే చెప్పాను, నాన్న నేను స్కూల్కి వెళ్ళను, అట్లాగని ఏ పని నేను చేయను, నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను, నన్ను ఇట్లాగ వదిలేయండి, ఇంకొకసారి స్కూల్కి వెళ్ళమని కానీ లేకపోతే వేరే ఏదైనా చేయమని కానీ నన్ను ఇబ్బంది పెట్టి కొట్టినా నేను ఏదైనా చేసుకొని చనిపోతానా అని మా నాన్నగారిని నేను బెదిరించడం జరిగింది. మా నాన్నగారికి నా మీద ఉన్న ఆ ప్రేమను బట్టి ఇంకా మా నాన్నగారు సరేనాయనా బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకో, నువ్వు నీకోసం మేము చాలా కష్టపడుతున్నాము, నేను చదువుకోలేకపోయాను, నా బిడ్డలైన మీరు చదువుకొని ప్రయోజకులు అవ్వాలని మీకోసం

0: సారా ప్యాకెట్లతో నింపబడి ఉండేది. ఆ
1: ఆ
0: ప్రాంతం అంతా కూడా బహు భయంకరమైన పరిస్థితుల మధ్య నడిపించబడుతూ ఉండేది. గుంటూరు బస్ స్టాండ్కి వచ్చి రిక్షా వాళ్ళను కానీ ఆటో వాళ్ళను కానివ్వండి, సాయంత్రం 7 దాటిన తర్వాత సంజీవ్ నగర్ రమ్మంటే ఆటో వాళ్ళు రిక్షా వాళ్ళు వచ్చేవారు
1: కాదు.
0: అంత భయంకరంగా మా ప్రాంతము ఉండేది. అక్కడ కొట్లాట్లు, గొడవలు, దొమ్మీలు, రౌడీజము ఎక్కువగా ఉండటం వలన నా మనసు ఆ రౌడీజం వైపు ఆకర్షించబడింది, పాపం వైపు ఆకర్షించబడింది. ఆదికాండములు అనుకుంటా పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఒక మాట రాయించారు, బాలుడి మనిషి స్వభావము బాల్యము నుంచే చెడ్డది అని వ్రాయించారు. మనిషి మంచి కన్నా ఎక్కువగా చెడ్డదానికి ఆకర్షించబడతాడు. అలానే నేను కూడా చదువుకోవాలి, గొప్ప ప్రయోజకుడు అవ్వాలని చెప్పి మా నాన్న ఎంతో ఆశ కలిగి నా మీద ఎన్నో కోరికలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, కానీ నేను చెడుకే ఎక్కువ ఆకర్షించబడ్డాను. ఇంకోటి చెప్పాలంటే మా నాన్నగారికి నన్ను పెద్ద ఇమామం చేయాలని ఆశ. అయితే ఇలాగా నా బాల్యం కొనసాగించబడతా ఉన్నప్పుడు ఈ వ్యసనాలకు నేను బానిసనయ్యానన్న విషయాన్ని తెలుసుకున్న మా నాన్న ఏం చేశారంటే డబ్బులు కొద్దిగా దూరం పెట్టారు. డబ్బులు ఉండటం వల్లే వీడు పాడైపోతున్నాడు, స్కూల్ మాని తిరుగుతున్నాడు, కొద్దిగా డబ్బు దూరంగా ఉంటే ఏదైనా బిడ్డ చేతికి వస్తాడేమో అన్నట్టుగా డబ్బు దూరం పెట్టారు. ఆ డబ్బులు దూరం పెట్టిన తర్వాత నాకు ఇంకా డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బుల కోసం ఏదన్నా చెయ్యాలి. మా నాన్నేమో డబ్బులు ఇవ్వట్లేదు. అప్పటికే నేను పూర్తిగా సిగరెట్కి బానిసనైపోయాను, మందుకు బానిసనైపోయాను. మందు అంటే అడపా దడపా తాగేవాడిని, కానీ సిగరెట్ మాత్రం రెగ్యులర్గా
1: బాగా తాగేవా,
0: బాగా
1: చైన్ స్మోకర్.
0: గంటకి కనీసం ఒక 3 సిగరెట్లు, గంటలో 3 సిగరెట్లన్నా తాగాలి తాగాలి. ఎప్పుడు గుట్కా నోట్లో ఉండాలి నాకు. మరి వాటికి నాకు డబ్బు అవసరము. ఇంచుమించు అప్పుడు నాకు 2000 సంవత్సరం అనుకుంటా, ఇప్పుడు నేను చెప్పేది ఈ 2000 సంవత్సరము ఆ సమయంలో 2000 లో ఏం జరిగిందంటే కొంతమంది యవనస్తులతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ యవనస్తులు మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం, రే మనందరికి డబ్బు కావాలి, మనందరికి అలవాట్లు ఉన్నాయి, ఇంట్లో వాళ్ళు చూస్తేనేమో డబ్బుకు దూరం పెట్టారు, మరి డబ్బు సంపాదించడానికి కష్టపడి పనిచేయాలా, చేయలేము కాబట్టి ఈజీ మనీ ఎలా సంపాదించాలి అని మేము ఆలోచన చేసుకొని మేము ఒక ఇంచుమించు 9 మంది యవనస్తులను కలిసి రాత్రులు దొంగతనాలకు వెళ్ళటం ప్రారంభించాము. పగలమో ఆ ప్రాంతాలు చూసుకునే వాళ్ళము, రాత్రులు ఏం చేసేవాళ్ళం అంటే ఏ ప్రాంతాలను అయితే మేము చూసుకున్నామో ఆ ప్రాంతాల్లో దొంగతనాలకు వెళ్ళటం ప్రారంభించాము. అట్లా ఇంచుమించు ఒక 4-5 నెలలు దొంగతనాలు చేస్తే కొంత డబ్బు వచ్చేది, కొన్ని చోట్ల దొంగతనాలకు వెళ్ళి విఫలమై వచ్చే వాళ్ళము. అట్లా వచ్చే డబ్బు మాకు చాలకపోవటం వలన మాకు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడి ఆ వ్యక్తి కొత్త మార్గాన్ని చూపించారు. ఏంటి ఆ మార్గం అంటే డకాయిట్లు. లారీ డ్రైవర్లు ఏం చేస్తారంటే అప్పట్లో లారీలో ఉన్న లోడు వేరే ప్రాంతాల్లో దింపి అమౌంట్ లారీలో పెట్టుకొని తిరిగి మన ఆంధ్రాకి వస్తూ ఉండేవారు. ఇప్పుడంటే పేటిఎం అని, ఇప్పుడంటే గూగుల్ పే అని, ఫోన్ పే అని, ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయి. అప్పుడు అట్లా కాదు, లోడ్ దించిన తర్వాత నేరుగా అమౌంట్ ఈ డ్రైవర్ చేతికి ఇస్తారు, ఈ డ్రైవర్ క్లీనర్ ఆ డబ్బు తీసుకుని వచ్చి యజమాని చేతికి ఇవ్వాలి. మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే రాత్రులు బైపాస్ల మీద నుంచుంటే వచ్చే వాహనాన్ని పోయే వాహనాన్ని ఆపి లిఫ్ట్ అని ఎక్కి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళను కొట్టి బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లాక్కుంటే చాలా పెద్ద మొత్తం వస్తుందని మేము ప్లాన్ చేసి ఈ లారీలు, ఆటో డ్రైవర్లని ఇట్లాగ టార్గెట్ చేసుకొని ఏం చేసామంటే మిడ్ నైట్ బైపాస్ల మీదకి వెళ్ళి వచ్చే పోయే లారీలు ఎక్కి వాళ్ళను కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును దోచుకోవటము. ఆటో డ్రైవర్లను కూడా పాపము, వాళ్ళు ఉదయం అంతా కష్టపడి సాయంత్రానికి కొంత డబ్బు సంపాదించుకొని

0: తిరిగి ఇంటికి వెళ్తా ఉంటే వాళ్ళని ఆపి వాళ్ళను కొట్టి మా దగ్గర ఉన్న కత్తులు తీసుకొని వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును దోచుకునే వాళ్ళము.
1: ఇది ఏ వయసులో జరిగింది సుమారు?
0: ఇది 2000 సంవత్సరం అండి. అప్పుడు నాకు ఇంచుమించు టీనేజ్ అన్నమాట, 16 సంవత్సరాలు నాకు అప్పుడు ఉంటే, 16-17 సంవత్సరాలు నాకు అప్పుడు ఉండొచ్చు.
1: బాగా చిన్న వయసు,
0: చాలా లేత వయసు, ప్రారంభం అన్నమాట నా జీవిత ప్రారంభం. అయితే అలాగా దొంగతనాలు చేసిన డబ్బు, ఈ డకాయిట్లు చేసిన డబ్బుతో ఇంకా విచ్చలవిడిగా తిరగటము, విచ్చలవిడిగా తాగటము, నా ఇష్టానుసారంగా బాగా డబ్బులు వచ్చేవి, బాగా డబ్బులు వచ్చేవి. అయితే పోలీసులకు మేము దొరకలేదు, ప్రారంభం దొరకలేదు. అట్లాగ వచ్చిన డబ్బుతో బాగా విలాసాలు చేస్తా ఉన్నాను. సరే, నేను మంచి డాన్సర్ అండి. ఆ దొంగతనాలు చేసే టైంలో డాన్స్ అంటే నాకు బాగా ఇష్టము. నేను ఒక డాన్స్ స్కూల్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. 2001 ఆ టైంలో జెమిని టీవీలో డాన్స్ బేబీ డాన్స్ అనే ప్రోగ్రామ్ వచ్చేది, ఇంకా ఈటీవీలో ప్రోగ్రాలు వచ్చేవి. మరి ఆ ప్రోగ్రాంలకు వెళ్ళడానికి కూడా మరి నాకు అప్పుడు అవకాశాలు వచ్చి నేను ఆ ప్రోగ్రాంలకు కూడా వెళ్ళొచ్చాను, టీవీ ప్రోగ్రాంలకు కూడా వెళ్ళొచ్చాను. ఒక పక్క డాన్స్ క్లాసులకు వెళ్తానే, ఆ డాన్స్ ప్రోగ్రాంలు చేస్తానే, మరొక పక్కన ఈ దొంగతనాలు డకాయిట్లు, ఆ డబ్బుతో మంచి బట్టలు కొనుక్కోవటము, మంచి షూ కొనుక్కోవటము, మంచిగా అలంకరించుకోవటము, ఆ టీవీ ప్రోగ్రాంలకి ఆ ప్రోగ్రాంలకు అవసరమైన వాటికి కావాల్సిన వస్తువులు ఆ డబ్బుతో నేను కొనుక్కోవటము, ఇంకా ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా నేను ఇట్లాగా అక్రమమైన మార్గాన్ని ఎంచుకొని వచ్చి నా డబ్బుతో విలాసాలు చేయటం నేను ప్రారంభించాను. అలా కొనసాగుతూ ఉన్న సమయంలో ఒకరోజు నా స్నేహితులు చేసిన చిన్న పొరపాటు వల్ల పోలీసులకు మేము దొరికిపోయాము. మా తల్లిదండ్రులు అందరూ వచ్చి మా వల్ల నష్టపోయిన వాళ్ళ కాళ్ళాయాళ్ళ పడి చూసేనేమో, చిన్న వయసు అందరిది, 16-15 సంవత్సరాలు, మా బిడ్డల వల్ల మీరు ఎంత నష్టపోయారు అంత మేము తిరిగి మీకు చెల్లిస్తామండి, బిడ్డల భవిష్యత్తు పాడైపోద్ది పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ అయితే, దయతో మా బిడ్డలను క్షమించి వదిలిపెట్టండి, మా తల్లిదండ్రులు బరితిల్లాటం వలన మాట్లాడి మా వల్ల నష్టపోయిన వాళ్ళకి తిరిగి కొంత డబ్బును చెల్లించి మమ్మల్ని విడిచిపెట్టడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత మాలో మార్పు వచ్చిందని మా తల్లిదండ్రులు పోలీసు వారు అనుకున్నారు. అది బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, వాస్తవానికి బయటకు వచ్చిన తర్వాత మారాలి అని చెప్పేసి మేము అనుకున్నా, బయట సమాజం మాకు ఇచ్చే రెస్పెక్ట్, మమ్మల్ని చూసి వాళ్ళు భయపడటము, అరే బాజన్ వచ్చాడు, అరే బాజన్ వచ్చాడు అని చెప్పి చుట్టుపక్కల పిల్లలందరూ మా దగ్గరకు వచ్చి చేరటము, రే బాజన్ వచ్చాడు ఒక టీ తీసుకొచ్చివ్వండి, రే సిగరెట్ తీసుకొచ్చివ్వండి, ఇంకా ఇట్లాగా పిల్లలందరూ నా చుట్టూ పోగొట్టము, ఇట్లాగా ఒక గ్యాంగ్, ఒక బ్యాచ్ మేన్నెస్ ప్రారంభమైపోయింది నాకు. ఇంచుమించు ఒక 40-50 మంది పిల్లలు
1: చేరారు.
0: ఒక మాట నేను అట్ట చెబితే వచ్చేసే స్థాయికి వచ్చేసాను నేను. సరే, ఆ టైంలో ఒక పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే గారి తమ్ముడి దృష్టిలో నేను పడ్డాను. చిన్న ర్యాలీ ఉంది, ర్యాలీ పెట్టాలి అని నన్ను పిలిచి కోరి కొంత డబ్బు చేతికి ఇచ్చినప్పుడు వాళ్ళు 150 మందిని తీసుకొని వస్తే చాలన్నారు. 600 మందిని నేను తీసుకొని వెళ్ళాను. ఈసారి నేరుగా ఎమ్మెల్యే దృష్టిలోనే పడ్డాను నేను. అప్పుడు ఎమ్మెల్యే గారు నన్ను కౌగిలించుకొని అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా దగ్గర ఉండు, నీకు మంచి చెడ్డ ఏదైనా నేను చూసుకుంటాను అన్నారు. మరి ఒక ఎమ్మెల్యే ఆ ధైర్యాన్ని ఆ సపోర్ట్ని ఇచ్చినప్పుడు మరి నేను ఇంక ఎట్లాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. సరే, ఇంక నాకే మా నాన్న ఉన్నాడు, డబ్బు సంపాదిస్తాడు, ఒక పక్కన ఎమ్మెల్యే గారు నాకు సపోర్ట్గా ఉన్నారు, మరొక పక్కన నేను పిలిస్తే అప్పటికప్పుడు ఒక 50 మంది యవనస్తులు పోగవుతారు, ఇంకొక పక్కన నాకు గుండె బలం ఉన్నది, ధైర్యం ఉన్నది, నేను ఏదైనా చేయగలనని ఒకలాంటి గర్వము అహంకారంతో ఆ దినం నుంచి ఎవరిని లెక్క చేసేవాళ్ళని కాదు, పెద్ద చిన్న చూసేవాడిని కాదు, మంచి మర్యాద ఉండేది కాదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడటము, మర్యాద లేకుండా నడుచుకోవటము, మర్యాద లేకుండా ప్రవర్తించటము, ఎదుటి వాళ్ళు ఎంత వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళని అఘోరపరిచి మాట్లాడటము, మాటకు ముందు ఎదుటి వ్యక్తిని చేయి చేసుకోవటము, ఇట్లాగ గొడవలు, కొట్లాట్లు, సెటిల్మెంట్లు, నా జీవితం ఇంకా తెలియకుండా నేను ఏ రౌడీజానికి ఆకర్షించబడ్డానో ఆ రౌడీజంలో ఒక రౌడీలాగా నేను మారిపోయానండి. నాకు తెలియకుండా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ జరుగుతూ వెళ్ళిపోతా ఉన్నాయి. ఇంకా ఏదైనా అవనసులకి సినిమా టికెట్లు కావాలంటే ఒక మాట నాకు చెప్తే చాలు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళానంటే నాకు సినిమా టికెట్లు కావాల్సిన ఇచ్చేవాళ్ళు. ఏదైనా గొడవ జరిగింది పోలీస్ స్టేషన్లో పడ్డామంటే ఎమ్మెల్యే గారు ఒక మనిషిని పంపించి మా పిల్లల్ని బయటికి తీసుకుని వచ్చేవాళ్ళు. ఏదన్నా మంచి మర్యాద ఏదైనా చేయాలంటే ఒక మాట, ఇట్లాగ నేను ఆయనకు ఉపయోగపడుతున్నాను, ఆయన నాకు కావాల్సిన చిన్న చిన్న వాటికి ఉపయోగపడటము, ఆయన ర్యాలీలు పెట్టమంటే ర్యాలీలు పెట్టడము, ఆయన ధర్నాలు చేయమంటే ధర్నాలు చేయటము, ఆయన ఏది చెబితే అది చేయటము, అట్లా చేసినప్పుడు ఆయన కొంత డబ్బు ఇచ్చేవారు, మందు ఇచ్చేవారు, కావాల్సినటువంటి బిర్యానీ, ఇట్లాగా నాకు జరుగుతూ ఉంది. నన్ను బట్టి మా నాన్న చాలా దుఃఖపడుతున్నారు. మా ప్రాంతంలో మా నాన్నగారికి మంచి పేరుంది, మంచి సాక్ష్యం ఉంది. ముస్లిం అయినప్పటికీ కూడా కులమత భేదాలు లేకుండా మా ప్రాంతంలో అందరితో మా నాన్నగారు కలిసి ఒక అన్నదమ్ములు అక్క చెల్లెల్లాగా ఉండేవారు. మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకున్నారంటే హుసేన్ అన్నకి ఇట్లాంటోడు పుట్టాడేంటి, హుసేన్ అన్న చూస్తేనేమో ఇంత మంచోడు, వీడేమో ఇట్లాగ పుట్టి ఆయన పేరుని పాడు చేస్తూ ఉన్నాడని మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మా నాన్నగారి దగ్గరికి వచ్చి నా మీద కంప్లైంట్ చేసేవాళ్ళు. నా నేను వెళ్తా ఉంటే మీ వాడు నన్ను పట్టుకుని ఇట్లా పుట్టాడు, నేను వెళ్తా ఉంటే మీ వాడు నన్ను ఇట్లా పట్టుకొని మాట్లాడాడు అని నా మీద కంప్లైంట్ చేస్తూ ఉంటే మా నాన్నగారు చాలా బాధపడేవాళ్ళు. వాస్తవానికి వాళ్ళు తిరిగి నన్ను కొట్టవచ్చు, కానీ ఎక్కడ మా నాన్నగారు బాధపడతారోనని మా నాన్నగారి మీద గౌరవాన్ని బట్టి వాళ్ళు నన్ను క్షమిస్తూ వచ్చేవాళ్ళు. క్షమిస్తూ వచ్చేవారు. అదే నేను ఎట్లాంటి పనులు చేసేవానంటే మిడ్ నైట్ సెకండ్ షో సినిమాలకి వెళ్ళి వస్తా వస్తా ఫుల్గా తాగి సిగరెట్ కాల్చుకుంటూ వెళ్తా. సమ్మర్లో ఎండాకాలం బయట పడుకొని ఉంటారు కదండి, మా ప్రాంతంలో ఎండాకాలం బయట పడుకుంటారు మంచాలు వేసుకొని. ఇప్పుడు కంటే లేదులేండి, అందరికీ ఏసీలు వచ్చినాయి అప్పుడు. ఆ టైంలో 2001 2002 ఆ టైంలో బయట మంచాలు వేసుకొని పడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ సిగరెట్ తాగుతూ వెళ్తా వెళ్తా బయట పడుకొని ఉన్న వారి మీద ఆరిపేవాన్ని ఆ సిగరెట్ని, వారి ముఖాల మీద, వారి చేతుల మీద ఆ సిగరెట్ని ఆర్పితే వాళ్ళు కేకలు పెడుతూ లేచేవాళ్ళు. ఏందని అడిగితే తిరిగి వాళ్ళని నేను కొట్టేవాడిని, అసభ్యకరంగా స్త్రీల దగ్గర ప్రవర్తించేవాడిని. ఒకరోజు జరిగిన సన్నివేశం నా జీవితాన్ని మర్చిపోలేని సంఘటన ఏంటంటే, ఒక ఇంట్లో జామ చెట్టుకి జామకాయ కాస్తే అది జామకాయ కోసా, ఫస్ట్ టైం అయ్యా కొయ్యబాకి, ఇప్పుడు కోసా ఇంకోసారి కొయ్యొద్దు అన్నారు. మా ప్రాంతం కాదు, అది వేరే ప్రాంతము. సరే ఆమె కొయ్యొద్దు అన్నారని చెప్పేసి రెండోసారి నేను నా స్నేహితులు మరలా అదే మార్గం గుండా వస్తాం, మరలా కోసాం. అప్పటికే ఫుల్గా తాగున్నాము. ఆమె రెండోసారి మమ్మల్ని దుర్భాషలాడారు. ఆమె మమ్మల్ని దుర్భాషలాడారని ఆమె జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చుకొని వచ్చి ఆమెను కాళ్ళతో కొట్టాము. తీరా చూస్తే ఆమె గర్భవతి. ఆమె గర్భవతి అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చెబుతా ఉన్నారు, అయ్యా ఆమె ప్రెగ్నెంట్ లేడీ, అయ్యా ఆమె గర్భవతి, అట్లా కొట్టొద్దు, ఆమె చచ్చిపోద్ది, గర్భంలో ఉన్న పిండం చచ్చిపోద్ది, కొట్టొద్దన్న కనికరం లేకుండా తాగిన మత్తులో కషాయ వాళ్ళగా ప్రవర్తించి గర్భంతో అహంకారంతో కడుపుతో ఉన్న స్త్రీని కొట్టిన దుర్మార్గుని నేను. మరి అట్లాగా నా జీవితం కొనసాగించబడుతున్న సమయంలో నా గురించి ఆలోచన చేసి మా నాన్నగారికి కొద్దిగా వ్యాపారంలో నష్టాలు వచ్చి ఆర్థికంగా వెనకబడి మా నాన్నగారు మంచాన పడి మరణపడకపోయి ఉన్నారు. మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం అండి. సరే మా నాన్నగారు హాస్పిటల్లో ఉండటం వలన చివరి దినాల్లో దేవుని మహాకృపను బట్టి తాగుతూనే మా నాన్నగారికి సేవ చేసుకోవటానికి ప్రభు కృపను ఇచ్చారు. ఆఖరి దినాల్లో మా నాన్నగారికి నేను, మా అమ్మగారు ఇద్దరం చాలా సేవ చేసుకోవటానికి ప్రభు కృపను ఇచ్చారు. ఇంకా మా నాన్నగారు ఏమన్నారంటే, నేను చనిపోయిన తర్వాత మన ప్రాంతంలో నువ్వు ఎంతమందిని బాధ పెట్టావో వాళ్ళందరూ కూడా నీ మీద తిరగబడతారు, వాళ్ళ వల్ల నీకు అపాయం ప్రమాదం ఉంటుంది, నేనుండగానే నువ్వు మార్పు చెందు, నా తర్వాత ఇంటికి పెద్ద దిక్కు నువ్వే, మీ అమ్మ ఇల్లు దాటి ఈరోజు వరకు బయటికి వెళ్ళలేదు, మీ తమ్ముళ్ళు ఈరోజు వరకు ఇల్లు దాటి బయటికి వెళ్ళలేదు, నేను చనిపోయిన తర్వాత కుటుంబ పోషణ, తమ్ముల బాధ్యత, తల్లి బాధ్యత అంతా నీ మీదే ఉంటుంది నాన్న, నేనుండగానే నువ్వు మార్పు చెంది అమ్మని తమ్ముల్ని చూసుకుంటాను, ఒక ధైర్యాన్ని నువ్వు ఇస్తే నేను మనశ్శాంతిగా కళ్ళు మూస్తాను. నిన్ను బట్టే నాకు దిగులు, నిన్ను బట్టే నాకు బాధ. మరణ పడకపోయిన ఉన్నాడు మా నాన్న, ఇంకొద్ది దినాలు చనిపోతావని డాక్టర్లు చెప్పారు. ఆయన చనిపోతాననే బాధ కన్నా ఎక్కువగా ఆయన చనిపోయిన తర్వాత నేనేమవుతానోనని నా గురించే ఎక్కువగా ఆలోచించాడండి. దానినే అంటారు తండ్రి ప్రేమ అని. మా నాన్న అట్లా చెబుతా ఉన్నప్పుడు బాధ కలిగేది, మారాలని ఆశ ఉండేది, కానీ మారలేని స్థాయికి నేను వెళ్ళిపోయాను. ఎట్లాంటి స్థితికి వెళ్ళిపోయానంటే తాగకపోతే నా చేతులు వణికిపోయాయి, నా చేతులు షివరింగ్ వచ్చేసేది, మందు గనక తాకపోతే నేను కుప్పకూలిపోయేవాడిని, ఒళ్ళంతా చెమట్లు పట్టేవి. అందుకని నాకు ఖచ్చితంగా మందు ఉండాల్సిందే, ప్రతిరోజు మందు ఉండాల్సిందే. అవసరమైతే అప్పు చేసి తాగేవాడిని, అవసరమైతే బెదిరించి తాగేవాడిని, అవసరమైతే వాళ్ళను కొట్టి వీళ్ళను కొట్టి డబ్బులు లాక్కొని తాగేవాడిని. ఒక క్వార్టర్ మందు కోసము ఎంత నీచానికైనా దిగజారినటువంటి భయంకరమైనటువంటి స్థితి నా స్థితి అండి. మా నాన్న అట్లా చెబుతా ఉన్నప్పుడు మారాలి, నేను మనిషిగా బ్రతకాలి, దేనికి నా తండ్రిని బాధ పెట్టి నేను ఏం సంపాదించాను అని బాధ ఉండేది, మారాలని ఉండేది. కానీ మారలేకపోయేవాడిని, నేను మారలేకపోయేవాడిని. ఆ టైంలో మా నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను, చాలా దిగులేసుకొని ఆ షాక్లో నుంచి నేను బయటికి రావటానికి బాగా విపరీతంగా తాగటం మొదలుపెట్టాను. ఒక మందు తాగితే సరిపోవట్లేదండి, ఇంకా అంటే మందు నా నరాలకు పనిచేయనంత బానిసైపోయాను నేను మందుకి. ఆ మందు తాగితే సరిపోవట్లేదని చెప్పి గంజాయికి నేను అలవాటు పడి గంజాయి బానిసను అయిపోయాను. ఆ గంజాయి కూడా నేను ఎలా తాగేవాడినంటే గంజాయి సిగరెట్ తాగి ఆ బూడిద పొట్లం కట్టుకొని మందు కొట్టుకెళ్ళి మందులు ఆ బూడిదను కలుపుకొని తాగేవాడిని. మందులో ఆ బూడిద కలుపుకొని తాగితే నాకు అప్పుడు తలకెక్కినట్టుండేది. ఆ టైంలో నా కళ్ళ ముందు ఎవరన్నా ఉంటే వాళ్ళతో గొడవపడి వాళ్ళని గాయపరిచేవాడిని. ఒకవేళ నా కళ్ళ ముందు ఎవరు గనక లేకపోతే, ఇదిగోండి నా చేతులకి గాయాలు, ఇవంతా బ్లేడ్ కోతలే, ఇంకా షర్ట్ పైకి రావట్లేదు ఇలాగా. ఇదిగో ఈ లోపలంతా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పదునైన బ్లేడ్ తీసుకొని కోసేసుకుంటా కూర్చునేవాడిని. కోసుకొని ఆ బ్లడ్ అలా కారుతా ఉంటే చొక్కా మొత్తం ఇప్పేసి ఆ బ్లడ్ నాలుకతో నాకి ఒంటికి పూసుకొని ఇంతలా ఒక కర్ర ఒకటి తీసుకొని మా ప్రాంతంలో కేకలు పెట్టుకుంటూ పిచ్చివాళ్ళలాగా తిరిగేవాడిని. సేన అనే దయాలు పట్టిన యవనస్తుడి జీవితం ఎలాగుండేదో మా ప్రాంతంలో నా జీవితం అలాగే ఉండేది. మా సంజీవ్ నగర్ ప్రాంతానికి రైల్వే ట్రాక్ దగ్గర రైలు వస్తా ఉంటే రైల్వే ట్రాక్ మీద రైలుకి ఎదురుగు పరిగెత్తేవాడిని నేను. ఆ తాగిన తిక్కులో, ఆ తాగిన ఆ మత్తులో ట్రైన్కి ఎదురుగా పరిగెత్తి ట్రైన్ కింద పడి చనిపోవాలి, ఈ బ్రతుకు వ్యర్థము అని ట్రైన్కి ఎదురుగా పరిగెత్తితే ఆ ప్రాంతంలో ఆ దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది చూసి నన్ను పట్టుకొని పక్కకు లాక్కొచ్చి వదిలిపెట్టేవాళ్ళు. అట్లాగా నేను మత్తు పదార్థానికి పూర్తిగా బానిసనైపోయాను. రోజు గంజాయి తాగాలి, రోజు మందు తాగాలి, అది తప్ప వేరొక ప్రపంచం నాకు లేదు. తండ్రి విడిచిన గృహాన్ని మర్చిపోయాను, నా తల్లిని మర్చిపోయాను, నా తమ్ములను మర్చిపోయాను. ఇంట్లో పోషణ లేక, ఇంట్లో జరుగుబాటు లేక మా అమ్మ పాచి పనికి వెళ్ళటం ప్రారంభించింది. మహాకృప, మా ఇంట్లో మా నాన్నగారి దగ్గర 10 మంది బతికారు. అట్లాంటిది ఒక స్థాయి వచ్చేసరికి మా స్థితి ఎలాగ మారిపోయిందంటే మా అమ్మ పాచి పనికి వెళ్ళి డబ్బులు సంపాదించి మమ్మలను పోషిస్తే మేము బతికే స్థాయికి మేము దిగజారిపోయాము. అట్లాగా ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేసి కొంత డబ్బు తీసుకొని వచ్చి ఇంట్లో మా అమ్మగారు దాచిపెట్టుకుంటే ఆ డబ్బులు కూడా ఎత్తుకెళ్ళిపోయి తాగేవాడిని. అడిగితే మా అమ్మగారి మీద తిరగబడేవాడిని, మా అమ్మగారిని కొట్టడానికి వెళ్ళేవాడిని, మా అమ్మగారి మీద దుర్భాషలాడేవాడిని. ఇట్లాగ ఒక బాధ్యత లేకుండా ఆ విపరీతమైన మత్తు పదార్థాలకు బానిసనై నేను ఒక పిచ్చివాళ్ళలాగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్న ఆ సమయంలో దేవుని యొక్క మహాకృపలో నాకు ఒక ప్రార్థనకి వెళ్ళేటువంటి స్త్రీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహం చేసుకోవటానికి ఒకరికొకరు మేము ఇష్టపడ్డాము. ఆమె వాస్తవానికి ప్రార్థనకి వెళ్ళామే, నేనేమో లోకానుసారంగా ఉండేవాడిని. మరి అది దేవుని చిత్తము, దేవుని కృప అని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉన్నది. వాస్తవానికి నాలాంటి వ్యసన పొరుడుతో మరి అట్లాంటి ప్రార్థనకి వెళ్ళేటువంటి వ్యక్తికి పరిచయం అవటము, మరి ఆ పరిచయము ప్రేమగా మారి మరి నన్ను ఒక మనిషిగా చేయాలని, నన్ను దేవుని వైపు తిప్పాలని, మరి నా చేత దేవుని సేవ జరిగించాలని, మరి ఆమె నా మీద ఒక మంచి అభిప్రాయంతో మరి నా మీద ఒక ప్రేమతో నన్ను సేవ చేయాలి, అంటే నువ్వు సేవ చేయాలి, నేను పెళ్లి చేసుకుంటాను కాకపోతే నువ్వు సేవ చేయాలి. వాస్తవానికి సేవ అంటే ఏంటో నాకు తెలీదు. ఆమె అంటే ప్రేమ ఉండేది, అయితే ఆమె మీద ఉన్న ప్రేమ కన్నా ఆమె మీద ఉన్న ప్రేమ కన్నా ఆమె దగ్గర ఉన్న కొద్దిగా డబ్బు బంగారం మీద ప్రేమ ఎక్కువ నాకు. అంటే ఆమె దగ్గర కొద్దిగా డబ్బులు బంగారం ఉండేది, అడిగినప్పుడు కొద్దిగా డబ్బులు ఇవ్వటము, అడిగినప్పుడు ఏదన్నా సహాయం చేయటము, అయితే నాకు సువార్త చెప్తా ఉండేది, నాకు దేవుడి గురించి చెప్తా ఉండేది. నాకు చక్కటి ఆ రోజుల్లోనే మరి 1800 రూపాయలు పెట్టి ఒక పెద్ద బైబుల్ నా బర్త్డేకి గిఫ్ట్గా ఆమె ఇచ్చారు. అప్పుడు దాని విలువ నాకు తెలియదు. ఆ బైబుల్ తీసుకొని ఇంట్లో ఎక్కడో ఒక చోట పడేశాను, నాకు గుర్తుకోలేదు. సరే ఆ బైబుల్ చదవటం వల్ల నేను మారతానని ఆమె ప్రయత్నం. సరే మరి పెళ్లి చేసుకోమని అడిగితే సేవ అన్నారు. సేవ అంటే ఏంటో నాకు తెలియదు. అయితే మా పాస్టర్ గారేమో నన్ను వివాహం చేసుకుంటే సేవ చేయాలన్నారు. మేమేమో ఇట్లాంటి కట్టుబాట్ల నుంచి వచ్చిన వాళ్ళము. సరే
1: ఒప్పుకున్నారా?
0: ఎవరు?
1: మీరు సేవ చేస్తేనే పెళ్లి చేసుకుంటాను అన్నారు కదా.
0: అవును.
1: మరి ఇప్పుడు మీరు సేవ చేస్తానని అమ్మగారికి చెప్పారా?
0: ఆ అదే అదే చెప్తున్నాను. అయితే మేము ఇట్లాంటి కట్టుబాటు నుంచి వచ్చిన వాళ్ళము, ఆమెమో సేవ అంటున్నారు. సరే ఏదేమైనా కొద్దిగా డబ్బు ఉంది, బంగారం ఉంది, అవి తీసుకొని రేపు రోడ్డు మీద వదిలేద్దాము, అప్పుడు మళ్ళీ అడిగే వాళ్ళు ఎవరు ఉంటారు అని నేనేం చేశానంటే కపటమైన ఆలోచనతో సరే సేవ చేస్తానని వివాహం చేసుకోవటం జరిగింది. మా ఇద్దరికి వివాహం జరిగిన తర్వాత మొదట 3 నెలలు మా జీవితం అందంగానే కొనసాగింది. మా ఇంట మా అమ్మ, మా తమ్ముళ్ళు, మా వాళ్ళు ఎవరు మమ్మల్ని చేర్చుకోలేదు. అయితే మా పెద్దమ్మ, మరి ఆమెకు పిల్లలు ఉన్నారు కానీ సుదూర ప్రాంతాల్లో ఉండటం వలన మా పెద్దమ్మకి ఎవరు లేకపోవటం వలన మా పెద్దమ్మ వాళ్ళ కుమారుడు మా అన్నయ్య గారు మరి మా పెద్దమ్మకు ఫోన్ చేసి సరే మంచో చెడు జరిగింది, మరి వాడిని ఇంట చేర్చుకో, వాడు నీకు తోడుగా ఉంటాడు, అమ్మాయి కూడా నీకు తోడుగా ఉంటుందని మా పెద్దమ్మతో చెప్తే మా పెద్దమ్మ మమ్మలను చేర్చుకొని వాళ్ళ ఇంట్లో ఉండటానికి అవకాశము ఇచ్చారు. 3 నెలలు బాగున్నాము. ఇంక 3 నెలల తర్వాత నుంచి ఇంక మా పాస్టర్ గారు నన్ను ప్రార్థన చేసుకో, వాక్యం చదువు, మందిరానికి వెళ్దాం పద, ఇట్లాగా తొందర పెడతా ఉండేది. ఏదో ఒకటి చెప్పుకుంటూ 3 నెలలు దాటి వచ్చాను. 3 నెలల తర్వాత ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఆమె ఒక పక్క ప్రార్థన చేసుకుంటా ఉండేది, నేను ఫుల్గా తాగొచ్చి సినిమా పాటలు పెట్టేవాడిని. ఆమె ఒక పక్క బైబుల్ చదువుకుంటా ఉండేది, నేను ఇంటికి వచ్చి భర్త ఇంటికి వస్తే కూర్చొని బైబుల్ చదువుకుంటా ఉన్నాము, భర్తకు మంచి చెడ్డ చూడవా అని చెప్పేసి మా పాస్టర్ గారి మీద గొడవ పడి నేను విపరీతమైన కోపం పెంచుకొని కొట్టడం ప్రారంభించాను. ప్రార్థన చేసుకోమన్నందుకు మా పాస్టర్ గారిని కొట్టేవాడిని. బైబుల్ చదువుకుంటున్న వ్యక్తిని కాలుతో ఒకరోజు తంతే మరి ఆ గోడకు కొట్టుకొని ముందుకొచ్చి పడ్డారు మా పాస్టర్ గారు. ఆ బైబుల్ ఎగిరి ఎక్కడో పడిపోయింది. అలానే లేచి ఆ బైబుల్ని గట్టిగా మరలా హత్తుకొని ఆ ఏడ్చుకుంటూ మరి నాకు చేయాల్సిన సేవలన్నీ చేస్తూ అట్లాగా మా పాస్టర్ గారిని చాలా కష్టపెట్టాను. కరెంటు వైర్లతో కొట్టేవాడిని, ఛార్జింగ్ వైర్లతో కొట్టేవాడిని, కర్రలతో కొట్టేవాడిని. ప్రార్థన చేసుకోమని అడిగినా, దేవుని నమ్ముకోమని అడిగినా, ఆమె ఒకవేళ ప్రార్థన చేసుకుంటున్నా, చాలా కష్టపెట్టాను, చాలా బాధ పెట్టాను, చాలా ఇబ్బందులు పెట్టాను. ఈ ముఖమంతా వాసిపోయేది, రక్తాలు గారిపోయేవి, అయినా ఆమె దేవుని వదిలిపెట్టకుండా మరి నా నిమిత్తం ప్రార్థన చేస్తా ఉండేవాళ్ళు. అయితే దేవుని మహాకృపను బట్టి మరి నాకు నాకు దొరికిన ఆ ప్రార్థనా పురాలను బట్టి నేను ప్రభువుని స్తుతించాలని తప్పదు. నేను ఫుల్గా తాగి ఇంటికి వచ్చి పడిపోతే నా తల మీద చేయి పెట్టి మధ్యరాత్రి వేళ లేచి నా కోసం ప్రార్థించేది. అయితే నాలో కొన్ని దురాత్మలు ప్రవేశించి ఆమె ఎంత బలంగా ప్రార్థన చేసేదో నేనంత బలంగా కుటుంబంలో ఇంట్లో గందరగోళాన్ని సృష్టించేవాడిని. ఫ్యాన్కి ఉరేసుకోవడానికి ఉరికి సిద్ధపడితే మా పాస్టమ్ గారు ఏం చేయలేక చుట్టుపక్కల మా అమ్మ వాళ్ళని మా చుట్టుపక్కల వాళ్ళని మా కద్దం వాళ్ళని కేకలు పెట్టి అరిస్తే వాళ్ళందరూ వచ్చి నన్ను దింపటము, నిద్ర ట్యాబ్లెట్లు వేసుకోవటము, చాలా రకాలుగా నేను చావటానికి ప్రయత్నాలు చేశాను. అపవాది నన్ను మరణానికి ఈడ్చుకుని వెళ్తా ఉన్నాడు. దేవుడు నా పట్ల కలిగి ఉన్న ఆ సంకల్పము నెరవేర్చబడకుండానట్లుగా అపవాది ఎన్నోసార్లు నా మీద మరి మరణ ప్రయోగాన్ని చేశాడు. కానీ నా ప్రభు కృప నన్ను తప్పించింది. అయితే మా పాస్టమ్ గారు మరి సజ్జా బర్నబాస్ గారు ఇక్తూస్ బైబుల్ కాలేజీలో మరి సజ్జా బర్నబాస్ గారి దగ్గర బైబుల్ ట్రైనింగ్ చేశారు. దేవుడి సేవ చేయాలనే కాంక్ష కలిగిన వ్యక్తి. అటువంటి మరి వ్యక్తి చేత నేను మందు తాగి ఆ గ్లాసులు గడిగించేవాడిని, కొట్ల దగ్గరికి పంపించి సిగరెట్లు తెప్పించేవాడిని, గుట్కా ప్యాకెట్లు తెప్పించేవాడిని. అయ్యా, బైబుల్ పట్టుకొని దేవుడి సువార్త ప్రకటించాల్సినటువంటి నేను సిగరెట్లు తాగకూడదు, అట్లా గుట్కా ప్యాకెట్లు తాగకూడదు, అది నాకు పాపం అంటే కొట్టి గాయపరిస్తే ఆ గాయాలకు ఆ దెబ్బలకు తట్టుకోలేక భయపడి మరి ఆ సేవకురాల చేత నేను సిగరెట్లు తెప్పించుకోవటము, గుట్కా ప్యాకెట్లు తెప్పించుకోవటము, అవి చేత తాగిన మందు గ్లాసులు కడిగించటము, దుర్భాషలు ఆడటము, చాలా ఇబ్బంది పెట్టానండి మా పాస్టమ్మ గారిని. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు, అమ్మ వాడి దగ్గర ఉంటే నువ్వు పాడైపోతావు, నువ్వు మంచి ప్రార్థనా పరులాగున్నావు, వాడి దగ్గర ఉంటే నువ్వు నష్టపోతావమ్మా, వాడిని చంపేస్తాడు ఏదో ఒక రోజు కొట్టి కొట్టి వెళ్ళిపోమని మా అమ్మగారు కూడా చెప్పారు. మా సొంత నా కన్న తల్లి కూడా ఆమెకు వచ్చి చెప్పారు, వాడి వల్ల నువ్వు చచ్చిపోతావమ్మా, లేనిపోయింది మేమందరం పోలీస్ స్టేషన్లో పడాల్సి వస్తుంది. కొద్దిగా స్థితి కలిగినటువంటి కుటుంబం మా అత్తగారు వాళ్ళది, మరి వెళ్ళిపోమని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు కూడా సలహా ఇస్తే మరి మా ఇంట్లో వాళ్ళందరిని ఎదిరించి నేను పెళ్లి చేసుకున్నానండి, వాస్తవానికి నేను దేవుని బిడ్డలను చేసుకోవాల్సిన దాన్ని మరి అట్లాంటి అబ్బాయిని చేసుకున్నాను, తప్పో గొప్ప జరిగింది, ఇప్పుడు కనుక నేను ఇంటికి వెళ్ళానంటే అటు దేవుడికి అవమానం, నా ఇంటి వారికి అవమానము, తప్పు చేశాను ఒప్పు చేశాను, మరి ఎందుకు ఇంటికి, ఇతని దగ్గరికి దేవుడిని నడిపించాడో నాకు తెలీదు, మారితే ప్రార్థనలో నేను మార్చుకుంటాను, లేకపోతే అబ్బాయి చేతులను చచ్చిపోతాను, ఇంక నేను చేయగలిగింది ఏం లేదని దేవుడి మీద ఆధారపడి నా దగ్గర ఉండేది నేను కొడతా తిడతా ఉన్నప్పుడు కొద్దిగా వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తా ఉండేవాళ్ళు, కానీ వెళ్ళి ఒక 10 రోజులు 20 రోజులుండి మరలా భర్త మీద నా మీద ఉన్న ప్రేమతో వచ్చేసేది. సరే, ఆమె ప్రార్థన ద్వారా తెలియని ఒక ఆశీర్వాదం మా కుటుంబంలో మేము అనుభవించడం మొదలు పెట్టాము. సరే, ఇలాగా జరుగుతున్న క్రమంలో ఏం జరిగిందంటే నా 2 ఊపిరితిత్తులు తాగి తాగి తాగి తాగి బలహీనపడి పాడైపోయినవి, బాగా దగ్గు వస్తుంది, జ్వరం వచ్చేది, ఎక్కువ దూరం నడవలేకపోతున్నాను. మరి ఆ టైంలో డాక్టర్ గారి దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళారు, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. అబ్బాయికి ఏం లేదు, మెడిసిన్ వాడితే తగ్గిపోద్ది అని నాకు మెడిసిన్ ఇచ్చి పంపించారు. ఆ మెడిసిన్ వాడుతున్నాను కానీ నాకు తగ్గడం లేదు, రోజు రోజుకి బలహీనం అయిపోతున్నాను, ఆకలి పడిపోయింది, నిద్ర పడిపోయింది, బలం లేదు, నిలబడలేకపోతున్నాను, ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. సరే, గవర్నమెంట్ హాస్పిటల్ కాదు ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకొని వెళ్దామని మా అమ్మగారు నన్ను చేర్చుకొని ఇంకా స్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా గుంటూరులో పశువుల హాస్పిటల్ ఎదురు బాబురావు గారని టీబీ స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎద్దుకు నన్ను తీసుకొని వెళ్తే ఆయన టెస్టులు చేసి ఆయన ఎక్స్రే తీసి ఆయన నాకు రక్త పరీక్షలు అవన్నీ చేసి ఏం చెప్పారంటే, ఈ అబ్బాయికి 2 ఊపిరితిత్తులు పాడైపోయినాయండి, ఈ అబ్బాయికి టీబీ అటాక్ అయింది, ఈ అబ్బాయి ప్రారంభ స్థితిలో ఉన్నప్పుడు తీసుకొని వచ్చుంటే మందుల ద్వారా ఏదైనా నయమయ్యేది, మరి అబ్బాయి ముదిరిపోయింది, టీబీ ముదిరిపోయింది, ఈ అబ్బాయికి అంటే మెడిసిన్ ద్వారా కూడా తగ్గే స్థితిలో ఈ అబ్బాయి లేడు, ఐడి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అని అమరావతి రోడ్లో ఐడి హాస్పిటల్కి రాశారు. వాస్తవానికి ఐడి హాస్పిటల్కు ఒక వ్యక్తిని రాశారంటే అంటే అక్కడికి జాయిన్ చేశారంటే ఇంకా చివరి క్షణాలు, అక్కడికి చివరి క్షణాల్లో ఉన్న పేషెంట్ని అక్కడికి పంపిస్తారు, నాకు అర్థమైంది ఇంకా నేను మరణిస్తున్నాను చనిపోతున్నాను అర్థమైంది, ఎందుకంటే నా శరీరమే నాకు అర్థమైపోతుంది, నేను 2 ఇడ్లీలు కూడా తినలేని స్థితికి వచ్చేసాను, ఇక్కడి నుంచి 4 అడుగులు వేస్తే కుప్పకూలిపోతున్నాను, ఒక మనిషిని ఆధారం చేసుకొని నేను నడవలసిన పరిస్థితి వస్తుంది, దగ్గితే విపరీతమైన కళ్ళు పడేది, రక్తం పడేది, మరి అసలు భయంకరమైన బలహీనమైన స్థితికి నేను వెళ్ళిపోయాను, నాకు అర్థమైపోయింది నేను చనిపోతున్నానని. సరే ఐడియా హాస్పిటల్ తీసుకుని వెళ్ళొద్దు, అక్కడికి ఎలా నేను చనిపోతాను, ఇంట్లో ఉన్నా నేను చనిపోతాను, ఉన్నంతకాలం నేను ఇంట్లోనే ఉంటాను, నన్ను ఇంట్లో పడేయని అన్నాను. నన్ను తీసుకొని వచ్చి ఇంట్లో పడేశారు. చాలామంది చుట్టాలు బంధువులు ఇంకా బాజీ పని అయిపోయింది అని వచ్చి నన్ను చూసి వెళ్తూ ఉన్నారు. నా స్నేహితులు నాతో పాటు అప్పటి వరకు తిరిగిన వాళ్ళు, నువ్వే నా ప్రాణంరా, రే నీకోసం మేము ఏదైనా చేస్తామరా అన్న నా ప్రాణ స్నేహితులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు నా దగ్గరికి రావటం మానేశారు, స్నేహితులు దూరం అయిపోయారు. సరే ఎమ్మెల్యే అప్పటి వరకు నన్ను మరి వాడుకున్నటువంటి ఆ ఎమ్మెల్యే గారు కూడా, స్వానికి ఎమ్మెల్యే గారు నేను తప్పు పడటానికి లేదు, ఆయన నాకు చాలా అవకాశాలు ఇచ్చారు కానీ నేను సద్వినియోగం చేసుకోలేదు, మందుకి కకృతిపడి మందు మీదే నా దృష్టి పెట్టేవాడిని కానీ ఆయన చాలా పథకాలు నాకు అవకాశాలు ఇప్పించినప్పటికి కూడా నేను అవి తీసుకోలేదు. నేను ఆయన నన్ను విడిచిపెట్టేశాడు, ఇంకా నా తల్లి చేసేదేం లేక విడిచిపెట్టారు. అప్పటి వరకు ప్రార్థించిన నా భార్య కూడా ఇంకా దేవుని మీద భారం వేసి దేవుని వైపు చూస్తూ ఉన్నది. ఆలోచన చేసి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇంకా బ్రతుకు భారం అయిపోయింది, వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం అంతా శూన్యమైపోయింది. మా నాన్న గుర్తు వస్తున్నాడు, నా బాల్యం గుర్తు వస్తూ ఉంది, ఒకప్పుడు నేను బ్రతికిన బ్రతుకు గుర్తు వస్తూ ఉంది, ఇప్పుడు ఎందుకు ఇలాగ అయిపోయాను. ఇదంతా ఆలోచన చేసుకున్నప్పుడు మా నాన్న మరణపడకపోయినప్పుడు నాకు చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చినాయి. నేనున్నంత కాలము నీకు అన్ని బాగా జరుగుతాయి నాయన, నేను చనిపోతే నేను ఎవ్వరు పట్టించుకోర్రా, నేను ఎవ్వరు చూడర్రా, చెట్టుకొక్కలు పట్టుకొక్కలు అయిపోతారయ్యా అని నా తండ్రి చెప్పిన మాటలు నాకు అప్పుడు గుర్తొచ్చినాయండి. అప్పుడు గుర్తొచ్చి చాలా ఏడ్చుకున్నాను, మా నాన్నను చాలా బాధ పెట్టానే, చాలా కష్టపెట్టానే, చాలా దుఃఖ పెట్టానని చాలా ఏడ్చుకున్నాను. జీవితం మీద విరక్తి బుట్ట రాత్రి ఉరిపోసుకొని చనిపోదాము, ఈ బ్రతుకు వ్యర్థము అని నేను నిర్ణయం తీసుకొని రాత్రి 9:30 ఉరికి నేను సిద్ధపడ్డాను. 10 నిమిషాలు ఉరిపోసుకొని ఇంకా చచ్చిపోవడానికి నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇంకా అలా కూర్చొని ఇక నేను ఎలా చనిపోవాలి అని ఆలోచన చేసుకుంటూ చచ్చిపోవటానికి ధైర్యాన్ని నేను సిద్ధపరచుకుంటూ ఉన్నాను, ధైర్యాన్ని నేను కూడగొట్టుకుంటూ ఉన్నాను. లోపు వాక్యం వినపడతా ఉంది, ఒక సేవకులు వాక్యం చెప్తా ఉన్నారు
1: ఆ టైంలో.
0: ఆ టైంలో
1: నిజంగానే
0: వాక్యం ప్రకటించబడతా. ఆ పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు, నేను ఇంట్లో ఉన్నాను, ఆ పాస్టర్ గారు ఏదో చెప్తా ఉన్నారు. ఆ పాస్టర్ గారు చెప్పిన ఏ మాట మీద నా దృష్టి నిలవలేదు కానీ వాక్యం చెబుతా చెబుతా ఆ పాస్టర్ గారు గంభీరంగా ఒక మాట అన్నారండి. ఏంటంటే ఆ మాట, నా కుమారుడా, 2000 సంవత్సరముల క్రితము నీ కోసము యేసు అని నేను మరణించాను, నువ్వెందుకు మరణించాలనుకుంటున్నావు, నువ్వెందుకు చావాలనుకుంటున్నావు, నీ అపరాధాలు నీ అతిక్రమాలు నా దృష్టికి బహుఘోరమైనందున ఈ స్థితికి నేను నిన్ను అప్పగించాను, నువ్వు మార్పు చెంది పశ్చాత్తాపడి నీ పాపములు ఒప్పుకొని నా సన్నిధిలో నువ్వు నిలిచినట్లయితే నా రక్తంతో కడిగి నిన్ను శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నా సాక్షిగా నిన్ను నిలబెట్టుకుంటాను. ఆ మాట ఎప్పుడైతే నా హృదయానికి తాకిందో ఒక్కసారిగా నేను స్టన్ అయిపోయాను, నాకేం అర్థం కాలేదు. ఇదేంటి, నేను చనిపోవాలనుకుంటున్న విషయం నా భార్యకి తెలీదు, పక్క గదిలో ఉన్న నా తల్లికి తెలీదు, ఈ పాస్టర్ గారికి ఎడ తెలిసింది, నా కుమారుడా నువ్వెందుకు మరణించాలనుకుంటున్నావు, నీ కోసం యేసు మరణించాడని చెబుతా ఉన్నాడని నేను అప్పుడు ఆయన మాటల మీద దృష్టి నిలిపానండి. అప్పుడు ఆయన నాకు ఆయన ద్వారా దేవుడు నాకు స్వార్థను వినిపించారు, దేవుడి ప్రేమను వినిపించారు, దేవుని కృపను గురించి నేను విన్నాను. లోకమంతా నన్ను విడిచిపెట్టిన, విడిచిపెట్టని మరువని దేవుడు నాకున్నాడని చెప్పి నేను అప్పుడు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. అయితే ఆ రోజు రాత్రి సువార్త విన్న తర్వాత సరే పొద్దున్నీ ప్రార్థన చేశాను, పొద్దున్నీ దేవుని పిలిచాను, అల్లాహ్ని పిలిచాను, నా దగ్గరికి ఎవరు రాలేదు,
1: సమాధానం రాలేదు
0: కదా. యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు, మా పాస్టర్ అమ్మ యేసుక్రీస్తు నమ్ముకోమంటుంది, ఈ పాస్టర్ గారు కూడా యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు, నేను చచ్చిపోతున్న విషయం కూడా నేను చెబుతున్నాడు, అసలు యేసుక్రీస్తు నిజమైన దేవుడా చూద్దాం అని నేను ఆ రాత్రి ఒక 5 నిమిషాలు వచ్చిరాని ప్రార్థన, దేవా నా పాపాలు క్షమించయ్యా, నువ్వు దేవుని వైతే నన్ను ముట్టి స్వస్థపరిచి బాగు చేయి. యేసుప్రభా నువ్వు దేవుడు అని అందరూ చెప్తా ఉన్నారు, నీవే దేవుడు అయితే నేనున్న స్థితి నుంచి నన్ను విడిపించయ్యా. బ్రతకాలని ఆశనదయ్యా, బ్రతకాలని కోరుకున్నదయ్యా, నన్ను బాగు చేయి ప్రభువా, యేసుప్రభా నన్ను ముట్టి స్వస్థపరిచయ్యా అని ఆ రాత్రి నేను ఒక 5 నిమిషాలు వచ్చిరాని ప్రార్థన చేసి నేను పడిపోయానండి. ఆ రాత్రి 2-3 అవుతా ఉన్నది సమయము, నేను ప్రార్థన చేసింది 10 గంటలు 10:30 ఆ ప్రాంతంలో. రాత్రి ఇంచుమించు 2 గంటలు 3 గంటల ప్రాంతంలో నా గదంతా చిమ్మ చీకటిగా ఉండేది. ఆ కటిక చీకటిగా ఉన్న గదిలో మధ్యాహ్న కాల సమయంలో సూర్యుడు ఏ విధముగా ప్రకాశిస్తాడో అంత తేజోమయమైన వెలుగు చేత నా గది నింపబడి ఉన్నది. ఆ వెలుగు అలాగ నా దగ్గరికి వచ్చి నాలోనికి వచ్చిందండి. ఆ వెలుగు ఎప్పుడైతే నాలోనికి వచ్చిందో నాలో ఉన్నటువంటి కొన్ని చీకటి దురాత్మ అంధకార శక్తులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవటం నేను చూశాను. ఆ వెలుగు నేను అడుగుతున్నాను, ఎవరు మీరు, ఎవరు మీరు, వణికిపోతున్నాను, భయపడుతున్నాను, కేకలు పెడతా ఉన్నాను. అప్పుడు ఆ వెలుగులో నుంచి ఒక స్వరము నాతో మాట్లాడుతూ ఉన్నది, నువ్వు ఏ యేసుకైతే ప్రార్థన చేసావో ఆ యేసును నేను, నా కుమారుడా, అనేక సంవత్సరములుగా నీ హృదయపు వాకిటి దగ్గర నిలబడి నేను తలుపు తడుచు ఉన్నాను, నా స్వరము విని నువ్వు తలుపు తీస్తావేమోనని. ఈ రాత్రి నా స్వరము విని నువ్వు తలుపు తీసావు, ఇక నుంచి నేను నీతో ఉంటాను, నువ్వు నాతో ఉంటావని ప్రభువారు స్పష్టంగా నాతో మాట్లాడటం ఆ స్వరాన్ని నేను విన్నాను. ఆ దర్శనం ఎప్పుడైతే నేను చూశానో విలుక్కుపడి లేచాను. చూస్తే నా గదంతా నార్మల్గా ఉంది, నా భార్యను లేపాను, అమ్మ నాకు ఇలాగా మరి దర్శనం వచ్చింది, ఇలాగ ప్రార్థన చేసుకుంటే ఇలాగ నాకు కనపడిందని చెప్పి అన్నాను. అప్పుడు బైబుల్ తెరిచి నేనే లోకమునకు వెలుగయ్యున్నానన్న వాక్యాన్ని నా భార్య నాకు చూపించి, నేను దర్శించింది ఎవరో కాదయ్యా యేసుక్రీస్తు వారి అని చెప్పినప్పుడు నేను సంతోషించాను. అయినా ఒక పక్క నాకు సందేహము, అనుమానము, ఆశ్చర్యమైన కృప, ఆశ్చర్యకరమైన సహాయము. ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే ఒక వ్యక్తిని నన్ను పట్టుకొని నడిపించాలండి, అట్లాంటిది ఆ మరుసటి రోజు ఉదయాన్నే తెలియని బలాన్ని నేను పొందుకున్నాను, తెలియని నూతనత్వం నేను పొందుకున్నాను, ఒక తెలియని సమాధానము, ప్రశాంతత. నా మనసంతా కూడా ఎంతో ఆనందంతో నింపబడి ఉన్నది, అది నేను అనుభవిస్తున్నాను, అది నేను గమనిస్తున్నాను. ఆ టైంలో నాకు తెలియకుండానే బైబుల్ చదువుకోవాలనిపిస్తుంది, నాకు తెలియకుండానే ప్రార్థన చేసుకోవాలనిపించేది. అట్లాగా దేవుడు దర్శించిన ఆ ప్రారంభంలో నాకు తెలియకుండా బైబుల్ అధ్యాయాలు చదివేవాడిని. తలుపు గడిపెట్టుకొని ఇంట్లో మోకరించి గంటల తరబడి ప్రార్థన చేసేవాడిని. 3 నెలల తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. అయితే మా ప్రాంతంలో నేను మారానంటే ఎవరు నమ్మడం లేదు. ఆ సమయంలో నాకు తెలిసిన ఒక వ్యక్తి కంతేరులో శ్యాంసనయ్య గారిని సేవ చేస్తూ ఉంటే ఆయన వద్దకు తీసుకుని వెళ్ళి నన్ను పరిచయం చేస్తే, శ్యాంసనయ్య గారు, వారి పిల్లలు సురేష్ అయ్య గారు, పౌలయ్య గారు నాకు ఆశ్రయం ఇచ్చి, నాకు అన్నం పెట్టి, ప్రార్థన చేసుకోవటం నేర్పించి, వాక్యాన్ని చదువుకోవటం నేర్పించి నన్ను ప్రోత్సహించారండి. ఇంచుమించు వారి దగ్గర ఒక 6 నెలలు నేను ఉన్నాను. ఆ తర్వాత తిరిగి గుంటూరు వచ్చాను. నేను దగ్గరలో ఉన్నటువంటి గోరంట్ల మరి హొసన్న మందిరికి ఒక దర్శనాన్ని బట్టి నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. ప్రభా గుంటూరు వచ్చాను, మరి నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు చర్చ్కి, నేను ఏ చర్చ్కి వెళ్ళాలి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు గోరంట్ల మందిరాన్ని ప్రభు చూపిస్తే నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుల ఉపదేశాల మీద, అక్కడ దైవ సేవకులు చెబుతున్న వాక్కుల మీద నా జీవితాన్ని నేను కట్టుకుంటూ వచ్చాను. 2013 అక్టోబర్ 28వ తారీఖు రాత్రి ప్రభు నన్ను దర్శించారు. 2014 ఆగస్టు నెలలో గోరంట్ల మందిరంలో బైబుల్ సెమినార్ జరుగుతూ ఉంటే బైబుల్ సెమినార్ నేను చేశాను. ఆ బైబుల్ సెమినార్లోనే మా ఆత్మీయ తండ్రి దైవ సేవకుల దగ్గర బాప్తీసం పొందటానికి ప్రభు కృప చూపించారు. ఆ బైబుల్ సెమినార్ అయిపోయి ఆగస్టు తర్వాత నేను ఇంటికి వచ్చాను. అక్టోబర్లో దేవుని మహాకృపను బట్టి సువార్తికునిగా నేను దేవుని చేతిలో వాడబడ్డాను. అక్కడక్కడ సాక్ష్యాలు చెప్పటాను, అక్కడక్కడ దేవుడి మాటలు ప్రకటించటం, నా స్నేహితుల దగ్గరికి వెళ్ళి దేవుడు నా పట్ల చేసినటువంటి కార్యాలు చెప్పటము, సినిమా హాల్ దగ్గర దేవుని సువార్త చెప్పడానికి ప్రభు కృప చూపారండి, టీ కొట్ల దగ్గర సువార్త చెప్పడానికి ప్రభు కృప చూపించారు. బార్ షాపుల దగ్గర దేవుడు సువార్త చెప్పడానికి ప్రభు కృప చూపించారు. వ్యభిచారులకు నేను సువార్త చెప్పాను. నేను హిజ్రాలతో పాపం చేశానండి. నా యవన జీవితంలో నేను హిజ్రాలతో కూడా నేను పాపం చేశాను. అన్నంత దుర్మార్గుని నేను. నేను ఏ హిజ్రాలతో పాపం చేశానో ఆ హిజ్రాలకు కూడా దేవుడు సువార్త చెప్పడానికి, నా సాక్ష్యాన్ని పంచుకోవటానికి ప్రభు కృపను ఇచ్చారు. నేను మారి మనుషులాగా బ్రతుకుతా ఉన్నప్పుడు మా ముస్లిం మత పెద్దలు మా యొద్దకు వచ్చి నన్ను ఆటంకపరిచారు, నన్ను కొట్టే ప్రయత్నం చేశారు, మాకు ఖబరస్థాన్లో చోటు ఇవ్వమన్నారు, ఖబరస్థానికి మరి డెడ్ బాడీని తీసుకుని వెళ్ళటానికి కాటు మంచం పంపిస్తారు మసీదు నుంచి, ఆ మసీదు నుంచి ఆ మంచం పంపించనన్నారు, పెళ్ళిళ్ళకి రాము మంచి చెడ్డలకు రామన్నారు. ఇట్లాగా వాళ్ళు బెదిరించి నన్ను కొట్టబోయి మరి ఇబ్బంది పెడితే నేను ఒక మాట అడిగాను, అయ్యా నేను తాగి తిరిగి నా తండ్రిని బాధ పెట్టినప్పుడు మీరు తప్పని చెప్పలేదు, నా తల్లిని ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు చేస్తాను తప్పని చెప్పలేదు, దొంగతనాలు చేశాను, విచారం చేశాను, రౌడీజం చేశాను, ఇది పాపం అని చెప్పలేదు, కట్టుకున్న నా భార్యని హింసలు పెట్టాను, ఇది తప్పని మీరు చెప్పలేదు, కానీ ఈరోజున ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని దేవుని నమ్ముకొని పశువులాంటి నేను మనిషిగా మారి బ్రతుకుతా ఉన్నాను, ఇది తప్పని అంటా ఉన్నారు, ఎంతవరకు న్యాయము ఆలోచించండి అని చెప్పి నేను చేతులెత్తి దండం పెట్టినప్పుడు వాళ్ళు 2 నిమిషాలు ఆలోచించి బ్రతికింతే పానివ్వండిరా వీడితో మనకెందుకు అని చెప్పేసి వెళ్ళిపోయారండి. దేవుని మహాకృప, ఇంచుమించు ఒక 13 మంది అట్లాగ నన్ను కొట్టడానికి వచ్చిన వారిలో సంవత్సరం తిరగక ముందే ఒక 8 మంది నా చేత ప్రార్థన చేయించుకున్నారు ఫోన్లో. మా కోసం ప్రార్థన చేయి, మా బిడ్డల కోసం ప్రార్థన చేయి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయమని అడిగారు. దానికి కారణం మొదట దేవుని కృప, రెండవదిగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్న విధానాన్ని వాళ్ళు చూశారు, నన్ను దీవిస్తున్న విధానాన్ని వాళ్ళు చూశారు, నా బ్రతుకులో వచ్చిన మార్పును నా సాక్ష్యాన్ని వాళ్ళు చూశారు. ఒక వ్యక్తిని దేవుడు పట్టుకుంటే, ఒక త్రాగుబోతుని, ఒక వ్యభిచారిని, ఒక దోషకుని యేసుక్రీస్తు వారు పట్టుకుంటే ఇంత మార్పు చెందుతారా, ఇంత దీవించబడతారా, యేసుక్రీస్తు వారు ఇంత గొప్ప దేవుడా అని వాళ్ళకు కూడా ఆలోచన వచ్చి మరి ప్రార్థనలు చేయించుకోవటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. మాకు ప్రతి సంవత్సరం జనవరి నెలలో సభలు జరుగుతూ ఉంటాయండి. మా ప్రాంతంలో అనేక మంది యవన బిడ్డలు నశించిపోతూ ఉంటే మరి వారి మీద భారం కలిగించి ప్రభు ఒక దర్శనాన్ని ఇచ్చి మా ప్రాంతంలో సువార్త సభలు ఏర్పాటు చేయమని నాకు దర్శనంలో ప్రభు మాట్లాడినప్పుడు మరి దైవ సేవకులను ప్రతి ఏటా పిలిపించి జనవరిలో సభలు ఏర్పాటు చేయటము, మా ప్రాంతంలో సువార్తను ప్రకటించడానికి ప్రభు కృపనిస్తూ ఉన్నారు. మరి ఎవరైతే దూషించారో, ఎవరైతే వద్దన్నారో, మరి మా ముస్లిం యవనస్తులు అందరూ కూడా ఇప్పుడు ఆ సభలకు వచ్చి పరిచర్య చేస్తారు, సహకారంగా ఉంటున్నారు.
1: మా ప్రాంతంలో మారేరా మీతో పాటు,
0: మాతో పాటు తిరిగినటువంటి ముస్లిం పిల్లలు ఎవరు మారలేదు, కానీ క్రైస్తవులు నాతో పాటు తిరిగి రౌడీజం చేసిన వాళ్ళు 2 ముగ్గురు మారి ఇప్పుడు వాళ్ళు దేవుని పనిలో సేవకులుగా కాదులే కానివ్వండి, ఒక సేవకుల దగ్గర పరిచారకులుగా కొనసాగుతూ ఉన్నారు. మా స్నేహితులు అట్లాగా మారి కొద్దిగా బాగున్న వాళ్ళు ఉన్నారండి. దేవుడి మహాకృపను బట్టి మరి 2 ఏళ్ళు సువార్త పని నేను చేసిన తర్వాత కాపరిగా దేవుడు పిలుచుకున్నారు, కాపరి పని నేను చేస్తా ఉన్నాను.
1: పాస్టర్ గారు, మీ యొక్క సాక్ష్యం చాలా సుదీర్ఘంగా, చాలా బలమైనటువంటిదిగా, చాలా అసలు ఒక వ్యక్తి మారటానికి సాధ్యపడేటువంటి ఏ విషయాలు మీ యొక్క జీవితంలో జరగలేదు, కానీ నిజంగా ఆ మార్పు అనేటువంటిది దేవునికి మహిమకరంగా ఉండటం అనేటువంటిది ఎంతో గొప్ప విషయం అండి. అందును బట్టి దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. ఈ యొక్క జీవితం, మీ యొక్క జీవితం మారే విషయంలో పాస్టర్మ్మ గారు ఊరి పోసుకోవాలనుకునేటువంటి టైంలో మీరు విన్నటువంటి ఆ 2 మాటలు, ఆ పాస్టర్ గారు చెప్పినటువంటి 2 మాటలు మిమ్మల్ని కదిలించటం, అంతకుముందు మీరు అలాగే ప్రార్థన చేసినప్పుడు సమాధానం రాకపోవటం, నిజంగా దేవుడు జీవం కలిగినటువంటి వ్యక్తి, మిగిలిన ఏ దేవుడికి అది సాధ్యం కాదు, దేవుళ్ళని చెప్పబడేటువంటి ఏ వ్యక్తికి అది సాధ్యపడదు అని చెప్పినటువంటి మీ యొక్క సాక్ష్యం అమూల్యం, అద్వితీయం, దేవునికి ఎంతో మహిమ కలిగినటువంటి ఈ యొక్క సాక్ష్యమును దేవుడు దీవించాలని కోరుకుంటూ ఉన్నాం. అయితే కొనసాగింపులో మరొక ప్రశ్న, మీరు ఉరి పోసుకునే టైంలో ఏ పాస్టర్ గారు అయితే మీతో మాట్లాడారో ఆ పాస్టర్ గారు మాట్లాడిన తర్వాత కూడా అమ్మగారు మీతో పాటు కొనసాగారా?
0: దేవుని కృపండి, పాస్టర్ గారు వివాహం చేసుకున్న దగ్గర నుండి మరి వాళ్ళ అమ్మగారులో వచ్చి తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు, మరలా వస్తూ ఉండేది. అయితే నేను ఉరి పోసుకొని చనిపోవాలనుకుంటున్నటువంటి ఆ టైంలో ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నన్ను దర్శించినప్పుడు పాస్టమ్ గారు నాతో ఉన్నారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు సేవలో పరిచర్యలు నాకు సహకారిగా మా పాస్టమ్ గారు నాకు సహకరిస్తూనే ఉన్నారు. మరి దేవుడి మహాకృపండి, మరి నా భార్య నా జీవితంలోనికి రాకపోతే వాస్తవాన్ని నేను నశించిపోయేవాడిని. దేవుడి మహా కృప, మరి ఆమెను నా జీవితంలోనికి ప్రభు నడిపించటము, ఆమె నా నిమిత్తము కన్నీటి ప్రార్థన చేసేది. మంచు పడుతున్న కాలంలో కూడా వేకువని 3 గంటలకు లేచి నా తల మీద చేయిబెట్టి నా భార్య కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ కన్నీటి చుక్కలు నా ముఖం మీద పడతా ఉంటే ఆ స్పర్శ నాకు అర్థమవుతూ ఉండేది. మరి మారాలని ఆశ ఉండేది నాకు, కానీ నాకున్న అలవాట్ల వల్ల నేను మారలేకపోయాను. మరి సెయింట్ అగస్టిన్ ఒక మాట చెప్తారు, నేను మార్పు చెంది దేవుని పాదాల దగ్గరకు రావటానికి కారణం ఏంటంటే నా తల్లి కార్చిన కన్నీటి ప్రవాహములో పడి నేను కొట్టుకుంటూ దేవుని పాదాల చెంతకు వచ్చానని. మరి నన్ను అడిగితే నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, మరి నా కోసం నా భార్య కార్చిన ఆ కన్నీటి ప్రవాహంలో పడి కొట్టుకుంటూ నేను దేవుని పాదాల దగ్గరికి రాగలిగాను. పట్టుదలతో ప్రార్థన చేశారు మా పాస్టమ్ గారు. చాలా మరి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికి కూడా విశ్వాసాన్ని అక్కడ విడిచిపెట్టకుండా దేవుని వైపు చూస్తూ ప్రయాసపడ్డారు. ఆమె ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇప్పుడు ఆమె చూస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మా పాస్టమ్ గారి కన్నా ఎక్కువగా ఇప్పుడు నేనే ప్రార్థన చేస్తున్నాను. మా పాస్టమ్ గారి కన్నా ఎక్కువగా నేనే భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, బైబిల్లో చెప్పబడిన మాట, ప్రసవ వేదన పడిన తల్లి బిడ్డను చూచిన తర్వాత తన పురుటి నొప్పులను మర్చిపోయిన విధంగా ఇప్పుడు నా ఆధ్యాత్మిక స్థితిని చూస్తున్నటువంటి నా భార్య తను పడిన కష్టాలన్నీ మర్చిపోయి ప్రభువును
1: ఆనందిస్తున్నాను.
0: ఇప్పటికీ నాతోనే నా భార్య కొనసాగుతూ ఉన్నారండి, దేవుని యొక్క కృప.
1: పాస్టర్ గారు, అమ్మగారు ఇంత విషమపడని తెలిసినప్పటికీ మీ యొక్క జీవితంలోకి వచ్చి మీరు మారటానికి పూర్తి స్థాయిలో తన వంతు కృషిని అందించినటువంటి ఆ విధానం మీరు చెప్పిన మాటల్లో చాలా చాలా అద్భుతంగా దేవుని మహిమపరిచేటువంటిదిగా ఉంది. పాస్టర్ గారు, మరొక ప్రశ్న ఆఖరిగా, మరి ఇంత సాక్ష్యం చెప్పినటువంటి మీరు మీ యొక్క సాక్ష్యం ద్వారా మా యొక్క వీక్షకులకి ఏ సందేశాన్ని, ఏ మాట చెప్పాలనుకుంటున్నారు ముగింపుగా?
0: మంచిది, మంచి మాట అడిగారండి. నా సాక్ష్యం ద్వారా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నేను లోకానుసారమైన మార్గంలో ఉన్నప్పుడు ఏ దేవుని అయితే ఆరాధించానో ఆ రోజు ఇంచుమించు 12 గంటల నుంచి 8 గంటల వరకు నేను ఆరాధించిన దేవుళ్ళందరి పేర్లు పెట్టి పిలిచాను. నాకు ఎక్కడి నుండి జవాబు రాలేదు. కానీ రాత్రి దేవుని వాక్యం విన్న తర్వాత ఒక 5 నిమిషాలు నేను యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేశాను. మరి ఒక 5 నిమిషాలు ప్రార్థన ఆలకించినటువంటి నా దేవుడు మహిమని విడిచిపెట్టి సింహాసనాన్ని విడిచిపెట్టి నన్ను బాగు చేయటానికి నా దగ్గరికి వచ్చాడండి. మరి నేను ఇంచుమించు 8 గంటలు ప్రార్థించినా నాకు ఏ దేవుని దగ్గర నుండి సహాయం రాలేదు. కానీ ఒక 5 నిమిషాలు ప్రార్థించిన వెంటనే నాకు సమాధానం ఇచ్చిన ఏకైక దేవుడు నజరుడైన యేసుక్రీస్తు ప్రభు వారండి. అలాంటి దేవుడి లోకాన ఎవరు లేరు. ఆయన లాంటి ప్రేమ కలిగిన దేవుడు, కనికరమ కలిగిన దేవుడి లోకాన ఎవరు లేరు. నేను యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న ఆ ప్రారంభంలో, అయ్యా నా నోటితో నేను ఒప్పుకోలేని పాపాలు చేశాను అని దేవుణ్ణి నేను బ్రతిమలాడితే ప్రభువారు అన్నారు, నీ నోటితో ఒప్పుకోలేని పాపాలు ఏమైనా ఉన్నాయేమో గాని యేసు రక్తము కడగలేని పాపము ఏదీ లేదని నన్ను ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి దేవుడి గుమ్మము దగ్గర నిలబట్టడానికి కూడా యోగ్యత లేని నన్ను ఆయన బలిపీఠం యొద్ద పరిచర్య చేసే కృపనిచ్చిన గొప్ప దేవుడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఒక మాట నేను చెబుతా ఉన్నాను, నా తల్లి కన్నీరు నన్ను మార్చలేదు, నా తండ్రి కన్నీరు నన్ను మార్చలేదు, నా భార్య కన్నీరు నన్ను మార్చలేదు, పోలీసు వాళ్ళ దెబ్బలు నన్ను మార్చలేకపోయినవి. కానీ జీవము కలిగిన ఈ దేవుని వాక్యము నా బ్రతుకును మార్చింది, నా జీవితాన్ని మార్చిందండి.
1: దేవుని స్తోత్రం.
0: ఇప్పుడు నా మతము కాదు మారింది, నా మనసు మారిందండి, నా హృదయం మారింది,
1: ఆమేన్,
0: నా జీవితం మారిందని నేను వీక్షకులకు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇదొక కులం కాదు, ఇదొక మతం కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు అనేది పరలోకానికి ఒక మార్గము. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఈ రాత్రి ఎట్లాంటి స్థితిలో ఉండి ఈ సాక్ష్యాన్ని వింటూ ఉన్నా, మీరున్న స్థితిలోనే, మీరున్న స్థలములని మోకరించి దేవునికి మీరు మొరపెట్టగలిగితే మీరున్న బంధకాల నుంచి విడిపించి
2: ఆమేన్
0: ఆయన సాక్షిగా నా ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నిలబెట్టుకుంటారని నా సాక్ష్యం ద్వారా తెలియజేస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ మరొకసారి ఏపీ క్రిస్టియన్స్ ఈవెంట్ వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ నా వందనాలు.
1: వందనాలు పాస్టర్ గారు. చక్కని సందేశంతో మీ యొక్క సాక్ష్యం మా యొక్క ప్రేక్షకులతో పంచుకున్నారు పాస్టర్ గారు. మరి మనం కార్యక్రమం ముగింపులోకి వచ్చాము, చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగిస్తారా?
0: మంచిదండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ర ప్రేమాస్వరూపి, మీ పాదాలకు వందనాలు నాయన. ఈ రాత్రి ఏపీ క్రిస్టియన్ ఈవెంట్ వారి ఛానల్ ద్వారా అనేకులకు సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీరు కృప చూపించారు అయ్యా. నా జన్మ, నా నడవడిక, నా యవ్వన జీవితము అయ్యా, పాడైపోయిన నా బ్రతుకుని మీరు ఎలాగ బాగు చేశారో, మీ సాక్షిగా ఎలా నిలవబెట్టుకున్నారో అయ్యా, కొద్ది మాటలు నేను పంచుకొని ఉండగా దేవా, ఎక్కడైనా నేను తప్పిపోయి ఏదన్నా మీకు దుఃఖం కలిగించే విధంగా మాట్లాడి ఉంటే క్షమించండి, నా జ్ఞానాన్ని ఇవ్వండి. ఈ సాక్ష్యము ఎక్కడి వరకు విన్నారో వారందరి జీవితాల్లో మీ కృప కలిగిన రక్షణ కార్యాన్ని జరిగించి దేవా, వారి కుటుంబాలను మీ రాజ్యానికి ఆయత్తుపరచమని నన్ను ప్రభా నైనా మరి ఈవెంట్ వారిని ఈ సాక్ష్యం విన వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కృపతో నింపమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేసి అడిగి పొందుకుని నాము పరమ తండ్రి,
1: ఆమేన్.
0: అందరికీ వందనాలండి.

ఈ లోకంలో ఏది సత్యం, ఈ బ్రతుకులో ఏది నిత్యం, ఈ గమనంలో దేవుని దీవెనలు ఎలా వస్తాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం యేసయ్య సన్నిధిలోనే దొరుకుతుంది.

ఆశీర్వాద వర్షాన్ని మాపై కురిపించుదేవా. నీ సత్య వాగ్దానాలను నమ్మాము. నీ మాధుర్య ఆశీర్వాద వర్షము మా దాహం తీరుస్తుంది. నీ ప్రేమ ప్రవాహం మా దేశమంతటా క్షామాన్ని పోగొడుతుంది. నీ ఆశీర్వాద సమృద్ధి మా స్తుతికి ప్రేరకం.

ప్రభునందు ప్రియులారా, మన దేవుడు ఆరాధ్యుడు. ఆయనే కీర్తనీయుడు, స్తోత్రనీయుడు, పూజనీయుడు. ఆయన కోరుకునేది, ఆయనకు ప్రీతికరమైనది స్తుతి ఆరాధనలే. పరలోకమందు భూమి మీద స్తుతి ఆరాధనలు జరుగుచున్నవి. పరలోకములో దేవదూతలు, భూమి మీద మనము ఆయనను పూజిస్తున్నాము. పరలోకములో ఉన్న కోట్లాది దేవదూతలు దేవునిని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవునిగా ఆరాధిస్తున్నాయి. కానీ మనం వారికంటే ఎంతో శ్రేష్ఠులము. మనం దేవుని యొక్క ప్రేమను పొందినవారము, ఆయన ప్రేమ త్యాగాన్ని తెలుసుకున్నవారము. దేవుని ప్రేమను తెలుసుకుని ఆయనను ప్రేమించే వ్యక్తుల హృదయాల నుండి వెలువడే ప్రేమధారలే ఆరాధన. దేవుని ఆరాధించుట మనకు దేవుడు అనుగ్రహించిన మహాభాగ్యం. యేసయ్య మన దేవుడు, ఆయన మన రాజు. మనము ఆయనను స్తుతించాలి, ఆయనను హెచ్చించాలి. దేవుని యొక్క ఆ ఉన్నతమైన సుగుణాలను తలపోసుకుంటూ ప్రభు ఎవరో, ఆయన ఏమై ఉన్నారో చెప్పుటయే దేవునికి ఇంపైన స్తుతి. ప్రభు మనకై చేసిన మేలులకు మనము రుణస్థులము. ఆయన చేసిన దానికి ప్రతిగా వందనములు చెల్లించుటయే కృతజ్ఞత. మన ఏకైక సత్యదేవుని నాట్యముతోనూ, చప్పట్లతోనూ, జయధ్వనులతో కూడా సేవించాలి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధంగా జీవించుట, మనకు ఉన్నది ప్రభుకి ఇచ్చుట, ఆయన చిత్తం చేయుటకు మన జీవితములు అర్పించుట ఆరాధనలో భాగాలే. ఈ విధంగా దేవుని ఆరాధించే ప్రజలే బహుగా దీవింపబడతారు, వర్ధల్లుతారు. ప్రభు వారికి తోడుగా ఉంటారు. వారికి విరోధంగా సాతాను ఏమీ చేయలేడు. కావున మీ వ్యక్తిగత, కుటుంబ, సంఘాలలో కూడా ప్రభువును ఆరాధించండి. దహించు అగ్ని సహవాసం దేవుని ఆరాధించుటయే ప్రియమైనదిగా భావిస్తుంది. దేవుని గుణలక్షణాలను తెలిపే పుస్తకమును బ్రదర్ థామస్ గారు 1000 స్తోత్ర బలులు పుస్తకంగా రాశారు. ప్రభువును అందరూ ఆరాధించాలి అనే సదుద్దేశముతో అందరికీ అనుకూలంగా వాటిని దహించు అగ్ని స్తుతి ఆరాధన క్యాసెట్గా చేసి మీ ఆశీర్వాదం కొరకు అందించుచున్నాము. దీనిలో ఉన్న ఆరాధనతో మీరు ఏకీభవించి ప్రభువును మనసారా ఆరాధించండి. ప్రభు కృప, సమాధానం మీకు తోడయుండునుగాక. మీరు ప్రభువును ఆరాధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయునుగాక.

0: దైవజనులు, బ్రదర్ థామస్ గారు ఇప్పుడు మీ కొరకు ప్రార్థించెదరు.
1: కడవరి దినాల్లో మనుషులందరి పైన నా ఆత్మను కుమరిస్తానని చెప్పిన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మేము నువ్వు నివసించిన పరిశుద్ధమైన ఆలయమై ఉన్నాము. ఈ శరీరము నాయన నువ్వు నివసించట కొరకు ఏర్పాటు చేయబడింది తండ్రి. ఇప్పుడే క్యాసెట్ ఉంటున్న ప్రతి ఒక్కరిలో నువ్వు నివసించాలని యేసుక్రీస్తు నామములో ప్రతిమాలుతున్నాను. ఇప్పుడే నీ దివ్య ప్రభావము ప్రతి ఒక్కరిని తాకాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో ఉన్న శక్తి అందరిలో క్రియ చేయాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే నాయన పరిశుద్ధాత్మ కోసము కనిపెడుతున్న ప్రతి ఒక్కరిని నాయన నీ ఆత్మశక్తితో నింపాలని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, 9 వరాల కోసం కనిపెడుతున్న వారిని ఇప్పుడే యేసుక్రీస్తు నామములో 9 వరాల చేత నింపమని అడుగుతున్నాను ప్రభువా. ఇప్పుడే నాయన నీ పరిశుద్ధ ఆత్మ కార్యము వారిలో జరుగునగాక, యేసు నామములో జరుగునగాక, యేసు నామములో జరుగునగాక, యేసు నామములో ఇప్పుడే జరుగునగాక. అభిషేకించండి రాజా, అరికాలు మొదలుకొని శిరస్సు మట్టుకు నీ ప్రభావం ఆవరించునగాక. తండ్రి, నీరాకడ కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని యేసు నామం బట్టి వేడుకుంటున్నాము తండ్రి.

0: టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నిరీక్షణ మహిళకు స్వాగతం.

0: స్నేహితులారా, మీకు అన్యాయం జరుగుతుందన్న భావం మీ జీవితంలో ఎప్పుడైనా కలిగిందా? మీ జీవితంలో సంభవిస్తున్న వాటిని బట్టి ఇక ఈ జీవితం ముగిస్తే బాగుండును అని అనుకున్నారా? మీ భవిష్యత్తు అంధకారమయంగా ఉందా? కొన్నిసార్లు నేను అలా అనుకున్నాను, కాని మనకు ఒక నిరీక్షణ ఉందని నాకు తెలుసు. శ్రోతలు, నా పేరు శ్వేత, నాతో పాటు పల్లవి కూడా ఉంది.
1: ఈరోజు మన కార్యక్రమంలో షారోన్ గారు నయోమి అనే మహిళను గురించి చెప్తారు. నేను కూడా నా స్నేహితురాలు నీలిమాను గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ మధ్య తాను చాలా దుఃఖ పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. నేను ఆమెతో కొంత సమయం గడపగలిగాను, ఆమెను ప్రోత్సహించగలిగాను. ఆమె ఉదాంతం మీకు సహాయకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
0: స్నేహితులారా, మీరు ఈ కార్యక్రమాన్ని వింటున్నందుకు సంతోషిస్తున్నాం. ఈరోజు కార్యక్రమం మీ జీవితాన్ని తాకుతుందని, ప్రోత్సహిస్తుందని నమ్ముతున్నాము. అన్నట్లు పల్లవి, నీ స్నేహితురాలు నీలిమను గూర్చి మన శ్రోతలకు చెప్తానన్నావు కదా. ఆమెను గూర్చి నువ్వు నాతో చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే మీరిద్దరూ కలిసి సహవాసం చేయడంలో చాలా ఆనందిస్తున్నారనుకుంటాను. మీరిద్దరూ అలా కలిసి సమయం గడపడం ద్వారా మీ స్నేహం మరింత అభివృద్ధి చెందుతుంది. సరే, అసలు నీలిమా నుండి ఊహించని ఫోన్ కాల్ను నీవు ఎలా అందుకున్నావో, ఆమె జీవితంలో కలిగిన ఆ దుఃఖకరమైన సమయంలో నీవు ఆమెకు ఎలా సహాయం చేశావో చెప్తావా?
1: నా స్నేహితురాలు నీలిమా భర్త జేమ్స్ కారు ప్రమాదంలో చనిపోయాడని ఆమె నాకు ఫోన్ చేసి 6 నెలలు అవుతుంది. దానికి 1 నెల ముందు మేము వారిని కలిశాం. అతడు చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాడు. అతనిలో అద్భుతమైన శక్తి కనిపించింది. నీలిమా నుండి నేను ఫోన్ కాల్ అందుకున్న రాత్రిని నేను మర్చిపోలేను. ఆ రోజు రాత్రి ఇక పండుకుందామని మంచంపైకి ఎక్కాను. ఇంతలో ఫోన్ రోగింది. నేను ఫోన్ ఎత్తాను. ఆమె, హలో, నేను నీలిమను. నా భర్త జేమ్స్ ఈరోజు కారు ప్రమాదంలో చనిపోయాడు అని చెప్పింది. నేను అవాక్కయ్యాను. ఏమి చేయాలో తోచలేదు. అయ్యో, అవునా నీలిమా అంటూ ఏడవనారంభించాను. కొన్ని నెలల తర్వాత నేను ఆమెను కలవడానికి వీలైంది. ఆమెతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. ఆమెతో మాట్లాడడానికి నాకు సరైన మాటలు లేవు. ఆమె పరిస్థితిని బాగు చేయడానికి ఏమైనా చెప్పాలనుకున్నాను, కానీ నాకు సరైన మాటలు జ్ఞాపకం రాలేదు. ఎక్కువగా ఆమె చెప్పే మాటలనే విన్నాను. ఆమెతో కలిసి ఏడ్చాను. 4 నెలల తర్వాత నేను ఆమె ఎలా ఉందో తెలుసుకోవడానికి ఫోన్ చేశాను. తన భర్త జేమ్స్ చనిపోయిన తర్వాత ఆమె పరిస్థితి చాలా కష్టంగా ఉందని చెప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే వచ్చి తనకు సహాయం చేసిన ఇరుగు పొరుగు వాళ్లంతా వెళ్లిపోయారు. తిరిగి వారి జీవితాల్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాని ఇప్పుడు ఆమెకు ఎక్కువ సహాయం అవసరం. జరిగిన నష్టాన్ని గూర్చిన ఛాయలు ఆమె పిల్లలలో స్పష్టంగా కనిపించసాగాయి. వారి కృంగిపోయారు. పాఠశాలల్లో సమస్యలను సృష్టిస్తున్నారు. ఒక బిడ్డ అయితే అతడు ప్రమాదంలో చనిపోయినప్పటి నుండి కూడా తన తండ్రిని గూర్చే మాట్లాడలేదు. వారి జీవితాల్లో చాలా బాధ మరియు నష్టం కలిగింది. నీలిమా వారి బాధల్ని భారాల్ని కూడా భరించాల్సి వచ్చింది. ఈసారి కూడా నేను మౌనంగా విన్నాను. ఆమె బాధను అర్థం చేసుకుని ఆమెతో మాట్లాడడానికి ఎవరైనా ఉంటే బాగుండునేమో అనిపించింది. నేను ఆమె పరిస్థితులన్నీ బాగు చేయలేనని ఆమెకు తెలుసు. ఆమె జీవితం తిరుగులేనంతగా మారిపోయింది. వీటన్నిటి ద్వారా నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. మొదటిగా నేను తెలుసుకున్నదేమంటే, మీ స్నేహితుల బాధను తొలగించే మాటల్ని మీరేమీ చెప్పలేరు. కొన్నిసార్లు మీ సన్నిధి వారితో ఉంటే వారు చెప్పింది వినగలిగిన చెవులు మీకుంటే చాలు. రెండో విషయం ఏమంటే, మనం చేయగలిగే గొప్ప సహాయం ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే చేయడం కాదు. సాధారణంగా ఆ సమయంలో సహాయం చేయడానికి చాలామంది ముందుకు వస్తారు. వారి ప్రియమైన వారిని పోగొట్టుకున్న తరువాత 4 నుండి 6 మాసాలలో వారికి సహాయం ఎక్కువ అవసరమవుతుంది. ఈ నెలలలో మనం వారికి పూలగుచ్చాలు లేక మంచి వాక్యాలతో కూడిన కార్డులు పంపించవచ్చని ఒక పత్రికలో చదివాను. ఇక మూడో విషయం ఏమంటే, చనిపోయిన వారితో తాము గడిపిన సందర్భాలను జ్ఞాపకం చేసుకునేలా మీ స్నేహితులను ప్రోత్సహించండి. చాలా ప్రేమించిన వారిని పోగొట్టుకున్నప్పుడు కొన్నిసార్లు వారిపై కోపం వస్తుంది. అలాంటి భావం వారిలో ఏర్పడకుండా అప్పుడప్పుడు వారిని జ్ఞాపకం చేసుకోవడం మంచిది. మీ స్నేహితురాలు తన భర్తను లేక బిడ్డను పోగొట్టుకున్న నష్టాన్ని పూడ్చుకోవడానికి మీ జ్ఞానయుక్తమైన మాటలు ఏమాత్రం సహాయం చేయవని నేను తెలుసుకున్నాను. వినగలిగిన మీ చెవులు మాత్రమే ఆ బాధను తగ్గిస్తాయి. మీ సహానుభూతి లేక ఆమె బాధలో మీరు పాలు పంచుకోవడం ఆమె మరొక దినం జీవించేందుకు ప్రోత్సాహాన్నిస్తాయి. అయితే ఆమె బాధ లేక నష్టం ఎప్పుడు ముగుస్తుందన్న దానిని మీరు అంచనా వేసుకోకూడదు. ఆమెను బాధపడనివ్వండి, మాట్లాడనివ్వండి, ఏడవనివ్వండి. మరోసారి చెప్తున్నాను, వినండి, ఆమె భారాన్ని మోయడంలో సహాయం చేయండి మరియు ఆమెతో కలిసి ఏడవండి.
0: పల్లవి, దుఃఖంలో ఉన్నవారికి, బాధలో ఉన్నవారికి సహాయం చేయడానికి మన స్నేహితులకు నువ్వు ఇచ్చిన సలహాలు చాలా బాగున్నాయి. నిజమే, చాలాసార్లు మన మాటలు వారికి సరిపోవు, కానీ మన స్నేహితులకు కావలసిందల్లా వారు చెప్పింది వినడం మరియు వారితో కలిసి దుఃఖించడమే. చాలా థ్యాంక్స్ పల్లవి.
1: నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు షారోన్ గారు నయోమి అనే స్త్రీని గురించి కొన్ని విషయాలు మనకు చెప్తారు. అవి మన ఆత్మకు పాఠాలు.
2: శ్రోతలకు శుభాశీస్సులు. బాగున్నారా? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీ జీవితం మీకు అన్యాయం చేస్తుందన్న భావం మీలో ఎప్పుడైనా కలిగిందా? మీరు ఉద్యోగం చేస్తూ ఉండవచ్చును, కానీ పరిస్థితులు బాగులేనందువల్ల మీ ఉద్యోగాన్ని కోల్పోయారేమో. మీరు డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలని చిన్నప్పటి నుండి నేర్చుకుని ఉండవచ్చు. మీ తల్లిదండ్రులు, అత్తమామలు వచ్చిన డబ్బంతా ఖర్చు చేయకండి, మన పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు కదా. అత్యవసర పరిస్థితుల కోసము, భవిష్యత్తు కోసము కొంచెం పొదుపు చేసుకోండి అని మీకు సలహా ఇచ్చి ఉండవచ్చును. మీరు వాళ్ల మాటల్ని అంతగా పట్టించుకోలేదేమో. వాళ్లు చెప్పినట్లే అలాంటి పరిస్థితి రానే వచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఒకప్పుడు మూడు పూటలు కడుపు నిండా అన్నం తినేవారు. ఇప్పుడు మీ కుటుంబానికి ఒక పూట అన్నం దొరికినా చాలు అన్న స్థితికి వచ్చారు. మీరు చాలా బాధపడతారు. కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపు కూడా మీకు వచ్చి ఉండవచ్చు. మీ సమస్యలన్నిటికీ అదొక్కటే మార్గం అని మీరు అనుకుంటున్నారా? ఆకలితో లేక జబ్బుతో బాధపడుతున్న మీ పిల్లలకు సమయానికి భోజనం పెట్టలేక ఇక ఒక్క దినం కూడా బ్రతకలేను అని మదనపడుతున్నారేమో. అవును, అలాంటి పరిస్థితిలో మీరు చాలా నిస్సహాయంగా, నిరీక్షణ లేనివారుగా ఉంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఏమి చేయగలరు? మీరు చుట్టూ చూస్తారు. ఈ అత్యవసర పరిస్థితులలో మీకు ఎవరు సహాయం చేస్తారా అని వెదుకుతారు. ఈరోజు నేను బైబిలు నుండి నయోమి అనే మహిళను గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆమె జీవితంలో ఏదీ మంచిది జరగలేదు. నయోమి స్వగ్రామంలో కరువు వచ్చినట్లు రూతు గ్రంథం మొదటి అధ్యాయం చెప్తుంది. కాబట్టి నయోమి, ఆమె కుటుంబం మంచిగా బ్రతకాలన్న ఉద్దేశంతో మోయాబు అనే దేశానికి వెళ్లారు. విషాదకరమైన విషయం ఏమంటే, నయోమి భర్త చనిపోయాక కూడా ఆమె తన ఇద్దరు కుమారులతో అక్కడే ఉన్నది. ఆ ఇద్దరు కుమారులు కూడా విదేశీ స్త్రీలను, అనగా మోయాబీయులను పెళ్లి చేసుకున్నారు. ఒక ఆవిడ పేరు ఓర్పా, మరొక ఆవిడ పేరు రూతు. ప్రియులారా, కథ ఇంతవరకు బాగానే ఉంది, కాని అది అలా కొనసాగలేదు సుమా. ఏమి జరిగిందో తెలుసా? ఆమె ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఇక ఆమె పరిస్థితి ఎలా ఉండిందో ఊహించండి. ఈ కష్టాలన్నీ నాకే రావాలా అని వాపోయిందేమో. దుఃఖం వెంబడి దుఃఖం నయోమిని కృంగదీసి ఉండవచ్చు. ఒక విధవరాలిగా ఏదో ఒక విధంగా కాలం వెళ్లబుచ్చుదామనుకున్నది. ఇప్పుడు ఇద్దరు కోడళ్లు కూడా విధవరాండ్రయ్యారు. నయోమికి దిక్కుతోచలేదు. కోడళ్ళిద్దరూ యవనస్తులే. వాళ్లు తిరిగి వెళ్లిపోయి మళ్లీ పెళ్లి చేసుకున్నా నయోమి కొంత ఊరట చెందేది. ఆమె కూడా ముసలిదైపోతుంది. వాళ్లకు జరగకూడనిది ఏదైనా సంభవిస్తే ఆదుకోవడానికి కుటుంబంలో ఒక్క పురుషుడు కూడా లేడు. పైగా యవనస్తులైన ఇద్దరు కోడండ్రను కూడా పోషించాల్సిన బాధ్యత, కాపాడాల్సిన బాధ్యత ఆమెపైననే పడింది. నయోమి పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా ఉంది. ఆమెకంటూ జీవితంలో ఏమీ మిగులలేదు. కుటుంబం లేదు, ఇల్లు లేదు, ధనం లేదు, సమాజంలో ఒక స్థానం లేదు. ఏమి చేయాలి? నయోమి చాలా ఒంటరిగా, ఖాళీగా ఉన్నట్లు భావించి ఉండవచ్చు. నా బ్రతుక్కి అర్థమేముంది అనుకుందేమో. కృంగిపోయిన నయోమి చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే, నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి అని చెప్పింది. నయోమి అంటే మధురము అని అర్థం. మారా అంటే చేదు అని అర్థం. ఆమె జీవితం చేదుగా ఎందుకు మారిందో ఆమె ఊహించుకున్న విధానం ఇది. దేవుడు నా జీవితాన్ని చేదుగా మార్చాడు, దేవుడు నన్ను బాధపరిచాడు, దేవుడు నాకు దురదృష్టాన్ని ఇచ్చాడు. ఇది ఆమె వరుస. మన పరిస్థితులు అలా ఉంటే దేవుణ్ణి నిందించడం ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ మీరు నయోమి స్థానంలో ఉంటే మీరు ఏమనుకునేవారు? ఒకవేళ ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే ఉన్నారేమో. అయితే మీ ప్రతిస్పందన ఎలా ఉంది? మీ కష్టాలలో సమస్యలలో మీరు దేవుని హస్తాన్ని చూడగలుగుతున్నారా? దేవుడు మీ విషయం సంతోషించడం లేదు కాబట్టి ఆయన హస్తం మీకు శిక్షించే హస్తంగా కనిపిస్తుందా? లేక ఆయన ప్రణాళికను ఆయన సొంత సమయంలో ఆయన పద్ధతిలో చేస్తున్న హస్తాలు మీకు కనిపిస్తున్నాయా? బైబిలులో రోమా 8:28 దేవుని ప్రేమించేవారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయని వ్రాయబడింది. అది ఎలా జరుగుతుంది అని మీరు ప్రశ్నించవచ్చు. మీరు ప్రేమిస్తున్నవారు లేక మిమ్మల్ని ప్రేమించేవారు చనిపోతే అది మేలు ఎలా అవుతుంది? మీ ఉద్యోగాన్ని కోల్పోతే అది మేలు ఎలా అవుతుంది? చాలా అనారోగ్యంగా ఉంటే అది మేలా? దేవుని వాక్యం చెప్తుంది, మనము దేవుణ్ణి ప్రేమిస్తే సమస్తము అంటే మన సమస్యలన్నీ బాధలన్నీ చివరికి మన మేలు కొరకే సమకూడి జరుగుతాయి. నయోమికున్న వ్యాకులానికి అవతల ఉన్న మేలును చూడడానికి నయోమికి కష్టంగానే ఉండవచ్చు. అయితే మనము నయోమి నుండి ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఆమె దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నది. నయోమి జీవితంలోని విపత్తును గూర్చి సణిగేందుకు ఫిర్యాదు చేసేందుకు నయోమికి హక్కు ఉంది అని మీరు అనుకుంటున్నారా? బహుశా ఆమె తనపై తానే జాలిపడుతూ నీరుగారిపోయి ఉండవచ్చు. ఈ వృద్ధాప్యంలో మీరు నాకు అండగా నాతోనే ఉండమని తన కోడళ్లను అడగవచ్చు. కాని నయోమి అలా చేయలేదు. తన కోడళ్లను తన వద్దనే ఉంచుకోకుండా వారి ఇండ్లకు తిరిగి వెళ్లడానికి స్వేచ్ఛనిచ్చింది. తాను వారికి భారంగా ఉండకూడదని నయోమి తలంచింది. వారి సంతోషం గూర్చి, వారి భవిష్యత్తును గూర్చి ఆమె ఎక్కువ చింత కలిగి ఉన్నది. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక, మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వాళ్లను దీవించింది. నయోమి మనసు ఎంత మంచిదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆమెలో దేవుని గురించిన సాక్ష్యం ఎంత బలంగా ఉండిందంటే ఆమె కోడలు రూతు ఆమెను హత్తుకుని చెప్పిన మాటల్ని బట్టి అర్థమవుతుంది. రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళుచోటికే నేను వచ్చేదను, నీవు నివసించుచోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందుచోటను నేను మృతి పొందేదను అని చెప్పింది. నయోమి దేవుణ్ణి తన దేవునిగా చేసుకునే విధంగా పెంచబడినట్లు రూతు పెంచబడలేదు. ఆమెకు ఎవరూ అలా నేర్పించలేదు. కాని నయోమికి దేవునితో గల సంబంధం ద్వారా ఆమె ప్రతిరోజూ జీవిస్తున్న విధానం రూతుపై అంత గొప్ప ప్రభావాన్ని చూపించింది. కాబట్టి తనతో పాటు బెత్లహేముకు రావడానికి రూతు మనస్సు స్థిరపరచుకున్నదని నయోమి తెలుసుకొనినప్పుడు ఇక ఆమెను ఏమీ బలవంతం చేయలేదు. ఇద్దరూ ప్రయాణమై వెళ్లారు. రూతు గ్రంథంలో చివరికి రూతు నయోమి పెనిమిటికి బంధువైన బోయజును వివాహం చేసుకున్నదని, ఆమెకు ఓబేదు అనే కుమారుడు పుట్టాడని వ్రాయబడింది. అతడు దావీదుకు పితరుడు. భూసంబంధంగా ఏసుక్రీస్తు ఈ వంశంలోని కుటుంబంలో నుండే వచ్చాడు. నయోమి తన జీవితంలో కష్టాలను హృదయ వేదనను అనుభవిస్తున్నప్పుడు ఈ లోకరక్షణ కొరకు దేవుడు చేసిన ప్రణాళికలో తాను ఒక భాగంగా ఉండబోతుందని ఆమెకు తెలుసో లేదో ఆశ్చర్యంగా లేదు? ఆమె తన జీవిత భారాలతో బంధించబడి అలాగే ఉండవచ్చు, కాని ఆమె ముందుకు సాగిపోయింది. దేవుడు కూడా ఆమె మేలు కొరకు సమస్తము సమకూడి జరిగించాడు. దేవుడు ఏమీ లేని ఒక స్త్రీని వాడుకొన్నాడు, ఆమెను ఒక ఆశీర్వాదంగా చేశాడు. మరి మీ మాటేమిటి? సోదరి, మీ జీవితంలో దుఃఖం విచారం తప్ప మరేమీ లేవా? ప్రస్తుతం మీ సమస్యలతో తలమునకలవుతున్నారా? దయచేసి నిరుత్సాహపడకండి, పైకి దేవుని వైపు చూడండి. మీ జీవితాన్ని ఆయన ఆధీనంలోనికి తీసుకోనివ్వండి. మీకోసం ప్రార్థన చేస్తాను. తలలు వంచుకొని ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, మాలో ప్రతి ఒక్కరికి నీవే జీవం పోశావు. నాతో కలిసి ప్రార్థన చేస్తున్న ప్రతి స్నేహితురాలి ప్రశస్తమైన జీవితాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఆమె జీవితం ఎంతగా నలిగిపోతున్నదో మీకు తెలుసు. ఆమె ప్రతి అవసరం మీకు తెలుసు. ప్రతిరోజు కావలసిన శక్తిని, రేపటి దినాన్ని ఎదుర్కోగల నిరీక్షణను ఆమెకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రేమను, ఆయన నామములో ఉన్న శక్తిని తన జీవితంలోనికి తీసుకొని తన సమస్యలలో ధైర్యంగా నిలిచే కృపనిమ్మని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.

0: దేవుడు నా ప్రతి అవసరాన్ని అర్థం చేసుకుంటాడు అని తెలుసుకున్నాక నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ఒకవేళ మీరు సమస్యలతో సతమతమవుతూ ఉంటే మీరు కూడా దేవుని వైపు చూస్తారని నమ్ముతున్నాను. ఆయన మీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. మన ఆభరణాల పెట్టెలో నుండి ఈరోజు మనం వినబోతున్న కావ్యరూపకమైన సందేశం పేరు నా సంరక్షకుడు.
1: నా సంరక్షకుడు అన్న ఈ కావ్యరూపకమైన సందేశం బైబిల్లోని పేతూరు మొదటి పత్రిక 4వ అధ్యాయము, రోమా 8వ అధ్యాయం 18వ వచనము, తెసలోనికైలకు మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనము, కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనమును ఆధారం చేసుకుని వ్రాయబడింది. చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నా సంరక్షకుడా, నా హృదయం విలపిస్తూ ఉన్నా మీ సంరక్షణకు నన్ను అప్పగించుకుంటున్నాను. నా జీవిత లోయలలో నేను భయంతో సందేహంతో నింపబడినా మీరు మాత్రం పనిచేస్తూనే ఉన్నారు. మీరు చెప్పినట్లు జీవిత శ్రమలు మరియు కష్టాలు కావేవి వ్యర్థం. అవన్నీ నేను మీతో గుర్తింపు కలిగి ఉండేలా చేస్తాయి. కాబట్టి నాకివ్వబడిన అవకాశాలను బట్టి నేను కృతజ్ఞతతో నింపబడ్డాను, సంతోషంగా కూడా ఉన్నాను. వీటన్నిటిలో నీ ముఖదర్శనం చేసుకుంటూ నీ కృపను అనుభవిస్తున్నాను.

0: నిరీక్షణ మహిళ కార్యక్రమం ద్వారా దేవుడు ఒక శ్రోత జీవితంలో ఎలా పనిచేశాడో మోనిక గారు చదివి వినిపిస్తారు.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమాలను అందిస్తున్న మీకు మేము రుణస్థులం. తెలుగు మహిళలను ప్రేమించి దేవుడిచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. నాకు చాలా భయం ఉండేది. ముఖ్యంగా చీకట్లో ఒంటరిగా ఉండాలంటే భయపడేదాన్ని. భవిష్యత్తును గూర్చిన భయం కూడా ఎప్పుడూ నన్ను వెంటాడుతూ ఉండేది. కానీ మన భయాలన్నింటినీ దేవునికి అప్పగించాలని విన్నాక నా జీవితంలో గొప్ప ధైర్యాన్ని పొందగలిగాను. మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలో నాకు అర్థం కావడం లేదు. ఆభరణాల పెట్టిలో నుండి అందిస్తున్న కావ్యాలు కార్యక్రమానికే తలమానికంగా ఉన్నాయి.
2: శ్రోతలు, అన్ని కష్ట పరిస్థితుల్లోనూ కూడా సహాయం పొందడానికి మనం యేసును నమ్మాలని తెలుసుకోవడం మంచిది కదూ. ఆయన మనల్ని ఎన్నడూ విడువడని బైబిల్ చెబుతుంది. యేసు ప్రభువు మీ జీవితంలో ప్రతిరోజు ఎలా పనిచేస్తున్నాడో మాకు తెలియజేయండి. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

రాత్రిజాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుచున్నది అన్నాడు కీర్తనాకారుడైన దావీదు. ఆయన ప్రేమ ఎంత మధురం, ఎంత మధురం.

ఎండమావులకై పరిగెడుతున్న గుంపుల వలె ఈనాటి యువతరం లోక సంపాదన వెటలో పరిగెడుతున్నది. అంతా వ్యర్థమేనని తెలియకముందే, తమ్ముడు నీవు పల్లెటూరిలో ఉన్నా, చెల్లి నీవు సిటీలో ఉన్నా, నీ జీవితం విలువైనదని తెలుసుకో.

0: ఉపమానములు అని చెబితేనే దీని వెనుక ఒక గొప్ప సీక్రెట్స్ ఉన్నాయని అర్థమవుతోంది. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. మాథ్యూ 24, ఒక టర్నింగ్ పాయింట్ని నేను చూస్తున్నాను. క్రైస్ట్ మరి అర్థమయ్యేలా మాట్లాడుచున్నాడు. అయితే ఈ మాథ్యూ 24లో ఒక డిఫరెన్స్ని చూస్తున్నా. టోన్లో ఒక డిఫరెన్స్ ఉంది, స్పీడ్లో ఒక డిఫరెన్స్ ఉంది, ఏదో ఒక విషయాన్ని స్ట్రాంగ్గా చెప్తున్నట్లు ఒక చరిత్ర ఉంది. ఇందులో ఒక పారబుల్ ఉంది. ఈ అవుట్లైన్ని, దీన్ని వెనుక చరిత్రను ఎలా చూడాలి?
1: ఇప్పుడు క్రీస్తు యొక్క లైఫ్ స్టైల్ చూసినట్లయితే, లేక మినిస్ట్రీ మొత్తంగా 33.5 సంవత్సరాలని చెప్తున్నాం కదండి, అది 3 పార్ట్లుగా విభజించాలి. అంటే ఫ్రమ్ బెత్లహేమ్ టు జోర్డాన్, అక్కడ ఆయన బిడ్డగా పుట్టినప్పటి నుండి యోర్దాను వరకు ఒక పార్ట్, యోర్దానులో బాప్తిస్మం పొందడం నుండి యెరూషలేములోనికి ప్రవేశించేంతవరకు ఒక పార్ట్, యెరూషలేములోనికి ప్రవేశించినప్పటి నుండి ఆయన పునరుద్ధానం వరకు ఒక పార్ట్. ఈ 3 భాగాలను వేరువేరుగా అర్థం చేసుకుని చదివితే ఆయనను గుర్చి 3 విషయాలు దొరుకుతాయి. మొదటిగా, ఆయన 100% మనిషి. అంటే ఆయన తను దైవకుమారునిగా ఉన్నప్పటికీ తను ఒక మనిషిగా నిరూపణ. ఆకలి, నిద్ర, బంధుత్వము, తల్లి, తమ్ముళ్ళు అందరూ ఉన్నారు ఆయనకి.
0: ఒక హ్యూమన్ టచ్
1: అదాయన నిరూపిస్తున్నాడు. 30 సంవత్సరాలు ఆయన మనవలే అన్ని విధాలుగా శోధించబడ్డాడని హెబ్రీలకు చెప్తుంది. సో ఆయన అన్ని విధాలుగా 30 సంవత్సరాలు అందువల్ల నతనయేలు అడుగుతున్నాడు, నజరేతు నుండి మంచి వెలువడుతుందా? అంటే నజరేతులో ఉండి ముగించి ఆయన వస్తున్నాడు. ఇప్పుడు నజరేతు నుండి నేరుగా యోర్దానుకు వచ్చాడు. అక్కడొచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? బాప్టిజం. ఇప్పుడు ఆయన వచ్చి మరొక పార్ట్, మినిస్ట్రీ పార్ట్. ఆ మినిస్ట్రీ పార్ట్ మిగతా 3.5 సంవత్సరాలు చేస్తున్నాడు. ఇందులో ఆయన మరలా అడుగుతున్నాడు, జనులు నన్ను ఎవరంటున్నారు, నన్ను గురించి ఏమంటున్నారు? కొందరు ప్రవక్తనియూ, కొందరు యిర్మీయానియూ, మరికొందరు ఆ బాప్తిస్మకుడు యోహానని, కొందరు ఏలియాని ఆయన గురించి చెప్తూ ఉన్నారు. సో ఆయన యొక్క మినిస్ట్రీ పార్ట్.
0: తరువాత మీరేమనుకుంటున్నారని ప్రశ్నించారు,
1: ఎవరనుకుంటున్నారని వారిని అడుగుతున్నాడు, వారి గ్రహింపును తెలుసుకుంటున్నాడు. తరువాత ఆయన యెరూషలేములోనికి ప్రవేశించక ముందుగా ఆ రూపాంతర కొండపైన ఆయన తేటగా చెప్తున్నాడు, మనం యెరూషలేములోనికి వెళ్ళబోతున్నాం, ఇకపై జరిగే సంభవాలు. అయితే యెరూషలేములోనికి ప్రవేశించే పార్ట్ వచ్చి, ఇప్పుడు ఒక ఉదాహరణకు కింగ్ ఒకరు ఉన్నారనుకోండి, తన దేశాన్ని పట్టుకోవాలి, తన దేశాన్ని పోగొట్టుకున్నాడు, అది పట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు. ఆయన ఫస్ట్ ఏం చేస్తున్నాడంటే యోవాబును పంపి ఆ స్థలాన్ని ముట్టడి చేయమంటాడు. యోవాబు వెళ్ళి ఏం చేస్తాడంటే, అది నీళ్లున్న ప్రాంతం, ఎంట్రన్స్, ఏ దేశానికైనా ఒక జలాశయం పారుతూ ఉంటుంది, అది దాటే లోనికి వెళ్తారు, ఆ జలప్రాంతాన్ని ముట్టడి చేస్తారు. ముట్టడించి దావీదుతో చెప్తాడు, జలముల మీది పట్టణాన్ని పట్టుకున్నాను, నా పేరు దానికి పెట్టకుండానట్లు నీవు మిగతా వారిని తీసుకొచ్చి లోనున్న పట్టణాన్ని పట్టుకోమంటాడు. ఇది వచ్చి క్రైస్ట్కి, జాన్ ద బ్యాప్టిస్ట్కి అయినటువంటి రిసెంబ్లెన్స్. ఇప్పుడు జాన్ ద బ్యాప్టిస్ట్ వచ్చి ఏం చేస్తున్నాడు? వచ్చి జోర్డాన్ వరకు అన్నిటినీ రెడీ చేస్తాడు. అలాగే ఇక్కడ దావీదు కొరకు వెయిట్ చేస్తున్నాడు. అతడు ఏం చేస్తున్నాడు? లోపల పట్టణాన్ని పట్టుకుంటున్నాడు. ఇప్పుడు అన్ని పట్టణాలు పట్టుకున్నా గానీ హెడ్ క్వార్టర్స్లోకి వెళ్ళి అక్కడున్నటువంటి ప్యాలెస్లో కూర్చుంటేనే గాని ఆయన కింగ్. ఇప్పుడు క్రైస్ట్ వచ్చి యెరూషలేములోనికి వచ్చేప్పుడు కింగ్గా వస్తున్నాడు. ఇంతవరకును ఆయన వచ్చి పట్టుకుంటూ వస్తున్నాడు. గాలిని, సముద్రాన్ని నిమ్మలపరిచి దాని కంట్రోల్కి తెస్తున్నాడు. పిశాచిని జయించి దాని కంట్రోల్కి తెస్తున్నాడు. రోగాన్ని జయించి, అన్నిటిని జయించి చివరికి యెరూషలేములోనికి ప్రవేశించేప్పుడు ఒక కింగ్గా ప్రవేశిస్తున్నాడు. అప్పుడు ఆ కింగ్ యొక్క టోన్, కింగ్ యొక్క అథారిటీ, కింగ్ యొక్క ఆ జైజాంటిక్, అదే వాక్యం చెప్తుంది, యెరూషలేములోనికి ఆయన ప్రవేశించేది, ఆయన వెంటే వెళుతున్నటువంటి ఆ శిష్యులు ఆయన నడిచి వెళుతున్నప్పుడు ఆయనను చూచి ఆశ్చర్యపడ్డారు. ఎందుకు అలా ఆశ్చర్యపడుతున్నారంటే, సాధారణంగా నడిచి వచ్చిన ఆయన కింగ్గా నడిచొస్తున్నాడు. ఒక కింగ్లో ఆ జైజాంటిక్ ఉంటుంది కదా, ప్రోటోకాల్, చూపు, మాట, అన్నిటిలోనూ నేను ఆ యొక్క ఆ అధికారం, అది అలా క్రీస్తులో ప్రవేశిస్తుంది. అట్లే ఆ గాడిదపైన అలా లోనికి ప్రవేశించేప్పుడు ఒక కింగ్ ప్రవేశిస్తున్నాడు, తర్వాత నడిచి వస్తాడు. ఒక కింగ్ నడిస్తే ఎలాగుంటుందో అలాగుంటుంది. సో ఆ కింగ్ యొక్క అంతా కూడా అక్కడ వచ్చి ఎక్స్పోజ్ అవుతుంది, ఆయనలో నుండి మొత్తం ఎక్స్పోజ్ అవుతుంది. అందువల్ల మీరు చూసినట్లయితే లోనికి ప్రవేశించిన వెంటనే అందరినీ కూడా అక్కడ తోలివేస్తున్నాడు. పట్టణంలోనికి ప్రవేశించి దీనికి ముందు ఎప్పుడు కూడా ఆయన ఈ విధంగా చేసినట్టుగా ఉండదు. మీరు బాగా గమనిస్తే టోటల్ ఇస్రాయిలులో ఆయన వాక్ చేస్తూ, అంటే మినిస్ట్రీ చేస్తూ గలీలియాకి వెళ్ళడం, బెత్సయిదా, ఇక్కడ అక్కడ అన్ని చోట్లకి వెళ్తున్నాడు, ఎరికో అంతటా వెళ్తున్నాడు. కాని ఎక్కడ కూడా ఎవరిని కొట్టినట్టుగా ఉండదు, మాట్లాడుతూ వస్తాడు. కాని లోనికొచ్చిన వెంటనే త్రాళ్లతో కొరడా చేసి త్రోళివేస్తున్నాడు. చూడండి, అదే కింగ్ యొక్క అథారిటీ. దానిని మీరొచ్చి యెరూషలేములోనికి ప్రవేశించే ఆ 4 సువార్తల్లోనూ ఆయన యెరూషలేములోనికి ప్రవేశించేదే మీరు వేరుగా చదవాలి. చదివి చూడండి, ఒక కింగ్, ఒక ప్రోటోకాల్, అది అట్లే మీకు తెలుస్తుంది. అదే క్రైస్ట్. అలా లోనికొచ్చి ఆయన చూసినట్లయితే దేవాలయం చుట్టూతా తిరిగినట్టుగా చూడగలం. ఏంటి దేవాలయం చుట్టూతా తిరుగుతున్నాడు, ఈయన దేవాలయం చూసింది లేదా అంటే అది కాదు, ఒక కింగొచ్చి నా ప్యాలెస్ ఎలాగుంది, ఆ ప్యాలెస్ని అలా ఏం చెప్తారు, అలా చూస్తారు గదా, అన్ని సరిగ్గా ఉన్నాయా అని చూస్తారు గదా, ఆ విధంగా చూస్తున్నాడు. అందువల్ల అక్కడ క్లీన్గా అన్నిటినీ తూలివేస్తున్నాడు. యోచించండి, ఒకే వ్యక్తిగా తను తూలివేస్తున్నాడు, ఎవరైనా అడ్డుకున్నారా,
0: ఏమీ చెయ్యలేదు,
1: దగ్గరకొచ్చారా, కింగ్ ఏది చేసినా సిటిజన్ అడగలేడు, అదే అక్కడ జరుగుతుంది. సో క్రైస్ట్ యొక్క ఒక ఫుల్ జైజాంటిక్ అదెక్కడ వరకు వస్తుందని చూస్తే గెత్సెమనీ వరకు వస్తుంది. గెత్సెమనీలో ఒకడు పట్టుకోవడానికి వస్తాడు గదా, పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఈయనే అడుగుతాడు, ఎవరిని మీరు వెతుకుతున్నారు అన్న వెంటనే అతను చెప్తాడు, నజరేయుడైన యేసును వెతుకుతున్నాం. వెంటనే చెప్తాడు, నేనే ఆయనని అంటాడు. ఈయనే చెప్తాడు. చెప్పిన వెంటనే వాక్యం చెప్తుంది, వారు వెనుకకు తగ్గి నేల మీద పడినట్టుగా ఉంటుంది.
0: భయపడ్డాడు.
1: ఆహా, దాని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే నేనే అన్నందుకు ఇంగ్లీష్లోని మాట ఐయామ్. ఇది ఏ ఐయామ్ తెలుసండి, నిర్గమాకాండములో మోషే ఆయనని అడుగుతాడు, మీరెవరని చెప్పాలి అంటే ఐయామ్ హూ ఐయామ్ ఉన్నవాడను. ఆ టోన్ ఇక్కడ విన్న వెంటనే వీరు నిలబడలేకపోయారు. ఏంటంటే కింగ్ పవర్ బయటపడుతుంది, ఈయన తాకలేదు, కొట్టలేదు, ఏం చేయలేదు, ఐయామ్ అన్న వెంటనే వెనక్కి తగ్గి పడుతున్నారు. అందరూ క్రీస్తును ఆ ఫోటోలో బిగించి చాలా సాఫ్టు, ఎంత కొట్టినా ఊరుకుంటాడు, ఏం చేసినా ఆయన దీర్ఘశాంతుడు, ఎంతో సాఫ్ట్ అనుకుంటారు. క్రైస్ట్ దగ్గర మరొక ముఖం కూడా ఉంది, మరొక యాంగిల్ కూడా ఉంది, ద జైజాంటిక్ గాడ్, ద ఆల్మైటీ కింగ్. ఆయన వచ్చి నిలిచాడంటే అదే మీరు చూడండి, ఓల్డ్ టెస్టమెంట్ అయినా న్యూ టెస్టమెంట్ అయినా సరే రెండిటిలోనూ దేనికి జనులు భయపడతారని చూసినట్లయితే క్రైస్ట్ యొక్క కోపానికి. సామ్స్ 2లోనూ ఉంటుంది, కీర్తనలు 2లో రెవల్యూషన్ 6:15-16 వచనాల్లో చదివితే గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినమునకు తాళజాలినవాడెవడని ఉంటుంది.
0: నిలబడలేరు,
1: నిలబడనే లేరు. క్రైస్ట్ని మనం వేరే విధంగా చూస్తున్నాం. ఎప్పుడు మనం చెప్తుంటాం, ఇప్పుడు ఆయన ఒక అడ్వకేట్, ఒకరోజు జడ్జ్, ఆ రోజు ఆయన ముందు నిలబడలేరు. ఆ విధంగా స్టార్ట్ అయ్యేదే 24th chapter లోనికి వస్తున్నాడు.
0: అలాగే మనం తరచూ చూస్తుంటే ఆ క్రాస్ ఆయన పొందిన శ్రమలు గుర్తు చేసుకుంటే ఒక సాఫ్ట్నెస్ వచ్చినట్లు ఈ వైపు తెలుస్తుంది. ఈ వైపును మనం విడిచిపెడుతున్నామేమో అనిపిస్తుందో థింకింగ్ మనం సహజంగా ఉంది.
1: లేదా ఆయన వచ్చి ఒక ప్రక కింగ్, ఒక ప్రక ప్రీస్ట్, ఆయన రెండును మెల్కీసెదకు యొక్క క్రమం అని చెప్తారు, ఆ క్రమం అంటారు. ఒక ప్రక కింగ్ యొక్క తత్వాన్ని ఆయన వదలలేదు. పిలాతుతో మాట్లాడేది చూడండి, పిలాతు చెప్తాడు, నేను విడుదల చేస్తా ఇది అది అంటాడు. ఆయన చెప్తాడు, పరము నుండి ఇవ్వబడితే గాని నీ యొద్ద ఏమీ లేదు, నువ్వు మౌనంగుండి నోరు మూసుకొని అర్థం.
0: అదేమంటే ఈక్వల్గా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు.
1: ఒక ప్రిజనర్ కింగ్తో మాట్లాడినట్టుకుండదు, ఒక కింగ్ మరొక గవర్నర్తో మాట్లాడినట్టుగా ఉంటుంది. నువ్వు గవర్నర్, నువ్వు కింగ్ కాదు, అయితే నేను కింగ్. తన్నడుగుతాడు, నువ్వు యూదులకు రాజువా, నువ్వు చెప్పినట్టుగానే అంటాడు.
0: ఆ టోన్లోనే
1: అంటే ఎటువంటి ఒక ప్రిజనర్ను తన్ను విడుదల చేయమనడాని కొరకే గవర్నర్తో మాట్లాడుతారు, పరితాపంగా నుంచుంటారు. ఇప్పుడు మనవాళ్లే సాధారణంగా ఒక గవర్నమెంట్ ఆఫీసులో పని కావాలంటే మనం నిలబడే తీరే వేరుగా ఉంటుంది. అవునండి, కాని ఆయన నిలుచున్నప్పుడే అతన్నడుగుతున్నాడు ఈయన్ని, ఏంటి మీరు యూదులకు రాజా, అవునని కూడా చెప్పడాయన, నువ్వు చెప్పినట్టే అంటాడు. ఎంతటి ఒక ఇది ఆయన, ఆ క్రీస్తుని మీరు అట్లే అభిమానించగలరు అందులో. అయితే అదే సమయంలో నా జనుల కొరకు నేను కొన్ని కార్యాలు చేయవలసి ఉన్నవి, అందులకు నేను అప్పగించుకుంటున్నాను. అందులకు ఎంత గొప్ప ధైర్యం కావాలో తెలుసండి.
0: అదొకటి. అయితే ఈ పవర్ఫుల్ అయిన సిచ్యువేషన్లో మన కోసం ఆయన దిగొచ్చాడు అని తలంచితేనే, మనం సహజంగానే దిగొస్తేనే నేనెందుకు నీకోసం మాట్లాడాలి అని అంటారు. అలా కామన్ టర్మ్స్లో ఇలా గొప్ప జైజెంటిక్ కాల్మేటీ గాడ్ మరి ఏ మిస్టేక్ చెయ్యలేదు ఆయన, అలాగున దిగొచ్చి ప్రజల కోసం మరి అది అనుకుంటూనే ఒకలా ఉంటుంది.
1: అదే లవ్ ఆఫ్ క్రైస్ట్.
0: అవును,
1: క్రీస్తు యొక్క ప్రేమ అని మనం అంటున్నాం కదండి. అది నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. యోహాను 13వ అధ్యాయం తండ్రి ఆయనకు సకల అధికారం ఇచ్చాడనే ఉంటుంది. దీనిని యేసు ఎరిగినవాడే అని ఉంటుంది. తను తాను దేవుని యొద్ద నుండి వచ్చినది, ఆ తండ్రి తనకు అన్నిటినీ అప్పగించాడనియూ తాను తండ్రి వద్దకు వెళ్లవలసినది యేసు ఎరిగినవాడే అని ఉంటుంది. ఇప్పుడు మరి తండ్రి అయిన దేవుడేం చేశాడు, విశ్వమంతటి యొక్క మొత్తం పవరు ఎవరికిచ్చాడు,
0: అనుగ్రహించాడు,
1: క్రీస్తు చేతికిచ్చాడు. ఎప్పుడిస్తున్నాడంటే రేపు సిలువలో కొట్టబడుతున్నాడంటే ఈ నైట్ ఇస్తున్నాడు. ఇంతటి పవర్ని చేతిలో పెట్టుకుని దెబ్బను మీరు పుచ్చుకుంటారా? ఈరోజు ఒక సాధారణ చిన్న పోస్టింగ్లో ఉన్నవారే కారులో నుండి దిగేప్పుడే
0: నేనెవరు
1: తెలుసా, ముందు నలుగురు అన్న వస్తున్నాడు జరగండి జరగండి అంటారు.
0: అవును,
1: అయితే ఇంతటి పవర్ని ఉంచుకుని ఒక 12 శిష్యుల కాళ్లు కడగడం అనేది ఎటువంటిది?
0: దీన్ని
1: అనుకుని చూడలేము. ఇది వచ్చి జైజాంటికి ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే ఇది లవ్ ఎక్స్ట్రీమ్ లెవెల్. ఈ రెండిటినీ ఒక్కటిగా చూస్తేనే మీరు క్రైస్ట్ని చూడగలరు. ఒక కాయనికి రెండు సైడ్లు ఉన్నట్టుగా ఆయన. సో క్రైస్ట్ని మనం ఇంకా ఈ లవ్ యొక్క పరాకాష్ఠని మనం చూడలేదు. మనం ఒట్టిగానే మనందరి కొరకు సిలువలో కొట్టబడ్డాడు సిలువలో కొట్టబడ్డాడు అనేటువంటిది ఒక టర్మ్గా మార్చేశాం. అందులో ఉండగలిగిన ఒక డెప్త్ని మనం చూడలా. క్రీస్తు యేసు రాజయ్యున్నాడని చెప్పి ఆయన జైజాంటికిని మనం చూడలేదు. యోచించి చూడండి, అంతటి ఒక బ్రహ్మాండమైన విశ్వమును సృష్టించిన దేవుడే ఇంతటి ఒక అణువును సృష్టించాడు. అంత పెద్దది సృష్టించగలడు, ఇంత చిన్నది సృష్టించగలడు. ఆ దేవుడు మరియా గర్భములో పిల్లవానిగా కూడా ఉండగలడు. అలాగంటే ఆయన యొక్క జైజాంటిక్ తన్మయాన్ని అలా కుదించడం కుదురుతుంది, అలాగే ఎస్టాబ్లిష్ చేయడం ఆయన వల్ల కుదురుతుంది. క్రైస్ట్ని మీరు అభిమానించగలరు, మాట్లాడుతూ ఉండొచ్చు. ఇప్పుడు 2000 సంవత్సరాలుగా మాట్లాడుతున్నాం, ఇంకా చెప్తాం, ఇంకా మాట్లాడతాం. ఆయన లాంటి ఒక దేవుణ్ణి మీరు చూడలేరు.
0: ఈ ఉపమానములు అంటే ఈ మాథ్యూ 24లో మీరు చెప్పినట్లు లోపల ప్రవేశించాడు, మాట్లాడాడు. అయితే చాలా స్ట్రాంగ్ అయిన ఒక పారబుల్ వస్తుంది. ఈ మాథ్యూ 24లో ఉన్న ఈ పారబుల్ గమనిస్తే ఒక ఫిగ్ ట్రీ అని చెబుతూ ప్రవేశిస్తున్నాడు. అలాగే ఈ ఫిగ్ ట్రీ రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎన్నో చెట్లను ఆయన సృజించాడు, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇవ్వవచ్చును. పర్టిక్యులర్గా ఫిగ్ ట్రీ అని చెప్పి వస్తుంది. ఈ ఫిగ్ ట్రీని గురించి ఎందుకిలా చెబుతున్నాడు, అలా ఏంటి సీక్రెట్ ఉంది అనే విషయం ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం.

0: ఈ ఫిగ్ ట్రీ యొక్క చరిత్ర, యాక్చువల్లీ వాట్ ఈస్ ది కాన్సెప్ట్ క్రైస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్న వెనుక చరిత్ర ఏంటి?
1: మొదటిగా ఇది పెట్టుకుని క్రైస్ట్ ఏం చెప్పదలుస్తున్నాడు అనేటువంటిది చెప్పేద్దాం. ఈరోజు బేస్ ఇచ్చేద్దాం. మొదటిగా అందరూ ఈ ఫిగ్ ట్రీ యొక్క బేస్ని చూడటం లేదు, అందరూ ఉపమానాన్ని మాత్రమే చూస్తున్నారు. అంజూరపు చెట్టును చూచి ఉపమానం నేర్చుకోండి.
0: కార్యక్రమం ఉపమానములు
1: రహస్యములు. మొదటిగా ఉపమానం అంటే సీక్రెట్ అనేది మనం వీరికి చెప్పి ఉన్నాం. ఈ ఫిగ్ ట్రీ వెనుక ఉన్నటువంటి సీక్రెట్ని మనం చూడక ముందుగా దాని బేస్ కొంత చూడాలి. అది ఏంటని అడిగితే, ఒకరోజును క్రీస్తు అంటే ఏంటని అడిగితే, యేసుక్రీస్తు యెరూషలేములో బస చేయలేదు. ఒకరోజు కూడా ఆయన యెరూషలేములో నిద్రపోలేదు. పట్టణంలోకెళ్ళి పని ముగిస్తాడు, ఆ రోజు పరిచర్య చేసి తిరిగి వస్తాడు. కారణం ఏంటంటే, కింగ్ వచ్చి క్యాపిటల్ సిటీ లోపటే ఉండాలి, అక్కడుండాలి. ఈయన కింగే, అదొక క్యాపిటల్ సిటీయే, కానీ అఫీషియల్గా కింగ్ కాలేదు. సో అందువల్ల ఆయన తిరిగి వచ్చేస్తాడు. వచ్చి బెతనియాలో ఉంటాడు, ఒలివ కొండ దగ్గర ఉంటాడు. సో బయటే బస చేస్తాడు కానీ లోన్ ఉండడు. అలాగే ఉంటుంది మీరు చదివితే. సో ఆ విధంగా ఉంటున్నప్పుడు, ఒకసారి వచ్చినప్పుడు, ఫస్ట్ టైం వచ్చినప్పుడు గాడిద మీద ఎక్కి రావడం జరుగుతుంది. ఈ దేవాలయాన్ని శుద్ధం చేస్తాడు. సెకండ్ టైం వచ్చేప్పుడు నడిచి వస్తాడు. వచ్చేప్పుడు వచ్చేదారిలో ఆకలేస్తుంది. ఆకలైనప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఒక అంజూరపు చెట్టును చూసి ఆ అంజూరపు చెట్టును శపిస్తాడు. దానికి ఫలము లేనందువల్ల శపించడం జరుగుతుంది. అదిను వాక్యం తెలియజేస్తుంది, అది ఫలమిచ్చేటువంటి కాలము కాదనేటువంటిది కూడా అక్కడ ఉంటుంది. దీనిని బట్టి ఒక క్రైస్తవ తెగవారు, ఆ గ్రూప్ వారు ఏం చెప్తున్నారంటే, చూడండి, యేసుక్రీస్తు దేవుడై ఉన్నట్టయితే ఇలా ఫలమిచ్చేటువంటి కాలము కాదని తెలిసి ఉండాలి. అలా ఫలము లేకపోతే కోపగించి ఒక చెట్టును శపిస్తాడా? అలాగైతే ఆయన్ని చూడండి, ఒక సాధారణమైన మనిషి అని చెప్తూ ఉంటారు. క్రైస్ట్ వచ్చి 40 దినాలు తినకుండా ఉపవాసం ఉండాడు. ఒకపూట ఆకలేస్తే కోపగించేటువంటి మనలాంటి వ్యక్తి కాదాయన. ఒకవైపున ప్రసంగం చేస్తున్నాడు, 3 రోజులు తినకుండా ఉన్నాడు. ప్రసంగం

0: ఫిక్ ట్రీ అనేది ఒక గుర్తు కొరకే ఇస్రాయేల్ దేశానికి దేవుడిచ్చినటువంటిదిగా ఉంది. మీరు చెప్పారు కదా అనేక చెట్లని, ఒక్కొక్క చెట్టు వెనుక ఒక హెవెన్లీ సీక్రెట్ చెప్తాడు. ఉదాహరణకు ఆలివ్ ట్రీ ఉంది కదా, బైబిల్ అంతటా ఆలివ్ చెట్టు గురించి చెప్తూ వస్తాడు. ఈ ఒలివ చెట్టు దేన్ని సూచిస్తుందంటే జకరియా 6లో ఉంటుంది, ఇస్రాయేలీయుల యొక్క సేవకులను గురించి చెప్పబడుతుంది. అదేవిధంగా ద్రాక్ష వినియాడ్, ద్రాక్ష వలులను చూస్తున్నారు కదా, ఇది దేని గురించి చెప్పబడిందంటే యెషయా 5వ అధ్యాయంలో ఇది ఇస్రాయేలు జనుల గురించి చెప్పబడింది, గోత్రములను గురించి చెప్పబడింది. అదేవిధంగా ఫిక్ ట్రీ అనేది ఇస్రాయేలు దేశాన్ని గురించి, జియోగ్రఫికల్ దాని వ్యవస్థను గురించి సూచిస్తుంది. అప్పుడు ఆయన ఇస్రాయేలు దేశంలోనికి వచ్చినప్పుడు, ఆ యెరూషలేములోనికి వచ్చినప్పుడు ఆ ఫిక్ ట్రీని చూస్తున్నాడు. దాని అర్థమేంటంటే నేను ఇస్రాయేల్ మెయిన్ పాయింట్లో ఎంటర్ అవుతున్నాను, ఇప్పుడు అందులో ఫలం లేదు. దాని అర్థం ఈయన్ని ఇస్రాయేలీలు అంగీకరించడానికి చోటు లేదు. అప్పుడు ఈయనేం చేస్తున్నాడు, దాన్ని శపిస్తున్నాడు. దాని అర్థమేంటంటే ఇస్రాయేల్ని శపిస్తున్నాడు. ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక, ఎందుకంటే ఇది కాపు కాయని కాలం, రోమీయుల అధికారంలో ఉన్నారు. కానీ కాపు కాలంలో వారు ఏం చేయలేదు, ఫలమివ్వలేదు. సో ఇప్పుడు ఆయన శపిస్తున్నాడు. ఏది శపిస్తున్నాడు? ఫిక్టరీ దేనికి సూచనగా ఉంది? ఇస్రాయేలు కంట్రీకి సూచన. సో శపితమవుతుంది. ఆ తర్వాత ఇస్రాయేలు దేశం 1850 సంవత్సరాలు లేకుండా పోయింది, చిన్న భిన్నమైపోయింది. ఇప్పుడు వీరు అడుగుతున్నారు, సూచనలు, అంత్యకాల సూచనలు చెప్పమంటున్నారు. అప్పుడు ఈయన చెప్తున్నాడు, అంజూరపు చెట్టు చిగిరించడం మీరు చూసినప్పుడు దాని అర్థమేంటి? నేను శపించా, అది చిగిరించకుండా పోయింది. అది చిగిరించడం మీరు చూసినప్పుడు దానితో కంపేర్ చేసి చూడాలి. దాని అర్థమేంటంటే ఇస్రాయేలు దేశం మరలా ఏర్పాటు కావడం మీరు చూసినప్పుడు, ఇస్రాయేలు దేశము ఏర్పాటు కానేలేదు. ఎప్పటినుండి కాలేదు? బాబిలోనియన్ పీరియడ్ నుండి అది ఫామ్ కాలేదు. బాబిలోన్లో నెబుకద్నెజరే మొట్టమొదటిగా ఇస్రాయేలీయులను తీసుకెళ్తున్నాడు. ఆ సిద్కియా రాజు కాలంలో, యెహోయాకీను కాలంలో పోతుంది. అలా రాజ్యం పోగొట్టుకున్న తర్వాత ఇస్రాయేలు దేశం విడుదల కానేలేదు. యేసు కాలంలో కూడా విడుదల కాలేదు. వారు రోమీయుల అధికారం క్రిందే ఉండారు. అలా యేసు తర్వాత బైసాండియర్స్ తర్వాత రిఫార్మ్డ్ రోమన్ ఎంపైర్, అటు తర్వాత టర్కీ వారు. అలా వారు ఎవరి దగ్గరైనా ఏం చేస్తున్నారు, బానిసలుగా ఉండారు. అప్పుడే యేసు చెప్పారు, ఇస్రాయేల్ అంజూరపు చెట్టు చిగిరించేది మీరు చూసినప్పుడు. దాని అర్థమేంటి? ఇస్రాయేల్ దేశం ఏర్పడేది, మరలా ఏర్పడేది మీరు చూస్తున్నప్పుడు.
1: ఈ విషయం 2000 ఇయర్స్ బ్యాక్ క్లియర్గా చెప్పేశారు,
0: ఎంతో స్పష్టంగా. ఇందులో అలా చెప్తూ మరొక మాట ఏమంటున్నాడంటే, అంజూరపు చెట్టు చిగిరించేది మీరు చూసినప్పుడు, అందులో కొమ్మ లేతదై చిగిరించేప్పుడు 32వ వచనంలో అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి, అంజూరపు కొమ్మ లేతదై చిగురించునప్పుడు.
1: అవును,
0: లేత కొమ్మ అంటే ఏంటని అడిగినట్లయితే, ఆ యెషయా 11లో ఉంది, యెషయా గ్రంథము 11:1 11:1లో ఉంది, లేత కొమ్మ అనేది కింగ్. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును అనేదానికి అర్థమేంటంటే, యెషయి కుటుంబం నుండి చివరిలో లాస్ట్లో ఏం జరుగుతుందంటే, ఒక కొమ్మ చిగిరించడం, ఒక రాజు ఉద్భవించడం అనేది జరుగుతుంది. అది యేసును గూర్చిన ప్రాఫెసీ. అంటే దావీదు వంశంలో, యూదాగోత్రంలో చివరిగా యేసు వస్తాడనేది ప్రాఫెసీ. ఇప్పుడిక్కడేం చెప్తున్నాడు, అంజూరపు చెట్టు వల్ల, ఇస్రాయేల్ దేశం వల్ల ఒక ఉపమానము, ఒక రహస్యము మీరు నేర్చుకోండి. అందులో లేత కొమ్మ చిగిరించును. ఆ కొమ్మ నుండి చిగిరించే మొదటి, ఫస్ట్ బాన్ అని చెప్పడం, మొదటి రాజు వచ్చునప్పుడు, అప్పుడు వసంతకాలము సమీపమైనదని ఎరుగుదురు. ఆయన ద్వారమునొద్దకొచ్చాడు. ఇస్రాయేలు దేశానికి మొట్టమొదటిగా కింగ్ ఎప్పుడొచ్చాడని చూసినట్లయితే, బబులోను కాలం తర్వాత, యేసు చెప్పిన తర్వాత ఎప్పుడు వచ్చాడంటే, 1948 మే 14 డేవిడ్ బెన్కురియన్ అనే అతడే మొదటి కింగ్. అంతవరకు 1850 సంవత్సరాలు ఇస్రాయేల్ దేశం లేదు. అంటే ఆ ఇస్రాయేల్ దేశం అన్నది టర్కీ కంట్రోల్లో ఉండింది. ఆ 1917 వరకు టర్కీ కంట్రోల్లో ఉండింది. 1917 to 1948 వరకు ఆ బ్రిటిష్ వారి కంట్రోల్లో ఉండింది. 1917 ఫస్ట్ వరల్డ్ వార్లో బ్రిటిష్ వారు దాన్ని జయిస్తున్నారు, గెలిచి వారి కంట్రోల్లోకి వెళ్తుంది. అప్పుడూ వారి క్రిందే ఉండారు. సో ఈ కాలంలోనే ఇస్రాయేలు దేశం ఏర్పడడానికైనా అన్ని పనులు జరుగుతున్నాయి. అది ఒక చక్కటి ప్రాసెస్. అది ఎలా దేవుడు జరిగించాడు అదే నేనెప్పుడు చెప్తాను. దేవుడు మీకు ఒక కార్యం జరిగిస్తాడంటే కొన్ని సమయాల్లో సడన్గా జరుగుతుంది, కొన్ని సమయాల్లో దానికైనా ప్రిపరేషన్ జరిగిస్తాడు. ఆ యొక్క ప్రిపరేషన్ పీరియడ్ని మీరు తెలుసుకున్న వారైతే దేవుని యొక్క ప్లాన్ మీకు తెలుస్తుంది. కడుపులో బిడ్డ ఉందనుకోండి, ఆ బిడ్డ ఎదుగుతున్న క్రమేణా దేవుని దగ్గరికి వెళ్ళి, రిబ్కా తన గర్భంలో ఉన్న శిశువులను గురించి దేవుని అడిగినట్టుగా ఆ శిశువును గూర్చిన అన్ని విషయాలు తెలియజేస్తాడు. అలా పుడుతున్నప్పుడు ఆ బిడ్డను గూర్చిన ఒక విషయం మీకు తెలుస్తుంది. అదేవిధంగా ఒక కార్యం దేవుడు చేయనారంభించినప్పుడు మనం అడిగినట్లయితే దాని గూర్చిన అన్ని విషయాలు తెలియజేస్తాడు. 1917లో ఫస్ట్ వరల్డ్ వార్ ముగింపు, 1918లో బాల్ఫోర్ డిక్లరేషన్,

0: అంటే ఆ ఇంగ్లాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నది బాల్ఫోర్. ఆయన వద్ద ఒక కోరిక ఇవ్వడం జరుగుతుంది. ఎవరంటే సర్ వైస్మెన్ పెడుతూ ఉన్నాడు. ఈయన ఒక యూదా డాక్టర్. ఈయన పెడతాడు ఎందుకంటే ఈయనే ఈ పేలుడు మందు కనిపెట్టించినవాడు ఇంగ్లాండ్కి ఫస్ట్ వరల్డ్ వార్ని జయించడానికి. అప్పుడు రాణిగారు అడుగుతున్నారు, మేము జయించడానికి మీరే కారణం, మాకు ఈ పేలుడు పదార్థాన్ని కనిపెట్టించింది మీరే, మేము మీకు ఏదైనా చేయాలని ఇష్టపడుతున్నాం, మేమేం చేయొచ్చు మీకు, మీరు ఆశపడింది చెప్పమని అడిగిన వెంటనే సర్ వైస్మెన్ చెప్పాడు. ఆ సర్ బిరుదు ఆయనకిచ్చారు. వైస్మెన్ చెప్పాడు, మా దేశాన్ని ప్రజల్ని 1850 సంవత్సరాలు వారువారు పరిపాలించారు. మా దేశం ఎవరెవరో చేతుల్లో ఉండింది, ఎవరు కూడా మాకు తిరిగి ఇవ్వడం లేదు, ఇప్పుడు మీ చేతిలో ఉంది. నాకు మీరు ఏదైనా చేయాలనుకుంటే మా దేశాన్ని మాకు తిరిగిచ్చేయండి అని అడిగాడు. ఇది రాణిగారు అక్సెప్ట్ చేశారు. విక్టోరియా అక్సెప్ట్ చేసి ఏం చేశారంటే, ఆ రోజు విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నది బాల్ఫోర్. ఆయన దగ్గర చెప్పి బాల్ఫోర్ డిక్లరేషన్ అని పెట్టించి ఇస్రాయిలు దేశం మరలా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి, ఇంకా అప్పుడు కూడా ఇంగ్లాండ్ వచ్చి స్వతంత్రం ఇవ్వలా, వారు వలస రావడానికైనా అనుమతినే ఇచ్చింది. అదిను ఎలా ఇచ్చారని అడిగితే, ఆ ఇస్రాయిల్ దేశం ఆనాడు 3 భాగాలుగా వేరు చేయబడింది. 3 భాగాలంటే 3లో 2 భాగాలు అరేబియా వారికిని, 1 భాగం ఇస్రాయిల్ వారికి ఇవ్వడం జరిగింది. 1 భాగంలో మీరేం చేయవచ్చు, వలస రావచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో 1918-1948 ఇస్రాయిల్ దేశం ఏర్పడటానికి రంగము సిద్ధము చేయబడింది. 1948 ఈ ప్రొఫెసీ. అంజూరప చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. ఇస్రాయిలు దేశం ఏర్పడింది. లేతకొమ్మ మొదటి రాజు డేవిడ్ బెన్ కురియన్ వచ్చేశాడు. ప్రభు చెప్పినట్టుగా తుల్యముగా ప్రవచనం నెరవేరడం అయ్యింది. ఇందులో మనకేంటి ముఖ్యమైందంటే, ఇదే విషయాన్ని లూకా 21లో యేసు మాట్లాడుతున్నాడు. 29:30లో లూకా 21:29-30 ఉందండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, అంజూరపు వృక్షమును
1: ఆల్ ద ట్రీస్.
0: ఇక్కడొచ్చి ఫిగ్ ట్రీ మాత్రం చెప్తున్నాడు. లూకా మెన్షన్ చేసేప్పుడు ఆయన ఇంకా మిగతా వారిని అడిగి తెలుసుకుని మరొక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మిగతా వృక్షాలను చూడండి, ఎంతటి క్రైస్ట్ యొక్క ప్రాఫిటికల్ వోడో చూడండి. ఇప్పుడు అంజూరపు చెట్టు చిగురించడం ఇస్రాయిల్, దీనికి గుర్తింపు ఇస్రాయిల్ చిగురించడం మాత్రమే కాదు, మిగతా వృక్షములను కూడా చూడండి. అక్కడ ఏం రాసుందండి? సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి. ఉందండి. మిగతా దేశాలు కూడా ఏం కావాలి, ఆ సమయంలో చిగురించాలి, ఏర్పడాలి. ఇస్రాయిల్ దేశం ఇంతవరకు 3 సార్లు చిగురించింది. అందులో మొదటిసారిగా ఐగుప్తులో నుండి వారు వచ్చారు. 2వసారి ఎలుబాబేలు నాయకత్వంలో దేవాలయం కట్టడానికి వచ్చారు. ఇది 3వసారి. మొదటిసారి వచ్చినప్పుడు ఐగుప్తు నుండి వారు వచ్చారు. సెకండ్ టైం వచ్చినప్పుడు వారు బబులూను నుండి వచ్చారు. అయితే ఈ ట్రిప్ చూడండి, ఇస్రాయిల్ మాత్రం చిగురించలేదు. 1948లో వారి యొక్క ఇండిపెండెన్స్ డే. అయితే ఆ పీరియడ్లో అతి తక్కువలో 60 దేశాలు ఇండిపెండెన్స్ పొందుకున్నాయి,
1: ఇంక్లూడింగ్ ఇండియా,
0: శ్రీలంక, పాకిస్తాన్, తర్వాత బర్మా వరకును, 1967లో మలేషియా. అంతవరకును చూసినట్లయితే, ఎందుకు 67 అంటే
1: సీజన్, ఒక
0: ఇండిపెండెన్స్ సీజన్ అది. ఎందుకు 67 అంటే జెరూసలేం వచ్చింది 67లో. ఈ పరివర్తన కాలంలోనే దాదాపు 60 దేశాలకు పైగా చిగురించాయి. ఈ లూక్ 21:29-30 అలాగే నెరవేరింది. యేసు చక్కగా చెప్తున్నాడు, ఇస్రాయేలును చూడండి,
1: ఇతర దేశాలు
0: మిగతా దేశాలను చూడండి,
1: ఇతర చెట్లను
0: చూడండి, వృక్షాలను చూడండి, అవి చిగురించడం మీరు చూసినప్పుడు ఎటువంటి ఒక ప్రొఫెసర్ చూడండి. ఇన్ని దేశాలు ఇండిపెండెన్స్ కావడం అనేది ఇంతవరకు హిస్టరీలో జరిగింది లేదు.
1: మరి అంత అక్యూరేట్ గా లూక్ నమోదు చేశాడు,
0: నమోదు చేస్తాడు.
1: చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
0: ఇంతవరకు ఇటువంటి ఒక ఓవరాల్ గా ఒక 60 దేశాలు ఒకే సమయంలో ఇండిపెండెన్స్ కావడం అన్నది జరిగింది లేదు.
1: అది బైబిల్లో అంత క్లియర్ గా
0: చక్కగా ఉంటది. సో దేవుడు చెప్పిన ఆ పీరియడ్ ఎండ్ టైం వసంతకాలము సమీపమైనప్పుడు ద్వారమునద్దకు వచ్చాడు. అనేకులు చెప్తుంటారు, క్రైస్ట్ అంత రాడు, ఇది ఎండ్ టైం కాదు, అలాగంత లేదంటారు. వీరంతా వాక్యాన్ని పైపైన చదివేవారు, లేక రాకను ఇష్టపడని వారు. వాక్యం తేటగా చెప్తుంది, ఇది సంభవించేప్పుడు అంజూరపు చెట్టు సమస్త వృక్షములను చూడండి, అవి చిగిరించడం మీరు చూసినప్పుడు, అవి ఏర్పడి రావడం మీరు చూసినప్పుడు ఆయన ద్వారమునొద్దకు వచ్చి ఉన్నాడు. సరే, ఇందులో మనకేంటి, చర్చ్కేంటి, దీన్ని మనం ఎలా తీసుకుంటున్నామని చూసినప్పుడు దేవుడు 7 సంఘాలను చెప్తున్నాడు. ఎఫెసు నుండి లవోదికే వరకు
1: రెవల్యూషన్లో 7 సంఘాలు.
0: ఆ 7వ సంఘ కాలములో ఒక కార్యం దేవుడు స్పష్టంగా తెలియజేస్తాడేంటంటే, ఆ రెవల్యూషన్ 3:20లో ఉంటుంది, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను అని అంటాడు. ఫస్ట్ చర్చికి చెప్పేప్పుడు, ఎఫెసీలకు చెప్పేప్పుడు ఏమంటున్నాడంటే, 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. చర్చెస్కి మధ్యలో నేను ఉన్నానంటాడు. అయితే లవోదికేయాతో చెప్పేప్పుడు నేను తలుపునొద్దనున్నానంటున్నాడు. ఇప్పుడు లవోదికేయ అంటే లాస్ట్ చర్చ్, చివరి సంఘములో ఆయన తలుపునొద్దకొచ్చేశాడు. ఇక్కడ మాథ్యూలో ఇస్రాయిలు చిగిరించినప్పుడు నేను ద్వారమునొద్దకొచ్చానంటున్నాడు. అప్పుడు ఏడవ చర్చు తలుపునొద్దకి రావడానికిని, ఇస్రాయిల్ చిగిరించినప్పుడు ద్వారమునొద్దకు రావడానికి ఒకే టైంగా ఉంది. అప్పుడు ఇస్రాయిల్ చిగిరించడానికి చర్చ్కి చివరి సంఘ కాలానికైనటువంటి ఒక సూచనగా ఉంది. దేవుడు ఎంత తుల్యముగా ప్రాఫసీ తెలియజేశాడో చూడండి,
1: క్లియర్గా ఉంది,
0: చాలా క్లియర్గా ఉంటుంది. సో ఇస్రాయిల్ చిగిరించింది కూడా, అన్ని వృక్షాలు మిగతా దేశాలు చిగిరించాయి. అదే సమయంలో సెవెంత్ చర్చ్ యొక్క టైం కూడా వచ్చింది. దేవుడు చెప్పినట్టుగా తుల్యముగా ఫిక్ ట్రీ, ఆ కాన్సెప్ట్ యొక్క బేసిక్ ప్రాథమికతనే మాట్లాడుతున్నాం, కంటికి ముందర 100% నెరవేరిపోయింది.
1: సో ఇది ఫిక్ ట్రీ పారబుల్కి వెనుక ఒక వరల్డ్ సీక్రెట్ ఉందని చాలా అద్భుతంగా వర్తిస్తుందని అనుకుంటున్నాను.
0: ఓల్డ్ సీక్రెట్ అనేది మాత్రమే కాదు, ఇంకా దీని వెనుక వచ్చి అనేక, దీనికి అనుబంధంగా అనేక విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసింది ఫిక్ ట్రీ చిగిరించడం, రాజు వచ్చేది, ఇది మాత్రమే చూసాం, మిగతా చెట్లను చూసాం. దీనికి అనుబంధంగా అనేక విషయాలు మనము దీనితో కంటిన్యూగా అనేక విషయాలు చూడవలసి ఉంది.
1: ఖచ్చితంగా పార్ట్ 2కు వెళ్లాలనుకుంటున్నాను, టైం షార్ట్గా ఉంది. అయితే ఓ ప్రశ్నతో పార్ట్ 2లోకి ప్రవేశించాలని ఒక థింకింగ్, ఫండమెంటల్ ప్రశ్నగా కూడా ఉండొచ్చు. అబ్రహాంకు ఒక ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఆ ఆశీర్వాదమును ఆయన చెప్పినట్టు ఆ కవనెంట్ని ఏదో చెప్పాలని కాదు, ఇంతవరకు ఆ కవనెంట్ అలా కొనసాగుతుంది. అయితే ఒక దేశాన్ని ఫోకస్ చేయడం మాత్రం కాదు, అయితే దేశంలో తరచుగా సమస్యలు వస్తూనే ఉన్నాయి. దీన్ని చూస్తున్నాం, కరెంట్లోనూ చూస్తున్నాం, ఒకరు చేసిన ఒక విషయం, అయితే అది దేవుని దృష్టిలో చాలా డెవలప్ చేసి అది ఎలా వస్తుందంటే క్రైస్ట్ మాత్రమే కాదు, తరచుగా మనం జీవించే టైంలో కూడా ఫార్మేషన్ అవుతుంది. దీన్ని చరిత్రను మీరు ఎలా చూస్తున్నారనేది ప్రశ్న. దీన్ని ఫిక్టరీతో కనెక్ట్ చేస్తే ఎలా అర్థం చేసుకోవచ్చు, ఇస్రాయేల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, అలా అనేది ఓ ప్రశ్నగా ఉంచాలనుకుంటున్నాను. దీని సమాధానం మరో రికార్డింగ్లో చూద్దాం. ఈ కార్యక్రమంలో మీరు చెప్పిన విషయం, ఇతర వృక్షాలను గమనించండి అని చెప్పారు కదా, అది నాకు చాలా, అదేమిటే ఎంతవరకు అక్యురేట్గా ఉంది బైబిల్ అనే దానికి ఒక సాక్షిగా ఈ కార్యక్రమానికి వర్తిస్తుందనేలా ఉంది. కన్క్లూడింగ్గా మీరేదైనా ఈ థాట్లో చెప్పాలని ఇష్టపడుచున్నారా?
0: అంటే ఈ బైబిల్లో చెప్పబడిన ఒక్క మాట కూడా తొలగిపోలేదు. ఈ బైబిల్లో చెప్పబడినవి మీరు ధ్యానించినట్లయితే ఓళ్ళు జరిగే సంభవాలని మీరు గమనించవచ్చు. ఇది వదిలిపెట్టి మీరు మరొక రెవల్యూషన్కో మరొక కార్యానికో వీరెక్కడికి వెళ్ళలేరు. ఇంత అక్యురేట్ అయిన ఒక బైబిల్ వాక్యము, ఇంత అక్యురేట్గా చెప్తున్న గాడ్ని కూడా మీరు చూడలేరు. సో ఇది బాగా చదవండి. ఇంకా ఇందులో మనమొచ్చి ఒక టిట్బిట్స్ మాదిరిగానే తీసి మనం శాంపిల్ అందిస్తున్నాం. ఇందులోనికి వీరు దిగి ట్రెషర్స్ తీసుకోవాలి. అన్ని విషయాలు ఇందులో ఉన్నాయనేటువంటి విషయాన్ని చెప్పగలం. బాగా వాక్యం చదవండి, మంచిగా ప్రార్థించి బైబిల్ చదవండి. దేవుడు అనేక విషయాలు బయలుపరచడానికి శక్తిమంతుడై ఉన్నాడు.
1: థ్యాంక్ యూ బ్రదర్ జగన్, ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు సంతోషం. ఉపమానములు రహస్యములు మరో కార్యక్రమంలో తరచుగా ఈ ఫిక్టరీ యొక్క కాన్సెప్ట్ని మనం చూద్దాం, ఇంకా కొన్ని రహస్యాలు చూద్దాం. అంతేకాకుండా ఇది లెర్నింగ్ ప్రోగ్రామ్గా వర్తిస్తుంది. సో దీనికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ఇంకా దేవునికి వందనాలు కూడా చెప్తున్నాను. దీంట్లో నుండి చాలా స్పిరిచువల్ ట్రెషర్స్ మాత్రం కాదు, ఆత్మీయ ఎదుగుదలకు ఎదిగే ఒక బేస్ ప్లాట్ఫామ్గా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు. విల్ అగైన్ డూ ఏ పార్ట్ 2 ఆఫ్ ది ఫిక్ ట్రీ. సంతోషం, వందనాలు.

దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 1 అధ్యాయం.

రండి, బెత్లెహేములో జన్మించిన ప్రభు రాజాధిరాజు కన్యక కన్న కుమారుడు, రండి ఆయనకు నమస్కరించండి, ఆరాధించండి. పవిత్ర జన్మ ఎత్తిన యేసు, శరీరము ధరించిన అనాది వాక్యం, సర్వేశ్వరుడు నరరూపమెత్తాడు, ఆయనను ఆరాధించి తరించండి. ఈ గీత రచయిత ఫ్రెడరిక్ ఓకెల్లీ.

పుట్టినరోజు మనకెంతో ఆనందకరమైన రోజు. కేవలం ఏదో వేడుకలా దీన్ని ఆచరించడంగాక దేవుడు మనల్ని పుట్టించిన సంకల్పాన్ని తెలుసుకుని ఆయనను స్తుతిస్తూ ఆయన మహిమ కొరకు జీవించాలి.

మనం అంత్యకాలంలో ఉన్నామన్న విషయం జగమెరిగిన సత్యం. అయితే వాస్తవాన్ని గ్రహించి మంచిగా మెలుగుట ఎంతో మేలు. ఇది ఎలా గ్రహించగలం? వాక్యం, బైబిల్ వాక్యమే గమనింపునకు మూలాధారం. కావున ఈ లోకం ఎక్కడికి పోతుంది, యేసు ఎప్పుడు వస్తారు అనేది వాక్యము ద్వారా గమనించుదామా మరి.

దావీదు కీర్తనలు రచన గంగపట్ల శిఖామణి, స్వరకల్పన ఎస్పి స్వామి, సంగీత దర్శకులు డాక్టర్ వై జడ్సన్ క్రిస్టోఫర్, గాయకులు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి ఎస్పి శైలజ. ఈ గీతములు నిర్వాహకులు మరియు పాడిన వారు వై చంటి, వైఏ విలియమ్స్ మరియు సిహెచ్ శశికుమార్. సౌండ్ ఇంజనీర్ వై జడ్సన్ సాల్మన్, డాక్టర్ వైపి జడ్సన్ మ్యూజికల్ స్టూడియోస్, చెన్నై. దావీదు కీర్తనలు ఈ క్యాసెట్స్ సిడీలు కావలసిన వారు ఈ అడ్రస్ కు వ్రాయండి. జి శిఖామణి, నంబర్ 13, ఆశీర్వాదపురం, 3వ వీధి, పులియంతోపు, చెన్నై 600012. ఫోన్ నంబర్ 2667202, సెల్ నంబర్ 9444.

ఇంత త్యాగం చేసి పరలోకంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక తనను తానే రిక్తునిగా చేసుకుని దీనుడై ఈ ధాత్రికి దిగివచ్చిన వేళ నీకు నేనేమివ్వను ప్రభు? నువ్వేం కావాలని అడుగుతున్నావు? విరిగి నలిగిన మనసే నీకిష్టమైన బలి అర్పణమని చెప్పావు. అందుకే నన్ను నేను సజీవయాగంగా సమర్పించుకుని నీ పాదాల చెంత ప్రణమిల్లుచున్నాను ప్రభు. నా నాసికారంధ్రములలో నీవు ప్రవేశపెట్టిన జీవాత్మ జీవమై నన్ను వికసింపచేస్తుండగా నిత్య జీవంగా మార్చి సువర్ణ గోమేధికమై ఆ విచిత్ర జగత్తున నీ రాజ్యంలో నన్ను నీతో కలిసి తీసుకుపో ప్రభు. ఈ లోకం అశాశ్వతం, నీ ప్రేమ శాశ్వతం, నీవు నీ లోకం నాకు శాశ్వతం. అందుకే నా ఆత్మార్పణం, ఈ హృదయార్పణం.

ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుజులకు వెలుగై ఉండెను. అది లోకమునకు వచ్చుచు ప్రతి వారిని వెలిగించుచున్నది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మానవుల్ని రక్షించుటకు ఈనాడు భువికి ఏతించెను. అభయమసగే ఆద్యంతరహితుడు మానవుడై అవనిపైకి అరుదించాడు. మానవుడే మానవుల్ని రక్షించలేడు. మానవుడు దానవుడుగా ఏనాడో మారిపోయాడు. ఇశ్రాయేలీల జనాంగాల్ని ఆదుకోటానికి న్యాయాధిపతులు రక్షకులుగా ఉన్నారు. న్యాయాధిపతులు చనిపోతే ఇశ్రాయేలీలు ద్రోవ తప్పిన వారైరి. మార్గములను చెరిపివేసుకున్న సమస్త మానవుల్ని అభయమిచ్చి ఆదుకొని తానే మార్గమై తండ్రి అయిన దేవుని యొద్దకు నడిపించే దైవ కుమారుడు మానవుడయ్యాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు.

ప్రభు, నా నావను నడిపించు, లోతుకు నడిపించు. రాత్రంతా శ్రమపడిన అపజయమే, నా జీవితమే నీకు సజీవ సమర్పణ. నీ శిష్యుణ్ణి, నీ ప్రేమ కథ అంతటా ప్రకటిస్తాను. పరిశుద్ధాత్మ ప్రోక్షణతో నా జీవితాన్ని నీకు పానార్పణంగా పోస్తున్నాను. నా సేవను అంగీకరించు ప్రభు. ఇది మాసిలామణి గారి రచన.

0: యేసు ప్రభు కూడా నాకు ఒక విప్లవకారుడు. ఆయన 12 మంది శిష్యులు ఉంటే నాకు 50 మంది శిష్యులు ఉన్నారు. ఆయనకంటే ఎక్కువ గొప్ప ఉంది కదా. ఎక్కువ కాలం నేను సెటిల్మెంట్లు చేయగలిగిన ఆయన 3.5 సంవత్సరాలు లేదని అంటున్నారు. నా కుడి చేతిలో కుంక వేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఇటు తిప్పటం మొదలుపెట్టాడు. ఒక బిషప్ను చంపడానికి 7.5 లక్షల కాంట్రాక్ట్ తీసుకున్నాను. 45 నిమిషాలు వాళ్ళ దేవతల్ని దేవుళ్ళని పిలిచిన దేవత పేరు మళ్ళీ పిలవకుండా గుక్క తిప్పుకోకుండా వాడు దేవతను పిలుస్తూనే ఉన్నాడు. నేను వెళ్ళిపోమంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదని ఆ బీరు బాటిల్లా తీసుకెళ్ళి వెంటనే బీరు బాటిల్ పగలబెట్టి కసా కసా 2 కోట్లు వేసాడు. చర్చిల మీద మందు దాటం, పండగలు వస్తే చర్చిల్లో పాస్టర్లని సినిమా పాటలు డాన్స్లో పెట్టడం ఇలాగుండేది నా తీరంతా. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు ఊరు పొలిమేరలు దాటిన తర్వాత ఈ మంత్రాలు చదివి ఆ తెల్ల జిల్లేటి చెట్టు ఏర్లు పీగుతుంటే ఆ ఏర్లు వచ్చి మనిషిని కొడతాయి. పేక కోడి రక్తం తాగేసి చిందకొండ తాగమన్నాడు. అంటే నల్లకోట రక్తం తాగుతుంటే ఈ దౌడ్లన్నీ నెప్పులు పుట్టాయి అన్నమాట. ఆ పేక తెగక ఇండియాకు వచ్చిన వెంటనే ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను ఫస్ట్. ఈ బైబిల్ నాకు ఎలా ఉందంటే చీమలు పాములు పాకినట్టు అయిపోయింది. ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. ప్రేమైన దేవుని ప్రజలారా, మల్లెల రాజుగా ఉన్న నేను మనుషుల్ని ఎలా చంపాలి, ఎలా స్లో పాయించి చంపాలి, ఎలాగ విప్లవకారులతో ఉన్నాను, ఎలాగ నక్సలిజం వైపు ఆకర్షితులయ్యాను, ఎలాగ మాంత్రిక శక్తుల దగ్గరికి వెళ్ళాను, ఎలాగ దయ్యపు శక్తులు నాలోకి రావాలని, ఎలా దెయ్యాలను పిలిచాను, డబ్బు కోసం తాగటం కోసం ఎక్కడెక్కడ ల్యాండ్లు కబ్జాలు చేసిన, ఏం చేసిన, ఎంతమందిని నేను చంపాను లేదా పొడిచాను కొట్టాను విషయాలు ఈ వీడియోలో పూర్తి వీడియోలో మీకు ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ నన్ను మార్చిన దేవుడి విషయాల గురించి కానీ, నన్ను రక్షించిన యేసుక్రీస్తు గురించి కానీ, నేను చేసిన పాపాల గురించి, అప్పుడు ఆ పాత జీవితం ఆ రాత జీవితంలో ఉన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తెలియజేస్తున్నాను, దేవుడు మీ అందరూ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ జోషి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని కృపను బట్టి మీరు మాకు గుంటూరు వచ్చినందుకు చాలా వందనాలు. మాది నా పేరు మల్లెలరాజు, గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడుబ్రోలు గ్రామం. మా తల్లిదండ్రులకి 6 సంతానం, 2 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. అందరికంటే లాస్ట్ వాడుగా నేను జన్మించాను. నేను లాస్ట్ వాడుగా జన్మించినప్పుడు నాకు దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు. అంటే ఏతువాదిలో పనిచేశాను.
1: అంటే మీరు పుట్టుకతోనే క్రైస్తవులు అండి?
0: కాదండి, మేము పుట్టుకతో క్రైస్తవులు. మా అమ్మ నాగేంద్ర స్వామి మా విలువేల్పు. నాగేంద్ర స్వామికి పూజలు చేస్తూ ఉండేది, నాగేంద్ర స్వామిని నమ్ముకునేది. మా ఇంట్లో కూడా నాగేంద్ర స్వామి ఫోటోలు ఉన్నాయి. ప్రతి శుక్రవారం మా పొన్నూరుకి 2 కిలోమీటర్ల దూరంలో పచ్చల తాడుపురు అనే గ్రామం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఈ పచ్చల తాడుపురు గ్రామంలో పెద్ద పొట్టు ఉంటుంది రోడ్డు పక్కనే. ప్రతి శుక్రవారం వెళ్ళి మా అమ్మ పాలు పోసి ప్రదర్శన చేసి రావాలి. ఒకవేళ ఏదైనా పని ఉండో తీరకో వెళ్ళకపోతే ఆ తెల్లారి పొద్దున మా అక్క వాళ్ళ శరీరంలో, మా చిన్నాన్న వాళ్ళ శరీరంలో నీటి పొబ్బులాగా మా ఒంట్లోకి ఆ పాము పడగలాగా వచ్చి ఉండేది. మా నాన్న మా అమ్మను కొట్టి మళ్ళీ ఆ శనివారం ఆదివారం వెళ్ళి దానికి పూజలు చేస్తే ఆ సోమ మంగళవారాల్లో అట్ట వెళ్ళిపోయేది మాలో నుంచి. అలాంటి జీవితంలో యేసు ప్రభు మా అమ్మ ద్వారా, అంటే గేదెల్ని తోలుకొని వెళ్ళింది మా అమ్మ ఒకసారి వెళ్తే చూడక ఆ తాసుపాము తాగుదొక్కితే ఏదైతే పూజలు చేస్తుందో అదే తాసుపాము మమ్మల్ని కాటేయడానికి లేచినప్పుడు ఎన్నిసార్లు ఆ దేవుడా దేవుడా అన్నా కానీ ఆ పూజలు ఫలించలేకపోయాయి. చివరికి ఆమె నోటి నుంచి యేసు అయ్యా నువ్వు ఉంటే నన్ను కాపాడు అని అరిస్తే యేసు ప్రభు పేరెత్తంగానే ఆ పాము అక్కడే రాయి మీద కొట్టుకొని చనిపోవటం అదంతా చూసి మా అమ్మ ఇంకా యేసు ప్రభు నిజమైన దేవుడు, రక్షించిన దేవుడు కదా, చంపాలనుకునే దేవుడు కాదు కదా అనేది ఆమె తెలుసుకుని యేసు ప్రభు అలాగా మా ఇంట్లోకి వచ్చాడు. నేను పుట్టిన తర్వాత, నేను వచ్చిన తర్వాత ఏంటంటే నాకు దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు. ఎందుకంటే నేను మొదటి నుంచి ఉద్యమాల్లో ఉండటం, ఏతువాదులో పనిచేయటం, అంటే దేవుడు లేడు, ఒకవేళ ఉంటే కనపడమను, సృష్టి దానంతటా తాను తిరుగుతుంది, భూమి దానంతటా తానే ఉంటుంది తప్ప దేవుడు దీన్ని నడిపిస్తాడని, మనుషుల్ని కళ్ళు చేసిన దేవుడని అనేది ఉండేది కాదు. నాకు అప్పుడు కూడా ఏంటంటే చార్లెస్ డార్విన్ సిద్ధాంతంలో ఉండేవాడిని, మానవుడు ఎలాగా కోతురు ఉండి కాలం కొంచెం గడిచిన నాకు ఇలా ఇలా ఇలా ఇలా స్ట్రైట్గా అయిపోయాడనే ఉద్దేశంతో ఉండేవాడిని నేను. అలాంటి నా పరిస్థితుల్లో నా తల్లి కన్నీటి ప్రార్థన. అంటే నేను నా పేరు మల్లెలరాజుగా ఉన్నప్పుడు పొన్నూరు పోలీసు వాళ్ళు నన్ను అలియాస్ కత్తులరాజు అని బిరుదిచ్చేవాళ్ళు.
1: కత్తులరాజు,
0: కత్తులరాజు
1: ఎందుకని ఆ పేరు పెట్టవలసి వచ్చిందండి?
0: నా దగ్గర ఒక కత్తులకి స్పెషల్గా ఉంటుంది అన్నమాట. అంటే ఎవడన్నా మనిషి పొడిచినప్పుడు కత్తితో పొడిస్తే ఆ నొప్పి పుట్టిద్ది. జనరల్గా ఎవరికైనా ఇప్పుడు ఏ కత్తితో పొడిచినా కానీ నొప్పి పుట్టిద్ది. నా దగ్గర ఉన్న కత్తులకి ఏంటంటే నొప్పి తెలియదు. నొప్పి తెలియకుండా ఉండేదాన్ని స్పెషల్గా తయారు చేసుకున్నాను నేను.
1: ఆ కత్తులు మీరే చేశారా?
0: నేనే చేసేవాడిని. అంటే కొన్ని కెమికల్స్ కలుపుకునేవాడిని. ఇప్పుడు థర్మామీటర్లో, ఇప్పుడంటే ఎలక్ట్రికల్ థర్మామీటర్లు వచ్చినాయి. అప్పుడు థర్మామీటర్లు ఏంటంటే నాలుగు కింద పెడితే చిన్న పాదరసం ఒక డ్రాప్ ఉండేది. ఒక 200 థర్మామీటర్లో ఆ పాదరసాన్ని తీసేవాడిని. ఒక స్టీల్ గిన్నెలో వేసి క్లోరోఫామ్ లాంటి మత్తు పదార్థాలు రెడ్డి ల్యాబ్స్ నుంచి తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు కొన్ని కెమికల్స్ కలిపించి ఆ ఐరన్ ముక్కల్ని ఒకసారి కొలువులో కాల్పించి నల్ల కొట్టిన తర్వాత వాటిని కత్తుల్లా తయారు చేయించేవాడిని. ఈ కెమికల్స్లో నానబెట్టినప్పుడు ఈ పాదరసం ఏం కలిపి చేసుకునేవాడిని కదా. వీటి వల్ల ఏంటంటే పొడిచినప్పుడు మనిషికి ఆ శరీరం మొద్దు బారిపోయేది. కొన్ని ఆకుపచ్చల వాటి వల్ల మొద్దు బారిపోయేది, నొప్పి తెలిసేది కాదు. తర్వాత నేను రెప్పపాట్లో పొడిచేవాడిని. నా స్టైల్ 2 పడవటం. ఒకసారి కత్తి ఓపెన్ చేశానంటే 2 పడవలసిందే. ఆ పొడిసే క్రమంలో ఈ పక్కట ఎముకలు తగిలినా, ఎన్నెముకు తగిలినా, అంటే ఎముకలు కూడా మెత్తగా కోసుకునేలాగా తయారు చేసి ఉన్నాను.
1: ఇంతవరకు ఎవరన్నా మీరు అలా చేశారండి?
0: చేశాను నేను. నా పేరు కత్తులరాజు వచ్చిందంటేనే నా జీవితం అంటే షెటిల్మెంట్లు చేసుకునే జీవితం.
1: షెటిల్మెంట్?
0: షెటిల్మెంట్లు
1: అంటే ఏ రీతిగా అండి?
0: ల్యాండ్లు కబ్జాలు చేశాను. హైదరాబాదు, వైజాగ్ బెంగళూరు, 100 ల్యాండ్లోకి నన్ను డిస్ప్యూట్ ల్యాండ్లోకి తీసుకుని వాళ్ళు ఉన్నారు. అక్కడ తగాదాలు, అక్కడ గొడవలు, అక్కడ కబ్జాలు చేయటం. ఎవడైతే నన్ను తీసుకెళ్లాడో వాడి పక్షాన నేను యుద్ధం చేయటం, ఇలాంటివి చేసి వాటి మీద, అంటే నాకు ఒక ఆలోచన ఉండేది, నేను బ్రతకాలి, ఎదుటివాడిని చంపైనా బ్రతకాలి. నేను బ్రతకడం కోసం ఎదుటివాడి మీద ఏం చేశానో బ్రతకగలుగుతాను ఒక నమ్మకం ఉండేది నాకు. అలాగే నేను తాగుడుకు అలవాటు పడ్డాను, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి కాకిలాగా కలకాలం కంటే అంశలాగా 6 బ్రతికితే చాలు, 6 అయినా కానీ తాగి తిరిగి చక్కగా ఎంజాయ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఎప్పుడూ నా దగ్గర ఉన్న ఆయుధాలే, కత్తులు కానీ అన్లైన్సెస్ తుపాకు కూడా ఉంది నా దగ్గర. 6 రౌండ్ తుపాకు ఉండేది, బాంబులు ఉండి, కొన్ని సైనైడ్ లాంటి కొన్ని పదార్థాలు కూడా ఉండే నా దగ్గర.
1: బాంబులు మీ దగ్గరే ఉండి అండి?
0: ఉండే.
1: మీరే చేసేవారా?
0: కాదు, తెప్పించేవాడిని నేను. బాంబులు నేను తెప్పించేవాడిని. అవి ఏ విధంగా మనిషికి హాని చేసే విధంగా మేము ఎలా సేఫ్ సైడ్ చేయాలో, అంటే ఎంత దూరం నుండి వాడిని మీద అటాక్ చేయాలనేది కూడా ఉండేది. నాకు కూల్ డ్రింక్ షాప్ కూడా ఉండేది ఆ రోజుల్లో. ఈ కూల్ డ్రింక్ షాపుల్లో కూడా నేను కొన్ని గొడవల్లో స్పెషల్గా షాడల్ నేనే పట్టేవాడిని. ఎలా పట్టేవాడిని అంటే గుండు సూదులు, చేసా పెంకులు, రసం ముక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలు వేసి ఆ షాడాలు ఒక మోతాదులో పోసి గ్యాస్ పెట్టేసేవాడిని. ఈ గ్యాస్ పెట్టినప్పుడు తగాదాల్లోకి వచ్చినప్పుడు ఆ ఇసురు కొడితే ఆ ఎంతమంది 100 ఉన్నా కానీ ఆ రసన వెళ్ళిపోయి షాడా పగిలిపోయి గుచ్చుకునేటట్టు ప్లాన్ చేసేవాడిని. అంటే కొన్ని ఆయుధాలు తయారు చేసుకునే విషయంలో ప్రొఫెషనల్గా ఆలోచన చేసేవాడిని. ఎందుకంటే టాలెంట్ ఉంటే కదా మన దగ్గరకు వచ్చేది, టాలెంట్ ఉంటే కదా మనల్ని పిలిచేది అన్న ఉద్దేశంతో ఉండేది. అప్పుడు ఎవడు డబ్బులు ఇస్తే వాడినే కొట్టమంటే కొట్టాం, డబ్బులు ఇస్తే ముందు బాటిలు పెడితే పొడవమంటే పొడిచాం, కాంట్రాక్ట్ ఇస్తే ఎవడైనా వెళ్ళేటప్పుడు కారుతో గుద్దీయటం, లేకపోతే వెళ్ళేవాడిని బైకుల మీద వెళ్ళి కొట్టేయటం. కొన్ని కేసులు కూడా కొంతమంది కూడా తెలియకుండా పోలీసు వాళ్ళు కూడా ఎవడు చేసాడో తెలియదు, అంటే న్యాచురల్గా యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే వెళ్ళేటప్పుడు వెహికల్లో వెళ్తుంటే పొరపాటున ఏదో కారు లేకపోతే లారీ తగిలి పడిపోయాడు అనేటట్టు చేసేవాళ్ళం.
1: అంటే పోలీసులు కూడా ఆధారం లేకుండా మీరు చేసేవారు?
0: చేసేవాళ్ళం. అంత అంటే మూర్ఖంగా ఉండేవాళ్ళం. అప్పుడు ఏంటంటే ఈ దేవుడు అంటే తెలియదు, దేవుడు అంటే నమ్మకాలు లేవు, దేవుడు లేడు అనుకునే రోజులు అన్నమాట. అందుకనే ఉద్యమాల్లో ఉంటూ ఉండేవాళ్ళం. విప్లవ ఉద్యమాల్లో, దళిత ఉద్యమాల్లో ఎక్కడ అన్యాయం జరిగినా కానీ, ఎక్కడ లేకపోతే బాధితులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి పోరాటాలు చేసే విషయంలో, అన్యాయం జరిగిన తర్వాత ఎంత పెద్దవాడైనా, ఎంత గొప్పవాడైనా ఎదిరించి వాడు మెడలు వంచి బాధితుడి పక్షాన్ని న్యాయం చేసే విషయంలో ఫైట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అలాగానే నేను ఆ గద్రాన్నతో పాటు పరిచయాలు అవటాలు విప్లవ కలడు గద్రాన్నతో గద్రాన్నతో పాటు గద్రాన్నకి ఎలా ఉండేదంటే గద్రాన్న చూస్తే కొట్టేవాడిని, గద్రాన్న వైపు మాటను పోతు కొట్టేవాడిని. అలాగే ఒకసారి కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్ట్ లీడర్ కూడా కొట్టాను నేను. గద్రాన్న ఒకసారి ఆయన మీద 2003లో పద్దాకల ఎలిగేషన్ పెడతంటే ఒకసారి నేను గద్రాన్న కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళాం ఆయన తీసుకొని వద్దామని. అతను ఎక్కడా కారంటే ఎక్కకపోతుంటే 3-4 సార్లు గద్ర అని చెప్పాడు. ఎక్కకపోతుందో నాకే చూశాడు. చూసిన వెంటనే అంటే ఆయన చూపుల్లోనే నేను అవతలను కొట్టి ఎత్తులో అనేసి అనమాట. అంత షార్ప్గా పనిచేసేవాడు. కొట్లాట అంటే అంత షార్ప్గా ఉండేది. రెప్పపాటులో తప్పించుకోవడంలో అలాగే ఉండేది. కేసుల నుంచి తర్వాత ఎన్నో కేసులు 900 కోట్లు అయితే నా మీద దాదాపు చాలా కేసులు ఉన్నాయి. ఒకరోజు నేను కోర్టుకు వెళ్తే 10:30 నుంచి 5 గంటల వరకు నా కేసులు వాదించిన రోజులు కూడా ఉన్నాయి. 5 కేసులు 6 కేసులు ఒకరోజు అంతా అంటే ఒక్కరోజు బెంచ్ మీదకి 5 కేసులు 6 కేసులు వచ్చాయి. అన్ని కేసులు ఉన్నాయి. అప్పుడు వారంలో నేను 4-5 రోజులు 6 రోజులు కూడా జైల్లో ఉన్న రోజులు ఉన్నాయి. అంటే నాకు జైలు అప్పుడు బ్యాచులర్ రూమ్ లాగా ఉండేది. జైలు జీవితం అంటే బయట కంటే కూడా జైలే ఎక్కువ లగ్జరీ ఉండేదన్నమాట. అన్నీ వచ్చాయి, తాగటానికి తినటానికి సిగరెట్లకి ఇవన్నీ కూడా వచ్చాయి. నేను తాగటం కూడా విపరీతమైన తాగుడు తాగేవాడిని. కళ్ళు కొండ తెప్పించుకొని అందులో బ్యాక్ పేపర్ పోసి ఒకప్పుడు 100 రూపాయలు ఇస్తే ఏంటంటే 150 క్రేన్ కొట్టుకలు వచ్చాయి. ఒక బండిల్ ఉండేది, 200 ఇచ్చి ఆ బండిల్స్ 2 తెప్పించేవాడిని. ఈ బండిల్ తెప్పించి మొత్తం క్రేన్ కొట్టుకాలు పాన్ పరాకులు దానిలో కలిపేసేవాడిని. కలిపేసి నేను తాగే సిగరెట్ ట్యాష్ కూడా దానిలో వేసుకొని కళ్ళులో కలిపి మందు క్రేన్ కొట్టుకాలు సిగరెట్ ట్యాష్ మొత్తం కలిపి అప్పుడు కలుపుకొని తాగేవాళ్ళం. అంత తాగితే కనుక నాకు ఎక్కేది కాదు. తాగి తాగి నాకేందంటే షివరింగ్ వచ్చి నరాలు కూడా వీక్నెస్ అయిపోయి అంటే ఇంకా అలాగే చనిపోయే పరిస్థితి అనమాట. తాగుడు లేకపోతే ఉండలేము. తాగటానికి ఉంటేనే కొద్దిగా కత్తి పట్టుకోవాలన్నా పొద్దున్నే లేచి పరకడుపు మీద తాగి ఉంటేనే కొద్దిగా నరాలు కొద్దిగా గట్టిగా ఉండే పరిస్థితులు ఉండేది. అలాంటి పరిస్థితుల్లోనే కాలం మేము అంటే కొనసాగించుకోవటం. అప్పుడే కొంతమంది చాలామంది మా దగ్గరకు వచ్చి అన్న ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందంటే వాడు డబ్బులు ఇరా మాకు తాగటానికంటే డబ్బులు ఇస్తే ఏం చేయమంటే అది చేసాం. పోలీసులు కూడా అంత చిక్కన కేసులు మేము చేసేవాళ్ళం. ఒక అంటే ఒకసారి నెల్లూరులో ఒక మందు తయారు చేసాం, పర్ఫ్యూమ్ బాటిల్ పెట్టేవాళ్ళం. పర్ఫ్యూమ్ బాటిల్ జవర్ మ్యాక్స్లో కొన్ని కెమికల్స్ వేసేవాడిని. ఇప్పుడు ఇంకు ఫిల్టర్ అప్పుడు ఇంకుని ఇంకు పెన్నులు వేయాలంటే ఫిల్టర్ ఒకటి ఉండేది, ప్లాస్టిక్ ఒకటి ఉండేది. ఆ ప్లాస్టిక్ దానిలో నల్ల త్రాసు విషయం తీసుకునేవాడిని, కొన్ని కెమికల్స్ వేసి ఈ సెంటు బాటిల్లో కలిపేవాడిని. కలిపి కుక్క మీద ప్రయోగం చేసేవాడిని, పిల్లి మీద ప్రయోగం చేసేవాడిని. ఆ కుక్క కాలుకి గ్రీన్ క్లాత్ ఒకటి, పిల్లి కాలుకి గ్రీన్ క్లాత్ ఒకటి కట్టేవాడిని. అంటే కుక్క ఈ స్ప్రే చేసినప్పుడు 8 రోజులు తినిపోతుంది, పిల్లి 8 రోజులు తినిపోతుంది, మనిషి 8 రోజులు చంపవచ్చు. అంటే స్లో పాయిజన్ ఇచ్చి మనిషిని ఈ హ్యాండ్స్ మీద కానీ ఇక్కడ కానీ సార్ ఈ సెంట్ ఎలా ఉంటుంది చూడండి అన్నట్టు కొట్టినప్పుడు మార్కెటింగ్ అనే పిల్లలతో ప్రయోగించినప్పుడు.
1: మరి అది మనుషుల మీద ప్రయోగించారండి?
0: చేసామంటే ప్రయోగం చేసాం చేసాము. అంటే అప్పుడు డబ్బు కోసం ఏం చేసినా, తాగడానికి డబ్బు కావాలి, తిరగడానికి డబ్బు కావాలి, లగ్జరీ కావాలి, దానికోసం ఏం చేయాలనేది బ్రెయిన్ అంతా అటే పెట్టి వాడేవాళ్ళం.
1: మనుషుల్ని ఎలా చంపాలి
0: ఎలా చంపాలి, ఎవడన్నా ఇది ఈ వ్యక్తిని లేకుండా చేయాలి అని మా దగ్గరకు వస్తే ఆ ప్రయోగాలు కూడా చేసేవాళ్ళం డబ్బు కోసం. తర్వాత ఈ ఉద్యమాల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే నక్సలిజం వైపు ఆకర్షితులైనప్పుడు.
1: అంటే మీరు కుక్క మీద జంతువుల మీద ప్రయోగించారని చెప్పారు కదా, అది సక్సెస్ అయిందండి?
0: సక్సెస్ అయినాయి. అవి దాన్ని తర్వాత కొంతమంది మీద కూడా ప్రయోగాలు చేసిన రోజులు ఉన్నాయి, అవి కూడా సక్సెస్ అయినాయి. అలాగా అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఉండేది అలాగా యేసుప్రభు నమ్మని పరిస్థితుల్లో. అయితే మా అమ్మ ఆమెకున్న నిరీక్షణ ఏంటంటే, మా అమ్మ మా అక్క వాళ్ళకున్న నిరీక్షణ ఏంటంటే,
1: మీరు చేస్తున్నట్టు మీ కుటుంబానికి తెలుసండి
0: గొడవలు పడతాయని తెలుసు. అంటే ఇంత డీప్గా ప్రయోగాలు చేస్తాను తెలియదు కానీ ఎప్పుడు కేసుల్లో ఉంటాం. అంటే మా అమ్మ నేను బయటకు వెళ్తే మా అక్క వాళ్ళు కానీ మా అమ్మలు కానీ ఈ వస్తాడు కంటితో చూసేదాకా నేను బ్రతుకున్న సంగతి వాళ్ళు తెలిసేది కాదు. అంత పరిస్థితుల్లో ఉండేవాడిని నేను. నన్ను చూస్తే మా అమ్మ, అమ్మాయి ఈరోజు దేవుడు మా అబ్బాయిని బ్రతికించాడు, ఈరోజు మా తమ్ముడు బ్రతికించారు అని అనుకునేవాళ్ళు మా అక్క వాళ్ళు. నేను ఒకసారి ఇంట్లోంచి బయటకు వెళ్తే 10 రోజులకో 15 రోజులకో 4 రోజులకో వచ్చేవాడిని ఇంటికి. ఆ ఊర్లో ఆ ఊర్లో పోలీసు వాళ్ళు కేసుల్లో తప్పించుకోవడం అంటే ఇంట్లో కూడా కొన్నిసార్లు తెలియని రోజులు ఉండేవి. జైల్లో నన్ను పడైతే ఇందుకు వచ్చి చెప్పేవాళ్ళు కాదు, బెయిల్ కోసం కొంతమంది ఎప్పుడు తిరుగుతాను ఉండేవాళ్ళు. మా మలేల్ రాజు బెయిల్ కోసం కొంతమంది ఇక అదే పని మీద బైకులు పెట్టుకొని నన్ను నా కేసు పడి లోన్ కళ్ళంగానే ఇక ఊరు ఊర్లో మా పొన్నూరు మండలంలో తిరగని ఊరు లేదు, మా పొన్నూరు మండలాల్లో నా కోసం బెయిల్ పెట్టని గ్రామం లేదు. అంటే ఈరోజు ఒక కేసు చేస్తే మళ్ళీ ఒక ఇద్దరు బెయిల్ కావాలి, ఆ ఊర్లో ఒక ఇద్దరు, ఆ ఊర్లో ఆ కేసులో ఒక నలుగురు, ఇలాగనమాట మండలం మొత్తం నాకు బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కేసులు కూడా అలాగే ఉండే, అప్పుడు అన్ని కేసులు ఉన్నాయి నా మీద. అంత ఘోరంగా నేను చేశాను.
1: అంటే మీరు ఇంతమందిని చంపుకుంటూ వస్తున్నారు కదా అనేక విధాలుగా, అప్పుడు మీకు ఏ స్పందన అనిపించలేదండి?
0: అనిపించేది కాదు నాకు అప్పుడు. అంటే ఆ జీవితం సెటిల్మెంట్ల మీద ఉన్నప్పుడు, డబ్బు మీద ఉన్నప్పుడు, డబ్బు కూడా తాగటం కోసమే, ఏదో సంపాదించాలి ఏదో చేయాలని కాదు. నాతో పాటు ఉండే ఎప్పుడు నా దగ్గర ఒక 40-50 మంది శిష్యులు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మాకున్న ఆలోచన ఆ రోజుల్లో తాగటమే, తినటం తాగటం, తిని తాగటం కోసం మనం ఏమైనా చేయాలి. దానికోసం ఎవడు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఎవడు సెటిల్మెంట్లు పిలితే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, మనల్ని చూసి భయపడరు ఎందుకు, ఎందుకు భయపెట్టలేము మనం జనాలనే దాని మీద మేము పనిచేసేవాళ్ళం ఎక్కువగా. అదే క్రమంలోనే కొంతమంది ఉద్యమాల్లో పరిచయం అవటం, ఉద్యమాల్లోకి వెళ్తాం, పీడిఎస్యూ అని ఎస్ఎఫ్ఐ అని, తర్వాత గద్రాంతో పరిచయాలు కానీ. ఆ దిశగా 2003లోనే ఈడు ఇన్ఫార్మరు, నక్సలైట్లకి ఇన్ఫార్మర్ అనేది కూడా వచ్చింది నా మీద. అప్పుడు గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఉన్నాడు. ఎస్పీ గారు ఒకరోజు గద్రాన్ని పిలిపించాం, పొన్నూరు గద్రాన్ని పిలిపిస్తే ఆయన పిలిపించిన సందర్భం మైక్ పర్మిషన్ కోసం అంటే మీటింగ్ పర్మిషన్ కావాలి కదా, మీటింగ్ పర్మిషన్ కోసం వెళ్ళాను. డిఎస్పీ దగ్గరికి వెళ్తే డిఎస్పీ అన్నాడు గద్ర పాంప్లెట్ చూసి వామ్మో ఈయనకి మేము పర్మిషన్ ఇవ్వము, ఎస్పీ గారి దగ్గర తెచ్చుకోమన్నాడు. అప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇన్ఫార్మరు అయినా కానీ అసలు నక్సలైట్లు అంటేనే ఆ పేరు ఎత్తితేనే చంపేసే పరిస్థితి అనమాట, అంత స్ట్రిక్ట్గా ఉంది అప్పుడు. వాళ్ళు కూడా అంత ఇదిగా ఉన్నారు. ఆ టైంలో నేను కొన్ని పాంప్లెట్లు కొన్ని బుక్స్ తీసుకొని గుంటూరు ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. రవిశంకర్ అయ్యన్నార్ గారు ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన పర్మిషన్ కావాలండి అన్న. ఏ పర్మిషను? మైక్కి మీటింగ్ పర్మిషన్ కావాలండి. మీటింగ్ మైక్ పర్మిషన్ కావాలంటే సరే ఆయన అన్నాడు. ఏది చూస్తే ముఖ్య అతిథి ప్రజా యుద్ధ నౌక గద్దరన్ ఉంది. ఎరా నువ్వు గద్దరం పిలిపిస్తున్నావా, అది ఇది అసలు నీ కోసం ఎన్ని రోజుల నుంచో చూస్తున్నావు అని పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి కాల్ చేస్తానని చెప్పి ఇష్టం వచ్చినట్టు బూదులు తేటం మొదలు పెట్టాడు.
1: మీకు ఇలా గన్ పెట్టేశారు?
0: గన్ పెట్టేశాడు. గన్ పెట్టి ఆ పాంప్లెట్ చూసిన వెంటనే అసలు ఉక్రోషుడ్ అయిపోయాడు. అయిపోయి పాయింట్ గన్ బ్లాక్లో గన్ పెట్టేశాడు. ఏం చేయాలి అప్పుడు పరిస్థితి? నేనేదో ఎస్పీ గారిని ఏదో చేయడానికి వచ్చానని చెప్పి ఆయనకున్న సిబ్బంది అంతా వచ్చి ఆయన పెద్ద పెద్ద గరుస్తూ తిడుతున్నాడు కదా, నా చుట్టూరు గన్లు పెట్టుకొచ్చున్నాను. ఇంకా మరణం అంచుల్లో ఉన్నా నేను, చుట్టూరు పోలీసు వాళ్ళు ఉన్నారు గన్లు పెట్టుకొని, ఈయన ఉన్నాడు. ఇక నేనేం చేయాలి అర్థం కాదు. ఆ క్షణమే భూమి మీద నూకలు నాకు చెల్లుబాటు అయిపోయి అనుకున్నాను. ఎందుకు కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ఆగి సార్ ఒక మాట మాట్లాడాలనుకున్నాను, మాట్లాడొచ్చా అన్న. చెప్పరా ఏంటో అన్నాడు. నేను ఏదైతే కోరుకున్నాను అదే నా దగ్గర ఉంది సార్, నా ముందు ఉంది, నన్ను షూట్ చేయండి అన్న. ఏముందని ఏమనుకున్నాను అన్నాడు. వీర మరణం పొందాలనుకున్నానండి, విప్లవ మరణం పొందాలనుకున్నా, విప్లవ కాడలో చావాలనుకున్నా. ఇప్పుడు కరెక్ట్గా నాకు అది ఉంది, ఇప్పుడు కనుక మీరు నన్ను చంపేస్తే నా పేరు స్టేట్ అంతా కూడా, ఎందుకంటే గద్దరు మీటింగ్ కోసం వచ్చాను కదా నేను, లాల్సలాం రాజు అన్న, కామ్రేడ్ రాజు అన్న అంటారు. అందుకు ఇది కరెక్ట్గా నాకు, నేను ఏదైతే కోరుకున్నాను ఆ మనం నా ముందుంది. ప్రెస్ వాళ్ళు కూడా మీ కాంపౌండ్ వాళ్ళు బయట ఉన్నారు, నన్ను చంపి నా బాడీ 4 కప్పచెప్పండి, ఊరూరు నా పేరు మోరుమోగిపోద్దులే నన్ను. అంటే ప్రెస్ వాళ్ళు ఉన్నారని చూసినంటే నిజంగా ప్రెస్ వాళ్ళని తీసుకెళ్ళి, నాకు తెలుసు ఈ పరిస్థితి, గద్దరు పాంప్లెట్లు తీసుకొని మీటింగ్ పర్మిషన్ కోసం వెళ్తున్నానంటేనే వస్తానో రానని కూడా తెలుసు, ఫుల్ నోట్లోకి వెళ్తున్నాను నేను. అయినా కానీ అప్పుడున్న మూర్ఖపు ధైర్యం అన్నమాట, ఏదైతే అదేం లేదు, ఈరోజు చస్తే రేపు 2 కాదా అనే ధోరణిలో ఉండేవాళ్ళం. వెళ్ళి నేను కోరుకున్నట్టుగానే ఆడు నా మీద ఫైర్ అవుతాం, అతను నేను ఏం చేయలేని సాయస్థితిలో ఉంటాం. సరే ప్రెస్ వాళ్ళని చూస్తే ప్రెస్ వాళ్ళు ఉన్నారు అక్కడ, ఇంకా వెంటనే వచ్చారు సార్ ఉన్నారు ప్రెస్ వాళ్ళు ఉన్నారు అన్నారు. మరి ఏమనుకున్నాడు ఏమని తెలియదు కానీ వెంటనే లేచి బూతులు తిట్టి ఈసారి దొరకపోతావా, నిన్ను కుక్కను కలిసినట్టు కలిసిపోతానా అన్నాడు. అమ్మాయి కొద్దిగా భూమి మీద నూకలు ఉన్నాయిరా అనుకున్నాను. మళ్ళీ అంటే మన నుంచి నేను ఎప్పుడైతే ఈ ఈ పరిస్థితిలో ఉంటానో, మా అమ్మ 24 గంటలు ప్రార్థన చేసింది. మా అమ్మ ప్రార్థన ఎలాగుంటుందంటే, నేను గనక కనపడకపోతే, అపాయం నా మీదకి ఏదైనా వస్తే, మరణం నా మీదకి ఏదైనా వస్తే, ముందు ఫస్ట్ మా అమ్మకి తెలిసిపోయింది. అక్కడ ఆమె ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఆ అపాయం నుండి నన్ను తప్పించే వరకు దేవుని పాదాలు పట్టుకుని వదలదు. ఆ వేడుపు నాకు కొన్నిసార్లు ఏమనిపించింది అంటే, ఏం ఏడుపుకే నేను చచ్చిపోతానేమో, ఈ ఏడుపు సోప దగ్గర నేను చస్తానేమో, నన్ను చంపేస్తారేమో అని అంతగా ఏడ్చేది అనమాట. కానీ ఆ కన్నీళ్ళే నన్ను కాపాడుతుందనే సంగతి నేను ఎరగలేకపోయాను. ఎప్పుడైతే నన్ను అతను వెళ్ళిపోమన్నాడు, మా అమ్మ ఇంటికి రంగాల మా అమ్మ చెప్పేది, అయ్యా నువ్వు మరణం నేను వెంటాడుతుందిరా, నువ్వు ఎక్కడో మరణ వంచుల్లో ఉన్నావు, దేవుడు విడిపించాడు, నేను ప్రార్థన చేశానంటే నేను నోరుమయ్యానవాడిని. ఏంది పిచ్చి పిచ్చిగా ఉందా, నేను మరణం వంచుల్లో ఉన్నమాట వాస్తవమే, నీకు ఎవడో చెప్తే తెలుసుకున్నావు, నా స్నేహితులు నాతో వచ్చిన వాళ్ళు లేకపోతే నేను ఎవరితో అంటున్నా నువ్వు విని మళ్ళీ నాకే చెబుతున్నావా, అయినా నీ దేవుడు అంత గొప్పవాడైతే ఇప్పుడు కనపడమను, ఇప్పుడు మాట్లాడమను, ఇప్పుడు రమ్మను, అసలు ఇప్పుడు ఇప్పుడు రమ్మను, నీ దేవుడు చూపించాను అన్నావు కదా ఇప్పుడు రమ్మను అనేవాడిని. కాదయ్యా నా దేవుడు నాకు చూపించాడు, నువ్వు రాత్రి నిన్న ఇట ప్రమాదంలో ఉన్నావు, మా అమ్మ ముందుగానే చెప్పేది, అయ్యా ఈరోజు నువ్వు ఇటు ఏదో ఊరు వెళ్తున్నట్టుండో వెళ్ళబాకు, నీకు ప్రమాదం పొంచి ఉంది, నిన్ను డెవిల్ సాతన్గాడు వెంటాడుతున్నాడు, నిన్ను చంపేయాలనుకుంటాడు, నువ్వు దేవుని వాగ్దానంతో ఉన్నావు, నా ప్రార్థన వ్యర్థం కాదు, దేవుడు నేను రక్షించుకుంటాననేది ముందే చెప్పేది నేను నమ్మేవాడిని కాదు. అలాంటి పరిస్థితులు కూడా విడిపించబడి ఉన్నాయన్నమాట. ఒకసారి 2004లో కూడా రేగులగడ్డ మన పిడుగురాల దగ్గర రేగులగడ్డ మోర్జంపాడు గంగపాడు అట్టుకుంటా, అది మోర్జంపాడు గంగవరం రేగులగడ్డ అని ఒక ఊరు ఉంది పిల్లొట్ల అనే ఉంది. ఈ రేగులగడ్డ అనే గ్రామం కృష్ణానది ఒడ్డు మీద ఉంటుంది. కృష్ణానది ఒడ్డు మీద అక్కడ అందరు అన్నలే ఉంటారు. ఆ గ్రామంలో యవనస్తులు కుర్రోళ్ళు ఎలా ఉంటారంటే, ఒకడు కూడా ఉండేవాడు కాదు, ఉన్న కొద్ది మంది కుర్రోళ్ళు వీపులు పగిలిపోయి ఉంటాయి అక్కడక్కడ. వాళ్ళు సొక్కాలు ఎప్పుడు చూస్తే వాతలు జిల్లా ఉంటాయి, ఈ యూత్ది గుంటూరు జిల్లాలోనే కృష్ణానది ఒడ్డు మీద. నేను షాక్ అయిపోయా, ఇదేంట్రా అని అంటే, ఏముందండి పోలీసు వాళ్ళు వస్తారు, అన్నలు ఏం చెప్పారా ఎక్కడికి వెళ్ళారని చెప్పి కొడతారు, వీళ్ళు వెళ్ళిపోతారు, అన్నలు వచ్చి వాళ్ళకేం చెప్పారని వాళ్ళు కొడతారు, అందుకే యూత్ ఎవరు లేరండి అనేవాళ్ళు. నేను ఒక విషయంలో ఒక పని మీద నేను నా శిష్యులు కలిసి ఆ గ్రామానికి వెళ్తుంటే కారులో గ్రేహాండ్స్, బీహార్ వాళ్ళకి గ్రేహాండ్స్ వాళ్ళకి తెలుగు రాదు, హిందీ వాళ్ళు, గ్రేహాండ్స్ వాళ్ళకి నేను దొరిక అక్కడ. గ్రేహాండ్స్ వాళ్ళు దొరికినప్పుడు గన్నులు చూపించి ఆ గాల్లో ఫైరింగ్ చేసి దిగండి అని అన్నారు. వామ్మ ఇళ్ళేంద్రా బాబు వీళ్ళకి దొరికాం మనం అని చెప్పి కారు దిగాం, చేతుల పైకి ఎత్తండి అన్నారు. చేతుల పైకి ఎత్తాం, దగ్గరగా ఒక్కడొక్కడు వచ్చాడు, మా రెండు చేతులు వెనక్కిరిచేసాడు, మా కారు మొత్తం సోదా చేశారు. నా దగ్గర ఎప్పుడు వెపన్ లేకుండా నేను బయటకు వెళ్ళాను. వెపన్స్ ఎందుకు, ఆ రోజు విజయవాడ లాడ్జ్ పిడుగురాల లాడ్జ్లో పెట్టి వెళ్ళాం. పెడితే నా సిక్సన్స్ ఎందుకు, ఇవన్నీ ఇక్కడ వదిలేయి, ఇవన్నీ ఇక్కడ వదిలేయంటే సరే ఆ పిడుగురాళ్ళ గ్రామంలో పెట్టి వెళ్ళిపోయాం అన్నమాట ఆ లాడ్జ్లో. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్తే పోలీసులు దొరికాం. వాళ్ళు తీసుకెళ్ళి డ్రైవర్ మీద ప్యాంట్ షర్ట్ తీసి డ్రైవర్ మీద పెట్టి 3 రోజులు దాదాపు ఒక 25 మంది పోలీసు వాళ్ళు రౌండప్ చేసి గన్నలు పెట్టి కూర్చున్నారు. మాకే హిందీ

0: టార్గెట్ చేయాలి,
1: టార్గెట్
0: చేయడానికి వెళ్ళాం ఆ ఏరియాకి. వెళ్ళినప్పుడు నాతో ఉన్న శిష్యులందరూ కూడా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు, పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడి, ఏ ఏడబాకర ఎందుకురా, భూమి మీద నౌకలు చెల్లుబాటు అయిపోయినాయి మనకి, ఈ రోజుతో లేదు. మాకున్న పరిస్థితి ఏంటంటే క్షణం ఆ క్షణమేక, ఒక నిమిషం గడిచిందంటే ఇంకా అమ్మాయి ఓకే ఈ నిమిషం మనం బతకనిచ్చారా అనుకునేవాళ్ళం. అప్పుడు 3 రోజులు వాళ్ళు తుపాకీలు మధ్య మేము ఉన్నాం. 3 రోజులు బయట పరిస్థితి ఏంటంటే పొన్నూరు గుంటూరు ఏరియాలో పోలీసు వాళ్ళు నా కోసం దేవులాడుతున్నారు, ఈయన ఎలాగైనా ఇన్ఫార్మర్గా మార్చుకోవాలి, ఎన్కౌంటర్ అన్న చేయాలని. నా శత్రువులు, నేను ఎవరినైతే గొడవ పడ్డాను, అంతకుముందు నేను ఎవరినైతే ఇచ్చేసాను చంపాను, వాళ్ళు ఒక టీమై తిరుగుతున్నారు. ఈ 2004 ఎలక్షన్లో ఏది ఏమైనా కానీ వీళ్ళే తేయాలని, నా శత్రువుల పక్క పోలీసులో పక్క 2 టీములు నా కోసం తిరుగుతున్నాయి. ఈ టైంలో నా పేరు నేను తెలియని వాళ్ళ మధ్య నేను బంధించబడ్డా. అది చూడండి దేవుని ప్లాన్ ఎలా ఉంటుందంటే,
1: ఒకవేళ వాళ్ళకి తెలిస్తే మీకు ఎన్కౌంటర్ చేసి
0: ఎన్కౌంటరే. అప్పుడు నా మీద సత్యనారాయణ ఒక ఎస్ఐని అపాయింట్ చేశారు, సత్యనారాయణ ఒక ఎస్ఐ పొన్నూరులో నా కదలికల మీద నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎవరితో మాట్లాడుతాను, సీరియస్గా వర్క్ చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంట పడుతున్నారు. లేదు కొన్నిసార్లు ఫోన్లు వచ్చాయి, గ్రీన్ టైగర్స్ అని, నల్లమల్ల కోబ్రాస్ అని, అన్న ఇక్కడ మీటింగ్ ఉందా వస్తావా అని, మీరు ఒంటరిగా రావాలన్నా అని, ఇలాగ ఫోన్లు వచ్చి కొన్నిసార్లు ఫోన్లని భయపడుతూ ఉండేవాళ్ళు, ఎందుకు చంపేస్తాం మిమ్మల్ని, కాల్ చేస్తాం మిమ్మల్ని, ఇలా కొన్ని కాల్స్ వస్తాను కానీ మేము పట్టించుకునేవాళ్ళం కాదు, అంటే బ్రతుకు మీద ఎక్కువ ఆశ లేదు అప్పుడు. అప్పుడు మేము కనుక తెలుసుంటే డెఫినెట్గా ఎక్కడ చెప్పేవాళ్ళు. అంటే దేవుని నాకు తర్వాత అర్థమైందంటే, నేను దేవుని తెలుసుకున్న తర్వాత, ఇక్కడ ప్రమాదం ఉందని, నీ శత్రువులు ఏంటో నీకు భోజనం సిద్ధపరుస్తాననే మాట ఉంది కదా, అది నేను చదివినప్పుడు నాకు గుర్తొచ్చింది. నా శత్రువులు నేను పోలీసు వాళ్ళు మా ఇంట్లో దాదాపు 2 IPS ఆఫీసర్లు ఉన్నారు. ఒక ఆయన మల్లేల బాబురావు గారు, ఆంధ్రప్రదేశ్లో అడిషనల్ DGP చేసి రిటైర్ అయ్యారు. మా సొంత మా మేనత్త కొడుకు మీ ఏలూరు వెన్నవుల్లిపేటలో ఉంటారు ఆయన. ఆయన కర్ణాటక DGP, అంటే బెంగళూరు రాష్ట్రం మొత్తం DGP. 2 IPS వాళ్ళని పెట్టుకొని కూడా పోలీసులు అంటే నా శత్రువులా చూసేవాడిని. అప్పుల్లో పోలీసు ఉద్యోగం అనేది అంటే నేను ఈ విప్లవ ఉద్యమాల్లో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఎవరిని చూసినా నా శత్రులాగానే కనపడేవాడు. అందుకని నేనేం చేశానంటే, ఆ ఎప్పుడైతే ఆ పోలీసు వాళ్ళ మధ్యలో ఉన్నానో వాళ్ళు నన్ను ఎన్కౌంటర్ చేస్తారన్న సంగతి నాకు తెలుసు. ఆ రోజుతోనే నా జీవితం ముగించబడిందన్న సంగతి తెలుసు నాకు. తర్వాత నేను దేవుణ్ణి నమ్మిన తర్వాత నేను ఒకసారి నేను ఆలోచన చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడే నన్ను కావాలని, నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరచను అన్నట్లుగా, ఆ చుట్టూరు నేను ఒకవేళ ఆ పోలీసులు కనుక ఆ రోజు లేకపోతే నేను బయటకు వచ్చేసేవాడిని. నా ఊరు నుంచి బయటకు వస్తే నా కోసం శత్రువులు రెడీగా ఉన్నారు ఇక్కడ చంపాలని పొన్నూరులో. నన్ను ఆ 3 రోజులు వాళ్ళు తిరిగి వీడు దొరకలేదనుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు తెలియదు కానీ, ఆ బీహారీలు ఉటారు ఉటని చెల్లరే చెల్లు అని చెప్పి వెళ్ళిపోని చెప్పేసి అని నా బట్టలు నా శిష్యులకి బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోమ్మని చెప్పారు. మేము ఇంటికి రంగలు మా అమ్మ గట్టిగా వాటేసుకొని ఏడుతా అయ్యా అని ఏడుతూ ఉంది. ఆ రాత్రి మా అమ్మ గోడకి అంటే ఇటు కొట్టుకొని ఏడితే నుదుటి పగిలి రక్తం కారేంతగా ఏడ్చి ప్రార్థన చేసిన కోసం. ఆ మందిరంలోకి వెళ్ళినా నేను అపాయంలో ఉన్నాను అంటగానే దేవుడు వెంటనే తెలియజేసేవాడు. తెలియజేసిన వెంటనే ఆమెకి రక్తం గారేంతగా ఎన్నోసార్లు తల పగలు కొట్టుకుని ఏడ్చిందాము బొబ్బులు అంత మోకాల మీద తిరిగి. ఆమె ఏడుపులు కొన్నిసార్లు మలేలు రాజు చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు, ఎప్పుడు వస్తున్నాడు అనుకున్నంతగా ఏడ్చేదనమాట. వచ్చారు బతికొచ్చాడా, ఏం కాలేదు కదా అనుకున్నాడు. అంతగా మా అమ్మ ఇంటికి రంగానే మా అమ్మ అడిగేది, అయ్యా ఏమైందిరా నువ్వు రాత్రి, నిన్న మొన్న మరణం నీ దగ్గర ఉంది, నల్లటి సింహం నోరు తెరుచుకుని ఉంది, దేవుడు దర్శనంలో చూపించాడు, నోరు మూయి అనేవాడిని. ఇదేంట్రా నమ్మవేది నువ్వు అనేది. నేను నమ్మేవాడిని కాదు, మా అమ్మను కొట్టడానికి వెళ్ళాడిని. పోలీసు వాళ్ళు నన్ను తరుణంతో ఉన్న పరిస్థితుల్లో నేను దొరికేవాడిని కాదు. 4 గంటలకి నేను మా ఇంటికి వెళ్ళేవాడిని, తెల్లారి గట్ట 4 గంటలకి. ఈ 4 గంటలప్పుడు మా అమ్మ మోకాల మీద ప్రార్థన చేసి ఎక్కి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. మా అమ్మ అక్క ప్రార్థన చేస్తే మా అమ్మని నేను తనటానికి వెళ్ళేవాడిని. ఆ ప్రార్థన నాకు ఎలాగుండేదంటే, నా చెవులకి ఈ 2-3 గంటలను పనుకొనికుండా ఏడుపులేంది, ఈ శోకం, ఈ సోపు ఏంటి అని అనుకున్నాను. అంటే శోకాలు పెట్టి ఏదో చచ్చిపోయినాడు ఏడుతున్నట్టుగా ఉండేది నాకు. ఆ సోప దగ్గర నేను చచ్చిపోతానేమో అంటారు కదా, అలాగుండేది. నేను చెప్పేవాడు మా అమ్మకి, అమ్మ నీకు ఒకటే

0: చెబుతున్నా సీరియస్గా, వస్తానం పెట్టు సస్తే పారే. ఈ రెండు తప్ప నా కోసం ఏడ్చి ప్రార్థన చేయటాలు, ఏడ్చి ఉంటాలు, ఇవన్నీ ఏం చేయబాకు. నేను ఉన్నాను కదా, ఏదో రోజు చావాల్సిందే. పుట్టిన ప్రజీవి పెరగాలి, పెరగటం జరిగితే చావాలి. చచ్చేదానికోసం నువ్వు ప్రార్థన చేయటాలు, చచ్చేదానికోసం నువ్వు ఇచ్చేటాలు చేయబాకు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పేవాడిని. చెప్తే అయినా కానీ మమ్మల్ని విసుక్కోకుండా ఆమెకు దేవుడు వాగ్దానం చేశాడు, ఏదో ఒకరోజు నీ కొడుకు నేను మార్చుకుంటాను. ఆమె ఆ నిరీక్షణ కలిగే ప్రార్థన చేసేది. ఎన్నిసార్లు నా మీద ఉన్న ప్రేమకి మా అమ్మ వాళ్ళు మా అక్కళ్ళు నేను ఏదన్నా అంటే నాకు తెలుసు, నా మరణం ఎవడో నన్ను చంపేస్తాడన్న సంగతి తెలుసు. నేను చేసిన పనులకి, నేను చేసే షెటిల్మెంట్లకి నా వృత్తి అది కాబట్టి. అప్పుడు చంపేసినప్పుడు వీళ్ళు ఏమైపోతారో తట్టుకోలేరేమని చెప్పి కొన్నిసార్లు నేనే వాళ్ళని నన్ను అసహించుకోవాలని ఇంట్లోనే మందు తాగటం, ఇంట్లోనే వెపన్స్ పెట్టుకోవటం, ఇంట్లోనే ఆయుధాలు పెట్టుకోవటం, ఇంట్లోనే అన్నం బాగున్నా బాగలేదని ఇసురు కొట్టడం, కసురు కొట్టడం, కొన్నిసార్లు ఆయన కొట్టి ఇళ్ళ నుంచి తరివేయటం, అంటే ఈ విధంగా చేస్తే కనుక వీళ్ళు నన్ను అసహించుకోరు అని ఇంత చేసేవాడిని నేను. అయినా కానీ వాళ్ళు నన్ను విసుకునేవాళ్ళు కాదు, ఏదో ఒక రోజు దేవుడు మారుస్తాడు కదా, ఏదో ఒక రోజు దేవుడు ఇచ్చేస్తాడు కదా అని. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నంద్యాలలో నేను ఉన్నప్పుడు ఎస్పి సీతారామ ఆంజనేయులు అని నా ఫ్రెండ్స్ ఇద్దరిని, అప్పుడు నేను ఉన్న నరేషన్ నా ఫ్రెండ్ ఉండేవాడు, నరేషన్ నా ఫ్రెండ్ని నేను ఇద్దరం కలిసి భూమ నాగిరెడ్డి దగ్గర నెలకు 5,000 రూపాయలు ఇస్తే ఖర్చులకు ఇచ్చేవాళ్ళు మాకు. అప్పుడు వాళ్ళు వ్యాన్లంబడి తిరగటం, వాళ్ళు బాంబులు ఏమన్నా కడబెట్టడం, గొడవలకు వెళ్ళటం, వెళ్ళిపోయి ఏమి కొట్టమంటే అని కొట్టడం, ఏంటి ఎలక్షన్లు అప్పుడు బ్యాలెట్ ఓటింగ్ అనమాట, ఆ బ్యాలెట్ బాక్సుల్లో సిరా పోయటం, ఇంకు పోయటం, ఇలాంటి గొడవలకి తిరుగుతున్న రోజుల్లో కూడా నాతో పాటు ఉన్న ఇద్దరిని ఎన్కౌంటర్ చేశాడు. మూడో వ్యక్తిగా నేను ఉండాలి.
1: ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారు,
0: చేసేసారు. మూడో వ్యక్తి నేను, ఇక నరేష్ అనేవాడు ఉన్నాడు. మమ్మల్ని ఇద్దరిని ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడు నరేష్ దగ్గర మా దగ్గర 6 రౌండ్ రివల్వర్ ఉండేది, దాని అనలైసిస్ దాన్ని పెట్టుకుని ఆ వెపన్తో మేము కొద్దిగా ధైర్యంగా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ టైంలో కూడా మేము మా అమ్మకి ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే మరణం నా దగ్గరలో ఉన్నదని తెలియజేసింది. వెంటనే నాకు ఉత్తరం రాసింది, అయ్యా నువ్వు నాకు బాగలేదు రారా అంటే వచ్చాను నేను. వస్తే వెళ్ళంగానే కాళ్ళు పట్టుకొని ఏడ్చి, చావు నిన్ను వెంటాడుతుందిరా, నిన్ను చంపేయాలనుకుంటున్నారు మా మాటను అని ఏడిస్తే, సరే నేను ఇంకా మళ్ళీ నంద్యాల వెళ్ళలేక నేను 1 నెల 2 నెలలు వెళ్ళకపోయేదలకు నాకు వచ్చిన వార్త ఏంటంటే నాతో ఉన్న అతను కూడా చంపేశారు, నరేష్ అనే అతను కూడా చంపేశారు. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో మా అమ్మ చెప్పింది నిజమే, మనం ఈ ప్లేస్లో ఉన్నట్టయితే ఇక్కడ చంపేసేవాళ్ళు కదా మనల్ని. అక్కడ మా ఫ్రెండ్ ఒకడిని మస్తాన్ అనేవాడిని మాలిక్ అనేవాళ్ళు, మేము ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. మస్తాన్ కూడా మర్డర్ అయిపోయి చనిపోయాడు, వాడు గుంటూరులోనే చంపేశారు వాడిని. వాడిని ఒకసారి కొట్టారని చెప్పి ఒకడు మేము అతి దారాతి దారుణం కొట్టి చంపాం.
1: మీరు
0: వాడిని కొట్టారని మా ఫ్రెండ్ని కొడతావా నువ్వు అని అంత కసిగా చంపేశాను. ఒడ్డు ముక్కలనే ఒక గ్రామం ఉండేది. ఈ ఒడ్డు ముక్కలు అనే గ్రామంలో కూడా ఒక చిన్న మాట, ట్రాక్టర్లో పొన్నూరు నుంచి 2 కిలోమీటర్లు 4 మా ఊరు రెడ్డిపురాలు, మా ఊరు నుంచి 2 కిలోమీటర్లు ఒడ్డు ముక్కలు ఉండదు. ఒకే ట్రాక్టర్ ఎక్కువ, నేను బాగా మందు తాగున్నాను. అప్పుడు వేరే వాళ్ళని కొట్టాలని సరికర్రలు పెట్టుకొని ఉన్నాం. అక్కడ లోతరం చర్చి ఒకటి ఉంటుంది, లోతరం చర్చి దగ్గర కర్రలు పెట్టుకుని రెడీగా ఉన్నాం. వేరే వాడిని ప్లాన్ చేసి వీడేం చేశాడు, ఒకడు ఆ మాటల్లో వాడు తాగున్నాడు, మేము తాగున్నాం, చిన్న మాట తోలేడు. ఇంకా స్పాట్ వచ్చేలోపు అక్కడ ఆపాం, ఆపి దిగరాని చెప్పి అరికాలు గిలక దగ్గర నుంచి ఈ మెడ వరకు అంగుళం అంగుళం గ్యాప్తో కొట్టాను నేను అన్నీ. 12 గంటల నుంచి 4 గంటల దాకా తెల్లారి గట్ట 4 గంటల దాకా కొడతానే ఉన్నాను. పడతా ఉన్నాడు, లేపి కొట్టాను, లేపి కొట్టాను, లేపి కొట్టాను. ఇట్టా కొట్టిన తర్వాత అది 3 రోజులు మంచంలో ఉండి పాపం చనిపోయాడు. చనిపోతే ఊరు కూడా తెలుసు అది మల్లెలు రాజు కొట్టడం వల్ల ఇదైపోయాను. కానీ అప్పుడు నా పరిస్థితి ఏంటంటే పేపర్లో 3 అంశాలు మందుకిపోతే పొడిచాడు, సిగరెట్ ఇకపోతే పొడిచాడు అని ఇలాంటి న్యూస్ వస్తూ ఉండేది పేపర్లో. కానీ కొంతమంది ఇలాగ మల్లెలు రాజు పొడిచాడు 3 అంశాలు మందుకిపోతే పొడిచాడు, కొంతమంది బార్లలో కబుర్ చేసేవాళ్ళు. అన్న ఎందుకన్నా 3 అంశాలు కాబట్టి ఇక్కడ 3 ఫుల్లు దాగా నేను కాదని మా బార్లో కూర్చో అని ఇట్లా చేసేవాళ్ళు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉండి కూడా నేను ఊహించలేని అంత ఇది, అంటే ఇలాంటి లైఫ్ నాకు ఉంటుంది. 150 మంది రౌడీ షటర్లు నా జైల్ మేట్స్, అంటే మేము ఒక టీం ఉండేవాళ్ళం, 150 మంది దాకా ఉండేవాళ్ళం. నాతో పాటు జైల్లో ఉన్నవాళ్ళు, జైల్ మెట్స్ వాళ్ళందరూ చచ్చిపోయారు. ఈరోజు లేరు, వాళ్ళు చంపబడ్డారు. కొంతమందికి రోగాలు వచ్చి హెచ్ఐవి వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాంబులో చంపబడ్డ వాళ్ళు ఉన్నారు. మాకు తెలిసిన నారకోడు శ్రీనని నా ఫ్రెండ్ ఆయన ఉండేవాడు, బుజ్జిగాడు చెట్టుపల్లి బుజ్జి అని ఒకడు ఉండేవాడు. నేను ముగ్గురం కలిసి బాగా తిరిగేవాళ్ళం. స్టూవర్ట్పురం దొంగలతో కొన్ని పరిచయాలు ఉండేవి. ఆ దొంగ బంగారం తెచ్చేస్తూ ఉండేవాళ్ళు, దొంగ నోట్లలో వస్తూ ఉండేవాళ్ళు. అంటే ఈ ఫీల్డ్లో అన్ని రకాల వాళ్ళు కలుస్తూ ఉన్నారు. జేబు దొంగల కాడ నుంచి ఇంటర్నేషనల్ దొంగల దాకా కలుస్తూనే ఉండేవాళ్ళు, అన్ని రకాల వాళ్ళు కలిసేవాళ్ళు. అప్పుడే తాగుతా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒకరోజు పొన్నూరు నుంచి నేను బుజ్జి అనేవాడు ఇద్దరం బయలుదేరాం. నారాకోడు రావాలి, నారాకోడు నుంచి ఆ స్టూవర్ట్పురం వెళ్ళాలి. నేను సీను ఇతను ఒక షెటిల్మెంట్ మీద వెళ్ళాలి. ఆ క్రమంలో చేబ్రోలు రాగాల నా సిక్స్ సెన్స్ ఎందుకు పొన్నురెళ్ళు పొన్నురెళ్ళు పొన్నురెళ్ళు అని పదే పదే నా మనసు చెప్తుంది. నేను చేబ్రోలు దిగేసే, చేబ్రోల నుంచి నారాకోడూరు ఎంత 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను పొన్నూరు వెళ్ళిపోతే వీడు అన్నాడు, ఎందుకు మనం వెళ్తా అదే కదా వెళ్ళేది, కలిసి వెళ్దారా అన్నాడు. నేనన్నాను కాదు, పొన్నూరులో మీకోసం వెయిట్ చేస్తాను, బాపట్ల బస్టాండ్లో మీరు రండి, అక్కడి నుంచి కలిసి వెళ్దామని చెప్పి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత పొన్నూరు వచ్చేలోపు నాకు పొన్నూరు దింగాలని అందిన వార్త ఏంటంటే, నేను ఏ వ్యక్తిని అయితే కలిసి ఉండాలని ఆ వ్యక్తిని చంపేశాను, బాంబులే చంపేశారు. మేము కనుక ఆ సీన్లో ఉంటే ఆ బాంబులు మా మీద కూడా పడాయి అన్నమాట. అంటే దేవుడు యొక్క కాపుదల ఉన్నప్పుడు దేవుని యొక్క అంటే ప్రార్థన, మెయిన్ ప్రార్థన, తల్లి ప్రార్థన ఎంత అంటే, ఒకటి రెండు సార్లు కాదు అనేక సార్లు ఆ బంధకాల నుంచి విడిపించడం, లేకపోతే ఆ మరణపాయల నుంచి విడిపించడం నేను దగ్గరగా ఉండి చూశానమాట. ఇన్నిసార్లు ఒక వ్యక్తి ఆ మరణం నుంచి తప్పించబడాలంటే ఐల్ ఇంపాసిబుల్. కానీ నేను ఈరోజు సజీవ సాక్షిగా ఉన్నానంటే, అసలు నేను ఊహించ ఇన్ని రోజులు నేను 2024 దాకా బ్రతుకుతానని, 2024 ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని దేవుని సువార్తను బోధిస్తానో, లేకపోతే యేసుక్రీస్తు పాటలు రాస్తానో అని నేను అనుకోలేదు. ఏ రోజు అనుకోలే, ఒక రోజు 2003 గద్రన్నల కొడుకు చనిపోతే తుఫ్రాన్ వెళ్ళి మేము సమాధి చేసి వస్తున్నాం. సమాధి చేసి వస్తుంటే వచ్చేటప్పుడు హైవేలో అక్కడ కూడా గ్రేహాండ్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఆపారు. గద్రన్ను పక్కన తీసుకుని వెళ్ళారు, నన్ను పక్కన తీసుకెళ్లారు, మమ్మల్ని చెల్ల చెదురు చేశారు అనమాట. చెల్ల చెదురు తీసి అడవిలో తీసుకెళ్ళి షూట్ చేస్తామని చెప్పేసి అని తుపాకీ పెట్టేశారు. మీకేం పనిరా, విప్లవకారులతో ఏం పని అది ఇదండి. తర్వాత మళ్ళీ ఏమనుకున్నారో సాయంత్రానికి 5-6 గంటలు తీసుకొచ్చి మెయిన్ రోడ్లో వదిలిపెట్టేశారు. అంటే అక్కడికి వెళ్తాం, మరణం దాకా వెళ్ళటం, మరణ పంచుల్లోంచి మళ్ళీ తిరిగి రావటం అన్నిసార్లు అనమాట, ఒకసారి కాదు చాలాసార్లు. ఈ క్రమంలోనే ల్యాండ్ సెటిల్మెంట్లో హైదరాబాద్లో అస్మత్పేటలో ఒక ల్యాండ్ కబ్జా చేసాం. వైజాగ్, మధురవాడ, కొమ్మాది, చిప్పాడ, నడిగట్టు, సబ్బవరం, గొల్లలపాలెం అనే ఏరియాలో కూడా కొన్ని 100 కోట్ల రూపాయల ల్యాండ్లు కబ్జాలు చేశాను. దేవుని తెలుసుకున్న తర్వాత అవన్నీ వదిలిపెట్టేశాను. ఆ నెత్తురు కూడా నాకు అవసరం లేదనుకున్నాను, నేను ఆ 10 కూడా వదిలిపెట్టేశాను. అలాగా నా జీవితం సాగింది. తర్వాత నేను ఇంకా టోటల్గా శత్రువులు ఎక్కువైపోయినప్పుడు, అప్పటికే నాకు ఒక కూల్ డ్రింక్ షాప్ ఉండేది పొన్నూరులో. ప్రతిరోజు గొడవలు, ప్రతిరోజు పొడవటం, ప్రతిరోజులు ఇవే. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు, 2 సార్లు పోట్లు ఉన్నాయంటే ఇది మల్లెలరాజుగారు పోడ్చిందే కదా అన్నాడు. వాళ్ళు చెప్పాలంటే పొడిపించుకుంటూ చెప్పాల్సిన పరిస్థితి లేదు. అలాంటి టైంలో నా శత్రువులు ఎక్కువైపోయారు కాబట్టి నేను కొన్ని క్షుద్ర పూజలు చేయాలి, కొన్ని చేతపడి శక్తులు నాలోకి రావాలి, కొన్ని ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. అప్పుడు నేను అనుకున్నానంటే అగోరాల దగ్గరికి వెళ్దాం, కాశీ వెళ్ళిపోదాం, అగోరాలతో ఉందాం, కొంతకాలం వాళ్ళతో జీవిద్దాం, కొన్ని మంత్రాలు, కొన్ని తంత్రాలు, కొన్ని భానుమతి శక్తులు ఇవన్నీ తీసుకుని వద్దాం అని నేను నిర్ణయించుకున్నాను. మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే వాళ్ళని అడిగాను. వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, ఎందుకన్నా మనకి దగ్గరలో నిడుబ్రోల దగ్గరలో రైల్వే స్టేషన్ దగ్గరలో కొండరాజు అని ఉన్నాడు, కోయిరాజు వాడు, వాడికి చాలా చేతపడి శక్తులు తెలుసు అన్న, వాడి దగ్గరికి వెళ్దాం పదా అన్నాడు. నేను అన్నాను, ఏ కాదు నీ మొహంరా, ఇక్కడ వద్దు, మనం అక్కడికి వెళ్దాంలే, కాశీ వెళ్దాం పదండి. కాశీకి వెళ్ళి ఒక 2-3 నెలలు 4-5 నెలలు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళలాగా శవాల మీద కూర్చొని శవాళ్ళు తింటూ కొన్ని శక్తులు ఎట్ట నేర్చుకున్నారా, మనం ఒంట్లోకి రావాలనుకున్నాను. అంటే వాడన్నాడు, ఎందుకన్నా ఒకసారి వెళ్దాం, ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూసిన తర్వాత కాకపోతే అక్కడికి వెళ్దాం అన్నాడు. సరేరా పదా అని చెప్పేసి అని వాడిని తిట్టుకుంటూ వెళ్ళాను నేను. వాడి ముఖం వాడు ఏం చేస్తాను, బూతులు అప్పుడు బూతులకు మాట్లాడేది, బూతులు తిట్టుకుంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాను. 10 మంది శిష్యులు ఉన్నాను నాతో. వెళ్ళినప్పుడు వాడు ఏమన్నాడంటే, కొండరాజు కొండరాజు మా ఫ్రెండ్ వాడు పిలిచాడు, కిషోర్ అనేవాడు. వాడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అందరం చూసి, నువ్వు ఒకటి లోనకరా అన్నాడు. అప్పుడు నా పరిస్థితి, నా నీడనే నేను నమ్ముకోలేను, నా నీడని నేను నమ్ముకోలేని పరిస్థితుల్లో ఉంటే నన్ను ఒక్కడిని లోనకి రమ్మంటాడు, ఇడు లోన్ ఏదో నన్ను చేయబోతున్నాడు, లేకపోతే వీళ్ళు ఎవడన్నా ప్లాన్ చేసుకున్నాడా, అయినా నా స్నేహితులు అలాంటి వాళ్ళు కాదు, లోన్ నా శత్రువు ఇలాంటి వాటిని పెట్టుకున్నాడనేది నాకు 100 ఆలోచనలు వచ్చినాయి. వచ్చినప్పుడు సరే నేను ఒక్కడిని లోనకి రాను, వీళ్ళందరూ లోనకి రావాల్సిందే. అప్పుడు నా దగ్గర ఎప్పుడు కూడా ఎడం చేతి కింద కత్తి, కుడి చేతి కింద ఇప్పుడు 2 కత్తులు బ్యాక్లో ఉండేవి. ఎప్పుడు కూడా నేను ఒక్కడే రాను, వీళ్ళందరూ రావాల్సింది అన్నాను. కాదు కాదు, నువ్వు ఒక్కడే రావాలి లోనకి అన్నాడు. నేను ఒక్కడే అయితే నేను రానయ్యా, నువ్వే బయట కూర్చొని చెప్పు, లేదు లోనకి రావాలంటే అందరూ అందరూ వస్తా అని చెప్పాను. కాదు నువ్వు ఇప్పుడు నువ్వు వస్తా నన్ను తిట్టుకుంటూ వచ్చావు కదా అన్నాడు. తిట్టిన మాట వాస్తవే, అవును తిట్టాను కదా అన్న, అంటే నువ్వు నన్ను తిట్టుకుంటూ వచ్చావు, ఇదిగో నీ పక్కన ఉన్నవాడు నేను నమ్మబోక అన్నాడు. వాడు నా రైట్ హ్యాండ్ ఉండేవాడు, వాడు మౌర్య అని, వాడిని నమ్మవద్దు అన్నాడు. అదేంట్రా ఎందుకు నమ్మవద్దు అన్న, వీడు నీ శత్రువుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు, వీడిని నిన్ను చంపేయడానికి నిన్ను వీడిని కోవట్గా మారిపోయాడు అని అన్నాడు. ఏరా అనే లోపు వాడు పరిగెత్తుతున్నాడు నన్ను వదిలిపెట్టి. వెంటనే కత్తి తీసి వాడి మీద ఇసిరైపోయా. ఆగాగా అన్నాడు కొండరాజు, ఏంటన్న ఇప్పుడు కాదు వాడి సంగతి నేను తర్వాత చెప్తాను, నువ్వు నాతో రా లోనకరా అన్నాడు. అప్పుడు నేను నమ్మి లోనకు వెళ్ళాడు దగ్గరికి. మేమిద్దరం ఇలాగ ఎదురెదురు కూర్చున్నాము. ఎదురెదురు కూర్చుంటే వాడు ఒంటి మీద షర్ట్ లేదు, ఎర్రటి లుంగి వాడు కట్టుకొని ఉన్నాడు. నా కుడి చేతిలో కుంకు వేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఇటు చెప్పడం మొదలుపెట్టాడు. మా ఇద్దరు మధ్యలో ఒక నల్లటి బొమ్మ ఒకటి, రాగి ప్లేట్ ఒకటి, తల తల మెరిసిపోదని రాగి ప్లేట్ వాడు పెట్టాడు ఇద్దరు మధ్యలో పెట్టి. నాకెళ్ళే చూస్తా వాడు 45 నిమిషాలు వాళ్ళ దేవతల్ని దేవుళ్ళని పిలవ అంటే కొత్త కొత్త పేర్లతో పిలిచిన దేవత పేరు మళ్ళీ పిలవకుండా గుక్క తిప్పుకోకుండా వాడు దేవతను పిలుస్తూనే ఉన్నాడు. టక టక టక టక పిలుస్తున్నాడు. ఏంట్రా బాబు ఇటు పిలుస్తున్నాడు, కొత్త కొత్త పేర్లు చదువుతున్నాడు, కొత్త కొత్త దేవతలను పిలుస్తున్నాడు, ఏంద్రా అనుకుని నేను అడుకెళ్ళి అంతే చూస్తున్నాను. చూస్తున్న క్రమంలో ఇక కొట్లాడికెళ్ళి కోడి పుంజుకుపోయినట్టు ఊగిపోతున్నాడు, కళ్ళు పెద్ద చేసి. ఏంద్రా వీడు ఏం చేయబోతున్నాడు, నాకేంటి వీడు చేతపడి శక్తులు చేసేవాడు కదా, శక్తులను నాలో పంపిస్తాడా లేదంటే అయ్యాన్న నా మీదకి వచ్చి నన్ను పట్టుకొని ఏమైనా చేస్తాయా చంపేస్తాయా నన్ను, ఏదేమైనా నా దృష్టి అంతా వాడి చూపు మీద ఉంది, నా మనసు అంతా నా కత్తుల మీద ఉంది, వాడు ఏదైనా ప్రయోగం చేస్తే నేను చనిపోయేలోపు వాడిని చంపేయాలి. ఇంకా మా ఇద్దరికున్నది ఇదే టార్గెట్. వాడు పిలిచి పిలిచి పిలిచి గట్టిగా ఆడు అన్నాడు. ఆడమన్నాడు అల్లిని. ఆడమంటే అవి అడుగున్నారు గాల్లో లేచి ఆ బొమ్మ డ్యాన్స్ చేస్తుంది, రాగి ప్లేట్ డ్యాన్స్ చేస్తుంది.
2: స్పష్టంగా
0: చూసా నేను, నేను 6 అడుగు గాల్లో లేచి కూర్చున్నాను. నేను నేను 6 అడుగు లేచి కూర్చున్నాను. అసలు నాకు అర్థం కాల, ఏంట్రా బాబు ఇది చేయబోతున్నాను, వెంటనే కత్తి మీద చేపెట్టా. రాగు అన్నాడు. ఏంటన్న కొండరాజు అన్నాడు, ఆ మల్లెల రాజు అన్న, నాది మేకపోతు కంపేరు అక్కడ. నాకేంది రెప్ప కొట్టకుండా నేను ఆ ప్లేట్ కల్లా చూస్తున్నా, ఆ బొమ్మ వచ్చి ఆయన పేక పెట్టుకుంటుందా, ఈ ప్లేట్ వచ్చి ఆయన సప్మాన్ వచ్చి పేక కోసిద్దా. నాకేందప్పుడు ఒక బుక్లో చదివాను, ఏంటంటే కొన్ని బుక్స్ చదివాడు అప్పుడు, ఈ చేతపడు శక్తులు చేసేవాళ్ళు పేకన్న కొయ్యాలి పుల్లన్న రాళ్ళు కొట్టాలి అనేది ఉండేది. నా దగ్గర చాలా షార్ప్గా వచ్చి ఉండేదిగా, పేక కొద్దామని చెప్పి వెంటనే కత్తి మీద చేయమంటే ఆగు అన్నాడు. ఏంటంటే కొండరాజు అన్నాడు, నేను మల్లెల రాజు అన్నాను. అంటే నేను నిన్నేం చేయను, నువ్వు నమ్మితే ప్రాణాలు ఇస్తావు, నువ్వు నమ్మ స్నేహానికి మంచివాడు నువ్వు, నాలో ఉన్న శక్తి లేదు తెలియటం కోసం ఇది నేను చేశానన్నాడు. ముందు నన్ను కూర్చోబెట్టాను, కూర్చున్నా నేను కూర్చున్నా. ఒకవేళ నేను వీడు నా కంటికి కనపడిన కనకట్లేని చేస్తున్నాడా, అంటే మ్యాజిక్ లాగా కనపడిన దారం ఏదైనా కట్టి ఆడిస్తున్నా అని చెప్పి నేను వీటిని ఇట్టంటే అవి కూడా నాకు దారాలు కూడా నా చేతి తగలలా. ఒరే ముందు బాబు కొండరాజు వీటిని ఆపన్నా అంటే తాగిపోండి అన్నాడు. అవి కింద పడిపోయి ఆయన తీసి ముందు అక్కడ నీవు లోన్ పెట్టుకుంటే తీసి పక్కన పెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు నాకెళ్ళి భయపడకుండా, నీ జీవితంలో జరిగింది నేను చెప్తాను, జరిగితే జరిగింది అని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. కొండరాజు ఏదో చేస్తాడని మాత్రం భయపడి చెప్పగద్దు అన్నాడు. చెప్పంలో చెప్పన్న. వాడు కూర్చొని నా కళ్ళల్లో కళ్ళబెట్టి చూస్తుంటే నేను ఏమేమి చేసాను మొత్తం చెబుతూనే ఉన్నాడు. అసలు ఎక్కడ ఏమును కొట్టాను, ఎక్కడ ఏమును పొడిచాను, ఎప్పుడు జైల్లో ఉన్నాను, ఎప్పుడు జైలుకి వెళ్ళబోతున్నాను, దొంగ నోట్ల వాళ్ళతో నాకు ఉన్న సంబంధాలు ఏంటి, లేకపోతే అప్పుడు ఉన్న వచ్చేవాళ్ళు ఆ దొంగ బంగారం తీసుకొని స్టూవర్ట్పురం దొంగలు వచ్చేవాళ్ళు కానీ ఎక్కడ ఏం చేసిన మొత్తం ఒక్కటొక్కటి చెబుతుంటే అవును అవును నేను చేసిన పనులన్నీ ఎప్పుడెప్పుడో చేసిన పనులు కూడా చెబుతున్నాడు. ఏందా ఇంత కరెక్ట్ చెబుతున్నావు, ప్రతిదీ అవును అవును అవును, నేను కూడా ఏంటంటే మనసులో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓహో, ఇంత గొప్ప మాంత్రికుడి దగ్గర ఉన్నాను నేను, నన్ను పైపెచ్చు నమ్మితే ప్రాణం ఇస్తా అన్నాడు. అంటే నన్ను పూర్తిగా నమ్మేశాడు, నన్ను సొంత తమ్ముళ్లా ఫీల్ అవుతా అన్నాడు. అతను కూడా నాకు అతనుకున్న విద్యలను నాకు నేర్పిస్తాడు, నేను కూడా ఆ విద్యలను నేర్చుకోవాలి. ఇక మా ఇద్దరికి ఏంటంటే అతను విద్యాభ్యాసం చేయాలి, నాకు మంత్రాలు నాలో పంపించాలి. నేను నమ్మిన తర్వాత అవును అని అన్నాను. అన్న తర్వాత నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, నీకేం కావాలో నాకు తెలుసు అన్నాడు. ఏం కావాలన్నా, కొన్ని దయ్యపు శక్తులు కొన్ని మాంత్రిక శక్తులు నీలో పంపించాలని నువ్వు వచ్చావు కదా నా దగ్గరికి అన్నాడు. అవునన్నా అన్న, అంటే నేను చేస్తాను. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు మా నూరు శ్మశానం దగ్గర అక్కడ నేను నీకు మంత్రం హోమం వేస్తాను, నేను కొన్ని రాసిస్తాను అవన్నీ తీసుకొని రమ్మను నా దగ్గర. ఏం రాసాడు, నల్ల కోడి ఒకటి, కోడిగుడ్లు, ఎండుమిరగాయలు, ఎంట్రుకులు, పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క, ఇవన్నీ ఒక 13-14 రకాలు ఇవి రాశాడు. అవన్నీ తీసుకుని అమావాస్య రోజు రా, నేను మా గురువు మా జీవుడు భద్రాచలం కొండల్లో అడవుల్లో ఒకడు ఉన్నాడు, మా జీవుడు అంటాం, అతను ఎక్కువ సంవత్సరాలు బతికాడు, అతన్ని నేను వెళ్ళి అతని దగ్గర సంజీవ మూలు కొట్టి ఉంటుంది, అది నీకోసం తీసుకొని వస్తా. అది ఇక్కడ హోమం వేసి ఆ కోడిని బలిచ్చి నేను మరణ బీజాక్షరం నీ నాలుక మీద రాసి నీ తొడలో వశీకరణ చేస్తాను. ఎప్పుడైతే నీ తొడలో అది పెట్టి వశీకరణ చేస్తానో ఇక అప్పుడు ఎవడన్నా కానీ నీ దగ్గరకు వచ్చి నిన్ను ఏదన్నా చెయ్యాలన్నా, నిన్ను పొడవాలన్నా, నిన్ను చంపాలన్నా, నువ్వు వాడికి వెళ్ళి చూసినా వాడు నీకెళ్ళి చూసినా నమస్తే అన్నా అని చెప్పి వాడు నీకు దండం పెట్టి వెళ్ళిపోతాడు తప్ప నిన్ను ఎవడు అంటుకోలేడన్నా. బా, అంత గొప్పవాడురా నువ్వు, ఇంత టాలెంట్ పర్సన్ నువ్వు నాకు దొరికావు, ఇంత గొప్పవాడు దొరికావు అని చెప్పి నేను నమ్మి నువ్వు వెళ్ళరా అని ఇమ్మీడియట్లీ వెళ్ళమని చెప్పాను. గురుదక్షిణ కిందని చెప్పి 10,116 ఇచ్చేసేవాడికి నేను. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు ఒక డౌట్ వచ్చింది, మరి నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు కదా, ఒకవేళ వెళ్ళి వచ్చేలోపు నన్ను ఇవ్వడానికి చంపితే అని అన్నాను. అప్పుడు దాకా నీకు చంపకుండా నిన్ను కాపాడటం కోసం ఒక తాయి తెత్తని చెప్పి వాడు ఒక మంత్రించి ఒక తాయి తీసి నా మలతాళ్ళలో కట్టాడు. మరి ఈ తాయితో నాకు ఎప్పుడైనా పనిచేసిద్ది అన్న, పనిచేస్తుంది, నేను వచ్చేదాకా ఇది ఉంటుంది, నేను వశీకరణ చేసిన తర్వాత ఇది తీసేస్తాను నీకు అని అన్నాడు. రైట్ మనం ఎక్కడైనా పనిచేసిద్దా అన్నాడు. ఎక్కడైనా పనిచేసింది కానీ మీ ఇంట్లో పనిచేయదు, మిగిలిన చోట అన్ని చోట్ల పనిచేసిద్ది అన్నాడు. అదేంటి, మా ఇంట్లో పని చేయకపోవటం ఏంది, మిగిలిన చోట్ల పనిచేసింది, మా ఇంట్లో ఏముందన్న, వచ్చినా చెబుతాలే అన్నాడు. వచ్చినా చెప్పటం కాదు కొనరాజు, ఇప్పుడు చెప్పు, చెప్తే నేను కొంత జాగ్రత్తగా ఉంటా, మా ఇంట్లో ఎందుకు నాకు పని చేయదు అనేది. గిల్లి పెట్టి వెళ్తున్నా అంటే కాదులే గురు, నేను వచ్చినా చెప్తా అన్నాడు. అయ్యా బాబు, నాకు ఈ గిల్లి తీసే ఫస్ట్, నువ్వు చెప్పు, నేను జాగ్రత్తగా ఉంటా, మా ఇంట్లో ఎందుకు పని చేయదు ఇది, మిగిలిన చోట ఎందుకు పని చేసేది అన్న. తప్పదా అన్నాడు. తప్పదని గట్టిగా నిలదీస్తే వాడు చెప్పింది ఏంటంటే, మీ ఇంట్లో మెమ్మ ప్రార్థన చేసిద్ది కదా అన్నాడు. అది నీకటి తెలుసు అన్న, మీ ఇంటిలో ఇష్టం ఎంత కనపడుతుంది నాకు అన్నాడు. నాకు వెళ్ళేవాడు చేస్తున్నప్పుడు మా అమ్మ ప్రార్థన చేస్తుంది కనపడుతున్నాను. అంటే ప్రార్థన ముందు ఏది నిలబడదా అన్న, ప్రార్థన ముందు ఏ శక్తి నిలబడదు అన్నాడు. అప్పుడు నాకున్న ఆలోచన ఏంటంటే, ప్రార్థన అంటే మనం వల్ల కాదు, ఈ అయితే శక్తులు అయితే కొన్ని ఇది ఉంటాయి తొందరగా వస్తాయి కదా అని నేను అలాగ ఆలోచన చేసి ప్రార్థన పక్కన పెట్టేవా, నువ్వు ముందు నీ శక్తులు నాలో పంపించు, నేను ఎప్పుడు బయట తిరగల కదా, ప్రార్థన దేవుడు కాపాడుతాడో లేదో అని నేను మాట్లాడాను. మిమ్మల్ని ప్రార్థన ఆపించుకో, నేను నీకు వశీకరణ చేస్తాను. సరేళ్ళు మమ్మల్ని కొట్టబోయి గందరగోళం చేసి ఇంటికి వచ్చి నువ్వు ఆ ప్రార్థన నేను వచ్చినప్పుడు ఏడవద్దు, ప్రార్థన చేయొద్దు అని చెప్పేవాడు. నేను అన్నాను, వాడన్నాడు నన్ను, శశంలోకి ఒకటి అర్ధరాత్రి వస్తావు కదా నువ్వు అన్నాడు. వస్తాను నేను, నాకేం భయం లేదన్న, అంటే తోడెవరు రాకూడదు, ఒంటి మీద నూలు పోగు లేకుండా రావాలి నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పుడు అన్నాడు. అంటే బట్టలన్నీ వడదీసి మొత్తం తీసేసి రావాలన్నాడు. వస్తానని చెప్పేసి అన్నాడు. నేను అప్పటికి నా పరిస్థితి ఏంటంటే, మా ఊరు శ్మశానం ఉండే, నిడుబ్రోల శ్మశానం, ప్రతిరోజు రాత్రి వెళ్ళిపోయి దయ్యాలను పిలిచేవాడిని, బాగా తాగెళ్ళి దయ్యాలారా రండి స్నేహం చేసుకుందాం, ఫ్రెండ్షిప్ చేసుకుందాం, మీరు నేను కలిసి ఉన్నాం రండి అని పిలిచేవాడిని దయ్యాలని. ఒక్క దయ్యం కూడా వచ్చేది కాదు నా దగ్గరికి. ఒకరోజు మనీను మా ఫ్రెండ్ ఉండేవాడు, వాడిని అడిగాను, మనీ దయ్యాలు ఉన్నాయి అంటారా అన్న, ఏ ఎందుకు లేవన్నా, భలేవాడు ఉన్నాయిగా దయ్యాలు అన్నాడు. అంటే నేను అన్నాను, మరి ఉంటే ఒక్కటి కూడా రాదు, ఏం చేయాలి, దయ్యాలు రావాలంటే ఏం చేయాలన్న, పలారం పెట్టాను వస్తాయి అన్నాడు. ఏం పలారం పెట్టాలి అంటే మరమరాలు పెట్టాను. ఒక 5 కిలోల మరమరాలు తీసుకెళ్ళి సమాధుల మీద జల్లి పిలిచే దయ్యాల్ని, అయినా రాలా. తెల్లారు అడిగేవాడిని, అరే నువ్వు మరమరాలు పెట్టమన్నావు, మరమరాలు పెట్టినా రాలేదురా అని అంటే ఏందన్న నువ్వు నిజంగా వెళ్ళావో ఏందన్నాడు. అవునరా నిజంగానే వెళ్ళా అన్న. అంటే శనగపప్పు బెల్లం మరమరాలు మూడు కలిపి పెట్టాను వస్తాయి అన్నాడు. మరుసటి రోజు నేను మూడు కలుపుకొని వెళ్ళా శ్మశానానికి. వెళ్ళి మూడు కలిపి పెట్టినా దెయ్యాలు రాలి నా దగ్గరికి. బూతులు తిట్టే దెయ్యాలు, ఇసుకు పుట్టి కోపం వచ్చి అసలు మీకు ధైర్యం ఉందా దెయ్యాలారా, మీరు అసలు దెయ్యాలేనా, పిరుకు వాళ్ళని పట్టించుకోవడం ఎందుకు, నాలాని దగ్గరండి నేను మీ నాలోకి రావాలని నేను కోరుకున్నా, రమ్మన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు రారు మీరు, మీరు కనుక ఉంటే సిగ్గు ఉంటే శరం ఉంటే మీరు నా దగ్గర రావాలి, మీరు నాతో ఉండాలి, నేను మీతో ఉండాలి అని కోరుకున్నాను అని తెల్లారులు పిలిచి అలిసిపోయి ఆ సోజ ఆ సమాధుల్లోనే పొనుక్కునేవాడిని. తెల్లారి జామున 5-6 గంటలప్పుడు ఆ బహిర్భూమికి వెళ్ళి లేడీస్ వచ్చి నన్ను లేపలు నిద్ర లేపలు ఆ పక్కన, అయ్యా ఏందో ఏడు పనుకున్నావు లేచి వెళ్ళవయ్యా అని వాళ్ళు. రాత్రి అంతా నా కేకలకి సమాధుల్లో తీసుకెళ్ళి అంటే ఆ చుట్టుపక్కల కొద్దిగా వినపడి కేకలు వినపడేవాళ్ళు, అమ్మో శ్మశానం లేదో జరుగుతుందిరా అని తొంగి చూడటానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. ఈరోడు ఈ రాత్రి అర్ధరాత్రి వెళ్ళి పిచ్చి పట్టిందా లేకపోతే ఏందిరా దెయ్యాలు పిలుతున్నాడు కేకలు వేస్తున్నారు ఏందని గందరగోళంగా ఉండే పరిస్థితి అన్నమాట. అవన్నీ చేశాను రా బాబు, ఒక దెయ్యం కూడా వచ్చేది కాదు. ఒక బుక్లో చదివాను, ఏమని చదివానంటే ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు ఊరు పొలిమేరలు దాటిన తర్వాత తెల్ల జిల్లెడు చెట్లు ఏర్లు ఈ మంత్రాలు చదివి ఆ మంత్రాలు చదివి ఆ తెల్ల జిల్లెడు చెట్టు ఏర్లు పీగుతుంటే ఆ ఏర్లు వచ్చి మనిషిని కొడతాయి. ఆ కొట్టినప్పుడు అయినా కానీ ఓర్చుకొని కనుక ఆ ఏర్లు పీగగలిగితే మనం అప్పుడు దయ్యపు శక్తులు నాలో మీలోకి వస్తాయి అని చెప్పి ఒక బుక్లో చదివాను. నేను అలాగే ఒక ఇత్తడి చెంబోడు తీసుకుని వెళ్ళి తుమ్మకర్ర ఒకటి బాగా చెక్కి తీసుకుని వెళ్ళి ఆ ఇత్తడి చెంబులో గిరాగిరా తిప్పుతా మంత్రాలన్నీ చదివి ట్యాచ్లెట్ ఒకటి పెట్టుకొని చదివి పసుపు కుంకుమ దాని మీద వేసి కొబ్బరికాయలు కొట్టి ఆ జిల్లె చెట్టు ఏర్లు పీతూ ఊరకుని వచ్చాయి. తింటరా నా మంత్రాల్లో ఏమన్నా లోపం ఉందా లేకపోతే నాకు ఎందుకు రావట్లేదు ఇవన్నీ ఆశ్చర్యం వేసేది నాకు. అవన్నీ చేసి వచ్చిన కొండరాతో చెప్పా, ఇవన్నీ ప్రయోగాలు అయిపోయినాయి. నేను ఇంకా కాశీ వెళ్ళి అఘోరాలతో కూర్చుందాం అనుకున్నాను. తీరా మా ఫ్రెండ్స్ నువ్వని చెప్పారు, నీ దగ్గరకు వస్తే అన్నీ కరెక్ట్గా అని చెప్పావు. ఇప్పుడు ఓకే నాకు నువ్వేదైతే చేయాలనుకుంటున్నావు నేను కోరుకున్నది అది నువ్వు చేయమని అడిగాను నేను అతను. సరే అన్నాడు. సరే అన్న తర్వాత మా ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా నువ్వు వారానికి బేడీలు కనపడుతున్నావు నీకు అన్నాడు. అది శుక్రవారం చెప్పాడు. ఖచ్చితంగా వారంలో బేడీలు కనపడుతుంది నువ్వు జైలుకి వెళ్తావు అన్నాడు. నేను వారంలో జైలుకి వెళ్తానా, సరే నువ్వు వెళ్ళరా నేను జైలుకి వెళ్ళకుండా ఉంటాను నేను కాపాడుకుంటాను అన్నా. అని వారం రోజులు 6 రోజులు కరెక్ట్గా ఈ శుక్రవారం నుంచి గురువారం అయిపోయింది శుక్రవారం సాయంత్రం వరకు మా ఇంట్లోనే ఉన్నాను ఎటు కాదు 6 రోజులు. అలాగే 7వ రోజు శుక్రవారం కరెక్ట్ శుక్రవారానికి జైలుకి వెళ్తానడుగా సాయంత్రం మా ఇంటి దగ్గరలో మాధవి బార్ అని ఉంటుంది నిడుపులకి అంటే వాకబుల్ డిస్టెన్స్ కొద్ది నడుచుకుంటూ వచ్చి లుంగి మీద వచ్చి బార్లో ఒక క్వార్టర్ దాకా వెళ్ళాలని చెప్పేసి నేను క్వార్టర్ దాకా వెళ్తుంటే అన్నా ఏందన్న నువ్వు క్వార్టర్ దాకా వెళ్తానని చెప్పి ఇంకోటో క్వార్టర్ క్వార్టర్ అంటే ఫుల్ దాగిపించారు. సరే ఇంక బయటకు వెళ్తుంటే ఇద్దరు తెలిసిన వ్యక్తులే కొట్టుకుంటున్నారు అక్కడ మనకు అనవసరంలే ఈ కొండరాజు చెప్పాడుగా జైలుకి వెళ్తాడని అసలు ఎవడు జోలికి వెళ్ళకూడదు ఆడి మాట అబద్ధం చేయాలి అని చెప్పి నేనేం చేశాను వెళ్ళిపోదామని చెప్పి వెళ్తుంటే అందులో ఒకడు అన్నా చూడన్నా వీడు నా మీదకి వస్తున్నాడు అని తెలిసినోడు మాట్లాడాడు. ఏమన్నా అరే సామ్యాలు ఇందిరా గొడవ వెళ్ళిపోరా సామ్యాలుగా అన్నా. సరే అన్న నేను వెళ్ళిపోతున్నాడు. ఆ పక్కన ఇంకోటి ఉన్నాడు వాడు తాగి ఆ ఎల్లరు ఏం చేస్తావంట అన్నాడు. అదేంద్రా ఏం చేస్తావంటే నేను చెప్తే వెళ్ళాలి కదా నువ్వు అని అన్న. ఎలా నేను నువ్వు చెప్తే వెళ్ళాలా నువ్వు చెప్తే భయపడాలి మేము అన్నాడు. తమ్ముడు నేను ఎవరో తెలుసా నీకన్నా. తెలుసు అన్నాడు. నేను ఎవరు రా అన్న మలేలు రాదు అన్నాడు. మలేలు రా చెప్పినా భయపడవను అన్న. ఎవరు చెప్పినా భయపడిన ఇక్కడ అన్నాడు. ఇక ఇది చెప్పింది మర్చిపోయినా కొండరాజు జైలుకి వెళ్తానే సంగతి మర్చి మైండ్లో హీటే కనపడుతున్నాడు నాకు ఫుల్ అన్నాయి అన్న. ఏంట్రా చెప్పినా వెళ్ళమంటే వెళ్ళను నేను అన్నాడు. రారా తమ్ముడు భుజం మెచ్చేసే గొడవలకి వెళ్ళకూడదు అనగా అసలు కత్తులు కూడా ఏం పెట్టుకోకుండా వెళ్ళింది. ఇక్కడ కళ్ళు చూడంగానే ఆ దూరంలో కొద్దిగా 2 బీరు బాటిల్ కనపడుతున్నాయి మంచినీళ్ళు పోసి దానిలో బీరు బాటిల్ ఉన్నాయి ఖాళీ బాటిల్. మాట్లాడుకుంటా కాదురా ఎందుకు నువ్వు ఆవేశపడ్డావు నేను వెళ్ళిపోమంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదని ఆ బీరు బాటిల్లా తీసుకెళ్ళా. వెంటనే బీరు బాటిల్ పగలబట్టి కసా 2 పోట్లు వేసాండి పొడిసేసి 2 పోట్లు వేసి మోకాల మీద నుంచోబెట్టి ఇప్పుడు చెప్పరా మల్లెల రాజుగారు అంటే ఏమనుకుంటున్నారు అని అన్నాడు. అన్నయ్య నీకు దండం పెడతా తప్పైపోయిందన్నా నేను బ్రతికించన్నా బ్రతికించన్నా అన్నాడు. కాదురా ఇందాక ఏదో కూసావు కదా వెళ్ళన్నావు కదా అని ఎగిరెగిరి
2: జనాలు ఏం చేయలేదు
0: చూస్తూ ఉంటాం ఎవడు ఏం చేస్తాడు అప్పుడు మనకున్న కోపానికి మనకున్న ఇదికి ఒక వీడియోలా చూడటమే తప్ప ఎవడు అడ్డం వచ్చి తీసేవాడు లేకపోతే ఇంకోటి చేసేవాడు ఎవడు కూడా లేడు. అలాగే చేసాను. నా పక్కన ఉన్నవాడు పారిపోయాడు ఈలోపు పోలీసుల సమాచారం వెళ్ళిపోయింది. వాడు కొట్టుకులాడుతున్నాడు, కొట్టుకులాడేవాడిని కూడా ఎగరెగురుతాను నేను. పోలీసులు వచ్చేవారు పట్టుకున్నారు, జైల్లో వేసేసారు. పొద్దున్నే ముత్తు దిగే ఆలోచన చేస్తే జైల్లో ఉన్నా. జేంట్రా కొండరాజు గారు అబ్బా, వారం రోజుల్లో జైలుకి వెళ్తా అన్నాడు. వారం రోజుల్లో కరెక్ట్ వారంకి నేను జైల్లో కూర్చున్నాను. మళ్ళీ దానికి బెయిల్ కోసం 15 రోజులు 20 రోజులు పట్టింది. 15 రోజులు బయటకు వచ్చిన తర్వాత కొండరాజు చెప్పి నేను జాగ్రత్త కొనమన్నాను కదా, నువ్వెందుకు కొట్లాడికి వెళ్ళావన్నాడు. ఆదివారం అర్ధరాత్రి కోసం వాడు మళ్ళీ వెళ్ళి ఆ సంజీవ్ మూలికి తెచ్చాడు. వశీకరణ కోసం నేను శ్మశానంలోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ శ్మశానం ఎంటర్ అయ్యేటప్పుడు నా బట్టలు అవన్నీ విడిచేసి ఆ మలతాడుగా తాయిత్తు ఉంది కదా, అది వాడు తీసేస్తాను కాబట్టి మలతాడు మీద వెళ్ళాను నేను. ఆడక్కడ హోమం వేసాడు, మొత్తం శుభ్రం చేశాడు, చుట్టూరు పారాయణం చేశాడు. పారాయణం చేసి ఆ గుడ్డు పగలు కొట్టి దా హోమం వేసాడు. ఆవు నెయ్యి కూడా దానిలో పొత్తం మంటను ఎక్కువ చేశాడు. వాడు చేస్తూనే నా రెండు రెక్కలు ఇరిసి ఆ కాళ్ళు గట్టికి పట్టుకొని ఆ పీక కోడి రక్తం తాగేసి చిందకొండ తాగమన్నాడు. వెంటనే నల్లకొండ రక్తం తాగుతుంటే ఈ దౌడ్లన్నీ నొప్పులు పుట్టాయన్నమాట. ఆ పీక తెగక ఆ కొద్ది కొద్ది కొరుకుతుంటే ఆ రక్తం అంతా పోతుంది కదా అంటే నువ్వు అసలు తాగే పచ్చిది రక్తం అంతా తాగే అన్నాడు. అంతే బలంతానం పెట్టి తాగుతా ఉన్నా. చుట్టూరు పారాయణం చేయన్నాడు. పారాయణం చేశా. ఎప్పుడది చేస్తానో నా మీద మరణ భేదాక్షం నా నాలుగు మీద రాసి తొడలో కోసి అని చెప్పి ఒక కోసి వశీకరణ చేస్తున్నాడుగా. ఆ కత్తి తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, ఆ సంజీవ మూలి తీసుకున్నాడు. నాకు వశీకరణ చేసే లోపు ఏదైతే వాడు తెచ్చాడో వాడు ఆ మంటల్లో వేసి వెళ్ళిపోతున్నాడు. నాకు అరే ఇంద్రా వెళ్ళిపోతున్నావు, కొండరాజు కొండరాజు ఏమైంది, కొండరాజు ఏమైపోయిందని నేను కేకలు వేస్తున్నా. వేస్తుంటే కాదు నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను అన్నాను. ఏమైందన్న, ఏమో నా పూజలు శక్తులు నా మీద తిరగబడుతున్నాయి, అవి నా నన్ను బంధించేటట్టునే అన్నాడు. అసలు ఎందుకు బంధిస్తే నేను అన్న, నువ్వు పోయి మీ ఇంటి దగ్గర మేము ప్రార్థన ఆపుకోవా, మేము ప్రార్థన చేస్తున్నా అక్కడ పో అన్నాడు. నేను వచ్చి చూస్తే మా అమ్మ ఓ ఎక్కి ప్రార్థన చేస్తా ఉంది. ఇక మా అమ్మను తిట్టే చూడు, బీభత్సమైన తిట్లు తిట్టాలి, నోటి పట్టరాని మాట్లాడినామని గందరగోళం చేసి నా కోపం తట్టుకోలేక మా ఇంటి తలుపులను తంతే ఇనప గడువులు కూడా బెండు వచ్చేసినమాట. ఆ తలుపులను బద్దలు కొట్టి చిందర వందర ఇళ్ళంతా గందరగోళం పీకి పందిరేసినమాట. అంటే ఒక మంచి మూమెంట్ నాలో చెడిపోయింది కదా అని చెప్పేసి అయినా మా అమ్మ ఇది కాకుండా ఇసుకుపోకుండా వేసారకుండా నా కోసం ప్రార్థన చేసి చేసి ఇంకా ఖచ్చితంగా నేను వాడు కొండరాజు నా కోసం ఎంతో ప్రయత్నం చేశాడు. వాడు ప్రయత్నం చేశాడు కానీ మా ఇద్దరి మధ్యలో మళ్ళీ ఆ మూమెంట్ మళ్ళీ కుదరల. అంటే చేతపడి శక్తులు నాలోకి వస్తాయంటే ప్రార్థన ద్వారా నా వెనకాల ప్రార్థన వస్తుంది కాబట్టి ఆ శక్తులు అవి కూడా నాలోకి రాలేకుండా ఉన్నాయి. నేను స్వశనంలోకి వెళ్ళినా, నేను దెయ్యాలు పిలిచినా, ఏం చేసినా నేను కనపడినప్పుడల్లా మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది. ఈ ప్రార్థన ఎంతకాడికి వచ్చిందంటే నా దగ్గరికి ఒక ప్రాకారం లాగుండి మా అమ్మ చేసే ప్రార్థన ఏ దయ్య శక్తులు కూడా నా దగ్గర రానికుండా చేసింది. అంత గొప్ప ప్రార్థన చేసింది మా అమ్మ నా కోసం. ఇంకా నేను కరెక్ట్గా 1 మంత్లో ఇంకా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాను, పూర్తి టైం పనిచేయాలి అనుకున్నాను. కొంతమంది చెప్పేసి అన్న నేను కూడా వచ్చేస్తాను పూర్తి టైంలో, ఇక ఇక్కడ ఉంటే కాదు కష్టమని అని చెప్పాను. మా అమ్మకు కూడా చెప్పాను, అమ్మ నేను ఇంక అడవికి వెళ్తున్నాను, విప్లవకారుడు అయిపోతాను, నక్సలిజంలో చేరిపోతున్నాను, ఇంక మీరు నా కోసం ఆడవద్దు, ఒకవేళ మీ అబ్బాయి లేడు అనే కనుక ఏదైనా అనుకొని ఉంటే ఇదిగో ఈ లెటర్ ఒకటి రాస్తాను, లెటర్ చూపించి తప్పించుకున్నా. ఏమన్నంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం 23 సంవత్సరాలు దాటిన వాడు మేజరు, మేజర్ అన్న అయిన వాడు వెళ్ళాల్సిన చోటకి వెళ్ళొచ్చు, ఉండాల్సిన చోట ఉండొచ్చు. కాబట్టి వాడు వాడిని బట్టి తల్లిదండ్రులకు కానీ బంధుమిత్రులు ఎవరికి ఏ హాని జరగకూడదు. ఒకవేళ నేను తప్పు చేశాను అనుకుంటే నన్ను పట్టుకొని నన్ను చంపాల్సిందే తప్ప నా వల్ల నా తల్లికి కానీ నా అక్కలకు కానీ హాని జరగకూడదని ఒక ఉత్తరం రాసి మా అమ్మకి పెట్టాను. ఇది మీ దగ్గర పెట్టుకు, ఎప్పుడైనా కాపాడుకో, ఇక నెలలో నేను వెళ్ళిపోతానని చెప్పేసి మా అమ్మ ఏడుస్తూ ఉంది. ఏడుతా అంటే స్వీట్లు తీసుకొచ్చి నోట్లో పెట్టి ఇంకా ఇది నేను వెళ్తున్నందుకు నువ్వు శుభ సందేశం అనుకో అని చెప్పేసి నేను చెప్పాను మా అమ్మ. ఆమెకేందంటే బాగా లేకలేక 4 ఆడపిల్లల తర్వాత పుట్టిన వాడు కదా, దేవుడు వాగ్దానం చేశాడు అని ఇలాగ ఏడుతుంది. నేను నెలలో అడవికి వెళ్ళి పూర్తి టైం పనిచేయాలనుకున్నా, నెలలో నాకు కువైట్ నుంచి వీసా వచ్చింది ఒకటి. అంటే మా అక్క వాళ్ళు, మా పెద్దక్క రైల్వే కోడూరులో ఉంటారు కడప జిల్లా, ఆమె అక్కడ పాస్పోర్ట్ నాది అక్కడే తయారు చేయించి ఇప్పుడంత ఉన్నంత స్ట్రిక్ట్ అప్పుడు లేదు. డబ్బులు కట్టి సంతకం పెడితే పాస్పోర్ట్ వచ్చేది, ఇన్ని ఎంక్వైరీలు ఇంత తలనొప్పి ఉండేది కదా. ఆమె పాస్పోర్ట్ పంపించి ఆ పాస్పోర్ట్ కాపీలు అక్కడ కువైట్ పంపించడం, కువైట్ నుంచి నాకు వీసా రావటం, నేను అప్పుడున్న పరిస్థితి ఏంటంటే నేను ఇంట్లో నుంచి ఎక్కడ కనపడపోతే నన్ను పోలీసు వాళ్ళు ఇంటర్వ్యూ చేసి వాళ్ళు టార్గెట్ చేస్తారు. నాకున్న ఒక ఆలోచన ఏంటంటే, అంటే ప్రతి క్రిమినల్గా ఆలోచన చేసుకున్నాను నేను. ఇప్పుడు కువైట్ వీసా వచ్చింది, అందరికీ తెలిసినట్టు కువైట్ వెళ్ళినట్టు వెళ్ళిపోయి ఒక రెండు మూడు నెలలు అక్కడ ఎంజాయ్ చేసుకొని, మూడు నెలల తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్లోకి వచ్చేసి అడుగులోకి వెళ్ళిపోతే పోలీసు వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అందరు కువైట్లో ఉన్నాడు వీడు. నాకులాగా అక్కడ ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఉత్తరం రాసి ఉన్నా, రైటింగ్ లాగా ఉత్తరం రాసి ఉన్నాను పెట్టుకొని, ఒరే నాయన ఇది ఈ అడ్రస్కి ఎప్పుడన్నా నీ అడ్రస్ ఇచ్చి ఒక ఉత్తరం రాయమను. వాళ్ళు వేసిందని సమాన నాలుగే లైన్లు, నేను బాగున్నాను నువ్వు బాగున్నారా త్వరలో వస్తానని చెప్పి ఒక ఉత్తరం రాయరని చెప్పేసి అని చెప్పి మనం వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను వెళ్ళిపోదాం అనుకుని కొన్ని విప్లవ సాహిత్య బుక్స్ అవన్నీ కూడా పెట్టుకొని నా బ్యాగు బట్టల కింద పెట్టుకొని కువైట్ వెళ్ళిపోయాను. కువైట్ వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళటం వెళ్ళడంతోనే కువైట్ గల్ఫ్ ఇంట్లో నన్ను రెండు సంవత్సరాలు కాంట్రాక్ట్ పెట్టేశారు ఒక డ్రైవర్గా. నాకు అర్థం కాలేదు, నా పాస్పోర్ట్ లాక్కున్నారు. మనం ఇక్కడ ఏమనుకుంటాం, ఇండియాలో తిరిగినట్టు తిరిగి వెళ్ళిపోతాం అనుకుంటాం. అక్కడ పరిస్థితులు వేరే కొన్ని. అక్కడ ఎప్పుడైతే నన్ను పాస్పోర్ట్ తీసుకుని రెండు సంవత్సరాలు పెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారో, నేను ఇక మైండ్ ఇదైపోయింది, వెళ్ళిపోవాలి. ఒక నెలలో నేను వెళ్ళిపోవాలనుకున్నాను కదా, ఈ దేశం వదిలిపెట్టి అడవికి వెళ్ళాలనుకున్నా. ఈ దేశంలో ఒక పని ఒక బానిస అయిపోయింది. నా పరిస్థితి ఏంటంటే, బానిసని రాజుని చేయి, రాజును బానిస చేయబోకని సిద్ధాంతంలో ఉండేవాడిని నేను. గుంటూరు ఆంధ్రాలో రాజులాగా బ్రతిక, ఎక్కడికి వెళ్ళినా శిష్యులు, తాగటానికి తినటానికి తిరగటానికి షెటిల్మెంట్లు, ఈ లగ్జరీ లైఫ్ ఉండేది నాకు ఎప్పుడు కూడా. అలాంటిది నేను వెళ్ళి ఒక కారు కడుక్కోవటం, టీలు అని తెచ్చటం, ఇదేంద్రా బాబు అనే నాకు పక్క. పైపొచ్చి అరబిక్ భాష నాకు అర్థం కావట్లా, తెలుగు మాట్లాడేది ఎవరు లేడు, తెలుగు పేపర్ లేదు, తెలుగు టీవీ లేదు, తెలుగు మాట్లాడేవాళ్ళు లేక నా మైండ్ అసలు ఎట్టుందంటే చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఎందుకు ఈ బతుకు బతుకున్నాం, చనిపోతే పోయేది అనే కాడకి వచ్చేసింది అన్నమాట. అప్పుడు నేను విప్లవ సాహిత్య బుక్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి చదువుదామని చెప్పేసి అని నేను నా బట్టలో అడుగు బ్యాగ్ తీసి బుక్స్ తీస్తే, మా అమ్మ ఏం చేసింది, ఆ బుక్స్ అన్నీ పడేసి బైబిల్ పెట్టింది. ఈ బైబిల్ ఇసురు కొట్టే నేను వెంటనే వాళ్ళనే ఇసురు కొట్టాను. ఇండియాకు వచ్చిన వెంటనే ఈ బైబిల్ పెట్టినందుకు మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను ఫస్ట్. ఈ బైబిల్ నాకు ఎలా ఉందంటే చీమలు పాములు పాగినట్టు అయిపోయింది. అంత కోపం అయిపోయి ఈ బైబిల్ ఇసురు కొట్టి ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. అయినా కానీ సరే ఇండియాకి వెళ్ళాలి కదా, వెళ్ళిందాక వెయిట్ చేద్దామని ఉన్నాం. రెండు రోజులు మూడు రోజులు మైండ్ అంతా మనసంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి గందరగోళాల మధ్య ఇక నేను ఏం చేయాలి అర్థం కాక, నేను ఏదైతే ఇసురు కొట్టానో అదే నాకు తెలుగు మాట్లాడేది కనబడుతుంది. నేను ఇసురు కొట్టింది తెలుగు, ఇక అంతే. ఇక అది తప్ప నాతో తెలుగు మాట్లాడేవాళ్ళు కానీ తెలుగు కానీ ఏది లేదు. తప్పని పరిస్థితుల్లో సరే ఏదో ఇట్లా ముందు తెలుగు అనేది ఉంటుంది కదా, అసలు ఏముందో తెరుద్దామని చెప్పేసి అని జిప్పు అలా తీసి అలా చదవగల యషయా 41:8 వచ్చిన కనపడుతుంది. నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అని ఉంది. నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అని ఉంది ఏంటి. అప్పటికి నేను ఈతేరు అనే ఒక గ్రామంలో, అంటే పొన్నూరుకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఈతేరు ఉంటుంది, ఈతేరు అనే గ్రామంలో ఇద్దరు ఓసన్న ఒక మినిస్ట్రీలో ఇద్దరు పాస్టర్స్ని, అంటే ఓసన్న మినిస్టర్లు పాస్టర్ని, నా ఎడం చేతి కింద ఒకడిని కుడి చేతి కింద ఒకడిని, మీరు దేవుడికి ఎట్ట ప్రార్థన చేస్తారంటే నీళ్ళు మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నారు ఓసన్న మందిరం వాళ్ళు. ఇక్కడైనా చికెన్ పెట్టుకున్నాను, ఇక్కడైనా ముందు పెట్టుకున్నాను, ఈ ఇక్కడ ఓడు అక్కడ ఓడు ఉండేవాడు. సరే ఆ లేదు చిన్న విషయం వేరు ఓడి చెప్పాడు కాబట్టి ఒక మ్యారేజ్ విషయంలో ఎంటర్ అయ్యారని ఈ చేతి ఇన్ని కొట్టాను, ఈ చేతి ఇన్ని కొట్టాను, ఉదయం నుంచి సాయంత్రం కొట్టాను వాళ్ళని. వాళ్ళు మళ్ళీ వాడు మందు గ్లాస్ ఇవ్వాలి, వీడు చికెన్ ముక్క నోట్లో పెట్టాలి, అలాగే సాయంత్రం దాకా చేశాను. ఒక బిషప్ను చంపడానికి 7.5 లక్షలు కాంట్రాక్ట్ తీసుకున్నాను.
1: మీరు
0: ఏఎల్సి బిషప్ను చంపడానికి 7.5 లక్షలు మాట్లాడి తీసుకున్నాను. చర్చిల మీద మందు దాటం, పండగలు వచ్చే చర్చిల్లో పాస్టర్లని సినిమా పాటలు డాన్స్లో పెట్టడం, ఇలాగుండేది నా తీరంతా. అంటే దేవుడు అంటే భయం లేదు కదా. అప్పుడు నేను అప్పటికీ ఇలాగ వెళితే ఇలాగ చేసి వచ్చినాను కదా, నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు బూది కొనల నుండి పిలుచుకునేవాడా, నువ్వు నా దాసుడు అని ఇదేంట్రా బాబు, అసలుకి నేను నీ సేవకుడిని ఏంటి, నేను నీ దాసుడిని ఏంటి, ఇజ్రాయేల్ అని పేరు పెడుతుంది, ఎవరు ఈ ఇజ్రాయేలు, అసలు నాకు నీకేంటి, ఈ మాటలు భయపడకము నేను నీకు దేవుడై ఉన్నాను, దిగులు పడకము నేను నీకు సహాయం చేశాను అన్నాడు. అసలు నేను భయపడుతున్నప్పుడు భయపడొద్దు అంటున్నాడు. నాకు సహాయం చేసే ఆయన ఒక ఆయన ఉన్నాడా? నేనే మనుషులు వెతుకుతున్నా, ఎవర్రా ఇక్కడ నా పాస్పోర్ట్ ఇప్పించేవాడు కావాలి. వాళ్ళకే కువైట్ వాళ్ళు చెప్తున్నా నేను, బాబు నా పాస్పోర్ట్ ఇవ్వండి నేను వెళ్ళిపోవాలి, నాకు ఇక్కడ ఏదో నేను ఇలా ఉంటుందనే సంగతి తెలియదు నాకు అని నేను తెలుగులో మాట్లాడుతున్నాను. వాళ్ళేమో కొట్టడానికి వస్తారు నా మీదకి. రాత్రిపూట ఎడారిలో తీసుకెళ్తారు, ఎడారిలో తీసుకెళ్ళి ఒక ఇసుక తీసి ఒక పార తీసుకొని గుంటలా తీసి దీనిలో పూడి చేస్తాం అనేవాళ్ళు. నన్ను అప్పటికి నమాజ్ తీసుకెళ్లారు వాళ్ళు, ఇబ్రహీం అని పేరు పెట్టి, ఇబ్రహీం అని పెట్టి నమాజ్ తీసుకెళ్ళి ఐదు పూట్ల నమాజ్ ఎట్లా చేయాలి ఎలా చేయాలని వాళ్ళ భాషలో చెప్తూ ఉండేవాళ్ళు. నేనైనా అలా చేసి ఇదేంద్ర నాకు ఈ కర్మేంద్రా బాబు, అసలుకి ఎందుకు ఇక్కడ నేను వచ్చి పడ్డాను, అనవసరంగా ఎంత తప్పు చేశానరా, ఇంత తెలివిగా నేను ఉండవాడిని మనిషి ఎడసొట బోల్తో పడ్డాలి కదా, ఏంది నేను ఇక్కడ బోల్తో పడ్డాను, ఇంత అవివేకం ఎందుకు వచ్చి నీకు వైట్ తీసుకుని నేను నాలో నేను మధురం పడుతున్నా. ఈ మాటలు బైబుల్ మూసి మళ్ళీ నేను బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ తెస్తే మళ్ళీ యెషయా 41:8 వచ్చిన కనపడుతుంది, నా సేవకుడైన ఇశ్రాయేలు నేనే అప్పుడుకుని యాకోబుని. ఇలా చదువుకుంటూ వెళ్ళిపోయి ఆ రాత్రి పనుకుంటే 3:30-4 గంటలప్పుడు ఒక స్వరాన్ని నేను విన్నాను. ఏం స్వరం అంటే, నిన్ను బ్రతికించింది నేనే అన్నాను. ఎవడో తెలుగోడు నాకే అనిపించింది, క్లియర్గా విన్నా నిన్ను బ్రతికించింది నేనే అని ఒక స్వరం విన్నాను. నేను అనుకున్నాను నన్ను బ్రతికించడానికి ఒకడు వచ్చాడు ఉన్నాడు అక్కడికి అని నా రూమ్ తీసుకొని తలుపు తీసుకొని బయటకు వచ్చి రూమ్ పక్కల దేవుళ్ళు ఆడితే ఎవడు కనపడలా. ఒకవేళ ఈ ఖర్జూర చెట్లు ఒక 20-30 చెట్లు ఉన్నాయి నేనున్న కువైట్ ఇంట్లో, ఆ చెట్ల దగ్గర ఏమైనా ఉన్నారేమో ఎవరైనా ఉన్నారేమో అని ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి చూసా. బాబు ఎవరైనా వచ్చారా నా కోసం, తెలుగుడు ఇక్కడ ఒకడు ఉన్నాడని నన్ను కాపాడటకు నన్ను రక్షించడానికి ఎవడన్నా వచ్చాడని చెప్పేసి అని నేను అలాగా వెళ్ళాను. నేను చూస్తే ఎవడు కనపడలా, 4:30-5 గంటలకు వెతికేవాళ్ళు ఎవరు కనపడలా. మళ్ళీ వచ్చి పనుకున్నా, పనుకున్న తర్వాత నేను ఇంకా కామ్గా ఉన్నాను, ఏమై ఉంటుందని సరే కొద్దిగా నాకు ఈ మాటలు భయపడకము నీ దేవుని ఉన్నాను దిగులు పడకము నేను నీకు సహాయం చేసేదను అనే మాటలు నాకు కొంత ధైర్యం కలిగించింది. ఏమైనా కొద్దిగా నీకు సహాయం చేసేది నేనన్నాడు కదా, నాకు సహాయం చేయాలంటే నాకు కొద్దిగా ఆదరణ కావాలి, ఇప్పుడు నా కలవరం పోవాలి, నాలో ఉన్న ఆందోళన పోవాలి అని నేను అడుగుతూ ఒక్కొక్కలైన చదువుకుంటూ వస్తూ ఉన్నాను. ఒక నాకు తెలియని ధైర్యం తెలియని ఆ నెమ్మది కలుగుతుంది ఆ మనసుకి. ఇప్పుడు వీళ్ళు కువైటోళ్ళు నన్ను తీసుకెళ్ళి నమాజ్ చేపిస్తున్నారు పక్క. ఈ నమాజ్ చేపిస్తూనే నేనేం చేసేవాడిని, అరబిక్ రాదు కదా, అసలు దేవుడే నువ్వు ఉంటే అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలని తలంపు వచ్చేసి నాకు. దేవుడు ఎవరు, ఎలాగుంటాడు, ఎక్కడుంటాడు, దేవుడు లేడు అని చెప్పే నేను, దేవుడు లేడు ఒకవేళ ఉన్నా కానీ దేవుడితో నాకేం పనులే, దెయ్యాలతో పని ఉండని దెయ్యాల కోసం తిరిగిన నేను, దేవుడే కావాలి, దేవుడు ఉంటే ఎలాగుంటాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలని కాడుకు వచ్చేసి నేను నమాజ్ చేస్తూనే అంటే ఆ క్రియ చేసేవాడిని వాళ్ళు వంగినట్టు ఆచారాలను చేస్తూనే దేవుడు తెలుసుకోలేను. నన్ను ఈ మహమ్మద్ క్లాసుల దగ్గర పంపిస్తూ ఉండేవాళ్ళు, మహమ్మద్ హిస్టరీలో కొన్ని క్వశ్చన్లు, మహమ్మద్ గురించి కొన్ని సందేశాలని నేను అడుగుతూ ఉండేవాళ్ళు. నువ్వు క్వశ్చన్లు అడగకూడదు, నువ్వు ప్రశ్నలు అడగకూడదు, నువ్వు నోరు మూసుకొని వినాల్సిందే చెప్తూ ఉండేవాళ్ళు. ఈలోపు నేనేం చేశానంటే ఈ బైబుల్ అంతా చదువుతా, ఒక ఫస్ట్ ఆది కాండం నుంచి మొదటి రోజు ఏమైంది, సెకండ్ డే ఏమైంది, థర్డ్ డే, వారానికి ఎన్ని రోజులు, 7 రోజులు సెలవు దినం, ఈ ఆలోచన చేస్తా ఈ లోకాన్ని తిరిగి చూస్తుంటే ఇక్కడ కూడా అంతే కదా, 6 రోజులు వర్కింగ్ డే ఉంది, 7 రోజులు సెలవు తీసుకున్నారు, ఇండియాలో ఆదివారం, కువైట్లో సోమవారం, ఇలా ఎక్కడన్నా కానీ భాష మారినా లేకపోతే డే ఒకటే కదా, హాలిడే ఒకటే కదా అని ఇలాగ నేను అంటే నాకు వాస్తవాలకి బైబుల్కి సింక్ అవుతూ వస్తుంది. ఈ చదువుకునే గ్రామంలో ఏదైనా కానీ ముందు అసలు దేవుడు అంటే తెలుసుకోవాలి, ఎవరైనా కానీ దేవుడు అని తెలుసుకోవాలి. చర్చికి వెళ్దామని ఒకరోజు శుక్రవారం సెలవు తీసుకొని ఒక హిందీ ఓడు కారు ఓడి వస్తే కారు అడిగి వచ్చిరాని భాష హిందీ మాట్లాడి, బాబు నన్ను మళ్ళీ ఇక్కడే దించాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి, రావటం పోవడానికి 8 దినారులు అంటే 2 దినారులు ఏమన్నా వెళ్ళటం ఒక దినారు, రావటం దినారు, ఈ 2 దినారుల ముందే మాట్లాడి వాడి నెంబర్ నేను తీసుకొని ఆ చర్చికి వెళ్తే అందరు అరబిక్లోనే ఆరాధన చేస్తున్నారు. అక్కడ విజేంద్రబాబు అరబిక్లో ఆరాధన చేస్తున్నాను. నేను అసలు దేవుడి గురించి ఎవరిని అడగాలి, ఏం చేయాలి అని నేను నాలో నేను మదన పడతా కళ్ళు మూసుకొని, నువ్వు దేవుడు అనేవాడు ఉంటే నాకు తెలుగులో పరిచయం చేయాలన్నాను అని నేను గుమ్మం దాటి బయటకు రంగానే బోర్డు తెలుగు పాంప్లెట్ ఎత్తున్నాడు, యేసు క్రీస్తు సంఘం తెలుగు కువైట్ అని ఉంది. తెలుగు పాంప్లెట్ చూసి అమ్మాయ బాబా అసలు అని చెప్పి గట్టిగా, తమ్ముడు నువ్వు తెలుగుడు అంటే అవునన్నా అన్నాడు. గట్టిగా ఓటేసుకొని అయిన తమ్ముడు ఎవరు స్పీకర్ అంటే పాస్టర్ కె రాజబాబు గారు గండిగుంట, కృష్ణా జిల్లా ఉయ్యూరు అని ఉంది. ఈయన రాడికల్స్లో పనిచేశాడు కదా, రాడికల్స్ ఉన్నాయన. ఈయన ఎప్పుడు ఈయనతో మాట్లాడితే నాకున్న కొన్ని సందేహాలు, కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి అని నేను కాసుకొని కూర్చున్నాను. ఓ పక్క నమాజ్కి వెళ్తూ ఉన్నాను, ఇంకా ఆ నమాజ్ దగ్గర ఒకళ్ళు ఇద్దరు తెలుగులు పరిచయారు. వాళ్ళు హిందువులు, వాళ్ళు కూడా ఏంటంటే తప్పని పరిస్థితులు, వాళ్ళు కూడా నమాజ్ రావడం జరిగింది. నేను ఇంకా వాళ్ళని వదిలిపెట్టేసి నేను తెలుగు ఈ సభలకు వచ్చేసాను. ఇది రాజబాబు గారు వచ్చే సభలకు వచ్చి ఫస్ట్ టైం నన్ను చర్చిలో, అప్పుడు దాకా చర్చిల మీద కూర్చొని ముందు తాగేవాడిని, చర్చిలో కూర్చొని డ్యాన్స్ లేపించే నేను ఫస్ట్ టైం ఆ దేశంలో, కువైట్ దేశంలో ఆ రాజబాబు గారు మీటింగ్ వినడానికి వెళ్తే ఆయనతో మాట్లాడని వెళ్ళాను. వాళ్ళు సంఘ పెద్దలు అన్నారు, మా బ్రదర్ వచ్చి లోన్ కూర్చోండి అన్నారు. నేను లోనకి రానండి, నా చర్చి అంటే పడదు, నేను ఇక్కడే ఉంటాను, కానీ ఆయనతో నాతో ఒకసారి మాట్లాడొచ్చాను అన్న. బ్రదరు ఇది వీళ్ళందరూ మాట్లాడే వాళ్ళు ఆయనతో, 3 నెలలు టైం పట్టిద్ది, ఇన్ని వందల మంది మాట్లాడాలి, మీరు కొత్తగా వచ్చి ఆయనతో మాట్లాడాలంటే కుదరదు, మీరు వచ్చి కూర్చొని వినేయాలండి ఆయన అన్నారు. నేను రాను చర్చిలోకి, నాకంటే అప్పుడు దాకేంది అహం అనమాట, మలేలరాజు గారు ఏంది చర్చిలోకి వెళ్ళటం ఏంది, మలేలరాజు ఏంది చర్చిలో కూర్చొని ఆ మాటలంటే ఏంది, లోన అహం తంతుంది. అయినా కానీ ఆయనతో మాట్లాడాలి ఒక పక్క. ఆ గుమ్మం దగ్గర అంతే ఉన్నా, ప్రార్థన అయిపోయేదాకా అంతే ఉన్నా. ఆయన చివరి ప్రార్థనలో ఇక్కడికి ఒక తమ్ముడు వచ్చాడు, తన ఉద్దేశం వేరు, తన వచ్చిన ప్రాంతం వేరు, దేవుని కృప ఆయన తల్లి ప్రార్థనలు అయితే అతను ఎప్పుడు చంపబడేవాడు, ఎన్నిసార్లు అంటే చాలాసార్లు చంపబడేవాడు. ఒక్కొక్క పరిస్థితి వెళ్ళినప్పుడు దేవుడే కాపాడుతున్నాడు, తన తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా అని చెప్పి మాట్లాడుతూ మొదలుపెట్టాడు. రాజబాబు గారు మాట్లాడుతుంటే, ఫస్ట్ కే రాజబాబు గారు మాట్లాడుతుంటే మొట్టమొదట ఏడ్చినాడు నేను. అసలు అప్పుడు దాకా ఏడిపించడం తప్ప ఏడటం తెలియదు నాకు, నాకు తెలిసిందల్లా ఏమని ఏడిపించడమే. ఎట్టని ఏడిపిస్తా, వాడు ఎలా కూర్చుని ఏడిపించేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ఏడవటం నేను నాకు తెలియకుండానే కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి. ఖర్చు తీసుకున్నా ఎంత ఆపాలని చూసినా ఆపట్లా నాకు. నేను ఇంట్రా మల్లెల రాజుగా నువ్వు ఏడుతున్నావా, ఇంట్రా నువ్వేలటమేందిరా లోన ఒక పోరాటం గద్దెంపనమాట, నువ్వేలటమేంటి అసలు నువ్వు ఎందుకు ఏడుతున్నావు అని. ఎంత ఆపుకోవాలన్నా కానీ నా వల్ల కాటలా, కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి. ఏడుతూ ఏడుతా ఎవరు ఆ తమ్ముడు ఇక్కడ చేయొత్తాను అన్నాడు. ఆటోమేటిక్ నేనే చేయొత్తా. ఏ సంఘ పెద్దలు పిలిస్తే నేను లోనకి వెళ్ళలేదు, అదే సంఘ పెద్దలు వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని తీసుకొని రాజబాబు అన్న దగ్గర తీసుకుని వెళ్ళాను. ఆయన గట్టిగా ఓటేసుకొని ఎవరిని పట్టుకోవాలి, నన్నే పట్టుకొని గట్టిగా పట్టుకొని, తమ్ముడా నేను వచ్చిన పని అయిపోయింది, నేను అసలు రాదలుచుకోలేదు, నా హెల్త్ బాగలేదు, అయినా కానీ వచ్చాను, నీకోసం వచ్చినట్టున్నాను, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అని చెప్పేసి అని ఆయన ప్రవచించి ప్రార్థన చేసి పంపించేశాడు. పంపించేసిన తర్వాత నేను ఇంకెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఒక 10 రోజుల తర్వాత మనసులో ఆయనతో మాట్లాడాలి, ఆయనతో మాట్లాడాలని అనిపిస్తుంది. డేవిడ్ రాజు గారు, గొల్లా డేవిడ్ రాజు పాస్ట్ గారు అని అంతర్విధి కర్ర అయింది ఆయన సంఘంలో. ఇంకా ఆయనతో ఒకసారి మాట్లాడాలని పాంప్లెట్ మీద ఫోన్ అంటే ఫోన్ నెంబర్ చేశానమాట. అయితే ఆయన కూడా అదే అన్నాడు, బాబు ఇక్కడికి రావాలంటే కష్టం, ఆయన నువ్వు అదాన్లో ఉంటావు, మేము మాలియాలో ఉంటాం, మాలియా సాల్మియాలో ఉంటాం, కష్టమైంది కుదరదు, చాలామంది ఉన్నారు ఆయనతో మాట్లాడాల్సిన వాళ్ళు, మా సంఘస్థులు చాలామంది ఉన్నారు అన్నారు. అంటే సరేలే అయ్యగారు అని చెప్పి ఫోన్ పెట్టేసి 2 రోజుల తర్వాత మళ్ళీ రాజబాబు గారు నాకు ఫోన్ చేపించాడు, ఆ అబ్బాయితో నేను మాట్లాడాలని. మీ దగ్గరకు వస్తానన్నాడు రాజబాబు గారు, ఎక్కడుంటారు మీరు చెప్పండి అన్నాడు. అవునండి మా దగ్గరకు వస్తాడని చెప్పి నేను అడ్రస్ చెప్పాను, నేను పలానా అదాన్లో ఉన్నాను, షారైది గత ఎంత అని చెప్పేసి, మందకైది అదాన్ అని చెప్పేసి అని వచ్చారు నా దగ్గర. వచ్చిన తర్వాత అప్పుడు ఒక 2-3 గంటల చేపు కూర్చున్నాం ఇద్దరం, ఫస్ట్ కే రాజబాబు గారు నేను కూర్చొని, అప్పుడు ఒక్కొక్క విషయం మాట్లాడితే నేను చేసిన పనులన్నీ అనా, నేను ఇక్కడ పలానో ఎట్టు పొడిచా ఎటు చంపా, ఇది నా బతుకు, ఇది నన్ను క్షమిస్తాడు యేసుప్రభు, నన్ను క్షమించడానికి అలా అవకాశం ఉందా, నువ్వు ఈయన క్షమించే దేవుడు అని చెబుతున్నావు, నా పాపాలన్నీ ఇలా ఉన్నాయి, తాగుడే నా జీవితం, సెటిల్మెంట్లే నా జీవితం, అన్యాయంగా నేను సంపాదించాను, అన్యాయంగా నేను కొట్లాడాను, అన్యాయంగా 100 కోట్ల రూపాయల ల్యాండ్లో కబ్జాలు చేశాను, ఇప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే పూర్తిటే నక్సలైట్లో అయిపోవాలి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇరుక్కున్నా, అది ఇక్కడ ఇరుక్కుంటే ఇక్కడ ఇరుక్కోపోతే నేను నా లెవెల్ ఇంకో ఇదిగా ఉండేది. ఇక్కడ నుంచి వెళ్ళడానికైనా వీళ్ళు నా పాస్పోర్ట్ ఇవ్వరు, 2 సంవత్సరాలు పని చేయాల్సిందే అంటారు. వస్తానని చెప్పాను వాళ్ళకి, వాళ్ళైనా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ, అటు ఇటు కాకుండా అయిపోయాను, నా జీవితం ఏందన్నా అని చెప్పేసి అంటే ఆయన చెప్పాడు, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం చదువునా. దానిలో పౌలు సౌలుగా ఉన్న వ్యక్తి, అతను నీకంటే ఘోరమైన పనులు చాలా గొంతరగోళ పరిస్థితులు ఉన్నాయంటే, అప్పుడు సౌలు అధ్యాయం మేధం దగ్గర ఉండి చదివిచ్చాను నాతో. ఆ చదివిచ్చినప్పుడు సౌలును పౌలుగా మార్చిన తీరు, తమ్ముడే నిన్ను కూడా దేవుడు, సౌలునే మార్చిన దేవుడు నిన్ను మార్చడా, యేసు ప్రభు క్షమాపణ కలిగిన వాడని ఆయన టెస్టిమనీ నా టెస్టిమనీ ఇద్దరం షేర్ చేసుకున్న తర్వాత అప్పుడు యేసు ప్రభు నేను అంగీకరించడం జరిగింది. అప్పుడు అంగీకరించి దేవుడిని అప్పుడు బైబుల్ ఒక్కో పేజీ చదువుకుంటా నన్ను బలపరుస్తూ, ఎక్కడో దిక్కులేని సాగు చావటకు నేను వెళ్ళేదానికంటే నా బ్రతుకు కొంతమందికి దేవుడు సాక్షిగా అప్పుడు తీర్మానం చేసుకున్నా, ప్రభు ఎక్కడైనా కానీ నువ్వు నన్ను బ్రతికించి ఈ దేశం వదిలిపెట్టి మళ్ళీ నేను ఇండియాకి వెళ్తే ఎక్కడైతే నన్ను పిలుస్తారో అక్కడికి వెళ్ళి నేను నీ సాక్షిగా చెప్తా అని చెప్పేసి అని అప్పుడు నేను తీర్మానం చేసుకుని రాజభవన్తో, అన్న నేను ఇండియా వచ్చినప్పుడు మాత్రం నీతో ఒక మీటింగ్ పెడతానని చెప్పి అనుకున్నాం. 2006లో ఒక అలాగే ఇండియాకి వచ్చాను. ఒక సెలవులకి వచ్చినప్పుడు ఒక మీటింగ్ పెడితే దాదాపు ఒక 20-30 వేల మంది జనం. అప్పుడు దాకా నా పేరు ఏంటంటే విప్లవకారుడు గాను రౌడీ రాజు గాను, అంటే మా ఊరిలందరూ నన్ను మల్లెల రాజు, మాయరాజు, మొత్తురాజు, ముసుగురాజు, ఈడు కత్తుల రాజు, ఈడు ఒక నక్సలైట్, ఈడు ఒక విప్లవకారుడు, ఈడు ఒక యుద్ధముగాడు పిలిచేవారు. రకరకాల పేర్లతో పిలిచేవారు. ఎప్పుడైతే ఆహ్వానించువారు పాస్టర్ కే రాజబాబు గారు ఆహ్వానించువారు మల్లెల రాజు అన్నందు, చుట్టుపక్కల వాళ్ళందరూ గుంపులు తండోపు తండలకు వచ్చారు. అసలు మల్లెల రాజు కువైట్ వెళ్ళాడు, ధరల సొమ్ము కోసం ఆయన ప్లాన్ చేస్తున్నాడా, ఈ అబ్బాయి మారటమైంది, ఈ అబ్బాయి మారటమైంది అని ఇలాగా వచ్చారు. రాజబాబు అన్నకి ఇచ్చి ప్రార్థన చేస్తాను. అప్పుడు నాకు మార్మన్సు బాప్తిజం లేదు. తర్వాత మళ్ళీ నేను కువైట్ వెళ్ళినప్పుడు పీజే స్టీఫెన్ పాల్ గారు నేను బైబుల్ అంతా చదివి, తర్వాత భగవద్గీత తీసుకొని చదివి, కొంత భగవద్గీత మొదటి పేజీల్లో కూడా ఇంచుమించు కృష్ణుడు ఒక రాజవంశానికి సంబంధించిన ఉన్నప్పుడు మహమ్మద్ ప్రవక్తని భగవద్గీతని బైబిల్ని కంపారిజన్ చేసుకొని ఏది వాస్తవాలకు దగ్గరగా ఉన్నది అని నేను ప్రార్థన చేసుకొని అసలు దేవుడు ఏదో తెలియాలన్నప్పుడు నాకు బైబిలే క్లియర్గా దేవుడు చూపించాడు. అప్పుడు మా అమ్మ నన్ను ఎన్నిసార్లు ప్రవచించి, అంటే నేను బాత్రూంలోకి వెళ్ళి నా ఆయుధాలు ఎక్కడో నేను నా బట్టలు అడుగులో పెట్టుకొని కనపడకుండా, నా రూమ్ సపరేట్ ఉండేది, ఆ రూమ్లో కనపడకుండా నేను పెట్టుకున్నాయి కూడా స్నానం చేసి వచ్చేలోపు మా అమ్మ తీసి పారేస్తూ ఉండేది. అసలు ఎట్ట కనపడినా నీకంటే దేవుడు చూపించాడు. మా అమ్మకి నేను ఎక్కడ కత్తులు పెట్టాను, ఎక్కడ ఆయుధాలు పెట్టాను కూడా దేవుడు అని చూపించాడు. నేను మా అమ్మని అనేవాడిని, ఈ ఆయుధాలు లేకుండా, ఈ ఆయుధం ఉంటే నేను 100 మందిని ఆపుకోగలుగుతాను, ఈ లేకుండా నేను బయటకు వెళ్తే ఎవడన్నా కనుక నన్ను చంపితే నా చావుకు నువ్వే కారణం, ఆ పాపకు నీకే తగిలేదని. అయినా కానీ అసలుకి ఆ మాటలేం పట్టించుకోకుండా ఏ రోజుకైనా దేవుడు నేను మారుస్తాడు. ఆమె ఒక ఉత్తరం రాసింది నేను కువైట్లో ఉన్నప్పుడు, నానా ఎప్పుడన్నా కానీ నువ్వు మైకు పట్టుకొని అలెలూయా అని చెప్పి యేసుప్రభువు ప్రకటిస్తే చూసిన తర్వాత దేవుడు నా ప్రాణాలు తీసుకుంటే నాకు హాయిరా అని అంటే నేను నవ్వుకున్నా. పిచ్చిదాని, నేనేంటి బైబిల్ పట్టుకోవటం ఏంది, నేనేంటి అసలు యేసుప్రభు గురించి మాట్లాడటం ఏంది, యేసుప్రభు కూడా నాకు ఒక విప్లవకారుడు, ఆయన 12 మంది శిష్యులు ఉంటే నాకు 50 మంది శిష్యులు ఉన్నారు, ఆయనకంటే ఎక్కువ గొప్ప ఉండి కదా, ఎక్కువ కాలం నేను సెటిల్మెంట్లు చేయగలిగాను, ఆయన 3.5 సంవత్సరాలు లేదని అంటున్నారు, ఆయన 33.5 సంవత్సరాలు కదా, ఆయనకంటే ఎక్కువ నేను బ్రతుకుతాను, ఆయనకంటే అన్ని విషయాల్లో చూసుకుంటే గొప్ప నేను అనుకుని నవ్వుకునేవాడిని. అదే నేను మారు మనసు పొంది మా ఊరు పక్కన రెడ్డిపాలెం అని ఒక 5 కిలోమీటర్ల రెడ్డిపాలెంలో ఒక 10,000 మంది జనాల మధ్య సాక్ష్యం చెప్తుంటే మా అమ్మ అదే మీటింగ్లో కూర్చుంటే ఆమె ఏడ్చుకొని అంటే నాకు అప్పుడు గుర్తొచ్చిందమ్మ, నువ్వు రాసిన ఉత్తరానికి నేను నమ్మలేదు కానీ నీ దేవుడు నన్ను ఒక సాక్షిగా మళ్ళీ ఈ దేశం పంపించాడు అని. అప్పుడు నా ఉద్దేశాలు నా తలంపులన్నీ మార్చుకొని దేవుని వైపు తిరిగి నేను ఏదైతే సెటిల్మెంట్లు చేశానో ఏమైతే ఉన్నానో అవన్నీ వదిలేసి ఇప్పుడు కొన్ని పాటలు రాసుకొని దేవుని సజీవ సాక్షిగా తిరుగుతూ ఆయన ఇచ్చిన ఈ జీవితం ఆయనకు అంకితం చేయాలని ఉద్దేశంతో ఉన్నాం.
1: ఇప్పుడు ఏం చేస్తున్నారు అయ్యగారు మీరు?
0: సేవ చేస్తున్నాను. ఇప్పుడు
1: ఎక్కడ చేస్తున్నారు?
0: గుంటూరులో నేను సేవ చేస్తున్నాను. ఆదరణకర్త మినిస్ట్రీ అని రెబకా గారు మిర్చియాడ దగ్గరలో ఒక చర్చి ఉంది, అన్న వాళ్ళతో కలిసి నేను చేస్తున్నాను. జోసఫ్ అన్న అని ఆయన పెద్ద సేవకుడు. ఆయన అంటే నేను ఎక్కడ టెస్టిమోనీ పిలిస్తే వెళ్ళి అక్కడ వాక్యం టెస్టిమోనీ కలిసి చెప్తూ ఇప్పుడు నేను అన్న వాళ్ళతో పాటు ఆదరణకర్త మినిస్ట్రీ అన్న వాళ్ళతో పాటు కలిసి నేను వెళ్తున్నాను. వాళ్ళు నన్ను అనే చోట్లకి తీసుకెళ్ళి నన్ను దేవుని సేవలో వాడుకుంటున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ చేతులు జోడించి నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, మల్లెల రాజు అలియాస్ కత్తుల రాజుకున్న నన్ను నేను బాంబులు పట్టుకున్నాను, తుపాకులు పట్టుకున్నాను, కత్తులు పట్టుకున్నాను, అనేక మారణాయుధాలు పట్టుకున్నాను. అయితే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ రెండంచులు ఖడ్గం కలిగిన ఈ ఖడ్గాన్ని నన్ను దేవుడు పట్టించాడు. కారణం ఏంటంటే నా తల్లి ప్రార్థన. ఈ లోకంలో దేవుళ్ళు ఎంతమందైనా ఉండొచ్చు, నేను యేసు ప్రభు దేవుడు అని చెప్పటం లేదు, కానీ ఆయన ఒక్కడే దేవుడు అని చెబుతున్నాను. యేసు ప్రభు నీతో మాట్లాడగలడు, యేసు ప్రభు నీ దగ్గర రాగలడు. ఒకసారి మీరు పరీక్షించి చూడండి, నేను చెప్తున్నాను కాదు కానీ, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే నాతో ఎందుకు మాట్లాడు అని మీరు పరీక్షించి చూసుకోండి. త్రాగుబోతులైనా తిరుగుబోతులైనా వ్యభిచారులైనా రౌడీలైనా రాజకీయ నాయకులైనా, ప్లీజ్ బ్రదర్స్, నేను కూడా రాజకీయ నాయకులతో తిరిగాను, ఉన్నాను, విప్లవకారులతో ఉన్నా, రౌడీజం ఉన్నా, షెటిల్మెంట్లు చేసుకున్నా, బీభత్సమైన తాగుబోతుగా ఉన్నా, నేను తాగినట్లుగా నేను అన్ని కలగలుపుకొని మందు కళ్ళు క్రేన్ గొట్టుకాలు సిగరెట్ పొడి ఆశ కలుపుకొని తాగినట్టుగా ఎవరు తాగుండ్రేమో బహుశా అని అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితులన్నీ కూడా విడిపించిన యేసుక్రీస్తు ప్రభు మీ అందరం కూడా విడిపించాలని కోరుకుంటున్నాను. అందరూ మారు మనసు పొందండి. ఇది ఇద్దరు కులాలకు లేదా తక్కువ కులాలకు సంబంధించిన దేవుడు కాదు, ప్రపంచానంతా కూడా మానవాళి ఎక్కడైతే ఉన్నారు ఈ భూ ప్రపంచం మీద, మానవులందరికీ యేసు ప్రభే రక్షకుడు, యేసు ప్రభు విమోచకుడు. ఆయనను నమ్మి మీరు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని తెలుసుకోవాలని, ఈ సత్యం తెలుసుకోవాలని నేను మీకు రెండు చేతులు జోడించి చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ అందరిని మార్చునుగాక, దేవుడే మిమ్మల్ని ఆకర్షించునుగాక,
2: ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు, ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
3: నాశ్రయమా.
2: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు శ్రీ బొనిగల బాబురావు. ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

తనను మరిచినా తాను మరువడు, మనం విడిచినా మనలను విడువడు. మనమంటే ఏసయ్యకు ఎందుకో ఈ ప్రేమ.

లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో